శ్రీ సత్య సాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో 1992 అక్టోబర్ 11వ తేదీ పాదుకోత్సవ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపదేశం

0: ప్రేమించబడుతున్నారు. మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం. మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది. మానవునకు మనసే మూలాధారం, మనస్సునకు సంకల్పములే ఆధారం. సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు. సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి అందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి. మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటనే. ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి. ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది. అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి. ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు. లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు. కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు. నేత్రముల యందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది. ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు. పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు. కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారము. ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు, భగవంతుని స్మరిస్తున్నాడు, అతను చింతిస్తున్నాడు. కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు. భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు. భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి. ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు. ఏకం సత్ ఇత్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు. దైవంతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి? మనకు దగ్గర లోపలనే ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది. కాని అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు. బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది. దీనిని బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అన్నారు. ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము. మనం భుజించినటువంటి ఆహారము లోపల జీర్ణమయ్యి దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది. అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి. అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి. సంకల్పం అన్ని కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి. భగవద్భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి. ఇట్టి ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి. భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణుడు యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు. అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే. కనుక నేను నరుడు అనగా కేవలము మానవాకారము ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు. దేహం ఆకారము మాత్రమే మానవత్వం కాని ఆత్మస్వరూపమే. దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుంది. పని చేసినా, ఏ సంకల్పం సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడును ఆత్మతత్వంగానే రూపొందుతుంది. కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు, దైవానికి అర్పితం కావాలి. అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన. మానవుడు అంశము, భగవంతుడు బింబము. ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము. కేవలం పాదములను పూజించినంత మాత్రమున, మనను స్మరించినంత మాత్రమున, ఆకారం చింతించినంత మాత్రమున ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు, ప్రవృత్తి యొక్క లక్షణములు, భౌతికం యొక్క చర్యలు. కానీ నివృత్తి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి. అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది. కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం. ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు. అనగా ఏమిటి ఐదు ముఖములు? పంచముఖి, అందులో శబ్ద బ్రహ్మము ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము, భూర్భువస్వః ఇది రెండవ ముఖము, భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము, ధియో యోనః ప్రచోదయాత్ ఇది నాలుగవ ముఖము. ఇంకా ఐదవ ముఖం ఏమిటి? ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము. ఓం భూర్భువస్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము? ఈ గాయత్రి అనగా ఏమిటి? గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి. ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి, గాయత్రి, సావిత్రి, సరస్వతి. గాయతి త్రాయతి ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది. సావిత్రి మన యొక్క జీవితమునికే ఆధారమైనటువంటిది, ప్రాణమునికే మాస్టర్. కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది. సరస్వతి వాగ్దేవతా స్వరూపిణి, కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము, ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము. త్రిగుణం త్రిదళాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి. కనుకనే ఇట్టి ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వంలో ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాం. భూర్భువస్వహ, ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి. అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము. ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి? ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని ఎందే ఉంటున్నాయి, జీవి ఎందు కూడా ఉంటున్నాయి, ప్రాణి ఎందు కూడా ఉంటున్నాయి. ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరని భావిస్తున్నాం. ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్, పదార్థముల యొక్క చేరికనే. అంతైకుడును పదార్థముల యొక్క చేరికనే. కల్పితమైనటువంటి ఈ జగత్ అంతైకుడును పదార్థముల యొక్క కల్పనే.
1: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాన్.
0: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతూ ఉండాలి? భూ ఇంకా భూహ, అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి. ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, కోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి. అది ఏ సువహ అన్నారు. భూర్భువసువహ రేడియేషన్, వైబ్రేషన్. ఈ సువహ అదే రేడియేషన్, దానిని వేదం నందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నది. అదేది కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్. అదే ఇలాంటి తెలివితేటలు మానవుని ఎందు ఉంటున్నాయి, మానవుని ఎందు ఉంటుండాలి, ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందు ఉంటుండాలి. ఈ మానవుని యొక్క దేహం నందు సర్వవ్యాపకమైనటువంటి పదార్థములు ఇమిడి ఉంటున్నాయి. భూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు. ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము? కానీ అది ఏ ఓంకారనాదం. దీనిని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు. క్లీం అదే పృథ్వీ, కృష్ణాయ అదే జలము, గోవిందాయ అదే అగ్ని, అదే అగ్ని, గోపీజన వల్లభాయ అదే వాయువు, స్వాహ అదే ఆకాశం. ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు. సర్వయందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే ఈ ప్రపంచములకు ప్రాణమే పంచభూతములు, సర్వత్రా చేరినటువంటి పంచభూతములు. సర్వత పాణిపాదం తర్వతో వచ్చి శిరోముఖం సర్వత స్థుతిముల్లోకి సర్వమా వచ్చి అన్నారు. నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే. పంచభూతములు ఏమి? భగవత్ స్వరూపములే. ఈ భగవత్ స్వరూపమే కనుకనే భక్తులందరూ భూమాత అని పిలుస్తున్నారు. ఇంకా రెండవది జలము, గంగా దేవి అంటున్నారు. ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు. ప్రాచీన యొక్క వైభవము, ప్రాచీన యొక్క వైభాగ్యము, ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేదు. మన ప్రాచీనులందరి కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు. అగ్నిదేవుడు, ఇంకా గాలిదేవుడు, ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి. కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే. కనుక మనం దైవస్వరూపమనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. దైవం నీ హృదయవాసి, అందుకనే భగవంతుణ్ణి హృదయవాసి అని పిలుస్తూ ఉంటారు. వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను, లేక ఇంటి నుంచి వచ్చానను, లేక ఇంకే విధమైనటువంటి యొక్క స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం. చిన్నవాడు కాదు, నీ స్థానం హృదయమే. హృదయమే నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ. దైవం కూడా నువ్వు ఎక్కడను రాడు, ఎక్కడను పోడు, ఉన్న చోటనే ఉంటున్నాడు. కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చు. అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రం అమెరికాకు వెళ్ళినాడని బావాలని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు. భావమే ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు. కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కానీ ఎక్కడికి వెళ్లేటువంటిది కానీ కాదు. ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే. విష్ణు స్వరూపం సర్వం కల్విదం బ్రహ్మం. అన్ని రూపములు దైవ స్వరూపములే. స్థానములు కూడా దైవ స్థానములే. దైవము లేని స్థానం కానీ, దైవము కాని నేమం రూపం కానీ లేదు. అన్ని రూపములు తనవే, అన్ని నామములు తనవే. ఏక ప్రభువుగా అనేక నామం. కనుకనే మన పేదను పురస్కరించుకుని, రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు. మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు. దేవుడు దేవుడు ఒక్కడే, నరుడు నారాయణుడు ఒక్కడే, బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే. కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇంత వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది. ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తప్పినవి కాదు. ఏ మ్యాన్ విత్ డ్యూలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము. జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి. కాదు కాదు, ఎప్పుడు కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి. కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి. అభిషేకం సరిపోయే సమయం లోపల పండితుల వారు ఈ యొక్క పాలతో, పెరుగుతో, తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థమని తెలిపాడు. ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి చిత్తశుద్ధయే కర్మ. మన సర్వకర్మలు కూడా చిత్తశుద్ధిని గావిస్తాయి. శుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు. శుద్ధితో దైవత్వాన్ని మనము అర్పితం గావించుకోవాలి. మనం ఒక పుష్పం భగవంతునికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పరికరాలైనటువంటి పుష్పాన్ని మనం చేయము. ఇక్కడి నుంచి కోసినప్పటికైనప్పుడేను దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతునికి అర్పితం చేస్తాం. కలిగినంత మాత్రమున సరి అయినటువంటి పదం కాదు. ఈ చిత్తశుద్ధి అయినటువంటి యొక్క హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి. అర్పితము అర్పితము అర్పితము, అర్చన కాదు అర్పితం కావాలి. ఈ అర్చనకు అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్, అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు. ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్, ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్. ఈ సత్తును మనం పొందాలి. ఎక్కడ పొందాలి? మన ఎందే మనం తెలుసుకోవాలి. కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి. పొద్దున పండితులు వారు చెప్పారు, పాలలో నీళ్లు చేరినాయి, నీరు లేకుండా పాలు పెట్టడానికి వీలు లేదు. ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి. నీరు పాలు రెండు కూడా సత్సంగం. సరైనటువంటి స్నేహము, ఈ శాశ్వతమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడా నువ్వు కాపాడుకుంటూ రావాలి. కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కూర్చొని అర్థం చేసుకోవాలి. కాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు అందులో ఉన్నటువంటి నీరందరూ కూడా ఆవిరైపోతుంది. ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకునలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది. పాల నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి. నాకు అక్కర్లేదనుకుంటుంది. కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు. తనమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది. ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది. ఈ నిజమైనటువంటి నరనారాయణుల యొక్క సంబంధము, బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము, జీవుడు దేవుని యొక్క సంబంధము. జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతనో ఆనందంగా ఉంటాడు. ఈ ప్రాకృతమైనటువంటి విషయవాసంలో మునిగి ప్రాపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందంలో మునిగి ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి కల్పితమైన జగత్తులో పడిపోవటం చేత దైవం చాలా బాధపడతాడు. వదిలిపోయినాడా ఈ జీవుడు. అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని తిరిగి అర్పితము అనేటువంటి అతనికి చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు. కనుక బొగ్గు అజ్ఞానము, అగ్ని జ్ఞానము, జ్ఞానాజ్ఞానములు రెండూ చేరటమే కాకుండా ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒకటైపోతాడు, జీవుడు దేవుడు ఒకటైపోతాడు, ఏకమైపోతాయి. కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుండి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు. కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు. ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు. జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు. దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు. కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరమైపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది. ఈ జగత్తులో మనకు శాశ్వతమైనటువంటి మిత్రుడు భగవంతుడు ఒక్కడే. యౌతికమైనటువంటి ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవారియో హవారి గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ముగిసిపోతున్నాడు. కానీ భగవంతుడు హలో అనడు, హవారియో అనడు, గుడ్ బై అని చెప్పడు. కానీ భగవంతుడు చేరినంత వరకు కూడాను తనకు ఆనందము, భక్తునికి ఆనందం. కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు. ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు, దాన్ని మర్చిపోతున్నాడు, దానికి దూరం అవుతున్నాడు, పవిత్రతను కోల్పోతున్నాడు అని తాను చాలా బాధపడుతుంటాడు. ఇది కూడా నువ్వు భగవంతుడి నిమిత్తం కాదు, తిరు నిమిత్తమే. చేసినా ఏది చూసినా ఏది చెప్పినా కానీ నీకోసమని ఈ సపరేట్ చాలా భరించుకోలేనటువంటి జీవత్వానికి రాములు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞ పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు. కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది. చిత్రకూట పర్వతం పోయారు. ఒక చెట్టు కింద కూర్చొని రాముడు చెప్పాడు, లక్ష్మణ
2: ఒక పర్ణశాల నియమించినాయన అన్నాడు. ఎక్కడ స్వామి అన్నాడు. నీకెక్కడ ఇష్టమో అక్కడ చేయన్నాడు. ఈ కఠినమైనటువంటి వాక్కును తాను భరించుకోలేకపోయాడు. నా ఇష్టం నాకు వేరుగా ఉందా? నీ ఇష్టమే నా ఇష్టము, నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు. నేనేం తప్పు చేశాను? ఇష్టమైన చోటు నిర్ణయించమంటున్నావు రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు. చూచింది సీత, ఎందుకు నీవంత విలపిస్తున్నావు? మీ అన్నగారు ఏమన్నారు? ఏమీ తిట్టలేదు కొట్టలేదు కదా. నీవింత విలపించడానికి మూల కారణమేమిటి? తల్లి తిట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు. ఇష్టమే నా ఇష్టము కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి. ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను. చూశారా, ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు. దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు, దైవ భావములకు మీ భావం విరుద్ధంగా ఉండకూడదు, సంకల్పం మీ సంకల్పం వేరుగా ఉండకూడదు, ఏకంగా ఉండాలి. ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చు, పోయే మేఘములే, కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము కదలనటువంటిది, నిత్యమైనటువంటిది. ఇది నిత్యమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధమత్యమైన కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. కనుక ఈ సర్వవేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి. గాయత్రి ఛాందస్వామి మాత అన్నారు. ఈ ఛాందస్కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి. ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో. ఒకటి వర్ణన, రెండవది అర్పితము, మూడవది ధ్యానము. ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి. తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని. ఓం భూర్భువః స్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్. ఇవి వర్ణన. ధీమహి, అది ఏ ధ్యానము. ధియో యోనో ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోనో ప్రచోదయాత్, బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతున్నాను. ధ్యానము, ప్రార్థన కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి. అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి? ఓ భగవంతుడా, నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు. నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి. మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు, స్కూల్ పోతుంటాడు. అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్కోట్ కుట్టించకూడదు అన్నారు. కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు. నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్కోట్ కుట్టి. అది దైవం యొక్క హక్కు, భక్తుని యొక్క హక్కు. భగవంతుణ్ణి ఓ అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణా స్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు. దైవము అందరి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి. భగవంతుని అడగ మరెవరిని అడగాలి? సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి. అందువల్లనే నేను పూర్వం చెప్పాను, మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది. హృదయము ఆత్మకు కుమారుడు, ఈ హృదయానికి కుమారుడు మైండ్, మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్. ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుడుతున్నాడు. వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్, మైండ్ గ్రాండ్ సన్, హృదయము సన్. ఎవరికి? ఆత్మకే. కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే. మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు, మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు. మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే, ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది. గ్రాండ్ సన్ యొక్క కూడాను గ్రేట్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది. కూడాను ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది. గురించుకుని బైబిల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. దీనికి సంబంధమైన కనుకనే మెసెంజర్ గా పెట్టాడు. ఇంకా మాట్లాడినప్పుడు సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. తర్వాత ఆత్మభావం చొప్పున ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
0: ఇది
2: కనుకొని మనం దేహాభిమానం చొప్పున జీవుడు దేవుడు అని భేదం పెట్టుకోవచ్చు. మానసికాభిమానం చేత నీ యొక్క సంబంధమే నేను, నీ అంశమే నేను, ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే. కనుక ఏకత్వం మనం ప్రయత్నం చేయాలి. మనం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం. ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు. ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకోలేకుండా ఏ నాటికైనా మనం ఒక్కటి కాదు. కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే. మనం అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు. అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు. ఇన్నింటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే. ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి. నీవు ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే, నా దైవం ఒక్కడే, ఆ దైవమే నాకు సంబంధము. దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు. ఇంటి యజమాని ఉంటుంటాడు, ఆ మాస్టర్ ఒక్కడే. భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది. కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు. కోడలు వస్తుంది, మామా అని పిలుస్తుంది. మనుమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు. ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనుముడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే. దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి. దేహం చేతని ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి. దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు. మరినకు కొంప, రోగమున బ్రగ్గడు సేవక గంప, సంచలనము పొందు దుంప, సాగర మీద లేని కంప, అమ్ముల పదలము మనమెప్పుదనం, నేను స్థిరమని నమ్మబోకు మనస, హరిపాదములు ఆశ్రయించవే. నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు. దేహాభిమానంతో నీవు అనేక విధమైనటువంటి బంధనకు లోపడదు. ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది, కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే. నిత్యము నిత్యమైనటువంటిది, అతి సత్య నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.

నివేదనం ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి. స్నేహం అయిపోయిందా ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదండి. స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్. భగవంతుడితో మన ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కావాలి. నియర్ నియర్ నియర్ నియర్ గా మనం ప్రయత్నం చేయాలి. తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది. ఆ డియర్నెస్ గాలి, ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారు. ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన చదువుతున్నాము. సాధనే అవసరం లేదు, సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు. కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే. ఇదే బ్రహ్మ, అది ఏ విష్ణువు, అది ఏ ఈశ్వరుడు, అంతా తానే. స్థితి లయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే. కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి? జనరేషన్ అనే పుట్టుక. ఓ, ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం. జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి. డిస్ట్రక్షన్ చూసారా, సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది. లయము అది జీఓడి, ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది. మరొకడు రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు. గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి ఎందు ఉన్నాను. ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి. ఈ నిజమైనటువంటి యొక్క అద్వైతం. అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది. ఆచార్యులు, ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు. అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్లాడు శంకరాచార్యుల వారు. స్వామి, నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు. ఏ శంకరాచార్యులు? ఆదిశంకరులు, ఆర్యాంబ కుమారుడు. అక్కడ వెళ్లి స్వామి నా పాపాన్ని క్షమించమని కోరాడు. ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు. పిథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు, నీకు వర్ణించడానికి భాష లేదు, మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు. అది నేనే చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు. ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా? నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి, ఇది పాపం. సర్వత్రా ఉంటున్నావు నీ భగవంతుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అని నేనే వర్ణించినాను. కానీ అక్కడి నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను. ఇది పాపం కాదా? సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకే ఎందుకు రావాలి? కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం. అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం. ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరును కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు. ఆనంద అలహరి, పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి, అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ వచ్చాడు. ప్రబోధించినటువంటి శంకరులు వారే తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు. జ్ఞాని కూడాను ఒకనొక సమయంలో భక్తుడిగా మారిపోతాడు. కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే. భక్తి అనగా ఏమిటి?
1: భక్తి
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్
0: అనగా అర్పితము, పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి. ఇది నిజమైనటువంటి భక్తి అంతే కాని ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓ నోములు నోచుకోవటం ఇవన్నీ ఇప్పుడు ప్రాకృతమైన యొక్క మార్గాలు. ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఇంట్లో ప్రవేశించడానికి ఇది ఒక మార్గము. స్టెప్స్ ఏ బి సిడి అని అక్షరాలు నేర్చుకున్నాము. ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము. దీని లోపలి జి ఓ డి గాడ్ అని పెట్టి, తర్వాత డి ఓ జి డాగ్ అని పెట్టి, అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం, ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం. There is God and top. No, God is nowhere and top. God is nowhere and kunna puru. Dini padam ekkadan cheyali. God is nowhere. No, N-O, no. Where W-H-E-R-E, where? E-W, no, cheste God is now here. God is nowhere and ekkadan padame. God is now here. Maripot, magic. Adhe vidham gane, ee pravurthi margam lo manam praveshinchi, ee pravurthi sambandham ekkadan omalu, poojalu, prathamalu, ivanni cheskoni, ekkadiki povali, tirigi ee sentence digiriki raavali. ఒక రూపాన్ని, ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరుపది అంతా ఒక్కటే, అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి. ఇది నిజమైన సాధన యొక్క గమ్యము, సాధన యొక్క లక్ష్యము, సాధన యొక్క సారము. ఈ విధంగా మనము ఎన్ని పాదుకల పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ, ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గము. దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే. తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు. ప్రతి బిడ్డకుడును పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది. కోహం కోహం, నేనెవరు నేనెవరు నేనెవరు అంటుంది. బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది? మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి. కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము. విశిష్టాద్వైతం నుంచి కూడాను అద్వైతంలో ప్రవేశించాము. కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం. కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే. ఏమిటి? ఇది బట్ట, ఇది బట్ట దారము అన్నా, దారం కాదు పత్తి అన్నా. ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు, ఇది ద్వైతము. దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు, ఈ వస్త్రమే అద్వైతము. ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి. కనుక అద్వైతంలో ద్వైతము, విశిష్టాద్వైతము రెండు కూడా ఏకమైపోయినాయి. ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు. ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి. కనుక భక్తులైనటువంటి వారు ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు, ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తైనా మారటం లేదు. ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము. అన్నీ కేవలం ఒక జ్యూయల్స్ వంటివి. ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణములు వంటివి. ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ ఆనందాన్ని అందించటం లేదు. ఆనందం లోపల ఉన్నది, ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి. విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము పెట్టిన నగలు పెట్టినట్టు దేహమందు దివ్య దేవుడు ఉండే సుమా, ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి. ఊరికి ఇనిపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనిపెట్టులో ఉండేటువంటి వాడిని లభించము. కానీ విలువైనటువంటి వస్తువును దాటిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుప పెట్టిగా ఉంటుంది. కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటాడు. ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువంతా దాచిపెట్టాడు భగవంతుడు. తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు, విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే. కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు. విజయవాడ, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది అదండి. తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు? మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను. ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో, ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము, ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు. ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు? అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు. మీరు నిల్చండి, తానే అందిస్తాడు. కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి, ఒక విధమైన విశ్వాసం పెరగాలి. ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు. ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి? ఒక సమయం లోపల గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది. ఎన్నో గ్రంథాలంతా చదువుతారు, ఎన్ని విషయాలు తెలుసుకుంటారు. తెలుసుకుని ప్రయోజనం ఏమి? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మరిడి తన్నెరుగుడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు. తరచి చదువ చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువులేను. అమృతస్య పుత్ర తెలిస్తే అమృతస్య పుత్ర నీవు అమృతపుత్రుడు ఆయన. అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో, అట్టి అమరత్వాన్ని నీవు పొందు, ఆనంద స్వరూపాన్ని నీవు నందు. ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి కదిలిపోయేటువంటి మేఘములు వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం. కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము. దైవం ఎక్కడనో లేడు, నా హృదయం నందే ఉంది. నా బాడీ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్, ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు. కనుక అట్టి సత్యాన్ని కైవక్యమైన మన దృష్టిని మరల్చాలి. ఈ విధంగా దీన్ని మనం మరచుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం. ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాం. ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వాళ్ళకి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాం. భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు. భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు, కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు. దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం? ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం. దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము. అర్పితమే ట్యాక్స్. భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ? నీవు కల్పించుకుందే కదా. నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు, తర్వాత పిల్లలు పుట్టారు, కుటుంబం పెద్దదైపోయింది. అవి నేను ఇంకా భరించుకోలేదంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని? నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు. కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి. నీ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు, కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు. మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాట చెవికి చేర్చు. వారు నన్ను ఎరుగంగానే ఎత్తురా, ఎంత తెలివి ఉన్న ఏమి ఫలము? ఏమి ఫలము? మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్టే చెవిని ఏరు. డైరెక్ట్ గా పోయి చేరిపోతాయి ఈ రంధ్రంలో. మంచి మాటలు దిన్నము చెబుతున్నప్పటికి కొంచెమైనా శోకం అక్కడ కనుక మనం చేయవలసింది ఏమిటి? దైవత్వానికి తగినటువంటి ఒక కుచి మనం చేయాలి. దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి, సమీపత్వానికి పోవాలి. అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి. అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము. దైవము నువ్వు కావాలని కోరడు, అది కూడా నీ నిమిత్తమే. తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమే, కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది. కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ, గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే. ఇది భౌతికమైన తృప్తి, లౌకికమైన తృప్తి, ఇది ప్రాకృతమైన తృప్తి, ప్రవృత్తి తృప్తి, నివృత్తి తృప్తి కావాలి. ఇది శాశ్వతమైన తృప్తి. అది ఏ నిత్యానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం, సచ్చిదానందం, అంతా అదే ఆనందం. ఇలాంటి ఆనందం నీయందే ఉంటుండదు, ఎక్కడనూ నువ్వు పోయి వెతకనక్కర్లేదు. అలాంటి ఆనందం నీయందే ఉండేటువంటి దాన్ని నీవు ఆవిర్భవింపు చేసుకోవాలి. ప్రేమ స్వరూపులారా, కర్మ ద్వారా మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును. చిత్తశుద్ధి, కర్మ పవిత్రత, ఈ రెండింటి ఎందుకు ఉండాలి? ఈ సంకల్పమును పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు. మన సంకల్పమును పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి. ఒక చిన్న ఉదాహరణ, ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు. పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు. ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు. ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు. ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు. ఆ జాబ్ లో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి. రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు, వాడు ఇంటంతా ఏడుస్తారు. వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు. జాబులు ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపు అందించింది. భగవంతుడు కూడా అంతే. మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు. ఒకే కర్మానుబంధిని చూచారా? సత్యానువాదిని సుఖం సుఖం సుఖం. సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటాది. ఇంకా రెండవది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది. ఈ యొక్క జలసి అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు. కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి. అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది. మనకు సాధనానుసారిని విద్య అని, మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అభ్యాసం అవుతుంది. కర్మానుసారిని బుద్ధి అని, బుద్ధి అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి. కర్మ అంటే సంకల్పం చేత కూడుకుంటుండాలి. స్థిరమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సర్వము సానందంగా కలుగుతుంది. దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకంత దుఃఖాన్ని అందిస్తుంది. అన్ని బలములు ఉంటుండి, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి? కనుక నేను అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది. బుద్ధి బలము, దేహ బలము, దివ్య బలము, సర్వబలము నుండి దైవ బలము లేక దాసుడగును. ఇదంతటి వాడు కడపటికేమయ్యే. అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి. బుద్ధి బలం ఉంటుండాలి, శాస్త్ర బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి, శాస్త్ర బలం ఉంటుండాలి. అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేక కడపటికి పతనమైపోయాడు. దేహబలము బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి. కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి. దైవ ప్రేమ ఒకటి మనం పొందితేరా సర్వ ప్రేమలు మనకు చేకూరుతాయి. సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి. ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం. కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమిచ్చింది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు, దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు. భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడ చూసినా ఉన్నాడు. మనం చెప్పాను, మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు, బాటలో ఉన్నాడు, రాతిలో ఉన్నాడు, ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు, మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు. సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే. యుక్తిలో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు, అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే. కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి. కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు. ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి. అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం. ప్రేమ స్వరూపులారా, దినదినములకు ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు. కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే. కానీ నాకు ఇది పెరగాలని ఆశ లేదు. ఈ పాదుకులు పెరగనక్కర్లేదు, పాదుకుల యొక్క భావం పెరగాలి. ఒక చిన్న ఉదాహరణ, ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశం. భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిర్మలమైనటువంటి చిత్తమును. కానీ తెలుసుకోవటం లేదు. స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. డ్రై ఫ్రూట్స్ అంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. ఆపిల్స్ బనానాలు ఇవన్నీ తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. పూర్ణచంద్ర హాల్ అంతా కూడా ఈ తిండితోనే చేరిపోయి ఉంటుండాలి. ఏం నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు? ఏ అన్నమైనా కూడా నేను తినను. పరిస్థితి లోపల ఈ తిండ్లంతా ఎందుకోసం? దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవలసి ఎంత కాలం పడుతుంది? ఈ కాలం లోపల ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి. ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి. నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయం పూర్వకంగా ప్రేమిస్తే చాలు. ఇంకా కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్, ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ? ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్కి ఇవ్వచ్చు చక్కగా. అది కూడా స్వామి చెప్పాడు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురావకండి. ఏది ఆశించను, ఆశించేది ఒక్కటే ఒక్కటి, ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ. అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు. నాకు ఇక పర్యంతము నో స్వార్థం. ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు. ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చిపెట్టుతా? మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు, ఈ విధమైనటువంటి బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు. నిన్న రథం అని చూపించారు. ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు. నా రథం మీ హృదయమే. మీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారిట్ నాకెందుకు? ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం ముక్తి చేరి తెచ్చిపెట్టి కళాతూరికి ప్రశాంతి నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు. ఇలాంటివంతా ఏది కూడా మీరు తేకండి. ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు. నాకు ఇష్టమైనటువంటిది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ. కనుక ఈ పదార్థాలు కూడా ఇంక పైన మీరు తీసుకురాకండి. ఇదంతా కూడా భూరు ప్రకృతమైన యొక్క వస్తువులే. వివాహ నాకు కావాలి, అది మన జ్ఞానతత్వము, పవిత్రమైనటువంటి జ్ఞానము. జ్ఞానాదేవత కైవల్యం. ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి, దివ్యత్వాన్ని మీరు అనుభవించండి, ఆ పవిత్రతను మీరు పొందండి, దైవత్వాన్ని అందండి. ఆ దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటి. అర్పితమనగా ఏమిటంటే అది మనం తీసినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎట్ల ఏకమైపోతున్నాయో అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి. ఇప్పుడు రెండు కూడా ఏకమైపోయి మొత్తమనే స్వరూపాన్ని పొందుతాయి. అంత ఐకమత్యం చాలా అవసరము. మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల ఐకమత్యం చాలా అవసరము అన్నారు. ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పారు. ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్నా భిన్నం అయిపోతుంది. ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకుని వస్తుంది ఈ తుమ్మెద. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేర్చుతుంది. సర్వరోగ నివారణగా మారిపోతుంది. కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది. మానసిక ఐకమత్యం చాలా అవసరము. ఈ యూనిటీ ఉండినప్పుడే మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది. ఈ ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి. ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండు నిన్న ఆచరణలో పెట్టడం, మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు. అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన రోగ పీడితుని బల్ రోగమ్ము తీరున ఔషధ మహిమమ్ము అంత విధ. నిరుపేదవాని పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్నయంత ఎత్తపోతుంది. కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం విచరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం. అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి. అంతేకాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు. దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు. వర్ణించనక్కర్లేదు, ఆరాధించు, అర్పితం చేయి. ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది. మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి, ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం. మొదటిది ఆధారమైనది ఒక క్యాండిల్, అది ఏ దైవత్వము, ఈ ఒక్కొక్క చోట్ల నిత్యమే అది జీవతత్వము. ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా వెలిగిస్తుందాది. ఇదంతా జీవన జ్యోతులు, అది ఆత్మజ్యోతి. జ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి. మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి. ప్రేమ జ్యోతి కంటే ప్రకాశవంతమైన మరొకటి ఈ జగత్తులో లేదు. ప్రేమ ఉందా, సర్వము అక్కడే ఉంటుండాలి. కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికీ అవి కూడా నువ్వు పారమాత్మకంగానే మారిపోతాయి. ఆఫీసుకో పని చేయి, నువ్వు బిజినెస్ చేయి, పని చేయి, దోషం లేదు. ఈ కుటుంబాలు పోషించుకోవాలి, అన్ని చేస్తూ సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి. అంత భగవత్ ప్రీత్యార్థంగా చెయ్యాలి, ఏ నిజమైనటువంటి యొక్క భక్తి. అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు. ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి. ఎక్కడైనా మీరు పోండి. భగవంతుడు ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు మీకు అందరికీ తెలుసును. ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు. దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్నా ఈ నగలన్నీ. నేచురల్ విగ్రహాన్ని చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది. అంతా ఎంతో మేకప్పులు చేసి ఇది ఒక కప్పు మాదిరి భారత చేస్తున్నారు. భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి. అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు, ఎందుకు నీవు తీసుకుని పోవటం? వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి. నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్, ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది, కానీ ఇది కంట్రాక్షన్ లవ్. భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే. నీ జూగుల కోసమని భగవంతుడు కాచుకోడు. ఈ విధంగా జూయిల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు. ఇవన్నీ కాదు ముఖ్యం. చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, శ్రోత్రం భూషణం ధ్యానం. ఇలాంటి నగలు మనం ఉంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాం? కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యం అనేటువంటి జ్యోయిల్, హస్తానికి ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది, పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు, అదే చెవులు ఉంటున్నాయి. చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు, కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు, చేతికి కంకణం ధరించావు, దీనికంటే ఇంకేం కావాలి? ఇది ఏ సరైనటువంటి నగలు? ఏదో పెద్ద వజ్రాల కిరీటము వజ్రం, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబరాలకి ఇదొక ఆట. ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునేవాళ్ళు సోవాళ్లే. నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు, తీసుకునేవాడు భగవంతుడే కాదు. కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు. ఇవ్వవలసింది తీసుకోవాల్సింది ఏమిటి? నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని, నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి. రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, ప్యూర్ హార్ట్ టు హార్ట్, అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్. ఈ సరైన మన జ్యువెల్స్ కానీ చిపిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుడు కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు. భగవంతుడు బిగ్గర్ నాట్ బెగ్గర్. కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని దగ్గరగా మార్చేసేస్తున్నారు. చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు. ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు. ఏమొస్తుంది? భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి, భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాది, దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి. మీ ఇల్లును శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు? ఇదంతా కూడా ఒక దగ్గర కోసమని. ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు. ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. ఇది మనం చేయవలసినటువంటి పని. పైన ఈ విధమైన తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ చోటు అంతా నిండిపోయింది. నేను నిన్ననే శ్రీనివాస్ చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను. వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు, నేను ఏది తినను. తినేది వినేది ఒక్కటే, మంచి మాటలు వింటాను, నీ ప్రేమను తింటాను. ఆ రెండింటిని నాకు అందించండి, మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావట. ఈ విషయాన్ని మాత్రమే చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి. ఈ భక్తితో ఈ ప్రేమతో చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది. రాముడు లంక పోయి చేరాలనుకున్నప్పుడు ఎట్ట పోయి చేరేది? అందరు కూడా వానరులు, అక్కడ చేరిన వాళ్ళంతా ఎవరు? వానరులు. తోకున్నవాడు వానరు, తీసుకుపోతే నరుడు. ఆ నర వా అంటే వాలము, వాళ్ళని తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలనుకుంటారు హనుమంతుడు? పరమ భక్తుడు, స్వామి మీ నామే దీన్నంత దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని రాళ్లంతా వేశారు సముద్రంలో. హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్లంతా, కానీ ఎట్టవుతుంది? ఇక్కడ ఒక రాయి అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీర్ దాటుతాడు? రెండింటినీ చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా సాధించారు. ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసుడు, రెండు చేరుతూ వచ్చేసాయి, రెండు చేరుతూ. అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరామ అనుకుని వేస్తే ఈ సాయిరామని స్టోన్ ఎక్కడ పోతుందో? రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి. ఈ యుక్తిని మనం తెలుసుకోవాలి. ఆ యుక్తియే నిజమైన భక్తి. యుక్తిని యోగముగా మార్చుకున్నారు. కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి? శాంతంగా స్మరించాలి, పవిత్రమైన భావంతో ఉండాలి. అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏళ్ళు అయింది, ఇట్లా ఉన్నారు అని. నాదంతా కూడా 3 పీలు, పీ పీ పీ పీ ప్యూరిటీ, రెండవ పి పేషెన్స్, మూడవ పి పర్సువరెన్స్. ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇచ్చే ఉంటాను. కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి. ప్యూరిటీని పెంచుకోవాలి, ఇంకా శాంతం పెంచుకోవాలి. శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము. శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనము? కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి. భక్తులు అనేది శాంతంగా ఉంటుండాలి. ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి చేరిపోతుంది. కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా చిన్న చిన్న కోరికలంతా కూడా మడిచిపెట్టి ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి. ఇప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది. దీని ఏకత్వాన్ని పెంచుకోవాలి. చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి కూడా తీసివేస్తే వేళ్లతో తుంచి వేయి. అన్నింటినీ చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి. ఏకత్వాన్ని మనం పెంచాలి. ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది. ఎవరితో ఏకత్వాన్ని? ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుడితో ఏకత్వం చేయాలి. ఏకం సత్ విప్రాభోదావదంతి అన్నారు. ఏకాక్షరం బ్రహ్మ అన్నారు. ఆ ఏకాక్షరం యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి. ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి అనుకూచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు, హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు. చాలా మంచిది. అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక. అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు. ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు. కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు. ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు. ఆ అతని యొక్క హృదయం, నా హృదయం, రెండింటికి ఏకత్వం కావాలి. ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను, పోయిన వారము డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి. అలోపిక్ డాక్టరు, హోమియోపతి డాక్టరు, ఆయుర్వేద డాక్టర్ జాబులు రాశారు. స్వామి 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు, తక్షణమే మీరు శెట్టి గారిని మొదలు పంపించండి. 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు, ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పి రాశారు. నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు. నీతిగా పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ, ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు. పాపం ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది. కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి. అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ మరొకటి కాదు. కనుకనే తాను కూడా చెప్పాడు, త్యాగరాజు చాలా కష్టాలు పడ్డాడు, భార్య మరణించింది, కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవటానికి లేదు. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరులో పడవేశాడు. రాము వియోగాన్ని సహించుకోలేకపోయాడు. రాముడి పైన కూడా కోపం వచ్చేసేసి, ఇంతకాలం నేను స్మరించినందుకు రామా నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది? నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది, వీక్ శక్తి, నీలో శక్తి లేదు. దూషించాడు. తర్వాత విచారించాడు, నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే. అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాను.

0: గొప్పరా.
1: అయ్యో రామశక్తి ఇచ్చినట్టు కాదు, గొప్పది. నా బలహీనత ఇంత వరకు నన్ను ఈ బాధ పెట్టింది.
0: దైవమున కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు,
1: అదే డివైన్ పవర్.
0: ప్రియమైన శక్తి కంటే మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు.
1: కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
1: అనుగ్రహాల కోసం పాటుపడండి,
0: కోసం పాటుపడండి.
1: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
2: ప్రేమ ముదిట మనసే కాకు

ఇంతవరకు మీరు 1998 సంవత్సరం అక్టోబర్ 11వ తేదీ పాదుకోత్సవ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: సాయి మాట బంగారు బాట. ఈ శీర్షికన భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య బోధ నుండి ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఎవడు జ్ఞానినని భావిస్తాడో వాడే పరమ అజ్ఞాని. మనిషి నడుస్తుంటే అతని నీడ కూడా ప్రక్కనే నడుస్తూ వస్తుంది కదా. అదే రీతిగా నేను గొప్ప జ్ఞానిని అనుకునేవాణిని అజ్ఞానమనే నీడ వెంటాడుతూనే ఉంటుంది. దీని నుండి తప్పించుకోవాలంటే సర్వం విష్ణుమయం జగత్ అని భావించాలి. ఇదే ఉపనిషత్తులు బోధించినది. అంతా దైవస్వరూపమే. దీనిని పురస్కరించుకునియే త్యాగరాజు చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమమీర వెలసియుండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు. చీమ మొదలు బ్రహ్మ వరకు సర్వత్రా దైవత్వమే నిండియున్నది. అలాంటి దైవత్వాన్ని ఎలా మర్చిపోతున్నారు? ఇది ఆధునిక విద్యల ప్రభావమే. మనస్సు భగవన్మయం కావాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి భగవానుని ప్రేమ ప్రవాహం ఎక్కడ ప్రవహించునో ఆ చోట ఎంతయూ పావనమగును. నిర్జీవముగా ఉండునట్టిది సజీవమవుతుంది. ఎండిపోయిన గడ్డిపోచలు చిగురించును, దుఃఖమును నివారించి సంతోషము కలిగించును. భగవదనుగ్రహము వలన విషయవాంఛనలను దాటినవారు ధన్యులు. ఆంధ్రప్రదేశందలి చెరసాలలో జీవనం మిగుల దుర్భరమై ఉండును.

అందుండు ఖైదీలకు కూడా స్వామి అనుగ్రహము అందుబాటులో ఉండును. ఒక పర్యాయము ఖైదీల కోరికపై స్వామి భక్తుడొకడు, "బాబా, మేము పాపులము, నిక్కముగా పాపులము. మేము పూర్వజన్మలో చేసిన పుణ్యలేశమున మీ అనుగ్రహమునకు పాత్రులమయ్యాము. ప్రపంచములో ధన్యులెవరైనా ఉండినా అట్టి ధన్యులము మేమే అని గర్వించుచున్నాము. ప్రజలను హింసించి శిక్షలననుభవించు మా వంటి దుష్టులపై కూడా తమ కృపా కటాక్ష వీక్షణములు ప్రసరింపచేయుట అసాధారణ కార్యము. మా యందు దయవుంచి తమ దర్శనమునొసగి మమ్ములని ఆశీర్వదించమని మేము మిమ్మల్ని మిక్కిలి ప్రార్థించుచున్నాము. మీ దర్శన స్పర్శన సంభాషణములను అనుగ్రహించి మమ్ములను ఉద్ధరించదరని తమరు అపార కృపతో మాకు జవాబిచ్చినందులకు మీకు వందన శతములర్పించుచున్నాము. పూర్వము సావిత్రీదేవికి దీర్ఘ సుమంగళిత్వమును ప్రసాదించి ఆమె అనుభవింపవలసి ఉండిన వైధవ్యమును నారద మహర్షి తన తపోమహిమచేత తొలగించెను. సతీ సావిత్రి తన భర్తను రక్షించుకొనగలిగాను కదా. తమరు కల్పగిరి అనువాని యొక్క మరణశిక్షను రద్దు చేసి వాణిని రక్షించితిరని మాకు కల్పగిరి చెప్పగా విన్నాము" అని ఆ ఖైదీలు స్వామికి రాసిన లేఖ. ఆ కల్పగిరి జీవితంలో జరిగిన సంఘటనను ఇలా వివరించారు. కల్పగిరి మరొకరిని క్రూర హత్య చేసి పోలీసుల కంటపడకుండా స్వదేశాన్ని విడిచి హిమాలయ పర్వతాల్లోని నిర్జనారణ్యానికి పారిపోయాడు. సన్యాసి అయి కాషాయ వస్త్రాలను ధరించి ఆ పర్వతాలలో ఒక ధర్మశాల నుంచి మరి ఒక ధర్మశాలకు వెళుతూ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మానసిక ఆందోళనలను కప్పిపుచ్చుకుని తిరుగుచున్నాడు. ఇట్లు 4 సంవత్సరాలు గడిచింది. హిమాలయాల్లో అనేక మంది సన్యాసులను, ఋషులను, సాధకులను దర్శించాడు. వారిలో కొందరు తన వంటి వేషధారులేమో అని కూడా శంకించాడు. అనేక పవిత్ర గ్రంథాలని చదువుతూ సాధువులతో కర్మ, భక్తి, జ్ఞాన విషయాలని చర్చిస్తూ మానవుని బంధ విముక్తికై అద్వైతమే శరణ్యమను సిద్ధాంతములో ప్రావీణ్యమును కూడా గడించాడు. పిమ్మట తననెవ్వరూ గుర్తింపలేరని దృఢనిశ్చయానికి వచ్చి సింహాచలం, తిరుపతి, కంచి, రామేశ్వరం మొదలగు దక్షిణ దేశ పుణ్యక్షేత్రాలన్నీ చేస్తూ మథుర, శ్రీరంగము, చాముండి పర్వతము ఇవన్నీ తిరిగి బెంగుళూరుకు చేరాడు. అచ్చట షిరిడి సాయిబాబా పుట్టపర్తిలో పునర్జన్మ ఎత్తి ఉన్నారని విని వెంటనే గుంతకల్ వెళ్లే రైలెక్కి పెనుగొండ దగ్గర దిగి బస్సులో ప్రశాంతి నిలయానికి చేరాడు. ఆ సన్యాసిని స్వామి లోపలికి పిలిచి హత్య చేసి సిగ్గులేక భయపడి పరుగెత్తలేదా అని ప్రశ్నించారు. సర్వజ్ఞుడగు స్వామికి తెలియనిదేమున్నది? ఎటువంటి విషయాలనైనా ఎవ్వరునూ స్వామి ముందర దాచలేరు. షిర్డీ సాయి అవతారములో శ్యామ అను అతనితో, "రుణము, శత్రుత్వము, హత్య ఈ 3 ఫలాలను అనుభవింపవలయునే కాని తప్పించుకోడానికి సాధ్యము కాదు" అని బాబా చెప్పినట్టు ఇప్పుడును హత్యాపాప ఫలమును ఈ జన్మముననే అనుభవింపక ఇంకొక జన్మమున కేల తోసిపుచ్చెదవు అని స్వామి ఆ కల్పగిరిని అడిగారు. స్వామి లోపలి గదిలోనికి వెళ్లి తెల్లని దుస్తులను తెచ్చి, "ఈ కాషాయ దుస్తులను తీసివేసి ఈ తెల్లని దుస్తులు ధరింపమని ఆజ్ఞాపించారు. తక్షణమే మీ ఊరికి పోయి పోలీసులకు నిన్ను నీవు అప్పగించుకునుము. మీ ఊరికి పోవుటకు దారి ఖర్చులకై ఇదిగో డబ్బు తీసుకునుము. ఈ 4 విభూతి ప్రసాద పొట్లములను గ్రహింపుము. నీకేమీ భయము లేదు. పోలీసుల వద్ద నీ తప్పునొప్పుకొని వారిచ్చు శిక్షను ఆనందముతో అనుభవింపుము. నీకు ఉరిశిక్షనివ్వరు. నా మాట నమ్ముము. జైలు శిక్షననుభవించి నా వద్దకు నీవు వచ్చినప్పుడు స్వయముగా నేనే నీ కంఠములో జపమాలను అలంకరించెదను. శీఘ్రముగా పొమ్ము" అని స్వామి సెలవిచ్చారు. స్వామి గది నుండి కల్పగిరి ధీరుడై బయటికి వచ్చాడు. స్వామిని దర్శించక ముందర ఉన్నప్పటి స్థితి వేరు,
ఇప్పటి స్థితి వేరు. స్వామి సాక్షాత్తు భగవానుడే అని నమ్మి పాపఫలమును అనుభవించుటకై పునర్జన్మనెత్తుటక అతడిష్టపడలేదు. ఆ రాత్రి రైలులో ప్రయాణం చేస్తుండగా తన పక్కనున్న ప్రయాణికుడు కడుపు నొప్పితో మిక్కిలి బాధపడటం చూసి తన వద్ద ఉన్న విభూతి పొట్లాలలో ఒకదానిని అతనికిచ్చాడు. విభూతిని అతను నోట్లో వేసుకుని కడుపు నొప్పి తగ్గిపోగా హాయిగా నిద్రించుట చూసి కల్పగిరి ఎంతో ఆనందించాడు. బాబా దేవుడే అనే విశ్వాసము మరింత దృఢపడింది. రైలు దిగి పోలీసుల యద్దకు వెళ్లి తన తప్పును ఒప్పుకున్నాడు. అంతకుముందు న్యాయాధిపతి కల్పగిరికి మరణశిక్ష విధించనుగాని ఆ మరణశిక్షను రద్దు చేసి దానిని జైలు శిక్షగా మార్చారు. ఇట్లు కల్పగిరి జైలు శిక్షను అనుభవించు సమయంలో చెంగప్ప మొదలగు ఖైదీలతో భగవంతుడే పుట్టపర్తిలో అవతరించి ఉన్నాడని, ఆ భగవానుడు తనకు ఉరిశిక్షను తప్పించారని, సాధారణ జైలు శిక్ష అనంతరం తనకు జపమాలను కంఠహారముగా వేసెదరని చెప్పారని, భగవానుని మాట తప్పదని చెబుతుండగా ఆ జైలు అధికారి వచ్చి, కల్పగిరి, అధ్యక్షుల వారి దయకు పాత్రుడవైతివి, నిర్బంధము నుండి నీకు విముక్తి కలిగింది, స్వేచ్ఛగా వెళ్లిపొమ్ము అని కల్పగిరిని జైలు నుంచి విడుదల చేసేశారు. ఈ సంగతి చెంగప్పయు మిగతా ఖైదీలు గమనించి స్వామి మహిమను ప్రశంసిస్తూ స్వామి అడ్రస్సును కల్పగిరి ద్వారా తెలుసుకుని స్వామికి ఒక వినతిపత్రాన్ని పంపుచూ తమకు అనుగ్రహముతో స్వామి ఫొటోలను, స్వామి యొక్క గ్రంథాలను పంపవలసిందని ప్రార్థిస్తూ వినతిపత్రంలో వేడుకున్నారు. ఆ ఖైదీ చెంగప్ప రాసిన విన్నప పత్రం కస్తూరిగారి యొద్ద పుట్టపర్తిలోనే ఉండేది. ఖైదీల కోరిక ప్రకారం స్వామి ఫొటోలు మొదలగు పుస్తకాలతో పార్సిల్ను, స్వామి ఆశీర్వాద సందేశాన్ని వారికి పంపించారు. ఖైదీల ఆనందానికి మేరలేకపోయింది. జైలే స్వర్గమయ్యింది. స్వామి సత్యం శివం సుందరం గ్రంథమును నిత్యమూ పఠించి విని ఆనందిస్తున్నాము. తమ ఫొటోని మా ఎదుట ఉంచుకుని ప్రతినిత్యమూ ఆరాధిస్తున్నాము అని జాబు రాశారు. ఒక ఖైదీ, స్వామి, చిన్నప్పటి నుంచి నేను జబ్బు మనుషులను, పూర్వము నేను భజన చేసేవాడిని, ఇప్పుడును మీ ఫొటోని అలంకరించి మామూలు ప్రకారము భజన చేస్తున్నాను. తమ ఆజ్ఞానుసారము నామస్మరణ చేస్తూ తమ చరిత్రను వినుచూ ఆనందిస్తున్నాను అని తెలిపాడు. ఇటువంటి జాబులు ఖైదీల వద్ద నుంచి స్వామికి వచ్చేవి. స్వామి ఎంతో ప్రేమతో వారికి జవాబులు పంపేవారు. ఆ ఖైదీలు స్వామికి ఈ విధంగా తెలుపుకునేవారు, ప్రశాంతి నిలయం నుంచి వచ్చే జాబు మాకు సంతోషదాయకముగా ఉంటుంది, బాబా మా ఎదుట నిలిచినట్లే ఉంటుంది అని. ఇంకొకడు, నేను ముదుసులని స్వామి, నా కొడుకులు అల్లుళ్ళు అందరూ చెరసాలలోనే ఉన్నారు, మీరు మాపై వర్షించు ప్రేమామృతము చేత మేమందరము మా శిక్షాకాలమును మరిచిపోయి ఆనందముగా అనుభవించుచున్నాము, ఈ మీ ఆహారము మా కడుపును నింపుతున్నది, మా వారికింకేమీ కోరిక లేదు, మీ దర్శనము, మీ భజన, పూజ, మీ చరిత్ర పఠనము, శ్రవణము మాకు మిక్కిలి ఆనందాన్ని ఒసుగుతున్నాయి, ఇంకనూ ఎక్కువ ఆనందము మా హృదయములు కోరుచున్నవి, దీనులగు మమ్ములను మన్నింపుడు అని ఒకతను, నేను త్రికరణ శుద్ధిగా భగవంతుని సేవింపనుత్సాహించుచున్నాను స్వామి, నడచినను, కూర్చున్నను, చూచుచున్నను భగవంతునికే నా సర్వకర్మలు అర్పించ ప్రయత్నిస్తున్నాను, రామకోటి రాయిచున్నాను, ప్రతిదినము భగవంతుని పూజించి ప్రార్థిస్తున్నాను, ఇదే నా నిత్యానుష్ఠానము, ఇటీవల చెరసాలలో కూడా మీ పవిత్ర నామ బీజము నాటబడింది, మొలకెత్తుతున్నది, మనోహరముగా పెరిగి పెద్దదై ఫలపుష్పాదులతో విరాజిల్లుతుంది, దాని చల్లని నీడలో మేము హాయిగా కాలం గడుపుతున్నాము, మా ఆనందానికి మేరయేలేదు అని స్వామి రాసే ఉత్తరాలకి వాళ్లు జవాబులు రాసేవారు. 400 సంవత్సరముల క్రితం వెలసిన విశ్వవిరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వ్రాసేవారు వారు ఉత్తరాలు. అద్దము నిర్మలముగా ఉంటే బింబము చక్కగా ప్రకాశిస్తుంది. కామక్రోధాది దుర్వృత్తులను పశ్చాత్త
పశ్చాత్తాపము శమింపజేస్తుంది. ఇట్లే ఆ చెరసాలలో ఉన్న ఖైదీ హృదయాలు నిర్మలమగుచున్నందున వారికి భగవంతునిపై భక్తి వృద్ధి చెందనారంభించింది. ఆ భక్తిపాసముల చేత బంధింపబడి వారి హృదయాలలో స్వామి ప్రకాశింపజొచ్చారు.

షిరిడియందు బాబా హేమాద్ పంత్తో ఒకనాడు ఇట్లు చెప్పారు. అల్లదే పుష్పించిన ఆ మామిడి చెట్టును చూడుము. ఆ చెట్టునందు కాన్పించడే పుష్పములన్నీయు ఫలముగా మారిన ఎన్ని వందల ఫలములు లభించును. అట్లగుట లేదు కదా. కొన్ని వాడి రాలిపోవుచున్నాయి, కొన్ని పిందెలే రాలిపోతున్నాయి, మరికొన్ని పక్షులు వలన పాడు చేయబడుతున్నాయి. ఇట్లే ఇచ్చటికి వచ్చువారి గతి కూడా. కావున బాబా సన్నిధిని చేరినంత మాత్రాన లాభము లేదు. నిత్య సాధనతోనూ సుగుణ సంపదతోనూ భగవానుని అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ సిద్ధత్వము పొందువరకు పతనమైపోకుండా కృపతో తనను కాపాడవలసినదిగా భక్తుడు ప్రార్థిస్తూ ఉండవలెను. భక్తుని ప్రయత్నము వలనే సిద్ధి చేకూరుతుంది. భగవానుని అనుగ్రహమే భక్తునికి సిద్ధిని ప్రసాదిస్తుంది. సత్యసాయిబాబా భక్తులను తప్పక రక్షించునను విశ్వాసము హృదయములో నానాటా దృఢమగుతోంది. సరస్సులోని కమలములన్నీయు సూర్యోదయమైన వెంటనే వికసింపవు కదా. కాని ఏ కమలములైతే వికసించుటకు తయారయ్యున్నాయో అట్టివి మాత్రమే వికసించును. క్రమముగా తక్కిన కమలములు కూడా పరిపక్వ స్థితిని అంది వికసిస్తాయి. కావున నన్ను శరణుచొచ్చిన భక్తులందరూ ముందో వెనకో వారి వారి భక్తి విశ్వాస సాధనల కొలది ముక్తులగుచుందురు. తొందరపాటు కూడదు, నిరుత్సాహము తగదు అని స్వామి చెప్పేవారు. భగవాన్ బాబావారి వాక్యములు ఇట్లు గోచరించాయి. ప్రారంభమున చెరసాలలోని భక్తులందరూ స్వామికి విన్నపములు వెంట వెంట లెక్కకు మించి పంపేవారు. క్రమముగా విన్నపముల సంఖ్య తగ్గిపోయింది. బాబానే గట్టిగా నమ్ముకొని ఉన్న ఖైదీలలో చెంగప్ప మాత్రము ప్రశంసనీయుడు. అతడి భక్తి విశ్వాసములతో స్వామినే హృదయమందు నిశ్చలముగా నిలిపి ధ్యానము జ్ఞానానంద శాంతులను పొందుటకు పట్టు విడువక ప్రయత్నిస్తున్నట్లు అతని ఉత్తరముల వలన తెలిసింది. నాకును నా భార్యకును మనస్తాపము కలుగగా ఆమెను హత్య చేసి పిమ్మట నేను కూడా చనిపోయే ఉద్దేశముతో నా నోటిలో విషం పోసుకుని నా భార్యను కత్తితో పొడిచాను. వెంటనే భార్య మరణించింది. కాని విషము చేత నా ప్రాణము పోలేదు, నాలుకపై బాధ మాత్రము కలిగింది. ఎట్లయినను ప్రాణము పోగొట్టుకొనదలిచి భార్యను చంపిన కత్తితోనే నన్ను నేను పొడుచుకుని కింద తెలివి తప్పి పడిపోయాను. పోలీసులు నన్ను ఆస్పత్రికి తీసుకుని వెళ్లి డాక్టర్ కత్తిని తీసేసి గాయములను కుట్టేశారు. నాకునూ తెలివి వచ్చింది. తరువాత కొంతకాలానికి రాజమహేంద్రవరము జైలులో శిక్షననుభవించుచుండగా నా పొట్టకు 2 సార్లు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఇంత జరిగినయూ భగవంతుడు నా ప్రాణములెందుకు తుదముట్టింపలేదో అని యోచించిన బహుశా నా చేత మున్ముందు ఎట్టి సత్కర్మలను ఆచరింపచేయునో అని. జైలునందే నా దేహము బంధింపబడినను నా దేహమును మనస్సును ప్రాణమును భగవానుని పాదాలయందే సంపూర్ణముగా సమర్పించి ఉన్నాను. అప్పటినుంచి నిశ్చింతగా ప్రతీక్షణము భగవానుని జ్ఞానముతోనే వారి అనుగ్రహమును అనుభూతిని పొందుతున్నాను. భక్తులే నా బంధువులు, జ్ఞానులే నా మిత్రులు. నా దేహ బంధువులందు మోహము పూర్తిగా నశించినది. నా వంటి దీనుని రక్షణార్థము భూమిని అవతరించిన భగవంతుడువగు నీవే నా దిక్కు, రక్షకుడవు. నాకింకేమి కావలియను? కృపతో మీరంపిన ఫొటోలను నా ముందుంచుకుని ధ్యానిస్తున్నాను. నా కన్నులు తెరిచినప్పుడు నేను మీ ఫొటోను చూస్తాను. నా నేత్రములు మూసినప్పుడు మీ నామమును స్మరిస్తాను. ఇదియే నా నిత్య పూజ. మిగతా సమయములలో నిరంతరము మీయందే మీతోడనే ఉండునట్లు సాధన చేస్తున్నాను. దైవము నా కొరకు, నేను దైవము కొరకు అనేది నా దృఢ వాంఛ. ఇందువలన నాకు బ్రహ్మానందం కలుగుతున్నది. డాక్టర్లను ఈ చెంగప్పను పరీక్షించి అపక్వాహారమైన శాకాహారమునే నిర్ణయించిరి. చెంగప్ప రాసిన ఈ జాబుకి స్వామి సాధన అట్లే సాగింపుమని రాయగా మరల చెంగప్ప ఇట్లు వ్రాశాడు. బాబా, జాబును నా కండ్లకును హృదయమునకు అద్దుకుంటిని. రాముని ముద్రికను
ఆంజనేయుడు సీతాదేవికి సమర్పించినప్పుడు ఆమెకెంత ఆనందము కలిగినో అంతే ఆనందము కలిగినది. ఆ దినము గురువారము. ఆనాడు నాకు మౌనవ్రత దినమగుడిచేత ఆనందమును ఎవ్వరికీ వెల్లడింపలేదు. గురువారము మౌనవ్రతము అవలంబించుట శ్రేయస్కరమని తమరు సనాతన సారథిలో తెలిపియుండుటచేత నేనును తమ ఆనతి ప్రకారము కాష్టమౌనము వహించుచున్నాను. నేనెంతటి ధన్యుడను స్వామి! చెరసాలలోని ఇతర ఖైదీల జాబులు కూడా ఇట్టి సంగతులే విసదము చేస్తున్నాయి. 70 సంవత్సరముల ముదుసలి ఖైదీ ఇట్లు వ్రాసారు స్వామికి. చెరసాలను ప్రవేశించినది మొదలు భద్రాద్రి రామదాసు వలె నేనును రామధ్యానము చేయనారంభించాను. 10 ఏండ్లకొక పర్యాయము నా ఇంటికి వెళ్లి నా తల్లిని తమ్ములను బంధువులను చూచి వచ్చుటకు అనుమతిని పొందాను. నా తల్లి కష్టపడి సాకి పెంచినందుకు నేనామెను వృద్ధాప్యములో దుఃఖముల పాలు చేశాను. ఇట్టి స్థితిలో ఆమెకు నేను సేవ చేయుటకు నోచుకోలేకపోయాను. నా హృదయములో కొంతకాలము నుండి ఈ కోరిక వేధించుచున్నది. మీ సన్నిధి చేరి మీ ఊడిగము చేస్తూ ప్రాణము విడువవలెనని ఆశగా ఉన్నది అని స్వామికి వ్రాశారు. మరొక ఖైదీ, మీ పవిత్ర నామమును దివ్య చరిత్రను విన్నప్పటి నుంచి మీ నామమును మా మనస్సునందు ప్రేమతో స్మరించుచున్నాము స్వామి. మాకు మీరు పంపిన ఉపదేశము భక్తితో అందుకున్నాము. మాలో చాలా మంది దానిని కంఠస్థము చేసి నిత్యము అనుసంధించుచున్నారు. ఒకరి నుండి ఒకరికి ఆ ఉపదేశమును నేర్చుకొనుచు అందరము కలిసి చెప్పుకొనుచు ఆనందిస్తున్నాము. ఒకరి నుండి మరొకరికి ఉపదేశవ్రతము గ్రహించునప్పుడు చినిగిపోగా ఆ తుంపులను అతికించి చట్రమునందు బిగించి పూజాగృహములో దానిని ఉంచాము స్వామి. తరచుగా భజన కీర్తనల పుస్తకములను, రామకోటిని వ్రాయుటకు పుస్తకములను, గ్రంథములను తమకు పంపవలసినదని స్వామికి తెలుపుకుంటున్నాము. ఇట్లు రాసిన ఖైదీల లేఖలకు స్వామి ప్రేమతో జవాబు రాస్తూ అప్పుడప్పుడు ఆ ఖైదీలకు వస్త్రములను, పైకము, ఇతర బహుమతులను పోస్టు ద్వారా పంపించి వారిని ఉత్సాహపరిచి అనుగ్రహించేవారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లోని ఒక సహకార శాఖోద్యోగి సంఘద్రవ్యమును దుర్వినియోగపరచుట చేత అతనికి కలుగబోవు శిక్షల నుండి తప్పించుకుని బాబాను ప్రార్థించుటకై ప్రశాంతి నిలయానికి వచ్చాడు. అతనిని తిరిగి ఊరికి పోయి నేరము నొప్పుకొని హృదయపూర్వకముగా పశ్చాత్తాపము నొందిన ఎడల అతనికి శిక్ష కాఠిన్యము తగ్గించదనని స్వామి అతనికి చెప్పారు. కాని తను ఊరికి తిరిగిపోవుటకు శంకించాడు. అయినను స్వామి గట్టిగా మందలించుట చేత విధి లేక స్వామి ఆశీర్వచనాలతో అతడు ఊరు చేరాడు. కల్తీ బంగారమును పుటము పెట్టి మేలిమి బంగారముగా కంసాలి మార్చునట్లు తనను చేరు దుష్టవర్తనులైన మానవులను ప్రేమతో చేరతీసి సంస్కరించి పరిశుద్ధులుగా చేయుటయే స్వామి ముఖ్యోద్దేశము.

0: స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.
1: 31వ నామం. ఓం శ్రీ సాయి షిర్ది సాయి మూర్తయే నమః. షిర్ది సాయి మూర్తయే నమః. ఎవరో ఒకసారి స్వామిని అన్నారట, స్వామి ఆ షిర్దిలో అవతారమే కదా ఇప్పుడు మీరు తీసుకున్న అవతారం, ఎవరు చెప్పారు అని అడిగారట స్వామి. లేదు స్వామి, సత్యం శివన్ సుందర్లో ఎక్కడ పడితే అక్కడ చదివా అన్నారట, వాళ్ళు రాశారు అన్నారట. అదేమిటది, మనం అందరం కూడా షిర్ది బాబా, సాయి సత్యసాయి బాబా రెండు ఒకటే, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే అని అనుకుంటే ఎందుకలా అన్నారు స్వామి అంటే, నాయనా అలా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అదే బుర్రలో పెట్టేసుకుని ఓ రోజు శుద్ధి ఓ రోజు భర్తి, ఓ రోజు శుద్ధి ఓ రోజు భర్తి, ఇంకా మెల్లిమెల్లిగా ఏంటవుతుంది, రెండు వేరైపోయినట్టుగా భావన వస్తుంది. ఏకత్వంలో భిన్నత్వం చూడమని లేదు స్వామి, భిన్నత్వంలో ఏకత్వం చూడమంటున్నారు స్వామి. అందరిలోనూ ఉన్న ఆ సత్యమే ఈ సత్యము, ఈ సత్యమే శివలింగంలో ఉన్న సత్యము. ఏమిటి స్వామి పడుతున్న బాధ మన కోసం? రూపనామ రహితుడైనటువంటి పరమేశ్వరుణ్ణి రూపనామ భేదాలతో బాధ పెట్టుకోకు. ఊరికిని అట్లా భేదం తెచ్చుకుని బాధపడకు. అందుకని మనం ఈ నామం చదివేటప్పుడు ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, షిర్ది సాయి ఈ సత్యసాయి తాలూకా మూర్తి వెనకాతలుండే తత్వం ఒకటే. షిర్ది సాయి మూర్తయే నమః. షిర్ది సాయి తాలూకా మూర్తి ఉందే, ఆ మూర్తి ఈ మూర్తి ఒకటే. అంటే షిర్ది బాబా ఈ బాబా ఒకటిని కాదు. చాలా మంది అనుకుంటారు అప్పుడు కొంచెం పొడుగ్గా ఉండేవారు, ఇప్పుడు కొంచెం పొట్టిగా ఉండేవారు, అప్పుడు కఫిని తరుక్కునేవారు, ఇప్పుడు ఇంకోటి. అది చాలా పొరపాటు. ఈరోజు శుద్ధ సత్యంగా ప్రేమ రెండు పాదాలతో నడుస్తూ మనకు కనపడుతున్న ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి కొలుచుకొని తరిద్దాం. సరదాకి జ్ఞాపకం పెట్టుకుందాం. ఏమిటని, ఏ మూర్తి తత్వమైతే ఉందో, శ్రీరాముడిగా వచ్చిందో, శ్రీకృష్ణుడిగా వచ్చిందో, షిర్దిబాబాగా వచ్చిందో, అదే మూర్తి ఇప్పుడు కూడా కొలుచుకుంటున్నాను స్వామి. ఇది 31వ నామము. 32. ఓం శ్రీ సాయి ద్వారకామాయి వాసినే నమః. మళ్ళీ మామూలు అర్థము, ద్వారకామాయి మసీదులో ఉండేటటువంటి ఆ స్వామి, ఆ షిర్ది వాసి, ఆ వాసిగా ఉన్నటువంటి వారు ఇప్పుడు వచ్చినటువంటి నా సత్యసాయికి నమస్కరించుకుంటున్నాను. అక్కడితోటే ఆపేయాల్సిన అవసరం లేదు. ద్వారకలో ఉన్న మాయలు ఎవరంటే గోపికలు, రాధమ్మ, యశోదమ్మ, వాళ్ళ అందరి తాలూకా హృదయవాసి ఎవరు? పరమేశ్వరుడు. శ్రీకృష్ణ పరమాత్మని మళ్ళీ మనం అలా కుంచకూడదు. శ్రీమన్నారాయణ తత్వము, పరబ్రహ్మ స్వరూప తత్వం ఏదైతే ఉందో, ఆ తత్వాన్ని ఎవరెవరి హృదయాల్లో పెట్టుకున్నా వాళ్ళందరూ అర్థమవుతుంది, ద్వారకామాయి వాసినే నమః. ద్వారకలో ఉన్న ప్రేమ అనేటటువంటి అమృతమూర్తులందరిలోనూ ఉన్నటువంటి నా స్వామి నీకు నమస్కారం. మీ అందరూ ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి, శ్రీవారికి ఏది ఇష్టమో, ఈ రూపనామ అంతరాంతరాల్లో ఉన్న తేడాలు చూడకుండా భిన్నత్వంలో ఉన్న ఏకత్వం చూడడం శ్రీవారికి ఇష్టం. అందుకని ద్వారకామాయి వాసినే నమః అంటే ఆ ద్వారకామాయి అనే మసీదులో ఉండేటువంటి సిద్ధి బాబా నువ్వు ఈయన ఒకటే. అది కూడా కరెక్టే, నిజంగా అక్కడ నిజమే కాదని లేదు. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్లి ద్వారకలో ఉండేటటువంటి అమృతతత్వంలో ఎంతో హాయిగా ఆనందించేటువంటి ఆ మాతృమూర్తులందరిలో ఉన్న ప్రేమతత్వమే నువ్వు గదా స్వామి, నీకు నమస్కారము. అది 32వ నామము. రాధ అంటే స్వామి అంటారు, ధార అంటారు. ఏమిటా ధార? ప్రేమధార. ప్రేమధార ఎక్కడుంటుంది? స్వామి భక్తిలో ఉంటుంది. ఆ భక్తికి నేను నమస్కరించుకుంటున్నాను. 33వ నామము. ఓం శ్రీ సాయి చిత్రావతి తట పుట్టపర్తి విహారిణే నమః. ఇది ముఖ్యంగా స్వామివారి చిన్నప్పటి తాలూకా అవతార లీలా విశేషాలు మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ నామం. చూడండి, పుట్టపర్తి వాసినే నమః అనలేదు, చిత్రావతి తట పుట్టపర్తి వాసినే నమః అనలేదు, చిత్రావతి తట పుట్టపర్తి విహారినే నమః. విహారం అన్న దాంట్లో ఆడుకోవడం అని అర్థం ఉంది. శ్రీవారు నిజంగా ఆ చిత్రావతి నదిలోను, చిత్రావతి ఇసుకలోను, పుట్టపర్తి కొండలు గుట్టలు చెట్లతోటి ఆడుకున్నారు. ఎలా ఆడుకున్నారు? అందరికి తెలిసిందే, ఆ చిత్రావతి ఇసుక రేణువుల పుణ్యమోమో. ఆ రోజుల్లోంట ప్రతిరోజు సాయంత్రం ఇసుకలోంచి కృష్ణుడు బొమ్మ రావచ్చు, రాముడి విగ్రహం రావచ్చు, భగవద్గీత పుస్తకం రావచ్చు, ఆయన ఇష్టం, వారి సంకల్పం. అయితే చిత్రావతి తటం దగ్గర ఆగిపోలేదు. అలా ఆగిపోతే చిత్రావతి తట విహారిణే నమః అని ఊరుకునేవాళ్ళం. పుట్టపర్తంతా ఆడుకున్నారు శ్రీవారు. ఎన్నో అనుభవాలు. పెద్ద వృక్షాలు, ఆ వృక్షానికి పళ్ళే ఉండవు, వారు యాపిల్ తీస్తారు. వారు అనేక రకములైనటువంటి పళ్ళని సృష్టిస్తారు అక్కడి నుంచి. ఇదేమిటిది? ఆడుకోవడం, విహరించడం. అలా అనేక రకాలుగా ఆడుకున్న స్వామి నీకు నమస్కారం. ఏమండి మనలో అన్నమాట, వారేదో చిన్నప్పుడు ఆడుకున్నారు, ఎవరెవరికో ఏవో సృష్టించిచ్చారు, ఇంది మనం జ్ఞాపకం పెట్టుకుని కాదు, నాతో కూడా నా హృదయంలో అలాగే ఇంకా ఆడుకుంటున్నావు కదా స్వామి. చూడండి, ఒకరోజు ఇలా తిరిగేస్తారు, ఒకరోజు దగ్గర చూస్తారు, ఒకరోజు చిరు నవ్వుతారు, ఒకరోజు చూడనట్టుగా నటిస్తారు. ఏం చేస్తున్నారు స్వామి? ఆడుకుంటున్నారు. నా హృదయంలో కూడా విహరిస్తున్న స్వామి, ఆ రోజుల్లో చిత్రావతి తటంలో ఆడుకుంటున్న స్వామి, ఆ రోజుల్లో పుట్టపర్తి అంతా విహరించిన స్వామి, ఆ స్వామియే ఈ స్వామి. స్వామి నీ ఆట కూడా నాకు ఎంతో మధురం, నీకు నమస్కరించుకుంటున్నాను. 34వ నామం. ఓం శ్రీ సాయి శక్తి ప్రదాయ నమః. ఎంత చక్కటి నామం అండి ఇది. ఎలాంటి శక్తి కావాలి మనిషికి? నేనెప్పుడు చిన్నవాళ్ళతో చెప్తుంటాను, చూడు బాబు నీకు 3 శక్తులు కావాలి, 3M అంటాను. మైండ్ పవర్, మనీ పవర్, మసిల్ పవర్. అంటే దుర్గా లక్ష్మీ సరస్వతి. దుర్గా మసిల్ పవర్, ఆరోగ్యం కావాలి. లక్ష్మి మనీ పవర్, డబ్బు కూడా కావాలి. సరస్వతి మైండ్ పవర్, సరైనటువంటి జ్ఞానం కూడా కావాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మైండ్ పవర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈయన మహామేధావి అండి, ఆహా చాలా డబ్బు కూడా ఉందండి, చాలా సంతోషం, కానీ ఏం లాభం? లేవలేడు. మసిల్ పవర్ లేదు, ఆరోగ్య శక్తి లేదు. 3 శక్తులు కావాలి మనిషికి. జ్ఞానశక్తి కావాలి, ధనశక్తి కావాలి, ఆరోగ్య శక్తి కావాలి. జాగ్రత్తగా చూడండి, జ్ఞానశక్తి కోసం విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య శక్తి కోసం ఆసుపత్రులు. ధనశక్తికి చెప్పక్కర్లేదు. అడగని వాడిది దురదృష్టం, అడగని వాడిదే దురదృష్టం. అడిగిన వాడికి మంచిది అంత వస్తే స్వామి ఇవ్వలేనటువంటి ఒక్క దృష్టాంతం కూడా లేదు. ఒక్కోసారి స్వామి ఇవ్వరు, ఎందుకంటే వాడికి మంచిది కాదు కనుక. ఆరోగ్య ప్రదాయకుడు, జ్ఞాన ప్రదాయకుడు, అందులో లోటు చేరు పాపం. ఎక్కడ లోటు చేస్తారు ఇప్పుడైనా? వీడికి మంచిది కాదు అనుకున్నప్పుడు లోటు చేస్తారు, వద్దు అని చెప్తారు. వారే చెప్పేవారు ఆరోగ్యం గురించి ఎప్పుడూ కూడా ఎక్కువ ఆరోగ్యం ఉండొద్దు అని. ఒక్క ఉపన్యాసంలో కూడా నా స్వామి చెప్పలేదు, మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్తారు. మేధాశక్తికి కొంచెం లిమిట్ పెట్టుకో అని ఎప్పుడూ చెప్పలేదు, మంచి జ్ఞానం సంపాదించు అని చెప్తారు. డబ్బు దగ్గరికి వచ్చేసరికి మాత్రం శ్రీవారు ఎప్పుడు చెప్తారు, చూడు బాగా వసులైనా జోడుతో నడవలేవు, బాగా పట్టేసినా కాలు పెట్టి నడవలేవు. ఆ జోడు ఎలాగైతే సరి అయిన సైజులో ఉండాలో డబ్బు కూడా అలా ఉండాలి అని శ్రీవారు ఎన్నోసార్లు చెప్పారు. అందుకే ఆరోగ్యం అడిగిన వాడికి వెంటనే రక్షిస్తారు, జ్ఞానం అడిగిన వారికి రక్షిస్తారు. కానీ డబ్బు దగ్గరకు వచ్చేసరికి, స్వామి నాకు లాటరీలో డబ్బు ఇయ్యి అంటే ఇవ్వగలరు స్వామి, ఒక్కరికి కూడా సందేహం ఉండకూడదు, లాటరీలో డబ్బు కూడా ఇవ్వగలరు స్వామి. ఎందుకు ఇవ్వడం లేదంటే నీకు మంచిది కదా కనుక. దీనికి ఈ మూడు శక్తులు, ఆరోగ్య శక్తి, జ్ఞానశక్తి అంటే చదువు, ధనశక్తి, ఈ మూడు స్వామి ఇవ్వగలరు అన్న విషయానికి ఒక్క మూడు మాటలు చెప్పాలి. ఎందుకంటే అష్టోత్తర శతనామ అనుభవాలు కదా, అందుకు అనుభవాలు కూడా చెప్పుకోవాలి. ఒకసారి ఇండోనేషియాలో ఉండగా హోటల్లో వెళ్ళగానే విపరీతమైన జ్వరం వచ్చింది, ఏం చేయాలో తెలీదు. ఇండోనేషియాలో డాక్టర్లు అంటే ఆ రోజుల్లో భయం. సింగపూర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళమే, ఇండోనేషియాలో డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆ రాత్రి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, సింగపూర్ వెళ్ళడం అవదు. ఇది ఇండోనేషియాలో ఉన్న జోగ్ జకార్తా అనే పట్టణం, జకార్తా కూడా కాదు. రాత్రి పడుకుని, స్వామి నీ ఇష్టం, ఏం చేస్తే చెయ్యి, నేను మాత్రం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళి అక్కడ డాక్టర్ని చూడలేను, నీ ఇష్టం స్వామి, నీ విభూతి వేసి పెట్టుకుంటాను, నీ ఇష్టం, ఏం చేస్తే చెయ్యి. ఒళ్ళంతా కాలిపోతోంది, మందులు లేవు, డాక్టర్ ఎవడు లేడు, అలాగే కాలిపోతున్న వంటతో పడుకున్నాను. తెల్లవారుజామున కలలో మా సింగపూర్ డాక్టర్ గారు ఓ ఇంజెక్షన్ ఇచ్చారు, విభూతి పెట్టుకున్న విభూతి చక్కగా ఉంది, తెల్లవారు లేస్తే జ్వరమే లేదు. ఆ విచిత్రం ఏంటంటే, వీడికి ఈ మహాభక్తుడికి సింగపూర్ డాక్టర్ మీద ఉంది బుర్ర, స్వామి విభూతి పెట్టుకున్నాడు కాని మనసంతా ఎక్కడుంది, సింగపూర్ వెళ్తే గాని డాక్టర్ లేడు, సింగపూర్ వెళ్తే గాని డాక్టర్ లేడు, మా సింగపూర్ డాక్టర్ అయితే నన్ను చూసేవాడు, ఎలా వెళ్తాను అనుకున్నాడు కదా. చూడండి శ్రీవారి కరుణ, సింగపూర్ డాక్టర్ గారు కలో రావడం ఏంటి నా మొహం. అతను మన ఇండియన్ డాక్టర్ కూడా కాదు, ఆయన చైనీస్, ఆయన మా ఇంటి తాలూకా డాక్టర్ గారు. అతను కలలో కనిపించి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు, అది కల. ఆ కలలోంచి బయటకు వచ్చి లేచాక, స్వామి ఇది ఏంటిది అనుకుని చూసుకుంటే ఒళ్ళల్లా చెమట పట్టింది, టెంపరేచర్ అంతా పోయింది, ఒళ్ళు పూరా తయారైంది. ఆరోగ్య శక్తిని ఇచ్చేటువంటి నా స్వామి, ఇంత అంత విపరీతమైన శక్తి అది. ఎందుకు తనంతట తను వచ్చి ఇంజెక్షన్ ఇవ్వచ్చు కదా స్వామి, ఎందుకు అంత కష్టపడాలి నేను, నువ్వు సింగపూర్ డాక్టర్ని అడిగావు కదా, వాడే ఇస్తాడులే నీకు ఇంజెక్షన్ అనుకున్నారు స్వామి. ఇది ఆరోగ్య విషయం. ఇక విద్యాశక్తి, జ్ఞానశక్తి, ఆ విషయం చెప్పాలి కదా స్వామి. 1969 మార్చి నుంచి నేను దండం పెట్టని ప్రొఫెసర్ గారు లేరు సింగపూర్ లో, పిహెచ్డి చేయడానికి నానా బాధ పడిపోతున్నాను స్వామి, ఎవరు రిజిస్ట్రేషన్ తీసుకోవడం లేదు ఇంకాను అని మొట్టమొదటిసారి 1970 నేను స్వామితో మాట్లాడినప్పుడు మాట్లాడితే, స్వామి చెయ్యిలా పట్టుకుని, చూడు నీ డాక్టరేటు, నీ చదువు, నీ తాలూకా భవిష్యత్తు అన్ని నేను చూసుకుంటాను, నీకెందుకు అవన్నీ, అవన్నీ బొరలో పెట్టుకోకు అన్నారు. అది జరిగిన 2 రోజుల తర్వాత, ఆ రోజుల్లో మేము విజయనగరంలో ఉండేవాళ్ళమి, విజయనగరం వెళ్ళగానే శివరాత్రి రోజున 1969 అక్టోబర్ నుంచి రెట్రో యాక్టివ్ గా, అంటే ఆ రోజు నుంచి రిజిస్ట్రేషన్ అయినట్టుగా పిహెచ్డి ఒప్పుకున్నాము అని వార్త వచ్చింది. మీరు నమ్మినా నమ్మకపోయినా మనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఒక్కడే. అది ఆసుపత్రి ద్వారా ఇస్తాడా, మా సింగపూర్ చైనీస్ డాక్టర్ ద్వారా ఇస్తాడా, విభూతి ద్వారా ఇస్తాడా, మందు సృష్టించి ఇస్తాడా, కలలో కనిపించి ఇస్తాడా, అది ఆయన ఇష్టం గాని మన ఇష్టం కాదు. ఆరోగ్య ప్రదాత నా స్వామి, విద్యాప్రదాత నా స్వామి. ప్రపంచంలో ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి ర్యాంక్ అంటారు, మొట్టమొదటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక మేధావులందరూ రాసేటటువంటి జర్నల్లో ఒక పేపర్ రాయాలని కోరిక నేను శ్రీవారికి వెల్లడించుకుంటే అందులో పేపరు వచ్చేటట్టుగా ఎన్నో రకాల విపరీతమైనటువంటి బ్రహ్మాండమైన లీలలు ప్రదర్శించి అందులో ఒక పేపర్ ఇచ్చారు స్వామి. తప్పు లేదని మనవి చేసుకుంటున్నాను. అడగడంలో తప్పు లేదు, ఆరోగ్యం ఇయ్యి అండంలో తప్పు లేదు, మేధాశక్తి ఇయ్యి అండంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. ఏమిస్తారో వారిష్టమని మనవి చేసుకుంటున్నాను. అక్కడికైంది కదా, ఇందాకలే తమకు చెప్పాను, డబ్బు విషయంలో తను ఇష్టం ఇచ్చిందే జరుగుతుంది, తను ఎంత కావాలో అంతే ఇస్తారు, విపరీతంగా కావాలని కోరుకున్నా ఇవ్వరు. ఎంత మనకి ఆనందాన్ని ఇస్తుందో అంతే మనకిస్తారు. కొందరికి ఇచ్చి వాళ్ల చేత మంచి పనులు చేయిస్తారు. ఐజాక్ టెగ్రిడ్ గారు ఆసుపత్రి, మరింకెవరో మ్యూజిక్ కాలేజీ, ఇంకెవరో నర్సెస్ హాస్టల్ అవన్నీ కట్టించారు. వాళ్ళకి ఇచ్చింది ఎవరు, శ్రీవారు. ఇచ్చి ఆనందం వాళ్ళకి ఇవ్వడం కోసం వాళ్ళ దగ్గర నుంచి ఇంకొంచెం మంచి పనులు చేయిస్తారు. అంచేత శ్రోతలందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, 3 రకాల శక్తిని ఇచ్చేటటువంటి స్వామి నా స్వామి. ఆరోగ్య శక్తి, మేధాశక్తి, ధనశక్తి, లక్ష్మీశక్తి, దుర్గాశక్తి, సరస్వతీ శక్తి. ఈ త్రిశక్తుల తాలూకా మిళితమే ఆ బంగారు తండ్రి మన స్వామి. 35వ నామము. ఓం శ్రీ సాయి శరణాగత త్రాణాయ నమః. శరణము అని అండమే తడవు, రక్షిస్తాడు స్వామి. ఇది నేను చేసుకుంటాను, నాకు శక్తి ఇచ్చావు కదా, నేను చూసుకుంటాను, అప్పుడు మన దగ్గరికి రారు. నేను చేసుకోగలను అని ఎవరైతే అనుకుంటారో, సరే నువ్వు చేసుకో అని ఊరుకుంటారు. ఎక్కడైతే ఇంకా నేను చేయలేకపోతున్నాను రా అని దండం పెట్టుకుంటాడో, అప్పుడు శరణాగత త్రాణ అనేటువంటి పదం వర్తిస్తుంది. మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు చాలాసేపు తన శక్తితో పోట్లాడాడు ఆ మొసలితోటి. శ్రీమన్నారాయణమూర్తి హాయిగా లక్ష్మీదేవితోటి చదరంగం ఆడుకుంటున్నాడు, ఆయన వెళ్ళలేదు. ఆఖరికి భరించలేక, నువ్వు అసలు ఉన్నావా తండ్రి అని గట్టిగా కేకేశాడు. నేను ఇక్కడ చాలా బాధపడిపోతున్నాను, రావా అని కేకేశాడు. శరణంటే అది, ఇతఃపరం వెరుగా మన్నించవా తండ్రి, నువ్వు రావా తండ్రి, అన్యథా శరణం నాస్తి. ఆక్రందన వచ్చేసరికి సిరికించప్పడు శంఖచక్రగదము సంధించడు. లక్ష్మీదేవికి పాపం చాలా బాధ అనిపించింది, ఏంట్రా సడన్ గా వెళ్ళిపోతున్నాడు, ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి అనుకుని ఉంటుంది ఆవిడ. ఎంచేతంటే భక్తుడు కంట తడి పెడితే చూడలేడు. ఈ శరణాగత త్రాణాయ నమః అన్నది నిజంగా భక్తులు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే, కంట తడి చూడలేనటువంటి నా స్వామికి నమస్కారం. దీనికి ఒక్క విషయం చెప్పాలి, ఎందుకు పుట్టిందో తెలియదు, ఒకసారి బుద్ధి పుట్టింది. ఎప్పుడో ఒకసారి నాకు ఆదిత్య హృదయం మేలు చేసిందని 1-2 వేల ఆదిత్య హృదయం కాపీలు ఇంగ్లీష్లో అందరూ చదివి ధరించాలి అని చెప్పి ప్రింట్ చేయించి పట్టుకొచ్చి పెద్ద సూట్ కేసు నిండా 2000 ఆదిత్య హృదయం కాపీలు పట్టుకొచ్చి ఆ రోజులో ఓ మహనీయుడైనటువంటి వ్యక్తి స్వామివారికి వెళ్తూ వస్తూ స్వామివారిని ఏదన్నా అడిగి వస్తుండేవాడు. కుటుంబరావు గారని ఆయన మహానుభావుడు. ఆయన నన్ను చూస్తే నాకు ఆంజనేయ స్వామి వారి జ్ఞాపకం వచ్చేవారు. శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలాగో సాయికి కుటుంబరావు గారులా అనుకునేవాడిని నేను ఆ రోజుల్లో. కుటుంబరావు గారి దగ్గరికి వెళ్ళి ఇలా 2000 కాపీలు తెచ్చాను, మీరు తీసేసుకుంటే బాగుంటుందంటే కుటుంబరావు గారు అన్నారు, నేను తీసుకోవడానికైతే నాకు పెర్మిషన్లు లేవు, మీరు స్వామిని అడిగి వారేం చేయమంటారో అది చేయాలి. సరే కూర్చున్నాను. ఒక్కటే సాయంత్రం దర్శనం, ఆ తర్వాత మరి నేను వెళ్ళిపోవాలి. ఈ ఒక్క దర్శనంలో ఈ 2000 కాపీల గురించి స్వామిని అడగాలి. ఇది 1982 సంవత్సరంలోనో 1983 సంవత్సరంలో జరిగింది. కూర్చున్నాను. కూర్చుంటే శ్రీవారు ఇలాగ మగవాళ్ల వైపు వస్తారు అన్నట్టుగా అనిపించి మళ్ళీ అటువక్క తిరిగిపోయారు. తిరిగిపోగానే నేను టకటకా కళ్ళ నీళ్లు కారుతూ, స్వామి ఇక్కడ ఉన్నానరా, నేను అలా వెళ్ళిపోకురా, ఈ పాదం మీద పెట్టుకున్నానరా, పుస్తకం కాపీలు తెచ్చానురా, అలా వెళ్ళిపోతే ఎలాగరా, వెళ్ళిపోకురా, నేను ఇక్కడ కూర్చున్నానురా అని 2 కళ్ళ నీళ్లు వచ్చేసరికి టక్కుమని తిరిగి తిన్నగా వచ్చి ఆ ఆనందంలో, స్వామి 2000 కాపీలు ఆదిత్య హృదయం తెచ్చాను స్వామి, ఆ కుటుంబరావుకి ఇచ్చేయి అన్నారు మహాను నా బంగారు తండ్రి. ఆ శరణాగత త్రాణుడు అంటే కంట తడి లేనిది శరణాగతం కాదు. ఊరికి నే కూర్చుని నేను స్వామికి సరెండర్ అయిపోయానయ్యా అని చెప్తుంటారు. మనకి తెలియదు అది. శ్రీవారికి తెలుసును ఈయన సరెండర్ అయ్యాడో లేడో. నేను సరెండర్ అయ్యానయ్యా అనడానికి కుదరదు. ఎందుకంటే ఎవరైతే శరణం అని అనుకుంటారో వారు ఆ టైంలో ఆ బాధలో ఆ ప్రత్యామ్నాయంలో కంట తడి రాక తప్పదు. గజేంద్ర మోక్షం నుంచి మనం నేర్చుకున్నది కూడా అదే. నేను చేయగలను అనుకుని వెళ్ళి ఇదంతా ఇచ్చేస్తానంటే ఆ మహనీయుడు తీసుకోను అన్నాడు కదా, స్వామివారిని అడుగు, నేను వాడిని తీసుకుందుకి. శరణంటే శ్రీవారితో తప్ప మరో బంధం లేదు. శ్రీవారిని తిన్నగా అడుగుతాను, కాని అది నువ్వు తప్ప ఇంక ఎవరూ చెయ్యలేరు అనుకుంటేగా చేయరు. మనం ఎప్పుడు కూడాను మనిషి తాలూకా నైజం ఏంటంటే అలా పక్క మార్గంలోంచి పోనీ వెళ్దామని, ఎందుకంటే సులువుగా ఉంటుంది. నా సూట్ కేసు నా 2000 కాపీలు మహారాజుల కుటుంబరావు గారు తీసేసుకుంటే ఎంతో హాయిగా ఇచ్చేశాను కదా అని కూర్చుందను. ఆయన చూడండి, ఆ కుటుంబరావు గారి గొప్పతనం చూడండి. చూడు బాబు, భక్తుడికి భగవంతుడికి మధ్యన ఇంకెవడు లేడు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు అందరికీ నాతో డైరెక్ట్ లింక్, మధ్యవర్తులు లేరు అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. దానికి ప్రత్యేకమైనటువంటి నిదర్శనం ఇది. శరణం అన్న భక్తుడికి, శరణాగత త్రాణుడైన పరమాత్మకి బంధం అన్నది చాలా చాలా స్ట్రెయిట్ గా డైరెక్ట్ గా రహదారి లాంటి బంధం తప్ప మరి ఏ మెల్తులు కల్తీలు అందులో ఉండవు. 41 సంవత్సరాలు ప్రత్యక్షానుభవంతో మీ అందరికీ చెప్పగలగను, ఏ బాధ అయినా పుట్టపర్తి వచ్చి చెప్పుకున్నా మంచిదే, మీ పూజగదిలో చెప్పుకున్నా మంచిదే, శ్రీవారికి వదిలిపెట్టడం నేర్చుకోవాలి. నేను నిజంగా కష్టపడుతూ చెప్పానండి పూజగదిలోను, కానీ ఏం అవ్వలేదండి. అది వారిష్టం, మర్చిపోవద్దు మీరు, వారిష్టం అది. వారు ఏం చేయాలో ఎప్పుడు చేయాలో వారిష్టం, కానీ నువ్వు తప్ప నాకు గతి లేదు అండం భక్తుడి తాలూకా లక్షణం. అంచేత ఆ 35 నామం జ్ఞాపకం పెట్టుకోండి. శరణాగత త్రాణుడైన స్వామికి నమస్కారం. మనము ఎంత గట్టిగా నువ్వు తప్ప ఎవరు లేరు అనుకుంటామో అంత వేగంగా శ్రీవారు మన దగ్గరకు వస్తారు. ఇందాకలే తమకి నిదర్శనం చెప్పాను, ఆ 2 బొట్లు కళ్ళంట రాగానే నా వైపు తిరిగిపోయి తిన్నగా వచ్చారు. 36వ నామం. దీంతో 4 పుష్పాల గుచ్ఛము పూర్తవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం 12 పుష్పాలు. ఇందులో ఒక్కొక్క పుష్పంలో 9 చిన్న చిన్న పువ్వులున్నాయి. ఈ 12 గుచ్చాల్లో 4 గుచ్చాలు కంప్లీట్ అవుతాయి. ఉపయోరణామం ఎంత బాగుంటుందో చూడండి, చాలా క్లుప్తంగా కనపడుతుంది. ఓం శ్రీ ఆనందాయ నమః. ఆనందాయ నమః అంటే ఏమిటి? ఎప్పుడూ ఆనందమే వారికి. తెలివి తక్కువగా ఒకసారి శ్రీవారిని అడిగాను, స్వామి ఎంతో దూరం నుంచి, వేల వేల మైళ్ళ దూరం నుంచి వస్తుంటాను కదా, ఒక్కసారి నన్ను చూసి చిరునవ్వు నవ్వితే అమ్మ నా స్వామి నన్ను చూశారు అనుకుంటాను కదా, అలా చేయరా అని అడిగితే శ్రీవారు ఏమన్నారంటే, నీకు కనిపించినా కనిపించకపోయినా నేనెప్పుడూ చిరునవ్వు నవ్వుతూనే ఉంటాను, నీకు కనిపించినా కనిపించకపోయినా నేనెప్పుడు చిరునవ్వు నవ్వుతూనే ఉంటాను, నేనెప్పుడు చిరునవ్వు నవ్వుతూనే ఉంటాను అన్నారు. అంటే ఓరి పిచ్చివాడా, నేను సర్వకాల సర్వావస్థలయందు ఆనంద స్వరూపుణ్ణి, ఆనందమయుడిని. నేను వేరు, ఆనందం వేరు కాదు, ఆనందమే నేను, నేనే ఆనందం. నీకు తెలుసుకోగలిగితే 24 ఆ ఆనందాన్ని నువ్వు కూడా పొందగలవు. తన నోటంట వచ్చే ప్రతి వాక్యము పరమ సత్యం కనుక ఎవరు ఎప్పుడు చిరునవ్వు నవ్వగలరు? ఎవరైతే ఎప్పుడూ ఆనందంగా ఉంటారో వారే చిరునవ్వు నవ్వగలరు. వారు ఎప్పుడు ఆనంద స్వరూపుడే. మన తాలూకా అంతరాంతరాల్లో ఉండేటటువంటి విభావరుల ప్రకారం వారు మనకు కనపడుతూ ఉంటారు. వారి ఆనందం ఎప్పుడు ఉంది. మనం ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు అబ్బా ఇవాళ స్వామి ఏం ఆనందంగా ఉన్నారా అనిపిస్తుంది. మనం ఏవోవో బాధలతో వెళ్ళినప్పుడు ఏంటో స్వామి అదోలా ఉన్నారు. స్వామి అదోలా ఉండడం కాదు, రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్. నేను ఎప్పుడు ఆనందంగా వచ్చినా నాకెప్పుడూ ఆనందంగానే కనిపించారు శ్రీవారు. దీంట్లో 36వ నామంలో ఈ 9వ గుచ్ఛంలో ఉన్న ఈ పుష్పంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, స్వామి ఆనంద స్వరూపుడువైన నువ్వు నాకు కూడా ఎప్పుడు ఆనందంగా అంతరాంతరాల్లో ఆనందంగా ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి అని జ్ఞాపకం పెట్టుకుని ఓం శ్రీ సాయి ఆనందాయ నమః అని నమస్కారం పెట్టుకోవాలి. నా పరబ్రహ్మ స్వరూపుడైన నా బంగారు తండ్రి, రియాక్షన్ రిసౌండ్. నేనెప్పుడు ఆనందంగా వచ్చినా నాకెప్పుడూ ఆనందంగానే కనిపించారు శ్రీవారు.

రూపుడైన నా బంగారు తండ్రి స్వామికి ఈ 37వ నామంలో ఓం శ్రీ సాయి ఆనందదాయ నమః. స్వామి దగ్గర ఎంత ఆనందం ఉందంటే అందులోంచి ఉప్పొంగి ప్రతి భక్తుడికి, భక్తుడు కాని వాడికి కూడా ఆనందాన్ని పంచేటటువంటి నా స్వామికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఆనందదాయ నమః. స్వామి చాలా చిన్నప్పుడు చెప్పారు, ఐ గివ్ యూ వాట్ యు వాంట్ సో దట్ వన్ డే యూ విల్ స్టార్ట్ వాంటింగ్ వాట్ ఐ లవ్ టు గివ్ యూ. లిబరేషన్ అన్న మాట అనను, ఫ్రీడమ్ అని అంటాను. కోరికలు నాతో చెప్పుకో, నేను తీరుస్తాను. ఎందుకు తీరుస్తానో కారణం జ్ఞాపకం పెట్టుకో. తీర్చాను కదా అని అలా అలా అడగడానికని కాదు, కోరికలు తీరిన మనస్సులో మరి కోరిక పుట్టకుండా ఉండేటటువంటి ఆ నిత్యానందము, ఆ బ్రహ్మానందము ఇచ్చేటటువంటి నా స్వామికి నమస్కారము. ఆకలిస్తున్న వాడికి అన్నము దొరికితే ఆనందం వస్తుంది, దాహం వేస్తున్న వాడికి మంచినీళ్లు దొరికితే ఆనందం వేస్తుంది. అవి అనిత్యమైన ఆనందాలు. అనిత్యమైన ఆనందాలు ముందు మనకిచ్చి ఆనంద స్వరూపుడు స్వామి అని నిరూపించి ఏ స్థితిలో బ్రహ్మానందం, నిత్యానందం దొరుకుతుందో ఆ స్థితి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆనందదాయికి నమస్కరించుకుంటున్నాను. మహావిచిత్రం ఏంటంటే, అన్ని రకాల ఆనందాలు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్న ఆనందమూర్తి స్వామి. ఈ ఆనందం తన తలకు రూపమని, ఆ ఆనందం ఎప్పుడూ వారి భక్తులకు వస్తూనే ఉంటుందని దీనికి ఒక చిన్న ఉదాహరణ. 1983-84 మధ్యన ఉద్యోగరీత్యా ఇండోనేషియాలో ఉండి న్యాయ ప్రకారం ఉద్యోగరీత్యా మళ్లీ వాషింగ్టన్ వెళ్ళిపోవాలి. కానీ ఎక్కువగా నచ్చడం లేదు ఆ ఉద్యోగం. స్వామి దగ్గరికి రావడానికి బాగుంది, డబ్బుకేం బాధ లేదు, కానీ ఎందుకో ఏదో వెల్తి, ఏదో వెల్తిలాగా ఉండేది. తలనిండా ఆలోచనలు, ఇండోనేషియాలోనే ఇంకా ఉండడమా, వాషింగ్టన్ వెళ్ళిపోవడమా, సింగపూర్ మళ్లీ వెళ్ళిపోవడమా, ఇండియా వచ్చేయడమా, ఆ తలనిండా అన్ని ఆలోచనలతో సతమవుతూ ఉంటే నాకు తెలిసిందల్లా ఒకటే, అంత మరీ బుర్ర చికాకుగా ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళిపోతే ఆ చికాకులు పోతాయి. బృందావనంలో స్వామి ఉన్నారు. స్వామితో ఆ రోజుల్లో నేను అనుకునేవాడిని, ఒక మాట మాట్లాడాలంటే ఓ పుస్తకమో ఫోటోగ్రాఫో ఏదో ఇచ్చి సంతకం పెట్టమంటే సంతకం పెట్టే టైంలో మనం మాట్లాడడానికి వీలవుతుందని. ఆ రోజులే వేరు. కానీ ఆ శ్రీవారి కరుణ లేకపోతే అలాంటి రోజులు రావు, శ్రీవారి కరుణ లేకపోతే అలాంటి అవకాశాలు కూడా రావు. సో పెద్ద పుస్తకం కొనుక్కున్నాను. ఆ పుస్తకం కొనుక్కుని పెన్ పెట్టుకుని దగ్గర కూర్చుంటే ఒక్కొక్కసారి శ్రీవారి దయవల్ల ఎక్కువ మంది వచ్చేవారు కారు. ముఖ్యంగా ఆదివారం శనివారం కాకపోతే ఆ రోజుల్లో బృందావన్కి చాలా తక్కువ మంది భక్తులు వస్తుండేవారు. కూర్చున్న ప్రతి వాడి దగ్గరకు మాట వెళ్లి చూసేవారు స్వామి. నా దగ్గరికి రాగానే పుస్తకం ఇచ్చి పెన్ అందిస్తే రాస్తున్నారు స్వామి. డబ్ల్యూ రాశారు ముందు, అంటే విత్ లవ్ అని రాస్తారు. డబ్ల్యూ రాశారు. ఆ డబ్ల్యూ రాసేసరికి, స్వామి ఇండోనేషియాలో ఉండడమా, వాషింగ్టన్ వెళ్ళిపోవడమా, ఇండియా వచ్చేయడమా, సింగపూర్ లో ఉండడమా, ఆ డబ్ల్యూ అయ్యేసరికి అయిపోయింది, నేను అడగవలసినంతా అయిపోయింది అన్ని అడిగేశాను. జాగ్రత్తగా వినండి, ఎంత బంగారు తండ్రో. చూడు, ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడ ఉండు, స్వామి దయ ఎప్పుడూ ఉంది.

అది ఎంత చల్లగా మెల్లగా మాట్లాడారంటే, విత్ లవ్ బాబా అని రాయడం కంప్లీట్ అయ్యేసరికి శ్రీవారు నాతో చెప్పాల్సింది చెప్పడం అయిపోయింది. ఇవాళ కూడా ఆ దృశ్యం తలుచుకుంటే గుండె నిండా ఆనందం నిండిపోతుంది. ఎందుకంటే ఎంత చక్కగా చెప్పావు స్వామి. ఒక మన వాళ్ళు ఇంగ్లీష్ పరిభాషలో బ్లాంక్ చెక్ ఇచ్చారు. బ్లాంక్ చెక్ అంటే నీ ఇష్టం వచ్చిన దవేసుకో దాని మీద అన్నలాంటి చెక్ ఇచ్చారు. ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడుండు. స్వామి దయ ఎప్పుడూ ఉంటుంది. మీలో ఆ కొందరు అనుకుంటారు, ఏదో భానుజీరావు అదృష్టవంతులు అందుకు చెప్పారు స్వామి అని. కాదు, ఇది నిజంగా ప్రపంచంలో సత్యమైన మాట. నా స్వామి చెప్పిన మాట. అనవసరంగా ఆశలు కొట్టుకుని ఏవేవో సాధిద్దామనుకుని కష్టాల్లో పడుతూ ఉంటాడు మానవుడు. తనిప్పుడున్న స్థితి చాలా గొప్ప స్థితి, సంతోషంగా ఉన్నాడు. కాని చాలదు. శ్రీవారి తాలూకా చెప్పిన సారాంశం ఏంటంటే చూడు.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: భగవత్ చింతన అనే మధురమైన ఫలమును స్వీకరిస్తే భవరోగహరం సుఖం ప్రాప్తిస్తుంది. అదెలాగో ఈ ఏది ముందు ఏది వెనుక అనే కథ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇద్దరు కాలేజీ విద్యార్థులు ఒక పందెం వేసుకున్నారు. ఎవరు 10 నిమిషాలలో ఎక్కువ సంఖ్యలో అరటిపండ్లు తినగలరు అని. ఇద్దరు మంచి దిట్టలు. ఒక మధ్యవర్తిని కూడా ఎన్నుకున్నారు. ఒక అబ్బాయి అనుకున్నాడు, పై తొక్కలను ముందు తినివేస్తే మంచిది, తరువాత మధురమైన కండను త్వర త్వరగా మింగేయవచ్చు అని. మరొక అబ్బాయి ఈ విధంగా భావించాడు, కండను ముందుగా మింగేస్తే తర్వాత తొక్కలను నిదానంగా తినవచ్చు అని. ఒకడికి తొక్కలతోనే కడుపు నిండిపోయింది, మధురమైన కండను తినడానికి వీల్లేకపోయింది. మరొకడికి మధురమైన పండును తిని కడుపు నిండిపోయింది, తొక్కలు అట్లే ఉన్నాయి. ఇద్దరిలో ఎవరూ గెలవలేదు. అయితే ఒకడికి అజీర్ణము, మరొకనికి ఆరోగ్యం సంభవించింది. అదేవిధంగా విషయ భోగాలు అనే తొక్కలను తిని కడుపు నింపితే భవరోగ విముక్తి కలగదు. ఆ రోగముతోనే జీవితం అంతమగును. కన భగవత్ చింతన అనే మధురమైన ఫలమును స్వీకరిస్తే భవరోగహరం సుఖం ప్రాప్తిస్తుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు విశాఖపట్నం సాయివత బడిమేల గ్రామంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి ప్రేమామృత ధార మంచినీటి పథకంపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ 3వ భాగం వింటారు.

0: సాధారణంగా త్రాగుడుకు అలవాటు పడ్డ ఆ గిరిజనులు స్వామిని నమ్ముకొని ఎవరి ఆక్షేపణలకు లెక్క చేయక మంచి మార్గానికి ఏ విధంగా రాగలిగారో శ్రీ సుబ్బారావు మాటల్లో మనం విద్దాం.
1: సరేమండి, మీ పేరేంటో చెప్తారా?
2: సైరామ్. తాను సుబ్బారావు.
1: సుబ్బారావు గారు, ఏ ఊరి నుంచి వచ్చారండి మీరు?
2: మా ఊరు లయగండ. లయగండ.
1: లయగండ.
2: పక్క పక్కన సార్, బడిమేల పక్క పక్కనే సార్.
1: బడిమేల, లయగండ పక్క పక్క ఊరు.
2: పక్క పక్క ఊర్లో.
1: లయగండలో మీరు ఏం చేస్తుంటారండి మీరు?
2: లయగండలోని మేము వ్యవసాయం పనిచేస్తుంటాం.
1: నీళ్ల కోసం మీరు దేని మీద ఆధారపడుతూ ఉంటారు మీరు?
2: వాటర్ ప్రాజెక్ట్ గురించి మన సాయి గారే చెప్పి ఉన్నారు. సాయి గారు ఇష్టమని చెప్పిన్నారు సార్, మా ఊర్లో లయగండ కూడా.
1: అంటే మీ ఊర్లో మంచినీళ్ళు కావాలంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు మీరు?
2: మరి గడ్డను శైలా ఒక పెద్ద ఒడ్డు ఉంటుంది సైరం, ఆ ఒడ్డు నుంచి నీళ్లు పడుతుంటే అక్కడ నుంచి బిందెలు ఒడ్డుకొని చేస్తారు సైరం.
1: ఈ సత్యసాయి సంస్థల వాళ్ళు వచ్చి చెప్పక ముందు స్వామి గురించి మీకేమైనా, లేకపోతే స్వామి చేసిన సేవల గురించి గానీ ఏమైనా మీకు తెలుసున్నదండి?
2: సైరం, ఇంతకుముందు మా గుంట శ్రీమాల మా డుమ్మరుగూడ మండలం సాయి భక్తి ఎంత ఏమన్నదో ఏమీ తెలియదు సైరం. ఆరం రోజులుగైనా అలా గుంతరు సాయిరాం, బట్ట మరిచికోరు, తానం చెయ్యరు సాయిరాం. అప్పుడు అంత పేద ప్రజలు స్వామి, మా ఏరలో అంతే పేద ప్రజలు, అడవి అడవి దగ్గరికి ఇలా చెప్పేవారు లేదు సాయిరాం. అంత కోళ్లు కొయ్యడము, సారలు తాగడము, అంత ఇదే సాయిరాం. ఎప్పుడు సాయిరాం అన్నది ఎప్పుడు సరిగ్గా సాయిరాం అని నాకు ఇదిగో దేవుడి దగ్గర నేను చెప్తున్నాను, సాయిరాం అంతే దేవుడా ఏంట అనేవలసింది. నేనే చెప్పేవాడు సాయిరాం, నిజంగా నేను దేవుడి దగ్గర చెప్తే నేను చెప్పేవాడు సాయిరాం. బడమల్లో సాయిరాం సాయి వచ్చాడట, ఎలాంటి దేవుడా లేకపోతే మనిషి అనే చెప్పే మనిషి నేను సార్. నేను ఎదర్థం చెప్తున్నాను బాబా గారి దగ్గర చెప్పే మనిషి. అప్పుడు మా చిన్న పెద్ద అబ్బాయి ఇప్పుడు చనిపోయాడు సాయిరాం. చనిపోతే అదే కళలో మా మాటల్లోని బాబా గారు చెప్పేవాడు, ఎప్పుడైనా వస్తాను వస్తానంత అంతావు, నా పాదంలో నీ రాలేదు అనేసి మా మాతకి కళలు కనిపించింది. కళ కనిపిస్తే అప్పుడు ఎలాగని ఈరోజు వెళ్దాము అని మా మాత వెళ్దామంటే కొబ్బరికాయ కొబ్బరికి వెళ్తే గుంటి సీమలం సాయి, ఇంచుమించు 3 కిలోమీటర్లు దూరానికి నేను కొబ్బరికి వెళ్ళచ్చు. తానం పంచం చేసి అప్పుడు గుడిలో అప్పుడు వెళ్ళాను సాయిరాం. వెళ్ళిన తర్వాత అప్పుడు చూసింది సార్ సాయిరాం ఏంటి, అప్పుడు చూసాం. మా సాయి కూడా పలానా గ్రామం అంతే గౌరవం ఇచ్చేవాడు. అలాగా ఇంతకుముందు మా గుంట శ్రీమ ఏరియాలో ఉంటే బాబా అంతే ఏంటో తెలియదు. అలాంటప్పటికి ఎప్పుడు మంజీరా మా సాయి గారు వచ్చి బడిమల్లో అక్కడ చిన్న పాక గ్రామాల చిన్న పాక కట్టించారు సాయిరాం. చిన్న పాక కట్టించి అది ఊర్లో ఒక పక్కలో ఉన్న సాయిరాం ఉన్నారు, ఒక ఊర్లో అది పక్కలోనే ఉంది ఏర దగ్గర ఉన్న సాయిరాం. ఇంకా చిన్న పాక ఒకటి చిన్న గుడిలో చిన్న పాకలు కట్టించారు బడిమల్లో అంట సాయిరాం. అలాగే సాయిరాం అలాగంటే చాలా మంది ఓ సాయిరాం ఉన్నాడు బడమలో వెళ్దామనేసి చాలా మంది గుంటసీమ ఏరవాళ్ళు మా ఏరవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. ఏమైనా జబ్బులు జ్వరం వస్తే మా సాయిరాము తప్పకుండా ఏదో ఆడికి తెలిసిని మందు సాయిరాం ఇస్తే ఆ అభిమానం బట్టి జనాలు ఎంతో మంది సాయిరాం దగ్గర వెళ్తే బాగుపడుతున్నామని చాలా మంది మా గుంటసీమ ఆడ మనిషి అయినా సరే మగవాడైనా సరే ప్రతివాడు బొట్టు దారబోస్తున్నారు సార్. ప్రతివాడు జీపులకు తిరిగినా సరే ఓ సాయిరాం ఆడైనా మగవైనా మా సాయి గారు వచ్చి మొత్తం మా గుంటసీమ ఏరియా అంత మొత్తం మార్పిడి జరిగింది సాయిరాం.
1: మార్పిడి మార్పు ఈ రకంగా
2: ఏ రకం జరిగింది అంత సాయి? ఇప్పుడు చూడండి, ఎక్కడికైనా ఇప్పుడు తెలుసుకొని మొత్తం బట్టలు మార్చుకోవడం తానం చేయడం సాయి, బట్టలు మార్చుకొని బొట్టు ధరించుకొని వెళ్ళి దేవుడికి దర్శనం పొట్టలు మా సాయిరాం ఇచ్చాడు, ఆ పొట్టలు దర్శనం పెట్టుకోవడం అప్పుడు మార్పిడి జరిగింది. పక్క పక్క వాళ్ళు అయితే ఆడేందు ఏట్రా పొట్టలు మళ్ళీ దర్శనం పెట్టుకోవడం బట్టలు మార్చుకోవడం సాయి భక్తులు మరి ఇంకా మా దగ్గర తినరట అని రకరకాలు చెప్తున్నారు స్వామి.
1: అంటే అప్పుడు మీరు వాళ్ళకి ఏమని చెప్పేవారు?
2: అలా అయితే మాకి మా అనుభవాలు మాకు తెలిసింది కాబట్టి మేము మార్పుడు జరగాల. ఇంతకుముందు పెద్దలు మా నాన్నగారు కోడి కోసేవారు తినేవారు సారి తినేవారు, ఇప్పుడు మార్పిడి జరిగిన తర్వాత ప్రతి మరి రోజు బట్టలు మార్చుకొని బొట్టు ధరించుకొని చేస్తే ఓ సాయి భక్తులు మారారు అని చెప్పేవారు స్వామి. ఇప్పుడు ఎక్కడైనా మా గుంటసీమేరంతో మా సాయి ఉండి ఎంతో ఎక్కడి నుంచి వచ్చి అక్కడ చిన్న పాక మా బడిమల వారు కట్టించిన తర్వాత ఇప్పుడు మా గుంటసీమేరే అంతా డెవలప్మెంట్ జరుగుతున్నాం సార్. ప్రతి ఆడైనా ప్రతి మగవాడైనా బొట్టు ధరించుకొని మా అరుకుల సంతలు బయలుదేరుతున్నారు స్వామి. లేకపోతే మా చాలా మంది అసలు మురికి బట్టలతో ఉండేవారు స్వామి, అసలు మురికి అంత మురికి బట్టలతోనే ఉండేవారు సార్. ఎప్పుడు మా సాయి గారు వచ్చి మా బడమల సాయిలు వచ్చి అక్కడ చిన్న పాకలు కట్టించి చేస్తే మా గుంట చేయమేరే మొత్తం పాడేరే అంత చాలా మంది మా సాయిల దగ్గర వస్తే వచ్చేవాళ్లు. ఆ నమ్మకాన్ని బట్టి మొత్తం మార్పిడి జరిగింది సాయి. తప్పకుండా మా సాయి వచ్చిన తర్వాత మొత్తం మార్పిడి జరిగింది సార్. ఇది
1: చాలా సంతోషం అండి. ఇప్పుడు బడిమెల్ల గ్రామంలో భజనలు జరుగుతున్నాయి, అందరూ వెళ్లి దానిలో పాల్గొంటున్నాం అంటున్నారు. ఇప్పుడు మీ స్వగ్రామంలో భజనలు ఏమైనా మీరు చేసుకుంటున్నారా?
2: నేను భజనలు చేసుకుంటున్నాను సాయి. ప్రతి లక్ష్యారం నేను అక్కడ నేను ప్రతి లక్ష్యారం నేను వెళ్తున్నా సాయి. ప్రతి
1: బడిమెలకు వెళ్తున్నా,
2: బడిమెలలోనే వెళ్తున్నాను సార్. ప్రతి లక్ష్యారం
1: మీ గ్రామంలో, మీరు బడిమెల పక్క గ్రామం అంటున్నారు కదా, మీ గ్రామంలో భజనలు చేసుకుంటున్నారు?
2: మా గ్రామం కూడా ప్రతి లక్ష్యారం లేకపోతే అయితే ఇంకో ఆరంకి ఒకసారి భజన చేస్తుంటాం
1: సార్. ఈ గ్రామంలో
2: అయితే మా ఊర్లో కలిసి మరి ఎంతమంది సాయి భక్తులు అంతమంది కలిసి మేము భజన చేసుకుంటాం.
1: చాలా సంతోషం అండి. ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు పుట్టపర్తి వచ్చి ఉన్నారా?
2: లేదు సార్.
1: ఇప్పుడు మీరు పుట్టపర్తి వచ్చారు, స్వామివారి దర్శనం చేసుకున్నారు, ఇప్పుడు మీరు మీ ఊరు మీరు తిరిగి వెళ్ళిపోతారు. అక్కడ చాలా మంది అప్పుడు అడుగుతారు మిమ్మల్ని, సాయిరాం లేరు కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళారు పుట్టపర్తి అని అడిగితే మీరేం చెప్తారు? మీరు
2: ఇప్పుడు పుట్టపర్తి వెళ్ళిన తర్వాత ఇంకా మార్పిడి రావాలి సాయిరాం. ఈ ఇప్పుడు ఇక్కడ అనుభవాలు ఎంత ఉందో సాయిరాం, ఎంత ఎలాగుందో చూడండి, మాకు ఎంత ఆనందం కలుగుతుంది సాయిరాం. ఇదే తెలుసుకుంటే మళ్ళీ ఇంకా మార్పిడి రావాలంటే మేము ఉద్దేశాలు పెట్టుకుని ఊరి వాళ్ళకి చెప్పి తీర్థం సాయిరాం. అది
1: చాలా
2: ఇక్కడ ఎంత ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అంత అనుభవాలు వచ్చింది సార్. అది చూస్తే మరి భవనాలు చూడదు, ఎక్కడ చూసిన బాబా ఎంత ఆనందం కలుగుతుంది. మేము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఊర్లో చెప్తే ఆరు కూడా మళ్ళీ మార్పిడి జరిగితే మనకు ఎంతో పుణ్యం కలుగుతుంది. అంతే సైరం మరి అది. అదే మరి ఇంకా మా విశాఖపట్నం సాయిలు కూడా మొన్న వచ్చిన తర్వాత ఆరు భోజనాలు గీజలు అన్ని చాలా చక్కగా చూశారు. మళ్ళీ ఇంకా రాఘారావు గారు మరి మా పేర్లు తెలియదు గాని మళ్ళీ ఇంకా మొన్న విజయవాడలో వచ్చి మరి విజయవాడ అంతా అక్కడ విశాఖపట్నం వచ్చేసి డైరెక్ట్లు మరి ఇంకా ఉక్మా గిక్మా చేసి ట్రైన్ మీద మొత్తం ఎక్కించి అప్పుడు పంపించారు సార్ విశాఖపట్నం వాళ్ళు.
1: చాలా
2: అంత చక్కగా మాకు చూశారు సార్.
1: చాలా సంతోషం. స్వామి ఎప్పుడు చెప్తుంటారు, స్వామిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోలేదని స్వామి తప్పకుండా మీతో ఉంటారు.
2: ఆ రోజు ఇప్పుడు చూడండి, బడి పిల్లలకి ఏదైనా డబ్బులు కొద్దిగా మరి ఇంకా వాటింగ్ తగ్గదు సాయిరాం. ఆ రోజు 35 కేజీలు బియ్యం పట్టాం సాయిరాం. ఇక్కడికైనా ఇంచుమించు ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలి సాయిరాం. ఆ జీప్ ఎక్కించాలంతే సాయిరాం, జీప్ ఎక్కించాలంతే ఒకటి అక్కడే ఒకటే జీప్ ఉంది సాయిరాం. ఇవి కొంతమంది ఎక్కిపోయారు సాయిరాం. నేను మూట పట్టుకుని వెనకాల మరి టక్కర్ ఉంటారు కదా స్వామి, అలా మీద ఎక్కిస్తే లోపల నేను వెళ్ళిపోతాను స్వామి. వెళ్ళిపోతానంతే ఈలోగా టక్కరి ఆ వెనకలో గుంట సీమను ఏనమో ఇటు అటు అవుతుంటే ఏదో కాని సైరాం. అలా నిలబడి మూట పెట్టుకుని అలాగే ఉన్నాను సైరాం. జీప్ వెనకలుంది సైరాం, జీప్ కూడా ఎక్కలు ఇలా పెట్టుకుని ఉంటే 30 కేజీలు బియ్యం పెట్టుకుని ఇంతలా మరి ఆ టక్కర్ ఎందుకపోతే నేను లోపల వెళ్ళిపోతాను. ఆ టక్కర్ అందలేదు ఏం లేదు, జీప్కి నాకు మొత్తం ఏం పట్టించేసి సైరాం.
1: బ్యాన్ మీ మేంచి వెళ్ళిపోయిందంటారు?
2: మొత్తం సైరాం మొత్తం పట్టిస్తే మరి ఏంటి ఇలా నిలబడి ఉన్నాను కదా ఏమైంది అనేసి అనుకున్నాను సాయిరాం. అంతే అప్పుడు కొద్దిగా దేవుడు మరి ఇంకా కాపాడింది సాయిరాం. పడిపోయిన తర్వాత కరెక్ట్ పడిపోయాను, ఇక్కడికైనా మొత్తం రాసి తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. వేణు ఆ బండి ఏమో టీమర్ పట్టి ఉంటారు సాయిరాం, ఎవరు ఆ డ్రైవర్ గారు. ఆ ఇంకా జనాలు ఆటే కింద పల్టీ అయిపోతే నేను చచ్చిపోయిన మంచి ఒక్కడు చచ్చిపోతాను సాయిరాం గారు. అంత జనాలు జీపులు ఎక్కుంటారు, అదిలా టీమర్ పట్టింది లైన్ లో పట్టించేశాడు. ఇక్కడ అది ఇంకా మరి యాక్సిడెంట్ జరిగిందని ఎవరికి తెలియదు సార్, జీపీ మీద ఎక్కువడే అని చెప్పారు. గాని మా పాప ఒకటి పక్కలో ఉండింది, ఇంకా నడి పాప ఉంటే అప్పుడు అలాగే చూడు జీపు చచ్చిపోయినట్టు పరిస్థితులు అయిపోయాము సార్. నాకు తెలియదు కూడా, డైరెక్ట్ గుద్దించేసాడు, తెలియదు సార్. అప్పుడు నాకు కొద్ది జీవి వచ్చింది మరి అప్పుడు బాబా గారు అది సైరం బాగా భక్తి చేసేవాళ్ళు. సల్ది పొదే మేము భజనలు మేము భార్య భర్త భజన చేస్తాం సైరం. సల్ది పొదే మేము భజన రోజు కంటిన్యూ ఆ మూమెంట్ భజన చేసేవాళ్ళు సార్. అది అలాగా అప్పుడు ఎలాగ జీవి వచ్చింది సైరం. అలాగొస్తే అలా జీవి వచ్చిన తర్వాత తిన్నగైపోయింది సైరం. తిన్నగైన తర్వాత అప్పుడు ఏంటి అనేసి అని ఇలా చేశాను సైరం, రాడ్ ఇక్కడ తగలి సైరం చూశాను. ఓ సైరం నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, ఏం లోపల ఎలాగున్నాను సాయిరాం అన్నా. అప్పుడు మా పాప పక్కకున్న సాయిరాం. అప్పుడు పాప నేను ఈ రోజు మంత్రాన్ని చచ్చిపోతాను, నాకేనెక్కిపోయింది, ఏం ఆశపడవద్దు అన్నాను. పాపము తొంగి చూసింది సాయిరాం. చూసిన తర్వాత క్యూమన్నప్పుడు క్యూమంతే నాన్న మా నాన్నకి మాత్రం ఏం అందించానంటే అక్కడ జనాలు ఉన్నారు కదా సైరం, 2007 జరిగింది సైరం, 2007 శుక్రవారం రోజు సైరం, శుక్రవారం 16 జరిగింది అది అంతా. అలాగే అయిన తర్వాత అప్పుడు నేనే మా పాప కేకని సైరం, కేకిన తర్వాత మధ్య సెంటర్లో ఉండిపోయింది సైరం, ఈ చెయ్యి ఉందా సైరం, ఇటు వెనకాల వెళ్ళడం అవసరం, ఈ ముందుకెళ్లడం ఆయ సైరం, ఏం చేయాలా కష్టం. నేనే అలాగా జీవి వచ్చిన తర్వాత తరలికో అలా తరలికోని ఈ చెయ్యిలోని సైరం, ఇక్కడ పడితే ఎక్కడ పడితే దొరుకుతా సైరం, అలా పట్టుకుని అలా తరలికోని వెళ్ళిన తర్వాత ఇక్కడప్పుడు పట్టి మా పాప తీసింది సైరం. మా తీస్తే ఇంకో మనిషి తీశాడు, ఇద్దరు మంది తీశారు. తీసిన తర్వాత ఏంటి రక్తం పోతుంది ఏంటి ఇలాగే కట్టుపని చేసుకున్నాను సైరం, ఈ దెబ్బలు తగలని తెలియదు అప్పటికి. ఎప్పుడు నాకు బండి ఆ లోపల మీద జీప్ మీద మరి ఏని మీద తీసేటప్పుడు సైరం మతిపోయింది సైరం. మతిపోయిన తర్వాత నేటంటే సైరం, నేనప్పుడు బాబా గారికి నాకు రచించు సా బాబా, నాకు రచించు సా బాబా అంటే ఈడే ఈ పక్కన అంత జనం ఏడు చేస్తున్నారు సైరం, ఈడు చచ్చిపోయిన పరిస్థితులు ఉన్నాడు బాబాగారికే కేకుతున్నాడు అండి, బాబాగారికి కేకుతున్నాడు. మీరు బయట వచ్చిన తర్వాత రక్తాలు కారిపోతున్నాయి సైరం, కళ్ళు మొత్తం మలిగిపోయింది సైరం. నాకేటంటే నాకు 3 నీళ్ళు కడగని సైరం, నాకు కొద్ది మరి ఇంకా కళ్ళు తెరబడితే నాకు కొద్ది జీవి నింపుతుంది అదంతే, గుండె కొట్టిస్తున్నా దడదడమని సైరం. ఒక నీళ్ళు తాగిన ఒక చెంబెడు నీళ్ళు తాగిన సైరం, రెండు మా ఏజెన్సీలో అంబలు తుంతే సైరం, 2 గలసులోని అంబలు తాగించి అప్పుడు మళ్ళీ అప్పుడు వెంటనే ఆ జీప్కి దింపేశారు మనుషులు సైరం, మనుషులు దింపేశారు. అది నాకు అప్పుడు ఎక్కించి ఆ అరుకులు తీసుకుని వచ్చేసారు సైరం, వెంటనే ఇక్కడ మరో కట్టేశారు, వెంటనే ఐజాగ్ కార్పొరేట్ వెంటనే పోయి పంపించేసి సైరం. పంపిస్తే అప్పుడు మా మాత ఇట్టి ఏడుపులు ఎలాగ చచ్చిపోతాడనేసి ఏడుపులుతే బాబాగారు ఏటన్నారంతే, మేమున్నాం బాబాగారిని పక్కలో చుట్టంతా ఉన్నాం సాం, నీ తిను కాపాడు, మేము కాపాడే ఉంటాం, మేము నీకేం భయం లేదు. వెంటనే ఫోటో చేసి ఆ తలపులో పెట్టుమంతే మా అల్లుడు గారు ఉండమో 50 రూపాయలు.
1: ఎవరి ఫోటో అండి?
2: బాబాగారు ఫోటో. కలలో మా మాత చెప్పిస్తారు హాస్పిటల్లో, హాస్పిటల్ చెప్తే వెంటనే మా అల్లుడు గారు వెళ్ళి 50 రూపాయలు ఫోటో కొని తెచ్చేసారు సార్, ఫోటో స్వామిని పెట్టి తెచ్చి తలపులు పెట్టారు సార్,
1: మీ తల కింద పెట్టారు,
2: తల కింద పెట్టారు, మేమున్నా ఏం భయం లేదు అని మా మాతకి చెప్పారు సార. అంత అనుభవం మరి ప్రతిరోజు మరి ఏమైనా చిన్న తప్పిపోయినా సార్ కలలో మంత్రము చాలా మా కలర్ పెట్టారు సార్.
1: ఏం చేస్తారు
2: వచ్చి డైరెక్ట్ ఇలాగ తెల్లబట్టలు వేసుకుని ఇంట్లో వస్తాడు సార్.
1: ఎవరు?
2: కళ్ళలో వస్తాడు సార్.
1: బాబాగారు మీ కళ్ళకు వచ్చి ఏమని మాట్లాడేవారు? మీ
2: ఏంటి ఏమైనా తప్పు చేసినా గానీ మరి ఇంకా కాసుకోడు,
1: అంటే దానికి సంబంధించింది ఏమైనా కొంచెం పంచుకుంటారు?
2: అలాగే తప్పు చేసిన సాయిరామ్ మేమేదో ఏదో అప్పుడు అప్పుడప్పుడు ఏదో చిన్న పనులు చిన్న చిన్న పనులు జరుగుతుంది కదా సాయిరామ్, ఏదో మా తప్పుడు పని చేసాం సాయిరామ్, ఈ రోజు నుంచి మేము తప్పుడు ఆ పనులు చేయం సాయిరామ్, మీ పాదల్లో మేము ఇంకా దర్శనం పెడుతున్నాం కదా సాయిరామ్, చల్లిపతి దర్శనం పెడుతున్నాము, ఏదో మీరు మా బరూబర్ అంతా మీరు చూసుకోండి సాయిరామ్ అనేసి మేము ఇంకా ఏదైనా మాకు కనిపిస్తారు వెంటనే తాన పని చేయడం అంటే ఎర్రబట్టలు వేసుకోండి వెంటనే మరి ఇంకా ఫోటోల దగ్గర వెళ్ళి మరి ఇంకా భజనలు చేయడం సాయిరామ్ కాపాడనేసి అదే సాయిరామ్.
0: బడిమెల గ్రామానికి చెందిన శ్రీ రామారావు గారు సత్యసాయి యువత చేపట్టిన మంచిరియ పథకానికి ఏ విధంగా వారి తరపున సేవలు అందించారో మనకు తెలియజేస్తున్నారు.
1: సరేమండి, మీ పేరేంటండి?
3: నా పేరు తాంగల్ రామారావు సార్.
1: రామారావు గారు, రామారావు గారు మీరు ఏ ఊరు నుంచి వచ్చారండి? మీరు?
3: మేము విశాఖ జిల్లా డుమ్రిగూడ మండలం అరమా పంచాయతీ బడిమెల గ్రామం నుంచి.
1: మీరు బడిమెల గ్రామం నుంచే వచ్చారండి?
3: బడిమెల గ్రామం నుంచి వచ్చాను సార్.
1: వాటర్ ప్రాజెక్ట్ మీ గ్రామంలో ఒకటి చేశారు కదండి, అందులో మీరు కూడా పాల్పంచుకున్నారా?
3: మేము కూడా పంచుకున్నాం సార్. మేము అక్కడ ఏం పనులు అంటే సైరం రాయిలు ఉంటాయి కదా సైరం,
1: అవునండి,
3: ఆ రాయిలు తీసుకుని వచ్చి తాపి పనులతోటి అందరు గ్రామాలంతా కలిసి దానికి
1: అంటే అవన్నీ ఎవరైనా నేర్పించారా లేకపోతే మీ అంతట మీరే అవన్నీ చేసుకుంటూ వచ్చారా? అంటే తాపి పనులు అన్ని మీకు?
3: అంటే తాపి పనులు అయితే కొందరు నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు సైరం, కొందరు నేర్యాన్ని వాళ్ళేమో పూర్తి సాయం చేశాం సైరం, అంటే ఇసుక కలపడం గాని తర్వాత సిమెంట్ పట్టుకుని వెళ్ళి ఇవ్వడం గాని అలాగ మార్గాలు చేశాను సార్.
1: ఇప్పుడు మరి ఇప్పుడు మీకు చక్కటి మంచినీళ్లు మీకు లభ్యమవుతున్నాయి కదండి మీకు?
3: అక్కడ ట్యాంక్ కట్టిన అక్కడ నుంచి మాకు దగ్గర గ్రామ మధ్యన ట్యాంక్ అయింది సార్. అంటే మేము చీకటి అయినా పన్ను నుంచి వచ్చినప్పుడు చీకటి అయినా తర్వాత ఏమైనా ఊరు మధ్య ఉంది కాబట్టి ఏ టైంలో అయినా తీసుకుని వెళ్ళి తాగుతున్నాం సార్.
1: చాలా సంతోషం అండి. ఇప్పుడు మరి మీ గ్రామంలో ఇప్పుడు భజనలు చేస్తున్నారు, సత్సంగాలు చేసుకుంటున్నారు, మీ కుటుంబంలో జరిగిన అనుభవాలు గాని పరివర్తన గురించి కొంచెం వివరంగా చెప్తారా?
3: మేము ఆ గ్రామం నుంచి మాకు ఏమి తెలియక ఉండి చేరాం. మేము అసలేకైనా మనుషులంటే మనుషులే, అడవికి ఉండేవంటి పనులు లాంటి వాళ్ళు సార్. అక్కడ తినడం అయితే ఎలా తినడం, పంట పండించి తినడం, డబ్బులు దొరికితే పాల బేడ డబ్బులు తీసుకుని వెళ్ళి సారలు తాగేయడం, ఆ 4 రోజులు తానం గినం లేకుండా మాసిపోయిన బట్టలు వేసుకుని అలాగుండి వాళ్ళు సేరం. మాకి సూర్యప్రకాశ్ రావు గారు వచ్చి మాకి అన్ని తెలివిగా మప్పాడు. ఆ తెలివి ఎలాగ మప్పాడంటే, బాబా దర్శనం చేస్తే మీరు మంచిగా బతకగలుగుతారు, మంచిగా నీటి నిదయతో ఉంటారు అని చెప్పారు సార్.
1: ఇప్పుడు మీరు ఒకప్పుడు అలాగ ఉండేవారు, ఇప్పుడు ఇలా ఉంటున్నాం అంటున్నారు, అంటే మీకేమని అనిపిస్తుంది మీకు?
3: అంటే మాకు ఎలాగ ఇప్పుడు అనిపిస్తుంది అంటే సార, అప్పుడు అనిపించేది మాకు ఒక కుక్క జాతి ఉంటది కదా సార, కుక్కకి లాగా అనిపిస్తామండి సార. ఇప్పటికి బాగా ఆలోచించితే ఒక నరుడు విధంగా ఉన్నాము అన్న దృష్టి మీద అనిపిస్తుంది సార్.
1: మీ పరిసర ప్రాంతాల్లో మీరు భజనలు చేసుకుంటున్నారు, అలాంటప్పుడు ఏమైనా ఎవరికైనా అనుభవాల గురించి గానీ మీకు ఏమైనా అనుభవం జరిగి ఉంటే స్వామికి సంబంధించి మాకు పంచుకోగలరా?
3: అదే సార, మేము ప్రతి లచ్చివారం తల నుంచి తానం చేసి కొత్త బట్ట వేసుకుని అక్కడ చిన్న మందిరం లాంటిది గుడిస కట్టి ఉన్నాం సార. ఆ గుడిసలోని వెళ్ళి ఒక 10 ఊరు జనాలంతా ఆ లచ్చివారం రోజు భజన చేస్తాం సార. అంటే మా ఒక్కడు కాదు, మా అంటే మా గ్రామం నుంచి ఆ పక్కటు పల్లెటూర్లు ఉంటాయి కదా సార, ఆ పల్లెటూరు ఊర్ల వారు కూడా వస్తారు సార. వస్తే అందరు కూసుకొని ఆ సైరం మందిరంకి ఏమో మేము వెళ్ళి అందరు కూసుకొని మన భజన చేసుకుంటాం సార్.
1: చాలా సంతోషం అండి. అందరు కలిసి భజన చేసుకుంటే స్వామికి అనేది చాలా ఇష్టం. అది కలిసి పిలిస్తే స్వామి బాగా ఇంకా తొందరగా పలుకుతారు.
3: అవును సార.
1: ఇప్పుడు మీరు పుట్టపర్తి ఇంతకు ముందు వచ్చి ఉన్నారా? మీరు
3: ఇదే ఫస్ట్ రావడం సార్, ఎప్పుడు రాలేదు, మాకు ఈ ఏరియా తెలియదు కూడా సార. అంటే మేము సంతకి తప్ప ఎక్కడ వెళ్లి వాళ్ళు కాదు.
1: అంటే మీరు మీ బడిమిల గ్రామం పరిసరాల ప్రాంతాలు తప్ప మీరు ఇంకే ఊరు వెళ్ళలేదు?
3: వెళ్ళలేదు సార్.
1: అంటే మీకు మొదటిసారి ప్రయాణం చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందండి?
3: మొదటిసారి ఇక్కడ ప్రయాణం వెళ్దామన్నది అంటే సార, మాకి విశాఖపట్నంలో ఉన్నారు సార, వాళ్ళ పేర్లు నాకు సరిగ్గా తెలియదు సార.
1: పర్వాలేదు.
3: వాళ్ళు ఏం చేశారంటే సార, మాకి సార్జీలు కట్టుకుని తీసుకుని వచ్చి ఇక్కడ వదిలేరు సార. మన సూర్యప్రకాశ్రావుకి తెలుసు కనుక వాళ్ళతో పాటు మన సూర్యప్రకాశ్రావు గురువు గారు తీసుకుని వచ్చారు సార. ఇక్కడ ఏంటంటే చూసామంటే సార, బాబా అంటే అది చూసాం సార. అక్కడ వెళ్ళి దర్శనం తీసుకున్నాం సార.
1: మీకేమనిపించింది అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకున్నప్పుడు?
3: అక్కడ దర్శనం చేసుకుంటే కడుపు తిండి తిన్నట్టు అయింది సార. ఇక్కడ ఉండిపోమన్న దృష్టంగా అయింది సార.
1: అంటే మీకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి మనసు
3: లేదన్నమాట, ఆ రకం అయింది సార. అవును సార.
1: అంటే ఏ కారణంగా మీరు అలా అనుకుంటున్నారు?
3: అంటే బాబా పేరు మీద మేము తనుసుకొని వచ్చాం సార. ఆ తనుసుకొని వస్తేమో బాబా వీళ్ళకి కొద్దిగా హుషియారు చెయ్యాలి, ఇక్కడ ఉండిపోదాం అన్న దృష్టి మీద చెయ్యాలి, ఎలాగవుతారో అన్న దృష్టి మీద అలా జరిగింది సార. ఎప్పుడైనా ఇక్కడ మేము వచ్చి పూజా కార్యక్రమాలు చేయట్లేదు, ఈసారే మొదటి మాకి జరిగేటువంటిది అంటే ఇప్పటి నుంచి మాకు తెలిసింది పూజలు గాని ఏదో ఒక సేవ చేయడానికి గాని, కానీ మా ఊరికి ఒక చిన్న మందిరం చేస్తే ప్రతి అంటే గురువారం మేము అక్కడ దర్శనం పెట్టుకుంటామని మేము కోరుతున్నాం సార్.
1: ఇప్పుడు మరి మీకు చాలా ఆనందంగా ఉందంటున్నారు. ఇప్పుడు మీరు ఈ పుట్టపర్తి నుంచి మీరు మళ్ళీ మీ బడిమెల గ్రామానికి మీరు తిరిగి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇక్కడ చూసింది, ఇక్కడ నేర్చుకున్నవి ఎలాగ అక్కడ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు, అక్కడ కూడా కొనసాగిద్దాం అనుకుంటున్నారు?
3: అక్కడ మేము ఇప్పుడు ఇక్కడ చూసాం సార, ఊరు వాళ్ళు ఉన్నారు, ఊరు వాళ్ళు కూడా మేము ఒకరోజు కూసబెట్టి అక్కడ భజనకి కూస్తాం కదా సైరాం, ఆ భజనకి కూసుకుంటే ఇక్కడ రాని వాళ్ళు అనే వాళ్ళకి ఇలా పరిస్థితి ఉంది, మనం అక్కడ వెళ్ళినా బాగా ఉంది, అక్కడ ఇక్కడ మనం పూజాకరణకరం మాత్రం ఒక రోజు ప్రతి గురువారం ఇక్కడ భజనగా చేయాలి, దేవుడు సేవ చేయాలి, సేవ చేయకపోతే మాత్రం మనం బాగుపడలేము అని చెప్పి వాళ్ళకి కూడా మాపుతాం సార్.
1: చాలా సంతోషం అండి, ఖచ్చితంగా చేసి స్వామి చాలా సంతోషిస్తారు. మాతో ఇవన్నీ పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు అండి సాయిరామ్.
0: బడిమెల చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న గిరిజనులలో కూడా స్వామి వారి పట్ల భక్తి ప్రపత్తులు ఎక్కువ అవడమే కాక ప్రతి గురువారం తప్పనిసరిగా అందరూ బడిమెలలో చేరి భక్తితో భజనలు చేసుకుంటారు. నందివలసకు చెందిన శ్రీమతి లక్ష్మి ఆ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.
1: నా
4: పేరు లక్ష్మి,
1: లక్ష్మి గారు. మీరు ఏ ఊరి నుంచి వచ్చారమ్మా? మీరు
4: మాది నందివలసలోని.
1: నందివలస, అది బడిమెలకి దగ్గర
4: దగ్గర.
1: ఇప్పుడు మీ ఊర్లో కూడా మీరు భజనలు గట్టా అన్ని
4: చేసుకుంటాం?
1: అంటే మీరు భజనలు చేసుకుంటున్నప్పుడు మీ ఇంట్లో గానీ వ్యక్తిగతంగా గానీ అనుభవాలు, ఇంట్లో ఎటువంటి పారిశుద్ధ్యం ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటున్నారు? మీరు పుట్టపర్తి కూడా వచ్చారు, ఇవన్నీ చూశారు, ఇవన్నీ చూశాక మీకేమనిపిస్తుందో కొంచెం మాతో పంచుకోండి.
4: అయితే సాయిరామ్, అప్పుడు నాకు ఏం తెలియకుండా ఉండేది, బయటి అంటే బయటి ఎలా బయటి చేస్తున్నారు అన్నట్టు నాకు అర్థం అవ్వకుండా ఉండేది. అప్పుడు మా ఆయనతో వచ్చాం, లేదు పల్నా దగ్గర ఒక గురుగారు ఉన్నాడు, వాడి దగ్గర వెళ్తే బంధుగట్రా ఒగ్గించేస్తాడు, బాగపడతామని మా ఆయనతో వచ్చాం. వస్తే మా గురుగారు ఏమన్నాడు, గురుగారు పిలిపించితే అప్పుడు నేను ఎంత బాగుపడానో బాబాగారు దయ వల్ల. నా ఇద్దరు పిల్లలకి ఎంత చక్కగా కలిగిదో, నాకెంత చక్కగా కలిగిదో, నేను నాకు ఆయన లేని బతుకు. ఇప్పుడు నేను పత్తి లచ్చివరాము బడిమెల వెళ్తాను, భజన చేసుకుంటాను, దేవుడు పూజ చేసుకుంటాను, ఇంట్లో చేసి బడిమెల వెళ్తాను.
1: చాలా సంతోషం.
0: జీవితంలో భయంకరమైన ఒక ఆపద నుండి స్వామివారి కృప వల్ల బయటపడి బాబావారి దర్శనానికి పుట్టపర్తి మొట్టమొదటిసారిగా వచ్చిన శ్రీ వంతల కామేశ్వరరావు తమ ఆనందాన్ని ఇలా వ్యక్తం చేశారు.
1: సార్, మీ పేరేంటండి?
5: నా పేరు వంతల కామేశ్వర, మాది లైగండ పనసపుట్టు, డుమ్మిరిగూడ మండలం, విశాఖ జిల్లా.
1: అంటే మీది బడిమెలకు సమీప ప్రాంతం అండి? మీది
5: బడిమెలకు మా లైగండ పనసపుట్టుకు 2 కిలోమీటర్లు ఉంటుంది సార్.
1: అంటే బడిమెలలో అక్కడ స్వామి పనులు జరుగుతున్నాయి, స్వామి కార్యక్రమాలు జరుగుతున్నాయని మీకు ఎలా తెలిసిందండి?
5: సాయిరామ్, నేను ఇంతకు ముందు చిన్నప్పటి నుంచి సిరిడి సాయి అన్న ఫోటో చూశాను. సిరిడి సాయి బిల్లలు ఇలాంటివి పెట్టుకునేవాడు, కానీ పూజించాలా పూజ ఎలా చేయాలా ఏంటన్నది అది తెలియదు ప్రస్తుతం. అప్పుడు చిన్నప్పుడు అంటే మ్యాక్సిమం ఒక 18 సంవత్సరాలు అప్పుడు ఉండవచ్చు, అప్పుడు నేను అదే అంతే బిల్లలు పెట్టుకోవడం ఇదేదైనా ఆ సాయి దయ వల్ల నేను అప్పుడు చిన్నప్పుడు పశువులకి వెళ్ళుంటే చిన్న చిన్న పిల్లలు వెళ్ళుంటే సాయిరామ్ అది ఏంటైందంటే ఒక ఎలుగుబంట వచ్చి నా మీద వచ్చి పడిపోయింది సాయిరామ్. పడిపోతే తల మొత్తం ఇది పీకేసి చేతి ఇదంతా దెబ్బలు తగిలింది సాయిరామ్. తగిలితే వైజాగ్ కేజీఎస్లో వచ్చి నెల నాలుగు రోజులు ఉండిపోయాం. కానీ నాకేటంటే సిరిడి సాయి, ఒకవేళ సిరిడి సాయి దయ చంపేటట్టు నువ్వే, బ్రతికించేవాడు నువ్వే అన్న ఇది కలిగింది సార్. అలాగుంటే అప్పుడు సాయి ప్రకాష్ గారు వచ్చిన తర్వాత వచ్చి 2-3 సంవత్సరాలు పోయిన తర్వాత అమ్మ నాన్న గుడికి బడిమెల గుడిలో వచ్చారు సార్, వస్తున్నారు సార్. వస్తుంటే అలాగే అమ్మ నాన్న నాకేమన్నారంటే, బాబు మనము సిరిడి సాయి మందిరము అంటే బడిమెల్లో ఒక సాయి వైజాగ్ నుంచి వచ్చారట, అదే గుడికి వెళ్దాం బాగుపడతాము అనేసి అమ్మ నాన్న అన్నారు సార్. అంటే ఇంతకు ముందు సిరిడి సాయి అన్న ఇది తెలుసు, కానీ పూజించడం ఎలా పూజించాలో ఏటన్నది తెలియదు. కానీ సిరిడి సాయి అయితే కంపల్సరీ సిరిడి సాయి గుడికి అయితే నేను మాత్రం వెళ్తాను అన్న నాలో నా హృదయంలో ఇది కలిగింది సార్. కలిగింది అలాగుంటే గురుగారు అప్పుడు నేను బడమిల్లో నేను కూడా అప్పుడు అమ్మ నాన్నతో పాటు బడమిల్లు గుడి దగ్గర అలా నడిచిన సార్. నడిస్తే అంటే ఫస్ట్ అమ్మ నాన్న బడమిల్ గుడిలో నడుస్తుంటే అప్పుడు తర్వాత నేను వచ్చి అప్పుడు నా తర్వాత అలాగా సిరిడి సాయి అంటే ఇలాగ ఉంటారు మన సిరిడిలో, సిరిడి సాయి సిరిడిలో ఉన్నారు. కానీ మనము నేనైనా నువ్వైనా ఎవరైనా సరే మందిరంలో వెళ్తే మాత్రం ఖచ్చితంగా బాగుపడతామని మా గ్రామస్తులకి చెప్పి బోధించి అన్ని చేసి మ్యాక్సిమం ఒక 10 కుటుంబాలకి గుడిలో తీసుకెళ్లడం జరిగింది సార్. అక్కడ నుంచి భక్తి అంటే భజన చేయాలన్నా ఏ చేయాలన్నా ఆ లైగండ మా పనసపొట్టు ఇసగర్ వాళ్ళు నాకు చెప్తారు సార్. అంటే వాళ్ళు మా ఏజెన్సీలో అది అంటే కొద్దిగా ఇలాగా జనాలుంటే భజన చేయడం కానీ మాట్లాడడం కానీ మా ఏజెన్సీ వాళ్ళకి అయితే కొద్దిగా గుండె ధైర్యం లేదు సార్. అది
1: ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఇప్పుడు పుట్టపర్తి వచ్చారండి?
5: ఇంతకు ముందు పుట్టపర్తి రాలేదు సార్. నాకేటంటే చిన్నప్పటి నుంచి ఎలాగైనా సిరిడి వెళ్లాలన్న కోరిక ఉండేది కానీ సిరిడి వెళ్లలేకపోయాను. మా సాయి ప్రకాశ గురుగారు పోయిన సంవత్సరం నుంచి ఎలాగైనా పుట్టపర్తి వెళ్లాలన్నా వెళ్దామనే చాలా ట్రై చేశారు కానీ అప్పుడు రాలేకపోయాం. సాయిరం దయ వల్ల ఈసారి మరి ఏదో జన్మదిన 87 అంతే శుభాకాంక్షల తరఫున మేము కంపల్సరీ పుట్టపర్తిలో రాగలిగాము. నా హృదయంలో ఎలాగుందంటే బాబా చాలా మంది అంటున్నారు బాబా సమాధి అయిపోయాడు అన్న చాలా మంది అంటున్నారు, కానీ బాబా గారు నా ఎదుట అయితే బాబా గారు స్వయంగా నా హృదయంలో అలాగే నిలబడి ఉన్నట్టు ఉన్నాడు సార్. నేను ఇక్కడ నుంచి పుట్టపర్తి వచ్చాను కానీ వెళ్ళిపోవాల అన్న ఇది లేదు, ఇక్కడే ఉండిపోదామన్నా అనిపిస్తుంది సార్.
1: ఇక్కడి వెళ్ళాలనిపించట్లేదు అంటున్నారు, ఏది మీకు రాగుతున్నది ఇక్కడి వెళ్ళనివ్వట్లేదు మిమ్మల్ని
5: అంటే సార్? ఇప్పుడు మన భక్తులు వీళ్ళందరికంటే మరి చూస్తున్నాము బాబా గారు మధ్య అంటే రూట్ లో నిలబడి నువ్వు వెళ్ళవద్దు ఇక్కడ ఉండిపో అన్నట్టు అనిపిస్తుంది సార్ నాకు. మళ్ళీ సాయి తరపున సార్ ఏంటంటే ఒక్కటి, నేను ఇంతకు ముందు మా తాత అమ్మ నాన్న అంటే కుటుంబాల అందరూ ప్రతి ఒక్కడు అంటే అప్పుడైతే కొద్దిగా ఏజెంట్స్ అయితే చదువు అన్నది కూడా ఎవరు అంత పెద్ద చదువులు ఎవరు చదివారు లేరు. ఇప్పుడు రాను అంటే ఎవరు పదో క్లాస్ అంటే 10th క్లాస్ లో చదువుకున్నారు, కానీ నేను ఓన్లీ 6th క్లాస్ చదువుకున్నాను. మళ్ళీ చదువుదామంటే మాకు కొద్దిగా ఇది లేదు, డబ్బు ఇబ్బంది దాని తరపున అలాగే మళ్ళీ చదువుదామన్నా చాలా అంతే ఇబ్బందులు పడ్డాను కానీ జాయిన్ చేసుకోలేదు సార్. అలాగా అప్పుడు సాయి మందిరానికి వస్తే నేనేటంటే పెళ్లి చేసిన ఇప్పటికే ఒక 15 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు పెళ్లి అయ్యి 3-4 సంవత్సరాలు పోయిన తర్వాత నుంచి సిరిడి సాయి గుడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏంటంటే మా కుటుంబానికి మంచి జరిగింది ఏంటంటే మొత్తం మా విలేజ్ మొత్తానికి యూత్ పిల్లలు ముసలి వాళ్ళు అంటే అందరూ ప్రతి ఒక్కరు మందు తాగే అలవాటు ఉండేది సార్. మందు తాగట అలవాటు ఉండేది, కానీ పెద్దవాడైనా చిన్నవాడైనా ఎవడు లేదు నువ్వు ఎంత మందు ఒగ్గేస్తే నువ్వు బాగా పడతావు నీ పిల్లలకి బాగా పోషిస్తావు అనే కారణం అతను ఎప్పుడు ఎవరు చెప్పలేదు. మేము గుడికి అలా వస్తుంటే సాయిరామ్ అన్నాడు, మీరు మందు ఇదేదో అలవాటు దూరంగా చేసుకుంటే మీరు ఎన్నటికైనా బాగుపడతారు అన్న మాట మాత్రం సాయిరామ్ ఒక్కటే చెప్పాడు. చెప్పిన తర్వాత నా మనసు లేట్ అనుకున్నానంటే, ఆహా మా సాయి చెప్పింది అది నిజమే, కరెక్ట్ కరెక్ట్ అయినా అంతే పాయింట్ లో చెప్పాడు. నేను మందు ఒగ్గేస్తే నా పిల్లం పిల్లలకి మంచి దారిలో నడిపిస్తాను అన్న ఇది నాకు ఒక కోరిక కలిగింది సాయిరామ్. కలిగితే అప్పుడు అలాగే మందు ఒగ్గేశాను. ఇప్పటికి 2 సంవత్సరాలు లేను, 2 సంవత్సరాలతో పాటు ఆ మందు నేను ఒగ్గేసిన తర్వాత యూత్ పిల్లలకి ముసలి వాళ్ళకి మొత్తం ఒగ్గించేసి సాయిరామ్. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక్క కోరిక, పెద్దలు చిన్నలు అందరు మందు తాగితే విలేజ్ ఎప్పుడు బాగుపడదు. మనం యూత్ పిల్లలందరూ ఒగ్గేస్తే కంపల్సరీ మనం పట్టించుకుంటే మన విలేజ్ డెవలపింగ్ అవుతుంది అన్న కోరిక నాకు ఒక్కటి కలిగింది సాయిరామ్.
0: తాగుడుకు బానిసైన కొడుకును అనసూయమ్మ స్వామివారి మార్గంలోకి తీసుకురాగా ఇప్పుడు ఎంతో సుఖంగా వారి కుటుంబం జీవితాన్ని గడుపుగడుపుతున్నారు. ఇది ఆమె మాటలోనే విందాం.
6: సాయిరా, నా పేరు అనసూయమ్మ. నేను మొట్టమొదటిసారి బడిమిల్లి వెళ్ళాను. బడిమిల్లి వెళ్తే బడిమిల్లి వెళ్ళిన తర్వాత మా బాబు చాలా తాగిపోడు, పెద్దోడు తాగి మరి తిండి లేదు ఏమి లేదు, ఒక్క నెల రోజుల నుంచి చచ్చిపోతారు. అప్పుడు నేనే వెళ్ళిదాన్ని బడిమిలే వెళ్ళి సాయి బాబాతోటి ప్రార్థించుకుని 5 సంవత్సరాలు అయిపోయిందిలేండి. అక్కడికి వెళ్ళి ఏదో ఆ బాబా తండ్రి చూసి 1 నెల రోజుల్లో మానేసినారు సారా గట్ర. మానేసి చాలా పనివాడు అనమాట, కార్పెంటర్ పని చేస్తాడు. ఉంచుకోడు డబ్బులు, అలా తాగిపోడు, 1 నెల రోజుల నుంచి చచ్చిపోయింది సార్ సాయిరామ్. అప్పుడేమో ఆ సాయి కాడికి తీసుకెళ్లి ఇలాగా ఇది అది చేసేసరికి సాయిరామ్ ధర్మాన మానేసినాడు. మానేసి ఇప్పుడు చాలా బాగున్నాడు. ముగ్గురు కొడుకులు ఉన్నారు మా మనవళ్ళ. అంతకుముందు చాలా ఇదిగా ఉండేదాన్ని లే సాయిరామ్కి నమ్ముకొని నాకేదో ఇంత గింజో కడుగో కలిగింది సాయిరామ్.
1: మీరు పుట్టపర్తి వచ్చారు కదా, దాని గురించి
6: పుట్టపర్తి నీ ముందు 3 సంవత్సరాల కిందట ఈ సాయిరామ్ తోటి నేను చిరిడి వెళ్ళాను. సిరిడి వెళ్ళి అప్పుడు సాయిబాబుకే ముందు సిరిడి సాయిబాబు కోసమే మేము ఇచ్చేసాం. ఈ సాయిబాబు మన నా కొడుకు సారమ్మ అనిపించాడు.
1: చాలా సంతోషం.
6: నేను వెళ్ళిన తర్వాత మా అరుకులందరూ వచ్చారు వీళ్ళంతా.
1: చాలా సంతోషం.
0: బడిమేరలో పుట్టి పెరిగిన శ్రీ కోటేశ్వరరావుకు సాయిని నమ్ముకుంటే జీవితం బాగుపడుతుందన్న విశ్వాసాన్ని కుటుంబ సభ్యులు నూరిపోస్తే తాగుడు అలవాటు విడిచిపెట్టి స్వామిపై భక్తితో తమ వ్యాపారాన్ని హాయిగా నడుపుకుంటున్నారు. ఆ విషయాలను ఆయన మాటల్లోనే విద్దాం.
7: నా పేరు తంగుల కోగేశ్వరరావు. మేము బడిమిల్ల నుండి వచ్చాము.
1: బడిమిల్ల నుంచి వచ్చారు. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు పుట్టపర్తి రావడం జరిగిందండి? అంటే ఇక్కడ రాకముందు మీరు మీ ఊర్లో స్వామి గురించి ఎలా తెలుసుకున్నారు మీరు?
7: అంటే మా ఊర్లో స్వామి గురించి తెలుసుకోవాలంటే మాకు ముందు మాకు సాయిరామ్ వచ్చాడు. సాయిరామ్ వచ్చి మాకు కొద్దిగా దారి చూపెట్టాడు. ఇంకా మాకు భక్తి అనేది కూడా తెలియదు. ఇప్పుడు సాయి చెప్పినట్టు ఇప్పుడు సారా అయితే డైలీ ఒక రోజుకు నాకు 5 అనేది తెలియదు, 10 అనేది తెలియదు. అలాగా తాగిపడ్డాను కూడా సాయి చెప్పినట్టు. అలాగ తాగేసి అలా ఆగుండెను. ఇప్పటికే నాకైతే 12 సంవత్సరం అవుతుంది మానేసి. మానేసి అలాగ నాకైతే బాబా ఒక్కరోజు కూడా కలర్ లేదు. అంటే మా ఆడవాళ్ళకి బాబా ఏమో కొద్దిగా మా సాయి వాళ్ళు కూడా తెలుసు, మాకు బడిమెల్లో అంతగా ఇది లేదు. అలాగ మేము బతుకుతున్నాము. ప్లేస్ సాయిరామ్ మేము నేను ఇప్పుడు ఈ సాయిరాము సత్య సాయిబాబా అంటే నాకు అప్పటికి చిన్నప్పుడు స్కూల్ ఉన్నప్పుడు కూడా నాకు కొద్దిగా సత్య సాయిబాబా అంటే ఎవరు అనుకుని అలాగుండేను. లాస్ట్కి బాబా అంటే సాయిరామ్ వచ్చాడు కదా, అప్పటి నుండి బాబా అంటే ఎలాగుంటాడు సిరిడి సాయిబాబా అని అలాగా అవగాహన అలాగుండేసి మాకు మళ్ళీ మా ఊర్లో వచ్చాడు సాయిరాము. సాయిరాము వచ్చి అలాగ సాయిరాం దగ్గర వెళ్ళేసి అలాగా స్కూల్కి మళ్ళీ ఇక్కడ గుడికి లక్ష్మీరం పూట భజనకు వెళ్ళడము, అందరూ భక్తులతో మాట్లాడి అలాగా ప్రసారం చేయడము ఇది అది అలాగ చేసాము. ఇప్పుడు ముందు చెప్పినట్టు సాయిరాం లాగా సారా తగ్గి అలాగ ఆడవాళ్ళు చెప్పారు. ఆడవాళ్ళు చెప్తే సారా మీ ఆయన మానేస్తే బాగుపడతారనేసి మా ఆడవాళ్ళు చెప్పారు. నేను ఇలాగుంటే బాగలేదు బాబా భారం మానేసి అలాగ మానేశాను. దానివల్ల నేను కొట్టు మళ్ళీ పెట్టాను. దానివల్ల ఎప్పుడు సారా మానేశాను. సమస్యలో నేను నా బడ్డు సమస్యలో నేను ఒక ఫీల్డ్ వర్కర్స్ నేను చేస్తున్నాను. అలాగే నేను పై స్థాయిలో వస్తున్నాను. ప్లస్ ఇప్పుడు బాబా అనేది శరము నాకు ఒక్కరోజు కలలేదు. ఇక్కడ అడుగు పుట్టపడితే అంటే అడుగు పెట్టలేదు కూడా ముందు. ఎలాగ నేను వచ్చాను ఇక్కడ వచ్చాను చూశాను. ఆంజనేయ కూడా చూశాను. అప్పుడు చూసి మళ్ళీ నైట్ వచ్చాను ఇక్కడ మేము ఉన్న రూమ్కి శరము. వచ్చి మళ్ళీ పడుకుంటే నిద్ర వచ్చేది కాదు. బాబా నాకు స్వయంగా కనిపిస్తే బాగుంటుందా అనేసి అలాగ ఆలోచన. ఏ టైంకి నిద్ర వస్తుంది తెలీదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళేదాకా కూడా ఇప్పుడు ముందు మా సారమ్ చెప్పినట్టు భక్తులైనా చెప్తారు ఇంకా పుట్టబద్దీలు దేని గురించి ఒకసారి చెప్తారనేసి మా భాషతో చెప్తా సారమ్. ఆ భాషతో అయితే చెప్తాము. అలాగ భాష అంటే ఏటి చూశారు ఎలాగుంది పుట్టపార్తి బాగుందా లేదనేసి అలాగ చెప్తే పర్లేదు బాబానే మాకు ఎలాగ బాబా మా స్వయంగా మాలో ఉంది. అందువలన మేము అక్కడ పుట్టపర్తిలో వెళ్ళాము వెళ్ళగలము. కానీ బాబా మటుకు శరము చూసే వాళ్ళకి బాబా చూడలేని వాళ్ళకి సాయి చెప్పినట్టు అగ్ని లాంటిది అన్నాడు శరము. అలాగుంది శరం.
1: ఇప్పుడు పుట్టపర్తి వచ్చి స్వామి తిరిగిన ఈ ప్రదేశాన్ని చూశాక మీకే మీ మనసులో ఏమనిపిస్తుంది మీకు?
7: అంటే ఇప్పుడు శరము బాబాకు స్వయంగా మేము ఇక్కడ చూడలేదు స్వయంగా చూసినట్టు అవుతుంది శరం. నాకైతే శరం ఇప్పుడు మా డుమ్మిరిగూడ మండలంలో శరము ఎక్కడ సాయిబాబా అని పొట్టుకోలేదు శరము. బాబా పొట్టుకోలేదు శరం. మా శరం ఎప్పుడు వచ్చాడు అక్కడి నుండి మా డుమ్మిరిగూడ ఈ మా బడి మీద గుంటసీమ అన్ని బాబాయ్ శరం.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో విశాఖపట్నం జిల్లా సాయువత వడిమెల గ్రామంలో ప్రేమాంశధారని అందజేయడం మనం ఇప్పుడు విన్నాం కదా. ఆ గిరిజనుల ఆనందాన్ని కూడా మనం పాల్పంచుకున్నాం. సాయువత అందించిన ఈ సేవా కార్యక్రమం అక్కడి ప్రజల్ని స్వామి మీద ఎంతటి విశ్వాసాన్ని పెంపొందించిందంటే వారు స్వామి దర్శనానికి తమ గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి మధుర స్మృతులతో తిరిగి వెళ్తున్నారు. అంతేకాక స్వామిపై అపారమైన ప్రేమను పెంచుకొని వారి వారి గ్రామాలలో స్వామివారి నామస్మరణను భజనను చేసుకుంటూ వారి జీవితాలకు కొత్త అర్థం తెచ్చుకుంటున్నారు.

ఇంతవరకు మీరు బడిమేల గ్రామంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి ప్రేమామృతధార మంచినీటి పథకంపై రూపొందించిన ప్రత్యేక డాక్యుమెంటరీ మూడవ భాగం విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. 2019 వికారినామ తెలుగు నూతన సంవత్సర సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రసారం ఉగాది సంబరాలు. ఇందులోని మొదటి అంశం ఉగాది పచ్చడిలోని అంతరార్థం. స్వామి పూర్వ విద్యార్థి శ్రీ వై అరవింద్ గారితో రేడియో సాయి బృందం జరిపిన ఈ సంభాషణను మీకోసం ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి ఉగాది పచ్చడి అంతరార్థము.

0: ఉగాది సంబరాలకి సుస్వాగతం. అది 2005వ సంవత్సరం. కొడైకెనాల్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఉగాది అనగానే ఈ అనుభవం గుర్తొస్తుంది నాకు. విద్యార్థులమందరం స్వామి చుట్టూ కూర్చుని ఉన్నాము. స్వామి ఉన్నట్టుండి కొంతమంది అక్కడున్నటువంటి సీనియర్ డివోటీస్ పెద్దవాళ్ళని స్వామి మాకు కూడా ఆ ప్రశ్న వేశారు. అందరికీ కలిపి తెలుగు సంవత్సరాల పేర్లు ఎవరికైనా తెలుసా అని అడిగారు స్వామి. ముగ్గురు నలుగురు ప్రయత్నం చేశారు. ప్రభవ, విభవ, ఇలాగా కొంతమంది ఒక 10 చెప్పగలిగారు, కొంతమంది 1 2 చెప్పగలిగారు. కానీ అన్ని ఎవరూ చెప్పలేకపోయారు. ఉన్నట్టుండి స్వామి ఒక చిరునవ్వు నవ్వి, చూశారా, ఎవ్వరికీ తెలుగు సంవత్సరాల పేర్లు గుర్తులేవు అని అన్నారు. మరి మనం ప్రతి సంవత్సరం ఈ ఉగాది పర్వదినాన్ని, తెలుగు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం కదా, వచ్చిన ప్రతి సంవత్సరం యొక్క పేరు కూడా తెలుసుకోవడం కూడా మన ధర్మం అని స్వామి ఆనాడు మాకు చెప్పారు. అటువంటి ప్రేమమూర్తికి శతకోటి ప్రణామాలు మరొకమారు మనందరి తరపున సమర్పించుకుంటూ, ప్రస్తుతం మనం జరుపుకుంటున్నది వికారినామ సంవత్సరం. విళంబినామ సంవత్సరానికి మనం సవినయంగా వీడ్కోలు పలుకుతూ వికారినామ సంవత్సరం తీసుకురాబోయే వివిధ అనుభూతులకి, వేరువేరు రుచులకు, వాటితో పాటుగా మనం నేర్చుకోబోయే పాఠాలకి కూడా సంసిద్ధమవుతూ, స్వామి మన ప్రియతమ భగవాన్ మన ఇంటా వెంటా జంటా ఉండి కాపాడమని, చేయి పట్టి నడిపించమని ప్రార్థిస్తూ, ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ మనం ఆనందంగా ఉండాలని విన్నవించుకుందాం. ఈనాడు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం అందించాలి అన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి అసలు స్వామి వివిధ సందర్భాల్లో ఉగాది గురించి ఏం చెప్పారో వెతుకుతూ ఉంటే, 2 సంవత్సరాలు 2002 ఉగాది 2003 ఉగాదిలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్, 2 పాయింట్స్ స్వామి చెప్పారు. అవేంటో స్వామి మాటల్లో విందాం.
1: ప్రతి మానవుడు కూడా ప్రేమ స్వరూపుడే, ప్రతి ప్రేమ స్వరూపమే, ప్రతి ప్రాణికుడును భవ స్వరూపమే, కూడాను మానవుడు ఆశించినట్టుగా ఆనందాన్ని ఆశిస్తున్నాయి, అవి కూడాను ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. కానీ మానవుడు అనుభవించే ఆనందమునకు, పశుపక్ష మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసం గుర్తించాలి. పశుపక్ష మృగాదులు అణిగిపోరు, సంతోషానికి ఉబ్బిపోరు, సమత్వాన్ని గుర్తించి ఉంటాయి. మానవులు ఎందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు. పశుపక్షి మృగాదులు ఎందుకు కూడాను సమత్వం ఉంటుండాలి. కామక్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము. ఆ వృక్షమునకు క్రోధము శత్రువు, వేరు పురుగు, ఇంకోటి చీడ పురుగు. క్రోధము, అసూయ, ఈ రెండు చేరేసేసి మానవ జీవితం అనే వృక్షాన్ని శిథిలం చేస్తుంటాయి. ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు, వ్యక్తుల నిమిత్తమై వ్యక్తులను ప్రేమించటం లేదు, దేశక్షేమ నిమిత్తమై దేశమును ఆరాధించటం లేదు. ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలంచినా అంత ఇప్పుడును తన స్వార్థం కోసమనే ఉపయోగిస్తున్నాడు. ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం. ఈనాడు తెల్లవారు లేవగానే అభ్యంగ స్నానములు ఆచరించి, నూతన వస్త్రములు ధరించి, ఇంటియందు కొన్ని తీపి వస్త్రములను అనుభవిస్తూ వస్తున్నారు. కాని బయట శుభ్రము, బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం, కాని తన అంతర్ముఖములందు, అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ, దుర్భావముల చేత, దుర్గుణముల చేత, దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు. తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించునో, పవిత్రము గావించుకునునో, స్వార్థరహితమైనటువంటి యొక్క భావములను అభివృద్ధి పరుచుకున్నో ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
0: స్వామి ఏమంటున్నారు, మానవ జన్మ ఇచ్చినందుకు మనం దానికి సార్థకతను సంపాదించాలి అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి అని స్వామి అంటున్నారు. జంతువుల నుండి అది నేర్చుకోమంటున్నారు స్వామి. ఆగండి ఆగండి, మన స్టూడియోలోకి ఇప్పుడే ఎవరో వస్తున్నారు. ఓ, మన స్వామి ఓల్డ్ స్టూడెంట్ శ్రీ వై అరవింద్ గారు, ఆయనతో మాట్లాడదాం. ఇప్పుడు దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. సాయిరాం అరవింద్ బ్రదర్.
2: సాయిరాం గణేష్ గారు,
0: మొట్టమొదటిగా ఈనాడు పుట్టపర్తిలో మనం అందరం చేరి ఇలాగ ఉగాది సంబరాలు జరుపుకోవటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి మీకు కూడా నా నుంచి ఉగాది శుభాకాంక్షలు.
2: మనస్ఫూర్తిగా నేను కూడా మీకు ప్రతిస్పందిస్తున్నాను. తెలుగు పర్వాలేదా?
0: చక్కగా. తెలుగు నూతన సంవత్సరం కాబట్టి మనం అచ్చ తెలుగులో మాట్లాడుకున్నా ఏం ప్రాబ్లం లేదు.
2: ఆనందో బ్రహ్మ, చెప్పండి.
0: మరి 2019 ఈ సంవత్సరము వికారీనామ సంవత్సరము అని పేరు అన్నమాట దీనికి. మరి వికారి అంటే అందరూ కొంచెం భయపడతారేమో అన్న ఆలోచన నాకు వస్తుంది, మీరేమంటారు?
2: ఆ వికారంలో కూడా భగవంతుడి వైఖరి ఉంటుంది. ఆంగ్లంలో ఒక సూక్తి, దేర్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ హిజ్ మ్యాడ్నెస్ అని. మనకి అర్థం కాని విధంగా ఆయన దాంట్లో ఒక అర్థం దూరుస్తాడు. అది మనం అనుభవించి ఆస్వాదించి ఎలా చెప్పను, అర్థం చేసుకున్న తర్వాతే అది వికారం కాదు, మన సృష్టి లోపం కాని, సారీ మన దృష్టి లోపం కాని, ఆయన సృష్టిలో ఎటువంటి లోపం ఉండదు. పేరు వరకే వికారం. అంటే ఏంటి, మనం ఒళ్ళు కొంచెం దగ్గరగా పెట్టుకుని జాగ్రత్తగా ఉండి చేసే పనులు సవ్యంగా చేసి ప్రతిదీ స్వామి దైవార్పణం మీరే చూసుకోండి స్వామి అనుకుంటూ వెళితే ఏది వికారంగా ఉండదు.
0: కరెక్ట్.
2: అంటే ఇది ఒక రిమైండర్ అన్న నా ఫీలింగ్.
0: మనం జాగ్రత్తగా
2: జాగ్రత్తగా
0: అప్రమత్తంగా ఉండాలండి.
2: అవును.
0: మరి ఇలా మాట్లాడుతుంటే మీరు ఇందాక మ్యాడ్నెస్, దేర్ ఇస్ అ రీజన్ ఫర్ హిస్ మ్యాడ్నెస్,
2: దేర్ ఇస్ అ మెథడ్ అండ్ హిస్ మ్యాడ్నెస్.
0: మరి స్వామి అంటారు పిచ్చులు పట్టించును పిచ్చులు పోగొట్టును కూడా అంటారు. ఎంత చక్కగా ఉన్నది ఇది.
2: కరెక్ట్ గా చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు.
0: మనం ఇప్పుడు ఉగాది కదా, ఉగాది అంటే నాకు రెండు విషయాలు ఎవరికైనా గుర్తొస్తాయి. మొట్టమొదటిది ఉగాది పచ్చడి. స్వామి స్టూడెంట్స్ గా మనం అసలు భోజనానికి తిండికి ఏ కొదవ లేకుండా వెనకంజ వేయకుండా స్వామి కడుపు నిండా మనకి ఎప్పుడు అన్ని పెట్టేవారు.
2: అన్నపూర్ణేశ్వరి ఎదురుకుండా ఉండగా ఇంకేం ఆలోచన మనకి,
0: ఏమాత్రం సిగ్గు లేకుండా హాయిగా తినచ్చు స్వామి.
2: హాస్టల్ గురించి ఆలోచిస్తే ప్రొద్దున్న లేచిన వెంటనే పళ్ళు దొంకుని డైరెక్ట్ గా డైనింగ్ హాల్ కి పరిగెత్తడం, పెద్ద గ్లాసు నిండా ఉగాది పచ్చడి తాగేయడం, దాని తర్వాతే ఇంకేమైనా.
0: మరి రెండోది పంచాంగ శ్రవణం. సో ఈ రెండిట్లో నాకు మనం దేహానికి మైండ్ కి సోల్ కి మూడిటికి రిలేటెడ్ గా నాకు తిండి దగ్గరే కనిపిస్తుంది. అన్నం బ్రహ్మ అంటారు కదా. మరి ఉగాది పచ్చడి గురించి మనం ఈనాడు మాట్లాడుకోవడం చాలా సమంజసం అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు మీరు?
2: తప్పకుండా.
0: మరి ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఉంటాయి, 6 రుచులు. మరి స్వామితో జీవితం అనేది అది అద్భుతమైనటువంటి నవరస భరితమైనటువంటి ఒక ఘట్టం.
2: ఆహా, ఎంత బాగా చెప్పారు.
0: మరి దాన్ని మీరు 1992 నుంచి స్వామివారి ప్రేమలో మునిగి తేలుతున్నారు అప్పటి నుంచి ఒక విద్యార్థిగా. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామితో జీవితంలో, లివింగ్ విత్ గాడ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్ అంటారు కదా, మరి ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ఆ షడ్ రుచులు స్వామితో జీవనంలో ఎలాగ బయటపడతాయి?
2: సరే, ఓ విధంగా ఆలోచిస్తే తప్పకుండా శ్రీవారు అవతార పురుషులు ఎలా చెప్పను, అవికారాయ శుద్ధాయ అంటారు చూడండి. వికారం లేని శుద్ధత్వంలో ఉండే పరమాత్మ మన కోసం పాంచభౌతిక శరీరంలో దిగినప్పుడు అప్పుడప్పుడు కొంచెం నటించాల్సిన అవసరం వస్తుంది. అంటే నా ఉద్దేశంలో, అంటే ఇప్పుడు శ్రీవారితో ఇన్నేళ్లు అయ్యాయి, ఇంత స్వామి నాకు, నాకే కాదు చాలా మందికి మనం సాధన చేస్తాము, ఆయన రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు, ఆయన ఆయన ఆయన అనుగ్రహం పడుతూ ఉంటుంది, మనం కొంచెం అలా ముందుకి పురోగమిస్తూ ఉంటాం. అది మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఎంత లాగాలి ఎంత తొయ్యాలి రెండు ఆయనకే తెలుసు.
0: ఎంత ఆపాలి
2: కూడా అది కూడా ఉంది. ఆ స్వామి వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస స్టోరీ అదొక విధమైనటువంటి అది. అంటే మీరంది కరెక్టే, ఎంత ముందుకెళ్లాలి ఎంత పరిగెత్తాలి ఎప్పుడు నిదానించాలి అన్ని ఆయనకి తెలుసు, ఆయన చూసుకుంటూ ఉంటాడు. శ్రీవారి జీవితం లివింగ్ విత్ గాడ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్, స్వామితో పాటు ఉండడం అనేది నిజమైన సంస్కరణ. నేను ఎడ్యుకేషన్ అనను, సంస్కరణ అంటాను. ఎందుకంటే ఒక రాతిని ఆయన మార్చి ఒక విగ్రహంగా తయారు చేయగలిగేంత విశ్వకర్ముడు ఆ స్వామి మాత్రమే. అనుభూతులు అంటారా, షడ్రుచులు అంటారా, మధురం మధురం సాయి కథ, నవరస భరితం సాయి కథ. ఆ రసాలు మనకి, మధురత్వం మాత్రమే స్వామి. మన దృష్టి మారుద్దేమో గాని ఆయన ప్రక్క నుంచి ఎప్పుడూ మధురమే. కానీ ఒక విద్యార్థిగా స్వామితో ఉన్నప్పుడు, ఆయనను ఆయన పాదాల దగ్గర చేర్చుకున్నప్పుడు, నేను ఆయనలో నా తండ్రిని నేను చూసుకున్నాను. ఎందుకంటే ఒక తండ్రి చేయాలి, ఒక తండ్రి ఎలా చెప్పను, అమ్మ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, నాన్నగారు అప్పుడప్పుడు బెత్తం పట్టుకుంటారు. సో ఆ విధంగా ఈ కుక్కతోక వంకర ఉండే నా మంకీ మైండ్ ని స్వామి ఏ విధంగా కంట్రోల్ చేశారన్న దానికి ఈ రుచులన్నీ నాకు ఇచ్చారు. సో కొన్ని రుచులు మనం ఆస్వాదించవచ్చు చెప్పొచ్చు, కానీ కొన్ని రుచులు మన దృష్టిలోనే ఉంటాయి, కానీ ఆయన ప్రక్క నుంచి ఎప్పుడు మధురమే. తీపి అంటారా, తప్పకుండా చెప్పొచ్చు. ఎప్పుడు తీపే స్వామి. ఆ స్మైలు, ఆ వాకు, ఆ నడక, ఆ గమనము, ఆ చెయ్యి, ఆహా, ఆ కళ్ళు, అబ్బాబ్బాబ్బా, తలుచుకుంటేనే తీపి.
3: ఆ కొత్త బెల్లం గుర్తొస్తుంది.
2: అబ్బా అసలు స్వామి తీపి అయిపోయిందా, దానికి డైరెక్ట్ ఆపోజిట్ కారం. అబ్బో ఒక్కోసారి ఆ కళ్ళెర్ర చేసి నరసింహస్వామి ఎక్స్ప్రెషన్ పెడతారు శ్రీవారు, అబ్బో పిచ్చ భయమే వేస్తుంది. అలాంటివి చేసిన కూడా ఉన్నాయి. ఎవరు అడిగారట స్వామిని, స్వామి మీకు కోపం రాదా అని. నా కోపం వస్తే సృష్టి భస్మమైపోతుంది, నటిస్తానంతే, నా కోపం రాదు అని చెప్పారట స్వామి. సో ఆ కోపం కూడా మన మంచికే. సో ఉగాది పచ్చడి ఎందుకు తయారు చేసుకుంటాము, షడ్రుచులతో పాటు అంటే అన్ని మనము సమచిత్తత్వంతో మనము వాటిని ఆస్వాదించే పరిపక్వత్వానికి మనము రావాలి అన్న ఉద్దేశ్యంతో ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఉగాది పచ్చడి విలువ అది.
3: కరెక్ట్,
2: మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి అన్నది. కానీ శ్రీవారితో మనము, అవతార పురుషులతో మనము, గోపికల్లాగా ఆయన కృష్ణుడిలాగా మనతో ఆడుకుంటున్నప్పుడు ఆయన మన కోసం, ఆయన కాదు ఆయన మన కోసం ఆ షడ్రుచులు చూపిస్తారు. తీపి మధురం ఓకే, కారం ఓకే, మధ్యలో పులుపు వగరు చేదు అంటాం చూడండి, అవి మన దృష్టి రూపాలు, ఆయన సృష్టిలో ఉండవు. వీటికి కూడా జీవితంలో భగవంతుడు సన్నివేశాలు చూపించాడు, ఆ స్వామివారు ఎక్స్పీరియన్స్ ఇప్పించారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి అలా చూసి దూరం నుంచి దర్శనం చేసుకుని, స్వామి ఇదంతా మీ మాయేనా అంటే అలా ఒక కనురెప్ప అలా వాల్చి అలా ఆ భ్రుకుటిని అలా టింగ్ అని చెప్పి, అంతా నామయ్యారా బంగారు, రిలాక్స్, ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్ అన్నట్టు స్వామి ఆ విధానమేట సంగలిచ్చిన రోజులు కూడా ఉన్నాయి.
3: కరెక్ట్.
2: అసలు ఎంత ఎలా చెప్పనండి స్వామి గురించి. ఒక్కొక్కళ్ళకి వాళ్ల వాళ్ల తత్వాలు, వాళ్ల ఆనందాలు ఉంటాయి స్వామితో. ఆహా, సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, 5 కవర్ చేశాం, మిగిలింది ఏంటి, ఏది మర్చిపోయాను, తీపి, కారము, పులుపు, వగరు, తర్వాత పులుపు వగరు, చేదు మర్చిపోయా, చేదు అయిపోయింది, ఉప్పు, అబో ఆహా ఉప్పు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం గణేష్ గారు,
3: ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుందాము. మాధుర్యము కారము లాస్ట్ కి పెట్టుకుందాము.
2: మంచిది,
3: ముందు మనకు అక్కర్లేనివి తీసేసుకుందాం.
2: అది బెస్ట్. చిన్నప్పుడు మా మామగారు చెప్పేవారండి, నాయన కంచంలో ఉన్నది పూర్తిగా తినాలి, అన్నం పరబ్రహ్మ స్వరూపము, ఏది వృధా చేయకూడదు అని. లేదు బామ్మా ఇది ఎక్కువైపోయింది బామ్మా, ఇది నేను తినలేను అంటే, సరే నాన్న ముందు నువ్వు తినలేనిది తినేయి, తర్వాత తినగలిగింది తిను. మన పెద్దవాళ్ళు అదో విధమైనటువంటి అదొక ఆనందం అండి, వాళ్ళని తలుచుకోవడంతోనే ఒక ఆనందం.
3: సో మరి మొట్టమొదటిగా మనం ఉప్పు దాని గురించి చూద్దాం.
2: ఓకే, క్షీరసాగరము క్షారసాగరము అనేది తెలుసు కదా. అయ్యవారు మనతో మంచిగా ఉండి మాట్లాడుతూ, దర్శన స్పర్శన సంభాషణలు ఇస్తూ, రోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతూ, చెయ్యి ఇవ్వడము, పాద నమస్కారం ఇవ్వడము, మన హ్యాంకర్ చీఫ్ తీసుకోవడము, మనం ఇచ్చిన ఉత్తరం పుచ్చుకోవడము, అదంతా ఆహా అమృతం. అదే హఠాత్తుగా ఒక్కరోజు స్వామి చూపు లేదు, పలుకు లేదు, మాట లేదు, మన జోలికే రారు, మన వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఛాన్సులు పోతాయి, మన దగ్గర నుంచి అందరూ దూరంగా వెళ్ళిపోతారు, మనం కూర్చున్న చోటలో ఎవడూ కూర్చోడు, ఎందుకంటే వాడు అక్కడ కూర్చుంటే స్వామి అక్కడికి రారు అని అందరికీ తెలిసిపోయిన రోజులు కూడా వస్తాయి. అది క్షారసాగరం అండి, అది ఉప్పు, భరించలేనంత ఉప్పు. ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ 1992 శ్రీవారికి నేను మొట్టమొదటిసారి స్వామి పాదాల దగ్గరికి వచ్చాను స్టూడెంట్ గా, సమ్మర్ కోర్సు అది బృందావనంలో. అదొక పెద్ద కథ, స్వామి ఏ విధంగా ఆయన దగ్గర పాదాల దగ్గర తెచ్చుకున్నారు, అది ఇంటర్వ్యూ అంతా. ఇప్పుడు సమ్మర్ కోర్స్ కి జాయిన్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన పిల్లవాడు, స్వామి ఎంత డివైన్ మేనేజర్ అండి, వచ్చాం కూర్చున్నాం దర్శనం అయింది, మొదటి రోజు నుంచి ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టడం, మనం ఎక్కడ కూర్చుంటే అక్కడికి వెళ్ళడం, అంటే మనకు అనిపిస్తుంది ఆయన మన దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి, మన కోసమే వస్తున్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు. యాక్చువల్లీ ప్లాన్ చేసింది ఆయన, అక్కడ కూర్చోమంచే ఐడియా ఇచ్చింది ఆయన. అంటే ఎలా సూత్రధారి, ఎవరిని ఏ విధంగా దారి మళ్లించి కరెక్ట్ దారికి తీసుకురావాలి అన్నదానికి తెలుసు. సో నేను ఎటు కూర్చుంటే అటు స్వామి రావడం, నేను మెట్ల మీద కూర్చుంటే స్వామి అక్కడ దిగి ఆ మెట్టు దగ్గర ఆగి అందరికీ దర్శనం ఇవ్వడం, హ్యాపీగా మనం కింద పాదనమస్కారం పయనించి అలా ఒక కను ఆ ప్రేమ కళ్ళల్లో ఉండే అది చెయ్యి ఇవ్వడం, తల మీద చెయ్యి పెట్టడం, భుజం మీద చెయ్యి పెట్టడం, ఆహా స్వామి మనకింత అటెన్షన్ ఇచ్చేస్తున్నారా, స్వామి మనకింత ఛాన్సులు ఇచ్చేస్తున్నారా, ఎంత అదృష్టం, ఆహా అది అమృతం అండి. ఆ 15 రోజులు ఆ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పొద్దునేమో మార్నింగ్ సెషన్లు, సాయంత్రం ఉపన్యాసాలు, మధ్యలో ఆ మ్యూజిక్ ప్రోగ్రాము, మన వాళ్లు పాడడము, పండిట్ భీమసేన్ జోషి గారు వచ్చారు 92 మ్యూజిక్ ప్రోగ్రామ్ కి, ఆ చాలా అంతంగా 15 రోజులు ఎంజాయ్ చేశామండి బృందావనంలో. దాని తర్వాత క్యాంపస్ విభజన జరిగింది, నన్ను ప్రశాంత నిలయం క్యాంపస్ కి వేశారు. సరే వచ్చాం ప్రశాంతి నిలయం క్యాంపస్ కి వచ్చాం, ఓకే కొత్త ఇల్లు, కొత్త ఊరు, కొత్తగా హాస్టల్ జాయిన్ అవుతున్నాం, అన్ని కొత్త ఎక్స్పీరియన్స్లు, కొత్త అనుభూతులు, చూసాం రూమ్ ఇచ్చారు, వెళ్లాం రూమ్ లో ఉన్నాం. శ్రీవారు 15 రోజుల తర్వాత వచ్చారు, మనమేమనుకుంటామండి, ఆహా సమ్మర్ కోర్స్ లో స్వామి ఇన్ని ఛాన్సులు ఇచ్చారు, ఇంత ఆశీర్వదించారు, అంటే స్వామికి నేను తెలుసు, స్వామి తప్పకుండా నాకు మళ్లీ అటెన్షన్ ఇస్తారు, నేను స్వామికి మళ్లీ ఉత్తరం ఇచ్చుకోవచ్చు, నేను మళ్లీ స్వామితో నా ప్రార్థన నేను చెప్పుకోవచ్చు అని చెప్పి మనం అనుకుంటాం. నిమిత్త మాత్రం ఆయన రావడం, కారులోంచి దిగడం, వెల్కమ్ సాంగ్, ఓహో ఆనందం అంతా అయింది. నెక్స్ట్ డే వెళ్లాం, మరుసటి రోజు స్వామికి వెళ్లి బుద్ధిగా, స్వామి మీ పాదాల చెంత నన్ను చేర్చుకున్నందుకు నా కృతజ్ఞతలు స్వామి అని చెప్పి మంచి ప్రేమతో ఉత్తరం రాసి తీసుకెళ్ళడానికి ఇస్తే, మొహన్ జుడ్డే, నా పక్కన ఉన్నవాడు ఉత్తరం తీసుకుంటారు, నా వెనుకున్నవాడు ఉత్తరం తీసుకుంటారు, నన్ను అసలు అలా ఎంత బ్యూటిఫుల్ గా మీరు చూసే ఉంటారు, అలా వెళుతూ ఉంటారు, అలా రెండు ఉత్తరాలు తీసుకుంటారు, మధ్యనోడు ఉత్తరం మిగిలిపోద్ది, ఆ చేతులు అలాగే ఉంటాయి, ఆ ప్యూరోలో చూసుంటాం ఒక్కోసారి, అందరు ఉత్తరాలు తీసుకుంటారు, ఈయన ఉత్తరం మాత్రం అలాగే గాల్లో ఉంటుంది, అలాంటి కేటగిరీలో వేసారు నన్ను. ఒకరోజు సరే స్వామి ఏదో కొంచెం బిజీగా ఉన్నారేమో, అంటే నిమిత్తం మాత్రం ఇంకా అర్థం కాదు ఆయన డివైన్ ప్లాన్, స్వామి కొంచెం బిజీగా ఉన్నారేమో, తెలిసిన వాళ్ళతో కొంచెం మందచి, తర్వాత ఇంకా ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ కదా. సో ఆ విధంగా ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం, 2 వారాలు, 1 నెల, చూడడు, మాట్లాడడు, పలకరించడు. అయ్యో ఏంటి అసలు ఇది, పిచ్చెత్తిపోయింది నాకు. అదేంటి అన్నమయ్య గారు బాధల రామచంద్రరావు గారు చెప్పండి, రామదాస్ గారు ఏడుస్తారు చూడండి, చూడవయ్యా పలకరించ పలుకే బంగారమయ్యనా అన్నట్టు. ఎంత బాధపడిపోయానంటే, చూడరు, మాట్లాడరు, ఉత్తరం తీసుకోరు, పలకరించరు, అసలు ఏంటి టార్చర్, అసలు ఏంటిది ఇంత బాధ, ఇంత ఇంత క్షారసాగరమా, ఉప్పు అంటే ఇదండి, భరించలేనటువంటి విరహం. ఐ కెనాట్ థింక్ ఆఫ్ ఇంకే వర్డ్ నా బుర్రలోకి రాదు. ఎందుకంటే ఒకసారి మనం భగవంతుణ్ణి ప్రేమించడం మొదలెట్టాక ఆయన ప్రేమని మనం అనుభవించిన తర్వాత అబ్బబ్బబ్బబ్బ, అది మధ్యలో ఏదైనా వచ్చింది అంటే మనం భరించలేమండి, అది ఉప్పు నీరు తాగినట్టే ఉంటుంది. పలకరించలేదు, మాట్లాడలేదు, 1 నెల అయిపోయింది, 1.5 నెల అయిపోయింది, ఇంకా ఒక రోజు ప్రొద్దున ఆదివారం దర్శనం అయిపోయిన తర్వాత మన యూనివర్సిటీలో ఒక పెద్ద పెద్దనే ఉన్నాడు, కూర్చున్నాడు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటే వినాయకుడు, ఆయనే మనకి పెద్దనే, ఇంక చిన్ననే మన కుమారస్వామి గారు. సో ఆ వాళ్ళకి మొరబెట్టుకుంటాం, అమ్మ వినట్లేదు, నాన్నగారు వినట్లేదు, అన్నయ్య నువ్వైనా చెప్పన్నయ్య కొంచెం సిఫారిచ్చు, విఘ్నహరుడివి, విఘ్నేశ్వరుడివి మా అందరికీ పెద్దన్నవి చెప్పన్నాయి అని చెప్పి అక్కడ కూర్చుని మధ్యాహ్నం అంతా ఏడుపే. స్వామి పలకరించండి స్వామి, అన్నం చెప్పండి స్వామి, ప్లీజ్ మాట్లాడండి స్వామి, చచ్చిపోతున్నాను స్వామి, ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి, ప్లీజ్. అప్పుడు అర్థమైంది అమృతం అన్నది ఒకసారి మనం ఆస్వాదించిన తర్వాత ఆ అమృతాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఎంత సాధన చెయ్యాలి, భగవంతుడి పట్ల మనం ఎంత ఫోకస్, ఎంత ఏకాగ్రత, ఎంత సాధన చేస్తే ఆయన మనకు అమృతం ఇస్తాడు. సులువుగా దొరికిన సుందర సాయిని చులకన చేయక చూతువుగా అన్నదానికి ఆ రోజు నాకు అర్థమైందండి. ఆహా, ఒక ఆయన పాదాల దగ్గరికి వచ్చిన 45 రోజులలోనే మొదలెట్టారు స్వామి. ఎలా చెప్పను, సంస్కరణ అన్న ప్రాసెస్ అది క్షారసాగరానికి అమృతానికి వ్యత్యాసం. లోపం ఎక్కడుంది? నాలో ఉంది, ఆయనలో లేదు. ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే, పుచ్చుకోవడానికి మనం అర్హత సంపాదించుకోవాలి. ఆ అర్హత అన్నది మన ప్యూరిఫికేషన్. మనము మనని సంస్కరించుకోవడానికి మనము రెడీ అయితే ఆయన చేయడానికి రెడీ. లేదు అంటే బంగారం నేను రెడీగానే ఉన్నానన్నా, నీకు టైం వచ్చినప్పుడు నువ్వు రా, నీ సంగతి నేను చూస్తా. అది ఉప్పు. బాగుంది కదా,
3: చాలా బాగుంది,
2: ఎంత బాగా నేర్పించారు స్వామి, మర్చిపోలేని విధంగా.

ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం

0: ఉప్పు అయిపోయిన తర్వాత కారం పులుపుకు వెళ్దాం.
1: ఇది ఒక ఒక వినూక్తమైన ఎక్స్పీరియన్స్ అండి. పులుపు, చింతపండు పులుపు ఉంటుంది, నిమ్మకాయ పులుపు ఉంటుంది.
0: కొత్త చింతపండు పులుపు,
1: కొత్త చింతపండు పులుపు, నిమ్మకాయ పులుపు. నిమ్మకాయ పులుపు నేచురల్ పులుపు, కొత్త చింతపండు పులుపు అన్నది ఒక వేరే విధంగా ఉంటుంది. ఇది చాలా భౌతికమైన ఎక్స్పీరియన్స్ అండి. స్వామివారు హాస్పిటల్కి వస్తున్నారు, హాస్టల్కి వస్తున్నారు, అంటే ప్రోగ్రామ్ ఉంటుంది. స్వామి హాస్టల్కి వస్తున్నారంటే మ్యూజిక్ ప్రోగ్రాము, అవసరమైతే ఒక డ్రామా, ఒక ప్యానల్ డిస్కషన్, నాలుగు స్పీచ్లు, అదొక విధమైనటువంటి సెలబ్రేషన్ అనమాట. దాని తర్వాత శ్రీవారు డైనింగ్ హాల్లోకి వస్తారు, ఆయనతో పాటు కూర్చొని భోజనం చేసే మహద్భాగ్యము. మామూలుగా అది అవుట్ గోయింగ్ బ్యాచెస్ కే ఇస్తారు అనమాట, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఛాన్సులు దొరకవు, అదొక విధమైనటువంటి కేటగరైజేషన్. ఎనీవే మనకి అవుతాలు పక్క మనకి ఛాన్స్ ఉండదు కాబట్టి నేను మామూలుగా కిచెన్ లోకి వెళ్ళేదే సేవ చేసుకుంటున్నాను. ఆ రోజు ఏమైంది, పులిహార, లెమన్ రైస్
0: రెండు
1: ఉన్నాయి. అంటే శ్రీవారికి అనమాట, స్వామి కోసం ఆయన ప్లేట్ దగ్గర. మనకి రెగ్యులర్ ఐటమ్స్, మనకి లెమన్ రైసే, కానీ స్వామికి కొంచెం చింతపండు పులిహార అంటే స్వామికి చాలా ఇష్టం. అది జయమ్మ గారు చెప్పారు, మేడం గారు చెప్పారు, మన ఎవరెవరైతే మా అమ్మగారులు, పిన్నిగారులు శ్రీవారి కోసం వంట చేసి క్యారీర్లు లోపలికి పంపించిన వాళ్ళందరూ స్వామికి పులిహార, శనగిత్నాల పచ్చడి అంటే వేరుశనగ పచ్చడి ఆయనకి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. అంటే భౌతికంగా ఆయన మన మాయలో ముంచుతూ ఉంటాడులేండి. ఆయన నిరామయులు, ఆయనకేంటి, తిన్నా ఒకటి తినకపోయినా ఒకటి, పంచభూతాలు ఆయన దగ్గర నుంచి ఎనర్జీ డ్రా చేసుకుంటాయి, ఇదంతా మనకి అవకాశం ఇవ్వడానికి. సో ఆ రోజు లోపల కూర్చొని చింతపండు గుజ్జు తయారు చేస్తున్నాను. ఎందుకు, పులిహార కోసం. నిమ్మకాయలు పిండుతున్నాం. ఎందుకు, లెమన్ రైస్ కోసం. బయట ప్రోగ్రాం జరుగుతోంది, అందరూ ప్రోగ్రామ్ లో ఉన్నారు, నేను ఇంకొక బ్రదరు కూర్చొని చింతపండు పిండుతున్నాం, నిమ్మకాయలు పిండుతున్నాం. అంతా అయిపోయింది, వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఆ కుక్స్ వచ్చారు, ఈ చింతపండు అంటే కుక్స్ తో పాటు అనమాట, మన వాళ్ళు ఉంటారు, వంట వాళ్ళు ఉంటారు కదా, వాళ్లతో పాటు ఇది తో వాళ్ళందరికీ చేసాం. అంతా అయిపోయింది, స్వామి వచ్చారు, డైనింగ్ హాల్లోకి వచ్చారు. మేం మాత్రం డైనింగ్ హాల్లోకి వెళ్లే పరిస్థితిలో లేము, చొక్కా అంతా చింతపండు గుజ్జు, ప్యాంట్ మీద నిమ్మకాయ స్టెయిన్లు. సో మనం ఎలా వెళ్తాం, కానీ ఆ పులుపులో వచ్చిన ఆనందం చెప్పనాయండి.
0: చెప్పండి.
1: ఈ కార్నర్ లో నుంచున్నాను, డైనింగ్ హాల్, పాత డైనింగ్ హాల్, కొత్త డైనింగ్ హాల్ కాదు,
0: చిన్న డైనింగ్ హాల్,
1: చిన్న డైనింగ్ హాల్, అంటే ఈ చివరి నుంచి ఉంటే ఆ చివరి క్లియర్ గా కనిపించేది, చిన్న డైనింగ్ హాల్. మేమిద్దరం తలుపు దగ్గర నుంచి చూస్తున్నాం, స్వామి ఆయన ప్లేట్ లోకి ఫస్ట్ స్పూన్ చింతపండు పులిహార, సెకండ్ స్పూన్ లెమన్ రైస్ నిమ్మకాయ అన్నం. అది చూశాక ఇంకా స్వామి నువ్వు నాతో మాట్లాడిన అక్కర్లేదు, పానమస్కారం ఇవ్వక్కర్లేదు, బ్లెస్సింగ్ ఇవ్వక్కర్లేదు, అంటే మన ఆనందం. ఆహా, నేను నా చేతితో పిండిన చింతపండు పులుపు, చింతపండు రసంతో పులిహార స్వామి ఆయన ప్లేట్లో వేసుకున్నారు, నేను పిండిన నిమ్మకాయ ఆయన వేసుకున్నారు, అంటే నేను స్వామి. ఏమంటారండి, మూడు రకాల ద్వైతాలు ఉంటాయి, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతం అంటారు చూడండి. ఇది విశిష్టాద్వైతం అనమాట. స్వామి మీరు పంచదార అయితే మిమ్మల్ని ఆస్వాదించే చీమని నేను అవ్వాలి. ఆ రోజు చింతపండు పులుపు అన్నాక నా మైండ్ లోకి ఇదే వచ్చిందండి, శ్రీవారి దగ్గర చింతపండు పులిహార నిమ్మకాయ అన్నం తినడం, అది మనం పెండింది అది వేసుకోవడం. తర్వాత చలంగారు అంటే మన కిచెన్ ఇన్ఛార్జ్ వెంకటాచలం సార్, ఆరు ఆ టైంలో ఇంకో ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉండేవారు, ఇప్పుడు వాళ్ళందరూ చాలా మహాపదవుల్లో ఉన్నారులేండి. వాళ్ళు వచ్చి చెప్పడం, స్వామి బాగా అప్రిషియేట్ చేశారా, ఆయనకి పులిహార బాగా నచ్చింది, పులిహార బాగానే ఏదో పెద్ద నేనే చేసినట్టు. వాళ్ళకి తెలుసు, పాపం మీ పిల్లలు ఇద్దరు కిచెన్ లో కూర్చొని నిమ్మకాయలు పిండుతున్నారు, చింతపండు పిండుతున్నారు, వాళ్ళు డైనింగ్ హాల్లోకి రాలేదు, వాళ్ళకి స్వామితో ఉండే ఛాన్స్ దొరకలేదు, స్వామి కూడా వాళ్ళని చూడలేదు. కానీ చూడండి మన టీచర్లు ఎలా ఉంటారు, మన మనస్తత్వం అర్థం చేసుకుని, మనం పడే కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకుని, మనం చిన్నప్పుడు ఎలా చెప్పను, మనం బాధపడకుండా పిల్లలు బాధపడకూడదు, వాళ్ళకి కూడా అవకాశం చిక్కింది, వాళ్ళకి స్వామికి డైరెక్ట్ గా సేవ చేసే అవకాశం చిక్కింది, వాళ్ళని కంటిన్యూస్ గా మనం ప్రోత్సహిస్తూ ఉండాలి అన్న ఆలోచన భగవంతుడే. అంటే ఈ టీచర్లే కానివ్వండి, యూనివర్సిటీయే కానివ్వండి, హాస్పిటల్ ఏదైనా చూడండి, స్వామి ఎలా సంస్కరిస్తారు, మన పురోగమనం కోసం కూడా ఆయన అరేంజ్ చేస్తాడు. ఇది పులుపు.
0: మరి తర్వాత మనం తెలుసుకోవాల్సింది, మామిడి పిందులుంటాయి కదా, ఆ వగరు.
1: ఆహా, మామిడి పిందెల వగరు మామిడి పిందలు అన్నారు కదా, మామిడికాయ గురించే చెప్తాను.
0: చెప్పండి.
1: ఓ రోజు మన మార్చిలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా మనకి, మార్చి 1st నుంచి మార్చి 31st వరకు. ఈ మధ్య టైం టేబుల్ మార్చారేమో గాని ఇంతకు ముందు మార్చి 31st అంటే హరి ఓం అందరు పరిగెత్తుడే బెంగళూరుకి. పూర్తిగా రాసేమా లేదా కూడా పట్టించుకోకుండా పరిగెత్తిన బ్రదర్స్ కూడా ఉన్నారు. సామ్ వాళ్ళని పక్కకు పిలిచి, ఏరా దున్నపోత, కనీసం ఎగ్జామ్ పేపర్ అయినా పూర్తిగా రాస్తే మార్కులు వస్తాయి కదా, మీ ఎగ్జామ్ పేపర్లు కూడా నా చేత రాయిస్తారేంట్రా మీరు, మరీ ఇంత భక్తి అయితే కొంచెం డేంజరస్ ఏనా, ముందు మీ పని మీరు చేయండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. వాళ్ళు ఇంకా చతురులు, స్వామి మేము మీ పని చేస్తాం మీరు మా పని చేయండి అని చెప్పడం. అప్పుడు స్వామి వారి కళ్ళల్లో, ఆహా ఆ కళ్ళు పెద్దవి చేసి ఆ బ్రిగిటీలు పైకెత్తి, ఆహా మాటలు నేర్స్తీవిరా మాటలు నేర్చు, ఆ స్వామి మాట్లాడడము, ఎలా చెప్పండి, ఆ వాతాలాభము, ఆ అక్కు పక్షి భక్తి ఉంటుంది అంటారు చూడండి, పిచ్చి భక్తి, స్వామి నీవే తప్పై తప్పరం బెరుగా అలా వెళ్ళిపోతారు మనం కొంతమంది స్వామి దగ్గరికి. ఆయన అదే విధంగా రెస్పాన్స్ ఇస్తారు, కానీ ఇంత ఇది కాదు నాన్న, ఇంతవరకు నేను సహాయం చేయగలుగుతాను, ఇంతకంటే నేను చెయ్యను, చేయకూడదని కాదు నేను చెయ్యను, నేను చేస్తే నువ్వు పైకి రావు. ప్రతిదానికి స్పూన్ ఫీడింగ్ అయిపోతుంది. మామిడికాయలు స్వామి దగ్గరికి ఒకళ్ళు 4-5 లారీలు మామిడికాయలు పంపించారు. మామిడికాయలు మామిడి పళ్ళు వస్తూ ఉంటుంది మనకు ఒక ఆనందం, ఆ స్వామి దగ్గర ఉంటే అదొక పెద్ద చెప్పని ఆశీర్వాదం. అది నిత్య కళ్యాణం పచ్చతోరణం, దాంతోపాటు ప్రతి కళ్యాణం తర్వాత వచ్చే ప్రసాదం అంతా మనకి. ఆ స్వీట్లే కానివ్వండి, హాట్లే కానివ్వండి, ఫ్రూట్సే కానివ్వండి, ఒక్కొక్కసారి నాకు గుర్తుంది ఒక్కొక్కడికి ఒక్కొక్క పుచ్చకాయ, ఇంకా పనసకాయలు రాలేదు అదొక్కటే ఊరుకోవాలి కానీ పుచ్చకాయలు, మామిడి పళ్ళు, ఒక్కొక్కడికి 2 ప్రైమరీ స్కూల్ పిల్లలకైతే వాళ్ళ చేతుల్లో పట్టవు. స్వామి చూసి మరీ పంపిస్తారు, పెద్ద పెద్ద పళ్ళు పంపిస్తారు, ఒక్కొక్క బంగిన పళ్ళు వడతాలంతా ఉంటుంది ఒక్కొక్కటి. ఆ రోజు ఏమైంది, ఇలాగే డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నాము, అంత చేశాం, డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, లోపలికి వెళ్ళా, నువ్వు తీసుకున్నావా అని అడిగారు ఇన్ఛార్జ్. ఆ టైంలో నేను తీసుకోలేదు సార్, తర్వాత తీసుకుంటానండి. లేదు అయిపోతే అయిపోతే అన్నాడు. నేనేం మాట్లాడలేదు, అంతా అయిపోయింది. తీరా లోపలికి వెళ్లి చూస్తే ఎలా చెప్పనండి, ఈ 9 అంగుళాలు ఉందండి మామిడికాయ,
0: 9 అంగుళాల
1: మామిడికాయ, ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు అది 9 అంగుళాల మామిడికాయ. అది స్పెషల్ గా ఆయన అన్ని తీసి అది పైకి తీసి ఇది కొరాయిది నీకు అని ఇచ్చారు. అంకుల్ నేను ఇది ఎట్టా తీసుకెళ్ళను హాస్టల్కి, ఈ 8 విధాలుగా చుట్టినాయి 9 అంగుళాల మామిడికాయ నేను ఎలా తీసుకెళ్తాను, చాలా కష్టమైపోతుంది మనం, లేట్లయితే తీసుకెళ్లి తీసుకెళ్లి, ఇలాంటి పెద్ద పెద్ద అందరికీ ఇస్తున్నా, చూస్తే అందరి చేతుల్లో కూడా ఉన్నాయి, కానీ ఇది మాత్రం మహా, ఈ మహా మామిడికాయ అని చెప్పొచ్చు దీనికి, పండుగ అది ఇంకా కాయే, పెద్దగా ఉంది అది, చాలా కష్టం అయిపోతుంది అక్కడ, కవర్ లాంటిది ఏమైనా ఇవ్వండి అది ఇది అంటే వెతికి వెతికి ఒక కవర్ తీసి ఆ కవర్ లో మామిడికాయ వేసి ఆ మామిడికాయకి నాట మ్యాట్, అప్పుడు మనం రాగి మ్యాట్స్ ఉండేవి కదా, అవన్నీ చుట్టేసి ఎవరికి తెలియకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. తీరా హాస్టల్కి వెళ్ళాక వెళుతున్నాను, కవర్ కొంచెం చిరిగింది, కనిపించింది పనిచి కింద వరకు మామిడికాయ కలిసిపోయి కనిపించింది. వార్డెన్ సార్ పక్కకు పిలిచి, చాలా జాగ్రత్తగా ఉండు, ఇది నీ చేతికి వచ్చిందని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ జెలసీ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఆ వగరు కొంచెం కష్టమేనా జాగ్రత్త అని చెప్పారు. వగరు జెలసీ, మనం జీవితంలో ముందుకెళ్ళిపోతున్నాం అని జెలసీ ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు, అరే వీడికి ఎటువంటి ప్రాబ్లము లేదు అని జెలసీ ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు, అవునా? మనం ఇంకోళ్ళని చూసి జెలసీ పడిన రోజులు కూడా ఉంటాయి. మనం ప్యూర్ 100% ప్యూర్ కాదు కదా, అంటే మనం చెప్పుకుంటాం తప్పు ఇలా ఉండకూడదు, కానీ మైండ్ వెళుతుంది తప్పకుండా అటు వెళ్తుంది, మళ్ళీ మనం వెనక్కి లాగాలి. సో మీరు మామిడి పిండి వగరు అనడానికి మామిడి కాయకి నేను ఈ స్టోరీ చెప్పగలిగాను. ప్యూర్ వగరు ఎగ్జాంపుల్ మీకు ఇమ్మంటారా
0: చెప్పండి.
1: అబ్బో ఇది బిసాల్ బాద్ అంటారు చూడండి, 20 ఏళ్ల తర్వాత అన్నట్టు. స్వామి హాస్పిటల్ జాయిన్ అయ్యే ముందు సమ్మర్ ఆఫ్ 2000 ఒక 60 రోజుల్లో 45 సార్లు అవకాశం ఇచ్చి ఉంటారు స్వామి ఆయన ముందు స్పీచ్ ఇవ్వడానికి త్రయ బృందావనంలో. ఇవన్నీ ప్రైవేట్ అనమాట, పబ్లిక్ కాదు, ఇవి రికార్డింగ్స్ కూడా లేవు. సో ఫస్ట్ 15 రోజులు కంటిన్యూస్ గా నాకు స్వామి ఇవ్వడం అవకాశం. నేను మాట్లాడుతున్నాను అన్నది కాదు, కానీ ఇప్పుడు ఉన్నమాట చెప్పాలంటే 1వ 2వ తప్ప నాకు నేను ఏం మాట్లాడానో నాకే గుర్తులేదు. మనం స్పీకర్ మాత్రమే, స్పీకర్ ఆయన, డబ్బా నేను, మాట్లాడేది ఆయన. సో ఆ విధంగా స్వామి అవకాశం ఇచ్చి 15 రోజులు అయ్యాక 16వ రోజు మాట్లాడు అన్నారు. ఒక నీట్గా 20 నిమిషాలు మాట్లాడాను. స్వామిటి చూశారు, ఏమో మాట్లాడుతున్నాడు, ఇంకో 20 నిమిషాలు మాట్లాడు, పిల్లలకి ఏమైనా ఉపయోగంగా ఉండేది మాట్లాడు. వెంటనే డిసిప్లిన్ గురించి, హాస్టల్ 5 డీస్, 3 డీస్, 4 డీస్, 5 పీస్, కాన్స్టెప్ట్లు అన్ని చెప్పుకుంటూ పోయాను. ఇవన్నీ మనకి చాలా అవసరము. ఈ సమ్మర్ హాలిడేస్ మనం తర్వాత మనం కొంతమంది ఇంటికి వెళ్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, కొంతమంది కొత్త స్టూడెంట్స్ వస్తారు, మనం వాళ్ళందరితో మనం జెన్యున్ గా ఉండాలి, వాళ్ళందరికీ మనం ఆదర్శంగా ఉండాలి, ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి అని చెప్పి 20 నిమిషాలు స్పీచ్ అయింది. మళ్ళీ స్వామి అలా చూసి ఇటు చూసి, తను టైం వేస్ట్ చేస్తున్నావు, సరే ఇంకేమైనా మాట్లాడు. నాకు గుండె కొట్టుకుంటుంది, ఏంటి స్వామి ఇట్టు మాట్లాడుతున్నారు అని. మళ్ళీ కళ్ళు మూసుకుని, ఓకే, ఫస్ట్ ఇహం అయిపోయింది, తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇంకా ఫుల్ ఫిలాసఫీలో గెలిపాం, పరంలో గెలిపాం. ఒక శుభ్రంగా ఒక 20-30 నిమిషాలు పరం గురించి మాట్లాడేశాం. ఇంకా అయిపోయాక, స్వామి చి, ఇగో స్వామి చి, టైం అంతా వేస్ట్ చేసినాడు, ఇట్లా మాట్లాడకుండా ఉండుంటే నేనైనా మాట్లాడుతుండే కదా, ఆర్తి ఇవ్వండి స్వామి, ఇట్లా అందరు ముందు. ఇంక అందరూ, అప్పటి వరకు అందరు బానే ఉన్నారు, స్వామి అంటే వీళ్ళు, స్వామి ఆ అంటే వాళ్ళు ఆ, అయిపోయింది. అందరు ఇలా చూడడం, వీడి వల్లనే ట్రాన్స్ వేస్ట్ అయిపోయింది, స్వామి అయినా స్పీచ్ ఇస్తున్నారు, అనవసరంగా వీడి టైం వేస్ట్ చేసేసాడు. తెలిసిపోతాను ఆ వైబ్రేషన్స్ అన్ని కొడుతున్నాయి, ఫటాఫటాఫటా కొడుతున్నాయి. స్వామి ఆర్తి తీసుకున్నారు, స్వామి వీళ్ళు పాద నమస్కారం ఇవ్వలే, స్పీచ్ వస్తున్నప్పుడు పాద నమస్కారం ఇచ్చారు, వెళ్ళిపోతున్నప్పుడు పాద నమస్కారం ఇవ్వలే, వెళ్ళిపోయారు స్వామి. ఇంకా నాకు ఏం చేయాలో తెలీదు, పబ్లిక్ గా స్వామి వీడు టైం వేస్ట్ చేశాడు, వీడు వీడు లేకపోతే వీడు మాట్లాడకుండా ఉంటుంటే నేను మాట్లాడుతుండే కదా అని చెప్పి స్వామి నోట్లోంచి ఆ మాట వస్తే ఇంకా మనం ఏమనుకుంటాం. వెళ్ళిపోయిన త్రయ బృందం నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ మన త్రయలో కృష్ణుడు ఉన్నాడు కదా ఫౌంటైన్ మధ్యలో, అక్కడికి వెళ్ళి ఏం నాయన విశ్వరూపాన్ని చూపించేసేవాళ్ళు నాకు చచ్చిపోతున్నాను, ఏం చేయాలి నేను, ఇంత వాట్ ఇస్, నేను ఏం తప్పు చేశాను. వెనుక నుంచి ఒక హెవీ చెయ్యి పడింది నా షోల్డర్ మీద, భుజం మీద. తిరిగి చూస్తే పెద్దవాళ్ళు. సార్ నేను ఏం తప్పు చేశాను సార్, స్వామి ఇలా తిట్టేశారు సార్, నేను ఏం తప్పు చేయలేదు సార్, ఏం తప్పు చేయలేదు సార్ అంటే, నువ్వు ఏం కంగారు పడక అరవింద్, ఇదంతా ప్రాసెస్. సార్ ఏం ప్రాసెస్ సార్, ఉతికి పారేశారు సార్, అందరు ఎదురుకుండా స్వామి, నాకు చాలా భయంగా ఉంది సార్, రేపు త్రయలోకి రాణిస్తారో రాని వరకు కూడా భయంగా ఉంది సార్ అంటే చిరునవ్వు నవ్వి, నువ్వేం బాధపడకు నాయనా, స్వామి నీకు ఇవాళ దిష్టి తీశారా అన్నారు. అదేంటి సార్ దిష్టి తీయడం ఏంటి సార్ అంటే, చూడు 15 రోజుల నుంచి నువ్వు కంటిన్యూస్ గా స్వామి ముందు నువ్వు స్పీచ్ ఇస్తున్నావు, స్వామి ప్రక్కన నుంచుని స్వామి సమక్షంలో అలా ఉపన్యాసం ఇచ్చేంత అవకాశం కోసం ఎంత మంది ఆతృత పడుతుంటారు, వాళ్ళందరికీ అవకాశం రాకుండా నీకు అవకాశం వస్తోంది కదా, వాళ్ళెంత తెలిసి ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళందరి మనస్సులో ఈ వగరు చేరిపోతోంది, ఆ వగరు వల్ల వీళ్ళు స్వామి మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారు, వాళ్ళందరి ముందు ఒక్కసారి నీ దుమ్ము దులిపేసరికి వాళ్ళందరి మనసులో ఉన్న వగరు అప్పటికప్పుడు అంతర్ధానం అయిపోయింది, నీకు దుమ్ము దులిపి నీకు దృష్టి తీశారు, వాళ్ల మనసులో ఉన్న వగరుని తీసిపారేశారు, ఇప్పుడు జరిగేది ఇక్కడి నుంచి అంతా మళ్లీ మధురమే, వెళ్లి మంచిగా ప్రిపేర్ అయిన ఆయన చూద్దాం అన్నారు. మరుసటి ప్రొద్దున్న దర్శన లైన్లో నేను కూర్చున్నాను, బిక్కు బిక్కుమనుంది. స్వామి దగ్గరకు వచ్చి ఇలా సిగ్నల్ చేశాను, తెలుసు కదా ఎవరికి కనిపించదు ఆ సిగ్నల్, మనం వెంటనే లేచాలని నుంచుంటాం. మోకాళ్ళ దగ్గరకు ఉంటే ఆయన తల వంచి నా చెవి దగ్గర తెవి నోరు తెచ్చి, ఇక్కడి నుంచి రామాయణం గురించి మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే నెక్స్ట్ 10 డేస్ ఆయన రామకథ రసవాణి డిస్కోర్స్ సమ్మర్ షవర్స్ ఆన్ డిస్కోర్సెస్ అండ్ రామా కూర్చుని నేను ప్రిపేర్ అయ్యి వెళ్లి స్పీచ్లు ఇవ్వాలి. ఎంత బ్యూటిఫుల్ గా స్వామి దారి దర్శనం చేశారు చూడండి, వగర్రు జలసి ఒక్క పనితో ఇటు మంచి అటు మంచి, కానీ తత్వం వగరు ఎలా తీసేశారు చూడండి స్వామి,
2: అద్భుతం
1: అది వగరు స్వామి, నవరస భరితం, ఇది కూడా ఇంకొక రసం.

0: దీని తర్వాత మనం ఎవరికీ నచ్చంది చేయదు. వేప పువ్వు ఒంటికి మంచిది కానీ నోటికి బాగుండదు, రుచించదు.
1: అది అది అది చేదు అన్నది స్వామి చాలా చాలాసార్లు వాడతారండి. ఎందుకంటే ఇంగ్లీష్ లో దాన్ని కంఫర్ట్ జోన్ అంటారు. స్వామి మన వాళ్ళే కదా, మనం ఏం చేసినా చెల్లిపోతుంది, టేక్ ఇట్ ఈజీ. అది ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. అంటే భగవంతుడు మనకి ఎంత సన్నిధానం అయితే భగవంతుడిని మనం అంతగా సన్నిధుడిని చేసేసుకుంటాం. అర్జునుడు కృష్ణుడి బావా అని పిలిచినట్టు అనమాట. కృష్ణుడు దేహం జాలించాక గాంధీవం ఎత్తలేకపోయాడే. అంటే ఏంటి, సోర్స్ లేకపోతే ఫోర్స్ ఉండదు, వన్ లేకపోతే మనం అంతా జీరోస్. సో ఆ జీరో, నువ్వు జీరో నేను వన్,
0: ఆ రియలైజేషన్
1: రావాలి అంటే ఒక్కొక్కసారి స్వామి మనకి చాలా చేదుకరమైన ఒక అనుభూతి కలిగించి ఆ చేదుని కడగటానికి మళ్ళీ తీపి
0: ఇస్తారు.
1: అంటే తీపి అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి అంటే
0: ఇది తెలియాలి,
1: ఇది తెలియాలి, ఇది తెలిస్తేనే దాని విలువ అర్థమవుతుంది. ఇది భౌతికంగా ఎలా చెప్పను, స్వామివారి ఇంటరాక్షన్స్, స్వామివారి ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ చెప్పుకుంటూ పోతే కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కానీ స్వామివారు చెప్పిన ఒక చిన్న కథ ద్వారా నేను చెప్తాను
0: తప్పకుండా.
1: ఏమైందంటే ఇలాగే స్వామి అనుగ్రహం వల్ల డ్రామాల్లోనూ వాటిల్లోనూ పాల్గొనే అవకాశాలు స్వామి చాలా ఇచ్చారు. ఇలా ఒక కాన్వకేషన్ డ్రామా కోసం మేమంతా లోపల కూర్చొని ఉన్నాం. ఏ సంవత్సరమో నాకు గుర్తులేదు, అంటే 8-5 కాన్వకేషన్ డ్రామాలంటే మధ్యలో ఏదో ఒకటి ఉండి ఉంటుంది. ఆ ఒక్కొక్క కాన్వకేషన్ డ్రామాకి ఒక 20-30 ఇంటర్వ్యూలు ఇస్తారు స్వామి. ఎందుకంటే ఆయన పర్సనల్ పాలిషింగ్ అనమాట, సంస్కరణ అనేది. ఒక్కొక్క క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, ఆ డైరెక్షన్, ప్యూర్ డైరెక్షన్. ఇంకా ఇంకెవరు మాట్లాడరు అంటే స్వామి అందరు చెప్పిన మాట వింటారు. ఈయన ఇలా చేయాలి, వాళ్ళు అలా చేయాలి. అప్పుడు పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ అంటే చాలా జ్ఞానులు, చాలా చదువుకున్న వాళ్ళు, చాలా మంచి మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఇలా ఉండాలి స్వామి క్యారెక్టర్, అలా ఉండాలి స్వామి, స్వామి అంతా చెప్తే స్వామి ఎంత స్వీట్ గా అందరు చెప్పింది విని, అందరు చెప్పింది విని నా ఉద్దేశంలో అంటారు. వెంటనే అందరూ నొరుముసుకోవాలి,
0: అన్ని ఆగిపోతాయి,
1: అన్ని ఆగిపోతాయి. నా ఉద్దేశంలో అన్నారంటే చాలు, ఇంకా మూసుకోండి అని చెప్పడం. బ్రహ్మ మాట్లాడుతున్నాడు, ఇంకా విదూషకులందరూ మూసుకోవాలి. సో అలాగా ఒక ఇంటర్వ్యూలో కూర్చుని ఉన్నాం, స్వామి పాదాల దగ్గర ఉన్నాం, వైస్ ఛాన్సలర్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, మేమంతా ఉన్నాం. ఈ కాన్వకేషన్ డ్రామా చాలా ఇంపార్టెంట్ ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ అనుకోండి. కానీ శ్రీవారు ఉన్న సమయంలో మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు స్వామి, చాలా చాలా. సో అప్పుడు స్వామి భక్తి గురించి మాట్లాడుతున్నారు. సో కరణం సుంబమ్మ గారి గురించి, కస్తూరి గారి గురించి, పెద్ద బొట్టమ్మ గారి గురించి, తర్వాత స్వామి చిన్ననాటి స్నేహితుల గురించి, వాళ్ళందరి గురించి మాట్లాడుతూ భక్తి ప్రాప్తి అన్న రెండు పదాలని స్వామి అంతర్స్వతంగా మాట్లాడేస్తున్నారు. స్వామి నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకంటే అసలే చిన్నప్పటి నుంచి ఇన్క్విజిటివ్ మైండ్ కదా. మన ప్రశ్నోత్తరం ఆయనలో బ్యూటిఫుల్ గా రాసింది, గురువుని నిర్భయంగా నువ్వు ప్రశ్న అడిగితేనే నీకు నిరాటంకంగా జ్ఞానం వస్తుంది. నీ బుద్ధి అడ్డం పెట్టి ఇది అడగాలి ఇది అడగకూడదు అనుకుంటే హాఫ్ నాలెడ్జ్ వస్తుంది, అది డేంజరస్ లైఫ్ అయిపోతుంది. డౌట్ ఉంటే అడిగేయి, ఆయన చెప్పాలనుకుంటే ఆయన చెప్తారు, లేకపోతే నీకు వేరే విధంగా ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటారు. అడగడం మాత్రం మన డ్యూటీ. సో ఛాన్స్ దొరికింది, భక్తి ప్రాప్తి గురించి మాట్లాడుతున్నారు స్వామి. చిన్న మనవి స్వామి అన్న,
2: చెప్పు
1: స్వామి. మనం కరణం సుబ్బమ్మ గారి గురించి, కస్తూరి గారి గురించి మాట్లాడుతున్నాం స్వామి. మీరు చాలా భక్తి చాలా ప్రాప్తి అని చెప్తున్నారు స్వామి. ఇలాగే స్వామి క్యాజువల్ గా, స్వామి ఇప్పుడు మేము మీ దగ్గర ఉన్నాం కదా స్వామి, మేమంతా మీ పాదాల దగ్గర ఉన్నాం కదా స్వామి, ఇది భక్తి అంటారా ప్రాప్తి అంటారా స్వామి? ఒక్క సెకండ్ స్వామి అలా ఆగి, అది ఆయన గొంతులు ఆ సౌండ్ అలా కొంచెం వెనక్కి వెళ్ళి, ఆ షట్చక్రవర్తి ఎక్స్ప్రెషన్ అనమాట, ఒక చెయ్యి వెనక్కి వెళ్ళి, ఒక చెయ్యి ఆ పీకాక్ మీద పడి, ఆ సింహాసనంలో ఇంకో చెయ్యి ఆ హ్యాంకర్ చీఫ్ మీద, ఆ ఎక్స్ప్రెషన్ స్వామి మొహం మీద, ఆహా ఆ కళ్ళు, ఆ టీవీ, నిజంగా మహా ఎలా చెప్పను, ఎలా డిస్క్రైబ్ చేయడం కష్టం. అనూరణీయాన్ మహతోరం అయ్యాను సార్, అనిర్వచనీయం స్వామి. ఆ కళ్ళు, ఆ లుక్, ఆహా ఏం ప్రశ్న అడిగేవరా నా కొడక అన్న ఎక్స్ప్రెషన్తో. ప్రాప్తి ఉంది, భక్తి పెంచుకో. పిన్ డ్రాప్ సైలెన్స్. ఇప్పుడు మనం ఎలా సైలెంట్ గా ఉన్నాం, మేము అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. మళ్ళీ ఈ విదూషకుడు, స్వామి భక్తి ఎట్లా పెంచుకునేది స్వామి? అప్పటి వరకు నవ్వుతూ ఉన్న స్వామి సడన్ గా సీరియస్. భక్తంటేమనుకుంటున్నావు? ఏదైనా చిన్న పాప అనుకుంటున్నావా పెంచుకోవటానికి, లేకుంటే ఏదైనా చిన్న కుక్కపిల్ల అనుకుంటున్నావా అన్నం పెడితే పెరిగేదానికి? దానికి కూడా నా అనుగ్రహం కావాలి. తమీ అనుగ్రహం సంపాదించేది ఎలా? నిజంగా వెనక నుంచి గుచ్చుతున్నారు మా వాళ్ళు, నోరు మూసుకోరా నోరు మూసుకోరా, పెద్దవాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి ముందు ఇలా స్వామి అడగ ఛాన్స్ దొరికింది, శ్రీవారి సమాధానాలు ఇస్తున్నారు, ఆయన ఆయన తిట్టట్లేదు, ఆయన అతి ఒక్క ప్రసంగం ఆయన అన్నాడు అనుకోండి, ఇంకా నేను నోరు మూసుకుంటాను. ఆయన సమాధానం ఇస్తున్నాడు మన మీద, అంటే నా వల్ల ఎంతమందికి సమాధానాలు వస్తున్నాయో మనకి తెలియదు కదా. మనమంతా నిమిత్త మాత్రంలో మనం పరిముట్లు, మన ద్వారా 100 మందికి ఆయన చెప్పుకుంటాడు. సో నా ఆనందం నాది, ఆ నా స్వార్థం నాది, నా సమాధానం కావాలి కదా. సో ఓకే స్వామి, దానికి కూడా నా అనుగ్రహం కావాలన్న తర్వాత ఆ అనుగ్రహం సంపాదించేది ఎలా స్వామి? ఎందుకు స్వామి? చిన్నప్పటి నుంచి 16 ఏళ్లు నేను బయట ఉన్నాను స్వామి. 16వ సంవత్సరం అయ్యాక నేను మీ పాదాల దగ్గర మీరు నన్ను చేర్చుకున్నారు స్వామి. మేమంతా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మాకు మీ దగ్గర మీ సాన్నిధ్యం చిక్కుతుంది అని మీరే అన్నారు కదా. అవును, మేమంతా పూర్వజన్మల్లో మహర్షులు మహాతపస్సులు అని చెప్తున్నారు కదా స్వామి. అవును, ఆధ్యాత్మికంగా మనం ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ నుంచి ఈ జన్మలో మొదలవుతుందని తమరే చెప్తున్నారు కదా స్వామి. అవును, మరి ఈ 16 ఏళ్లు ఎందుకు వేస్ట్ అయినాయి స్వామి? చిన్నప్పుడే మేము మీ పాదాల దగ్గరికి వచ్చేస్తుంటే త్వరగా మనం ముందుకెళ్ళిపోయి ఉండేవాళ్ళం కాదు స్వామి. ఈ 16 ఏళ్ల జీవితం వృధాయే కదా స్వామి. స్వామితో తర్కం అంటే ఆయనే ఐడియా ఇచ్చుంటాడు. అంటే ఈ ప్రశ్న నాది కాదు,
0: చాలా మందికి
1: ఉన్న ప్రశ్న ఉంటుంది, తప్పకుండా ఉండుంటుంది. లేకుంటే ఇంత ఫ్రీడమ్ భగవంతుడు ఎవరికి ఇవ్వరండి, అది రూమ్ లో ఇచ్చారు కాబట్టి. స్వామి ఒక్క సెకండ్ ఆగి ఒక స్మైల్ ఇచ్చి, ఓ చిన్న కథ చెప్తాను వింటారా? జయహో, చిన్న కథ అంటే ఇంకొక 15 నిమిషాలు గ్యారంటీ. ఇంటర్వ్యూ రూమ్ లో తీసి చేసుకుని ప్రశాంతంగా స్వామి సన్నిధానంలో కూర్చోవచ్చు. ఒక చిన్న ఊర్లో ఒక రాళ్లని విరగొట్టే మనిషి ఉండేవాడంట. అతని భార్య పెద్ద ఆవిడ, ఆవిడ ఆదిత్యోపాసన మొదలెట్టిందంట. రోజు ప్రొద్దున లేచిన వెంటనే మొదటి విహాన్ అంటే మొదటి ఎలా చెప్పను కేశం ఆవిడ చూడాలి, అది ఆదిత్యోపాసనలో వ్రత భాగం అన్నమాట. అది లేచిన వెంటనే అంటే ఆ మొదటి రే ఆఫ్ సన్షైన్ ఆవిడ చూడాలి, దాని తర్వాత మిగతాదంతా. పాపం ఆవిడ మొత్తం రెడీ చేసుకున్నారు, వెళ్లారు చూశారు, అది తిదివార లగ్నాలు అన్ని చూసుకుని పొజిషన్ యాంగిల్ మనకు ఉంటది కదా వాస్తు అంతా, ఆ కరెక్ట్ పొజిషన్ లో వెళ్లి తలెత్తి చూసి ఎదురుకుండా పెద్ద బండరాయి ఉన్నట, ఒక 10 అడుగుల బండరాయి. అంటే ఆవిడ ఆదిత్యోపాసనం చెయ్యటానికి అదొక ఆటంకం. ఆవిడ పెద్ద వాళ్ళ మొగుడి కేసు చూసి ఏమంటే, వాడు పెనిమిటి కేసు చూసి, ఇది కొంచెం ఈ రాయి అడ్డం వస్తుందండి, వాస్తు ప్రకారం నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేయాలి, పెద్ద పూరదారి గారు చెప్పారు ఇక్కడే చేయాలి, అయ్యగారు చెప్పారు. సరే, నా వృత్తే రాళ్లు పగలు కొట్టడం, సరే ఇది ఇదో నాకు లెక్క మొదలెడతానని చెప్పి పెద్ద మొదలెట్టాడు. కొట్టాడు 20 రోజులు కొట్టాడు దాన్ని. ఇంకా టైం ఉండింది ఆవిడకి, నో ప్రాబ్లం. ఆవిడ ఇంకా ఇది అయిపోలేదండి, మాసం ఇంకా అయిపోలేదు, మీరు మొదలెట్టండి, మాసాంతానికైనా నేను మొదలెడితే నేను వ్రతం చేసుకుంటాను, రాయి విరగాలి. సో ఈయన 20 రోజులు కొట్టాడట. 21వ రోజు పక్కూరు నుంచి ఆయన కొడుకు వచ్చాడట. కొడుకు పక్కూరులో వృత్తి, అమ్మ నాన్న ఇక్కడ. ఆయన వచ్చి, నాన్నగారు ఏం చేస్తున్నారు అంటే, లేదు నాన్న మీ అమ్మగారు ఆదిత్యోపాసన చేద్దాం అనుకుంటున్నారు, ఈ రాయి అడ్డం వచ్చింది విరగొడుతున్నాను అంటే, మీరు ఉండండి నాన్న నేను చూసుకుంటాను అని చెప్పి వెళ్ళి శుభ్రంగా వెళ్లి నాలుగు గుణపాలు తీసుకుని పెట్టి పక్కన పెట్టి టాకా టాకా కొట్టాడు, ఇరిగిపోయింది. మళ్లీ స్వామి, రాయి విరిగిపోయింది. ఎందుకు విరిగింది రాయి? ఎందుకు విరిగింది? 21వ రోజు కొడుకొచ్చి కొట్టడం వల్ల విరిగిందా, లేక 20 రోజులు ప్లస్ 1 రోజు కొట్టడం వల్ల విరిగిందా? స్వామి 20+1 స్వామి, స్వామి 20+1 స్వామి. ఇప్పుడు అర్థమైందా? ఇది కూడా అంతే. అంటే స్వామి, ఆ 16 సంవత్సరాలు నేను బయట ఉండడం అనవది, 20 రోజులు రాయిని కొట్టడమా స్వామి? అవును, మీ పాదాల దగ్గరికి వచ్చి ఆ 21వ రోజు కొట్టడం మీ అనుగ్రహమా స్వామి? అవును. నేను అడగడం ఆయన చెప్పడం, నేను అడగడం ఆయన చెప్పడం, అసలు నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా స్వామి నేర్పించారండి ఇది. పాయింట్ అంటే, ఏదైనా మనం శ్రీవారి దగ్గర నుంచి ఈ బిటర్నెస్ అన్నాను చూడండి, ఇప్పుడు ఈ చేదు అన్నాను చూడండి, ఈ చేదు, ఈ బయట ప్రపంచంలో ఉన్న చేదుని మనం ఆస్వాదించి ఇక్కడికి వస్తేనే ఆయన మధురత్వము, ఇక్కడ మనకు వచ్చే మాధుర్యము, ఆయన మనకిచ్చే అమృతం విలువ మనకి తెలుస్తుంది. అప్పుడు స్వామి చెప్పారు, అక్కడ ఉంటేనే ఇక్కడి విలువ అర్థమవుతుంది, చీకటి నిన్ను అనుభవించిన తర్వాతే వెలుతురి విలువ నీకు తెలుస్తుంది. ఆ ప్రపంచకంలో ఉండి అదంతా చెడు, అదంతా వేస్ట్, స్వామి నోట్ల నుండి వచ్చిన మాట ఇది, అదంతా వేస్ట్ అని నీకు అర్థమైన తర్వాత స్వామి ప్రేమ యొక్క టేస్ట్ అర్థమవుతుంది. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు స్వామి,
0: అది స్వామి మాత్రమే చెప్పగలరు.
1: అది చూసారా, చేదు అన్న దాన్ని కూడా మాధుర్యానికి ఏ విధంగా స్వామి మార్చేశారన్నది అది.

0: ఇప్పుడు మనం స్వామి మధురత్వం గురించి కారం గురించి మాట్లాడదాం. ఇది చాలా కామన్, మనందరి పిల్లలకి అటు ఇటు
1: సైమల్టేనియస్ గా కూడా
0: జరుగుతూ ఉంటుంది. అంటే ఒకడికి కారము ఒకడికి తీపి జరుగుతూ ఉంటాయి. ఇది నేను కాంబినేషన్ చెప్తాను,
1: చెప్పండి.
0: అంటే ఈ కాంబినేషన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ మధురత్వము ఆ కోపము, అంటే స్వామి పట్ల కోపం, స్వామి మన పట్ల కోపం కాదు, మనకి స్వామి పట్ల. ఏమైంది, ఓ పిల్లవాడికి కొత్తగా జాయిన్ అయ్యాడు, స్వామి వాడికి చాలా అటెన్షన్ ఇస్తున్నారు. అంటే వాడికి పాలిషింగ్, ఇంటెన్సివ్ పాలిషింగ్ జరుగుతూ ఉందన్నమాట. ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు స్వామి. అది ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ కొంతమందికి జీర్ణం అవుతుంది, కొంతమందికి జీర్ణం కాదు, కాన్స్టిపేషన్ అయిపోతుంది, గుజుభోజనం అయిపోతాయి. ఆ విధంగా రెండు జరుగుతాయి. అంటే ఒక పిల్లవాడి దగ్గరికి వెళ్ళి స్వామి ఏం లూజ్ మోషనా అన్నారు లీటరల్ గా. ఆ పిల్లవాడు కాకు, అరే హట్టా కట్టా జిమ్ కి వెళ్తున్నాను, అంత బాగానే ఉంది, నాకేం పర్లేదు స్వామి. నాకే చూసి ఇడికి లూజ్ మోషనా అన్నాడు. అంటే ఆ టైంకి స్వామి మన బుర్రలో ఆలోచన ఇస్తారండి, దియోయోన ప్రచోదే. అది మనకు వచ్చేది కాదు, ఆయన ఇచ్చేదే. అవును స్వామి అన్నాను. నీకెట్లా తెలుసు చూడండి, ఇమీడియట్ గా స్వామి నీకెట్లా తెలుసు స్వామి, టూ మచ్ ఇన్పుట్ టూ షార్ట్ టైం స్వామి, కరెక్ట్ ఆన్సర్ అని వెళ్ళిపోయినారు స్వామి. ఈ దర్శనం అయిపోయింది, స్వామి వెళ్ళిపోయారు. నన్ను మరి ఏంట్రా నువ్వు, ఏంటి నాకేంటి లూజ్ మోషన్, ఏంటి టూ మచ్ ఇన్పుట్, ఏంటి టూ షార్ట్ టైమ్? ఏం లేదురా బాబు, మొదటి నుంచి స్వామి నీకు లెఫ్ట్ రైట్ సెంటర్ ఛాన్సులు ఇస్తూ ఉన్నారు, నీకు ఇన్పుట్లు ఇస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూలు వస్తూనే ఉన్నాయి, గ్రాండ్ స్లామ్ అయిపోయింది, ఉంగరము బ్రెస్లెట్ ఆచి చైన్ కూడా వచ్చేసాయి నీకు. ఆయన ప్రేమతత్వాన్ని నువ్వు అర్థం చేసుకోలేక, జీర్ణం చేసుకోలేక నీ ఒక పక్క నుంచి వెళ్ళి ఇంకో పక్క నుంచి బయటకు వచ్చేస్తోంది. అందుకనే స్వామి నీకు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, నువ్వు నన్ను అనుభవిస్తున్నది ఆస్వాదిస్తున్నది జీర్ణించుకో, అవకాశం దొరుకుతోంది కదా అని చెప్పి తీసుకుని మర్చిపోకు. మళ్ళీ సులువుగా దొరికిన సుందర సాయిని చులకన చేయక చూతువుగా, ఇప్పుడు నేను నీకు ఇస్తున్నదంతా అర్థం చేసుకుని ఆస్వాదించి అనుభవించి అదొక జ్ఞానంలా మార్చుకో, లేకపోతే నేను ఇచ్చిందంతా వృధా అయిపోతుంది. వాడి పక్కనే ఇంకొకడు ఉన్నాడు, వాడికి కూడా స్వామి రెగ్యులర్ గా అటెన్షన్ ఇచ్చేవారు. ఓ రోజు ఏమైంది, ఓ పూర్ణచంద్రరాజు సెషన్ లో స్వామి వాడికి ఒక క్లవ్ బాక్స్ ఇచ్చి, ఆ క్లవ్ బాక్స్ నేను తీసుకుంటాను, రెగ్యులర్ గా తీసుకుంటాను, ఎప్పుడు నీ దగ్గర ఉంచు అని చెప్పారు. చాలా అందమైన క్లవ్ బాక్స్, నేను ఎప్పుడు ఆ డిజైన్ చూడలే. సో పిల్లవాడు పాపం డైలీ దాన్ని నిండా పెట్టుకుని మంచి మంచివన్నీ సలిగి, అదొక వాడికి ఒక యజ్ఞం, అది ఒక సాధన. కవర్ కొనడం, ఓపెన్ చేయడం, కరెక్ట్ సైజ్ అన్ని బ్యూటిఫుల్ అన్ని సెలెక్ట్ చేయడం, పెట్టడం, జాగ్రత్తగా దానికి హ్యాంకర్చీఫ్ లో మడుచుకుని తీసుకురావడం, స్వామి వచ్చినప్పుడు దాన్ని చూపించడం, స్వామి తీసుకోవడం. రెగ్యులర్ గా ఒక వారం రోజులు స్వామి అలా ఆనందం పెట్టిన తర్వాత మరుసటి రోజు ఇంకో పిల్లవాడు చూపించాడు, వాడి దగ్గర తీసుకున్నారు, స్వామి వీడి దగ్గర తీసుకోవాలా. మొదటి రోజు అయింది, రెండో రోజు అయింది, మూడో రోజు అయింది, నాలుగో రోజు అయింది, ఇంకా వీడికి కోపం వచ్చింది. స్వామి నాకు ఇచ్చిన క్లవ్ బాక్స్ నుంచి స్వామి తీసుకోవడం లేదు, వీడి కోపం వచ్చేసింది. అంటే మాధుర్యంలో కారం ఫిట్ అయిపోయింది, ప్రేమ
1: అవును
0: కానీ కోపం. ఓకే, స్వామి వచ్చారు వాడి దగ్గరికి. మామూలుగా వాడిని ఫస్ట్ రోజులో కూర్చోబెట్టారనమాట, వాడు కూర్చోవట్లే, ఎక్కడికో వెళ్ళి కూర్చుంటున్నాడు. వాడు ఎక్కడుంటే స్వామి అక్కడికి వెళ్ళి వాడు పలకరిస్తాం, వాడు సైలెంట్ గా అలా చూస్తున్నాడు స్వామి. చిన్నపిల్లలు కోపం వస్తే ఏం మాట్లాడకుండా చూస్తాడు, బుక్ మూ తీసుకుని అలా చూస్తున్నాడు స్వామి కేసి. మొదటి రోజులైంది, రెండు రోజులైంది, మూడు రోజులే, నాలుగో రోజు స్వామి చెప్పారు రా వచ్చి కూర్చో అని చెప్పి స్వామి ఇంటర్వ్యూకి వెళ్ళారు. వాడు వచ్చాడు, కూర్చున్నాడు, మళ్ళీ స్వామి వచ్చారు. నాకేసి చూసి హంగ్రీ ఆర్ యాంగ్రీ అని అడిగారు స్వామి. హంగ్రీ అండ్ యాంగ్రీ స్వామి అన్నాను. హౌ అంటే వాడికి తెలుగులో అయింది, వీడితో ఇంగ్లీష్. హౌ ఎలా స్వామి? హంగ్రీ ఫర్ యువర్ లవ్, యాంగ్రీ బికాస్ హీస్ నాట్ గెటింగ్ ఇట్ స్వామి. ఐఎమ్ ఆల్వేస్ గివింగ్ లవ్ స్వామి, హీఈస్ నాట్ ఏబుల్ టు రిసీవ్ స్వామి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి స్వామి పట్ల కోపం ఎందుకు వస్తుంది? మనం కళ్ళద్దాలు పెట్టుకుంటే, మనం ఏ కళ్ళద్దాలు పెట్టుకుంటే రంగు అదే ఉంటుంది కదా, కళ్ళద్దాలు తీసేస్తే అంత క్లారిటీలో ఉంటది కదా. ఒక్కోసారి కళ్ళద్దాలు పెట్టుకోవడం వల్ల స్వామి దగ్గర దోహదం చేస్తాయి కదా. ఆ కళ్ళద్దాలు పెట్టుకోవడము, ఎటువంటి కళ్ళద్దాలు పెట్టుకోవాలి, ఎటువంటిది పెట్టుకోకూడదు అన్నది ఒక్క సెంటెన్స్ లో స్వామి ఎక్స్ప్లెయిన్ చేసి పారేశారు. నీ దృష్టిలో లోపం ఉంటది, దానివల్లే కోపం వస్తుంది, కానీ సృష్టిలో లోపం ఉండదు కదా. నా ప్రేమ ఎప్పుడు నీ మీదే ఉంది కదా. అప్పుడు స్వామి పక్కకి పిలిచి, మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూలో పిలిచి, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ మీకు తెలిసిందే, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అంటే అంత డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నాం, అందరినీ మళ్ళీ లోపల పిలిచేస్తారు, మళ్ళీ లోపల దాంకుంటా ఆయన వస్తారు, కూర్చుంటారు, చూస్తారు, మాట్లాడతారు, మళ్ళీ బయటకు పంపిస్తారు. అప్పుడు చెప్పారు స్వామి, భగవంతుడి ప్రేమ అందరి పట్ల ఒకేలాగా ఉంటుంది, అవకాశం ఇచ్చిన అవకాశాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు ఇచ్చిన ఈ గ్లవ్ బాక్స్, అంటే ఇది వాడికి చెప్పలేదు నాకు చెప్తున్నారు, అతనికి ఇచ్చిన గ్లవ్ బాక్స్ ఒక సాధన మాత్రమే. ఆ సాధనలో వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశం వ్యక్తిగతమైన అవకాశం మాత్రమే కాదు సామూహిక అవకాశము. సో ఒక్కడికి ఛాన్స్ ఇస్తున్నారు అంటే శ్యామ ఒకరితో మాట్లాడుతుంటే నలుగురికి వినబడుతుంది కదా, కొన్ని కొన్ని కొన్నిసార్లు శ్యామ మాట్లాడినప్పుడు అతనికి తప్ప చుట్టుపక్కల ఇంకెవరికి వినబడతాం అది మనం కూడా తెలుసు. కానీ ఒకళ్ళని స్వామి తీసుకుని అతని గురించి మాట్లాడుతూ హంగ్రీ యాంగ్రీ అని కమ్యూనికేట్ ఎందుకు చేస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అదే స్వామి ప్రేమ కావాలి, కానీ స్వామి వాడొక్కడి మీదే ప్రేమ పోస్తున్నారని వాళ్ళందరికీ కోపం. సో స్వామి కథలో మనం కోపం అంటే కోపానికి రుద్రానికి చాలా వ్యత్యాసం ఉంది అన్నయ్య గారు. కోపం అన్నది ఏంటి, అది స్వామి చాలా బ్యూటిఫుల్ గా నేను భీమసేనుడి రోల్ వేసినప్పుడు స్వామి డిఫరెన్స్ చెప్పారు, సత్యాన్ని అసత్యము ధర్మాన్ని అధర్మము అతిక్రమించినప్పుడు నీ హృదయములో ఆవిర్భవించు భావము రౌద్రము, నీ అహంకారానికి దెబ్బ తగిలినప్పుడు నీ హృదయంలో ఆవిర్భవించు భావము కోపము. భీమసేన నువ్వు రౌద్రం చూపించు కోపం కాదు, అంటే అప్పుడు మనం కోపం లెవెల్లో ఉన్నాం, ఇంకా మన పరిపక్వత రాలేదు, వీ హావ్ నాట్ యెట్ రీచ్ దట్ లెవెల్. ఎలా
1: చెప్పండి,
0: వాడొక్కడి మీదే ప్రేమ పోస్తున్నారని వాళ్ళందరికీ కోపం. సో స్వామి కథలో మనం కోపం అంటే కోపానికి

0: ఎలా చెప్పండి, అండర్స్టాండింగ్ అవగాహన మనకి ఇంకా రాలేదు, అందుకని ఇంకా కాపన్ లెవెల్లో ఉన్నాం. అందుకని స్వామి అన్నారు ఎస్ హంగ్రీ ఆర్ హ్యాంగ్రీ అని. సో ఇది మనం మన సైడ్ నుంచి స్వామి పట్ల ఎక్స్పీరియన్స్, ఆయన సైడ్ నుంచి మన పట్ల యాంగర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది బాబోయ్. నరసింహస్వామిని చూసామో లేదో గాని, ఏమో నరసింహస్వామిని చూసామో లేదో గాని, ఈ స్వామిని మాత్రం ఆ మూడ్ లో చూశాక ఇంకెప్పుడు మనం ఆయన మూడ్ లో చూడకూడదు అన్న ఫీలింగ్ అనమాట. ఏమైంది ఇలా, వినాయక చవితి రోజు నాడు, వినాయక 9 రోజులు అయిపోయి, ఆ రోజులు 9 రోజులు ఉండేవి, తను ఇప్పుడు మనం 3 రోజులే చేస్తున్నాం. ఆ 9వ రోజు నిమజ్జనం కోసం అందరం వచ్చాం, రథాలు వచ్చాయి, శుభ్రంగా స్వామికి ప్రదక్షిణ చేసుకున్నాం, మందిరానికి ప్రదక్షిణ చేసుకున్నాం. స్వామివారు పోర్టికో మీద నుంచుని ఉన్నారు, మేమంతా కెమెరా బాయ్స్, మేమంతా పక్క నుంచుని ఉన్నాం అనమాట. ఒక్కడు వెళ్లి నా బుర్రలో దోమ దూర్చాడు, ఏ వెళ్లి స్వామిని అడగరా కెమెరా బాయ్స్ అందరికీ గ్రూప్ ఫోటో ఇస్తారేమో అని. బుద్ధి కర్మానుసారి ఆ టైంలో వాడు చెప్పాడు, నేను ఆలోచించలేదు, వెళ్ళిపోయాను, ఎవరు లేరు కదా స్వామి ఫ్రీగానే ఉన్నారు కదా అని చెప్పి దగ్గరికి వెళ్లి స్వామి పోర్టికో మీద ఒంటరిగా నుంచుని మొత్తం హాల్ అంతా ఆయన మీద దృష్టిలో ఉన్నప్పుడు నేను వెళ్లి ఆయన చెయ్యి పట్టుకుని స్వామి కెమెరా బాయ్స్ గ్రూప్ ఫోటో అన్నాను. ఒక్క సెకండ్ అంతే ఇటు తిరిగారు, కళ్ళు పెద్దవి చేశారు, తున్న పోతా అధిక ప్రసంగం బట్ట పంపించేస్తాం పోవతలకి, పరిగెత్తు పారిపోయినట్టు అక్కడి నుంచి. ఎక్కడైనా కన్నం దొరికితే ఒక చిన్న కాక్రోచ్ లాగా మారిపోయి దాంట్లో దూరిపోయి ఇంకెక్కడ ఎవరికి మొహం చూపించుకు, అయ్యా బాబోయ్ పిచ్చ భయం వేసేసిందండి. వెళ్ళిపోయాను ఇక్కడికో దానుకున్నాను, ఇంకా ఎవరికి కనిపి, మిగతా కెమెరా బాయ్స్ అందరికి అర్థమైపోయింది మనం వేపరైజ్ అయిపోతాం రా, ఇక్కడ ఉంటే భస్మం చేస్తాడు పెద్ద ఆయన, మాయమైపోయాడు ఈడు, బక్ర అయిపోయాడు ఈడు, ఈ పాపం వీడిని మనం బలి పశువు చేసి పారేసా, ఈడు అయిపోయింది ఈ లైఫ్ మనం మారిపోయి, అందరు భయమైపోయారు. ఎవడైతే నాకు ఐడియా ఇచ్చాడో వాడు ఫస్ట్ మాయమైపోయాడు. వెళ్ళి వెనకాల మన కృష్ణ మన క్యాంటీన్ అని అంటే కూలర్ ఉంటుంది కదా, వాటర్ కూలర్, దాని పక్కన దానుకుని తల ఉంచేసుకుని ఏడుపు, ఒకటే ఏడుపు, ఇంకా ఇక్కెక్కుని స్వామి నుంచి ఆ ఎక్స్ప్రెషన్, ఆ కోపం నేను ఎప్పుడు చూడలేదండి. అప్పుడు నేను ఇంకా ఎక్కడ 93-94 అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్, ఇంకా మనకి ఇంకా అంత జ్ఞానంగా లేదు. 6 గంట అయింది స్వామి వెళ్ళిపోయారు, ఆర్తి అయిపోయింది స్వామి వెళ్ళిపోయారు, అప్పుడు 3-4 వచ్చారు. ఎవరో అంత తలెత్తి చూస్తే కంట్రోలర్ గారు, రిజిస్ట్రార్ గారు, ప్రిన్సిపల్ గారు, వార్డెన్ గారు, వీళ్ళు 4 వచ్చారో ఏంటి, ఇంకా అయిపోయింది, నన్ను కిక్ అవుట్ చేయడానికి వచ్చారు, స్వామి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఉంటారు, ఈ పిల్లాడిని బయటకు పంపించేయండి, ఇప్పుడే పంపించేయండి స్వామి చెప్పు ఉంటారు. ఇంకా ఒక్కటే ఏడుపు సార్, నేను తెలియదు సార్, తప్పే ఒక్కటే చెప్పేది వినరా రోజు సారీ సార్, లేదు చెప్పేది వినను రోజు, ఇంకంతా ఒక్కటే ఏడుపు, వాళ్ళు చెప్పేది నేను వినట్లే, భయం పామి తమ్మిది దూరం అయిపోతామేమో, పంపించేస్తారేమో ఇంట్లో, ఇది సైకాలజీ మనకు తెలుసు కదా. అప్పుడు వాళ్ళందరూ నువ్వు ఆపుతావా, స్వామి ఏమీ అనలేదు, ఒక్కటే మాట అన్నారు, పోయి వాడికి అర్థమయ్యేలా చెప్పండి అన్నారంతే. అరవిందు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్వ్యూ రూమ్ లోపల నువ్వు స్వామితో ఎంత చనువుగా ఉంటున్నా ఆయన ఏమీ అనుకోరు, ఎందుకంటే అది ఆయన నీకు ఇస్తున్న చనువు. ఇంటర్వ్యూ రూమ్ లోంచి నువ్వు కాలు బయట పెట్టితే, శ్రీవారు కాలు బయట పెట్టితే గుర్తుంచుకో, ఆయన స్వామి కాదు భగవంతుడు. ఆయన దర్శనం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దర్శనం అయిన తర్వాత స్పర్శనం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, స్పర్శనం అయిన తర్వాత ఆయన నోట్లోంచి ఒక్క పదం, ఒక్క మాట, ఈ జన్మ చరితార్థం అయిపోతుంది, జన్మ సార్థకం అయిపోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఎదురుకుండా నువ్వు వెళ్లి ఆయన చెయ్యి పట్టుకుని ఆయన అలా అడిగితే వాళ్ల భగవంతుణ్ణి నువ్వు ముట్టుకుంటున్నావు, వాళ్ళందరి మనసులో ఉన్న భావన స్వామికి తగులుతుంది. ఎప్పుడు భగవంతుడితో నువ్వు ఎలా ఉండాలి, స్వామితో నువ్వు ఎలా ఉండాలి నేర్చుకో, ఈ మాట నీకు చెప్పమని స్వామి చెప్పారు, ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. ఒక మాట భగవంతుడు చూడండి, ఆయన ప్రేమ చూడు, ఆ కోపంలో కూడా ఆ రౌద్రంలో కూడా ప్రేమ.
1: ప్రేమ
0: మనము మారాలి, మనం మంచిగా ఉండాలి అంటే ఆ ఒక్క సంఘటనతో మనం ఎవరితో ఏ విధంగా ఎలా ఉండాలన్నది నేర్పించేసారు. ట్రూ మేనేజ్మెంట్ అంటే ఇది, స్వామితో మాత్రమే కాదు,

0: ఇప్పుడు మనం ఉద్యోగరీత్యా పెద్దవాళ్లతో మనం ఉంటాం, పెద్దవాళ్లతో డీల్ చేస్తూ ఉంటాం. మనం రూమ్ లో ఉన్నప్పుడు వాళ్లు మనకి చనువిస్తారు, మనం వాళ్లతో జోకులు వేసుకోవచ్చు, వాళ్ళు మనతో జోక్ వేయచ్చు. రూమ్ లోంచి బయటకు వెళ్లిన తర్వాత, చాంబర్ లోంచి బయటకు వెళ్లిన తర్వాత వాళ్లు వాళ్లే, మనము మనమే. అక్కడ మనం చనువు తీసుకోలేము. అంత బ్యూటిఫుల్ గా
1: లెసన్,
0: ఆ లెసన్. సో ఈ షడ్ రుచులు అనేది మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంటూ వచ్చాను చూడండి. వీటన్నిట్లలో ఉన్నది భగవంతుడి మాధుర్యం మాత్రమే,
1: అంతర్లీనంగా ఉంటుంది.
0: అంతర్లీనంగా ఉన్నది మాధుర్యమే. ఏది చేసినా నీ మంచికే, ఏది జరిగినా నీ మంచికే. నీ కళ్ళకు అది చెడు అనిపించచ్చు, అది కూడా నీ మంచికే. చేదు కూడా నీకే, వగరు కూడా నీకే, పులుపు కూడా నీకే, తీపి నీకే, కారము నీకే. ఉగాదిలో ఇదండి స్వామి.
1: చాలా అద్భుతంగా చెప్పారు బ్రదర్. స్వామి అఖిల మానవులకు ఆనందమను గూర్చనే పద్యంలో మధ్యలో ఒక లైన్ చెప్తారు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుంటుటే భక్తి నాకు అని. మరి ఇంతకన్నా ఉగాది పర్వదిన సందర్భంగా మనం తెలుసుకోవలసినటువంటి ఉత్తమమైనటువంటి లెసన్ ఇంతకన్నా నాకు బాగా అనిపించడం లేదు. మరి స్వామి ఇచ్చినటువంటి అనుభవాలను మనందరితో ఈరోజు పంచుకున్నందుకు అరవింద్ బ్రదర్ చాలా చాలా ధన్యవాదాలు.
0: ఈ అవకాశం ఇచ్చినందుకు గణేష్ స్వామి, మీకందరికీ నా కృతజ్ఞతలు స్వామి.
1: సాయిరాం.
0: సాయిరాం.

0: వావ్, చూసారా, మన మనసులో ప్రశ్న రాగానే స్వామి దానికి సరైన సమాధానం వెంటనే ఇచ్చేస్తారు. దీని గురించి తర్వాత ఆలోచిద్దామన్న ఆలోచన కూడా మనకి రానివ్వరు స్వామి. మనం జీవితంలో సమత్వం ఎలా సాధించాలి, ఎలా సంపాదించాలి, సమభావం ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి అనేది స్వామి అరవింద్ గారి ద్వారా మనకి ఈరోజు చెప్పించారు. ఆయన స్వామి దగ్గర పొందినటువంటి ఈ అనుభూతులు ఆయనకొక్కడికే కాదు, ఆయనతో పాటు ఉన్నవారికి, ప్రస్తుతం వింటున్న మనకి కూడా ఎంతో స్ఫూర్తి కలిగించి ఈ విషయాలన్నీ మన మనసులో దృఢంగా నాటుకొని స్వామి చెప్పినటువంటి ఆ విషయం మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుంటుంటే భక్తి నాకు అన్న విషయాన్ని ఎల్లప్పుడూ మనం అలాగా నమరు వేసుకుంటూ నిజంగా స్వామి భక్తులు అనిపించుకోవాలి అంటే ఆ సమత్వాన్ని మనం జీవితంలో సంపాదించాలని మనం తెలుసుకుందాం.
1: ఇంతవరకు మీరు 2019 వికారినామ తెలుగు నూతన సంవత్సర సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రసారం ఉగాది సంబరాలులో మొదటి అంశం ఉగాది పచ్చడిలోని అంతరార్థం, స్వామి పూర్వ విద్యార్థి శ్రీ వై అరవింద్ గారితో సంభాషణ పునఃప్రసారాన్ని విన్నారు. ఉగాది సంబరాలు కార్యక్రమంలో 2వ అంశంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, సాయిరాం.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకు వచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణేతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకుని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యంను సాయుజ్యంను సారూప్యంను అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందిస్తున్న స్వామివారి కస్తూరి అన్న ఈ శీర్షిక యొక్క 4 భాగాలలో 2వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

రామకృష్ణ పరమహంస పట్ల భక్తి మరియు స్వామి పట్ల చిగురించిన అనన్య ప్రేమల మధ్య పొంతన కుదరక కస్తూరి బాధపడుతూ ఉండేవారు. సర్వమూ తెలిసిన స్వామి ఆయన మనసులో చెలరేగుతున్న సందేహాన్ని గమనించి కస్తూరి భార్యతో, ఆ రామకృష్ణుడే తనను నా దగ్గరకు చేర్చాడన్న విషయం ఇతను తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఎంతో కాలంగా అతనికి రామకృష్ణుని పట్ల కల విశ్వాసానికి ప్రతిఫలంగా రామకృష్ణుడు కస్తూరిని నా వద్దకు చేర్చారు అని అన్నారు. బెంగళూరులో ఉన్నప్పుడు, ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు కస్తూరికి ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్నా అన్నిటికీ సమాధానాలు దొరికి సాయి చరణ సన్నిధిలో ప్రశాంత జీవితం సాగించారు. స్వామితో గడిపిన ప్రతి సన్నివేశము కస్తూరికి మనోవికాసాన్ని కలిగించి ఆధ్యాత్మిక మార్గంలో మరింత పురోగతి సాధింపచేసింది. స్వామి కస్తూరిని ఎన్నో విధాలుగా సరిదిద్ది సరైన పద్ధతిలో జీవనం సాగించేటట్టు తీర్చిదిద్దేవారు. ఒకసారి స్వామి కస్తూరిని ఒక కప్పులోంచి మరొక కప్పులోకి పలుమార్లు వడపోసి చల్లార్చిన వేడిపాలు రుచిగా ఉంటాయా, లేక ఒక బేసిన్లో చల్లటి నీళ్లలో వేడిపాల గిన్నెను ఉంచి చల్లార్చిన పాలు రుచిగా ఉంటాయా అని అడిగారు. కస్తూరికి కాస్త ఈ విషయం గందరగోళంగా అనిపించింది. స్వామి, ఈ విషయాన్ని వెళ్లి మీ అమ్మని అడుగు, ఆమె చేసేది సరైనది కాదు అని చెప్పు అని అన్నారు. కస్తూరి ఇంటికి వెళ్లి వారి తల్లిని అడుగగా ఆ విషయం బోధపడింది. కస్తూరి తల్లి రోజూ ఒక బేసిన్లో చల్లని నీళ్లను ఉంచి కాచిన వేడిపాలను ఆ బేసిన్లో ఉంచి చల్లార్చి ఆ పాల గ్లాసును స్వామి పటం ముందు ఉంచుతారట. అలా చేసిన పాలు రుచిగా ఉండవని స్వామి స్వయంగా కస్తూరికి చెప్పడం, తను పటంలోంచే ఆ పాలను స్వీకరిస్తున్నానని చెప్పడం కాక ఇంకేమిటి? ఇలాంటి సంఘటనలతో స్వామి తన సర్వవ్యాపకత్వాన్ని అనేక మార్లు కస్తూరిని అనుభవించేటట్టు చేశారు. స్వామి ఆశీర్వదించిన విధంగానే కస్తూరికి ఉన్నతోద్యోగము, తద్వారా ఎక్కువ జీతం లభించాయి. యూనివర్సిటీ నుంచి దావణగిరిలోని ఇంటర్మీడియట్ కళాశాలకు ప్రధాన అధ్యాపకునిగా నియమించినట్లు ఆదేశాలు అందాయి. కానీ దావణగిరి కాలేజీలో పనిచేయడం సామాన్యమైన విషయం కాదు. అక్కడ కాలేజీ ఆవరణ అంతా కూడా ముఠా తగాదాలు, కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉండేది. అక్కడ పనిచేయడం ముళ్ల కిరీటాన్ని ధరించడం వంటిదని కస్తూరి స్వయంగా అభివర్ణించారు. కాని కస్తూరి ప్రశాంత చిత్తం మరియు ఆయన పాటించే మానవత్వపు విలువలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆయన చేపట్టిన హరిజనవాడలలోని సేవా కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు, చర్చలు, నాటకాలు, భజనల వల్ల కళాశాల విద్యార్థులలో కూడా ఆవేశం పాలు తగ్గి వారిని సరైన దారిలో పడేటట్టు చేశాయి. క్షుద్రమైన వాతావరణం అంతా కూడా ఆహ్లాదభరితంగా మారిపోయింది. 5 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేసిన రోజు ఎందరో విద్యార్థులు, హరిజనులు వచ్చి వీడ్కోలు చెప్పి పూలదండలతో ముంచెత్తి వారి ఆప్యాయతతో కస్తూరిని ఉక్కిరి బిక్కిరి చేశారు. తర్వాత కస్తూరి స్వామి వద్దకు చేరి, స్వామి, ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొని ఉన్న ప్రాంతంలో కూడా 5 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా హాయిగా గడపగలగడానికి మీ ఆశీస్సులే కారణం అని కృతజ్ఞతలు చెప్పినప్పుడు స్వామి చాలా సంతోషం అంటూ తన హస్తచాలనంతో తులసిమాలను సృష్టించి కస్తూరి మెడలో వేసి ఆశీర్వదించారు. కస్తూరి తన నిర్మల భక్తితో స్వామిని, ఆయన ప్రేమను మరొకసారి వశం చేసుకున్నారు. మనం వేసే ప్రతి అడుగు స్వామి గమనిస్తూ తన సహాయాన్ని అందిస్తూ మనకు అప్పగించిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించగానే కానుకలతో అనుగ్రహించి ప్రోత్సహిస్తారు. ఆయన కరుణా కటాక్షాల వలననే మనం ఆయా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ మన కృషి వలననే అదంతా జరిగినట్లుగా అభినందిస్తూ ఉంటారు. దావణగిరిలో పనిచేసిన ఆ 5 సంవత్సరాలు కళాశాల నందు మరియు ప్రత్యక్షంగా స్వామిని దర్శించుటకు ప్రశాంతి నిలయం వెళ్లినప్పుడు ఎన్నో మధుర జ్ఞాపకాలను స్వామి కస్తూరికి అందించారు. ప్రశాంతి నిలయంకు వెళ్లే అవకాశం ఎప్పుడు వచ్చినా వదిలేవారు కారు. 1951 డిసెంబర్లో ఒకరోజు ఉదయం పోస్టులో స్వామి కన్నడ భాషలో రాసిన ఉత్తరం ఒకటి కస్తూరి వద్దకు చేరింది. ఆ ఉత్తరం ఆంగ్లో సాక్సన్ స్క్రిప్ట్లో ఉంది. ఆ ఉత్తరం సారాంశం ఏమిటంటే, బుక్కపట్నం సత్యసాయిబాబా జిల్లా బోర్డు హైస్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఆ సభలో బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించాలి అని ఆదేశం. ఆ సభలో పాల్గొనే ముందు స్వామి వద్దకు వెళ్లి
కస్తూరి సభలో ప్రసంగించవలసిన తెలుగు ప్రసంగాన్ని అప్పటికి తెలుగులో పూర్తిగా మాట్లాడటం చదవటం రాకపోవడం వల్ల కన్నడ భాషలో రాసుకుని స్వామి ముందు ఉంచారు. స్వామి ఆ ఉపన్యాస ప్రతిని త్రోసిపుచ్చి, ఉపన్యాసమంటే ఆర్టిఫిషియల్ గా కాదు హార్టిఫిషియల్ గా ఉండాలి అని సలహా ఇచ్చారు. ఆ సభ కోసం అచ్చువేయించిన ఆహ్వాన పత్రికలో కస్తూరి పేరు కింద పీహెచ్డీ అనే గౌరవప్రదమైన డిగ్రీని కూడా చేర్చారు. ఎన్ కస్తూరి ఎంఏబిఎల్ పీహెచ్డీ డిఆర్ఎం కాలేజ్ దావణగిరి అను అచ్చువేయబడ్డ ఆహ్వాన పత్రికను చూసిన కస్తూరి కంటి వెంట నీరు ఆగలేదు. మద్రాసు నుండి మైసూర్ నుండి కాని పీహెచ్డీ పొందటం కోసం ఆయన చేసిన పరిశోధనలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. బుక్కపట్నం వెళ్లగానే కస్తూరి స్వామి పాదాలపై పడి, స్వామి నేను పీహెచ్డీ చేయలేదు, నాకు ఆ అర్హత లేదు అని చెప్పారు. స్వామి నవ్వుతూ కస్తూరిని లేపి, కాదు నువ్వు పీహెచ్డీవే అని అన్నారు. ఏ యూనివర్సిటీ నుంచి స్వామి అని అనగా స్వామి పుట్టపర్తి విశ్వవిద్యాలయం నుంచి అని అన్నారు. స్వామి పలికే ఏ మాట కూడా ఏదో ఊరికే అన్నది కాదు, ఏ మాట పొల్లుపోయేది కాదు, వృధాగా పోయేది అసలే కాదు, అది తప్పక ఫలించి తీరుతుంది అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా సరిగ్గా 30 ఏళ్ల తర్వాత విజయదశమి నాడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో బాబా ఛాన్సలర్ గా సత్యసాయి విశ్వవిద్యాలయమును లాంఛనంగా ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కస్తూరి స్వామి 30 ఏళ్ల క్రితం తనతో అన్న మాట గుర్తుకు వచ్చి ఎంతో ఆనందానికి లోనయ్యారు. స్వామి మార్గంలో ప్రవేశించిన తొలి రోజుల్లో కస్తూరి స్వామి తత్వాన్ని తెలుసుకునే ఆతృతలో స్వామి మహిమలను ఆస్వాదిస్తూ ఆనందంతో గడిపేవారు. చిత్రావతి నదీతీరంలో రాత్రి వెన్నెల కాంతిలో స్వామి నిర్వహించే భక్తుల ఇష్టాగోష్ఠిలో పాల్గొనటానికి ఉత్సాహాన్ని చూపించేవారు. ఎందుకంటే స్వామి ఆ ఇసుకలోంచి ఎన్నో వస్తువులను సృష్టించేవారు. ఒకవేళ స్వామి ఎప్పుడైనా మౌనంగా ఉండి చిత్రావతి వద్దకు రావడానికి అయిష్టంగా ఉన్నట్టయితే కస్తూరి తనదైన శైలిలో స్వామి వద్దకు వెళ్లి, స్వామి ఇవాళ పౌర్ణమి, వెన్నెలగా ఉంది, మనం తప్పకుండా చిత్రావతి తీరంకు వెళ్లాలి అంటూ అభ్యర్థించేవారు. ఎందుకంటే స్వామి చేసే మహిమలను సృష్టించే వస్తువులను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. స్వామి అది విని కస్తూరితో, ఏమిటి మీరంతా నేను కేవలం చిత్రావతి ఇసుకతోనే విచిత్రాలు చేయగలనని లేకపోతే లేదని అనుకుంటున్నారా? ఈ మందిరం చుట్టూ మాత్రం కావలసినంత ఇసుకలేదు అన్నారు. అంటే చిత్రావతికి వెళ్లాలనే కోరికలోని ఆంతర్యం స్వామి పసిగెట్టారు. ప్రశాంతి నిలయం మెల్లగా రూపుదిద్దుకుంటున్న ఆ స్థలంలో చాలా ఇసుక తిన్నెలున్నాయి. కస్తూరి మళ్లీ, స్వామి అయితే మనం అక్కడ ఉన్న ఇసుక గుట్టలపై కూర్చుని భజన చేద్దామా అని అన్నారు. అది విని స్వామి తిరిగి ఇలా అన్నారు, నాకు తెలుసు మీకు నిజంగా ఆసక్తి భజనలో లేదు, నేను చేసే అద్భుతాలను చూడాలనే మీకు ఆసక్తి, ఇసుక లేకపోతే అవి జరగవేమో అని మీ అభిప్రాయం అని అన్నారు. తరువాత స్వామి చిత్రావతి వైపు నడిచారు. వీరందరూ కూడా స్వామిని అనుసరించారు. తర్వాత స్వామి మళ్లీ ఆగి వారందరి వైపు చూస్తూ, మిరకిల్స్ మిరకిల్స్, అంతా మీ భ్రమ, మీరు కేవలం ఇసుకలో నేను చేసే అద్భుతాలను మాత్రమే చూస్తున్నారు, కాని నేను చేసే మరో అద్భుతాన్ని గమనించలేకుండా ఉన్నారు, మీలోని ప్రతి ఒక్కరూ ఆ అద్భుత సృష్టికి ప్రతీకలే అని అన్నారు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఈ సంఘటనలో స్వామి ప్రకటనలో ఆయన తన అసాధారణ దివ్యతత్వాన్ని చాటి చెప్పారని కస్తూరి గుర్తించారు. ఒకసారి కస్తూరి కొంతమంది భక్తుల దగ్గర నుంచి ఒక విషయం విన్నారు. అదేమంటే, ఒక భక్తుడు రాళ్లు పొదగబడిన ఉంగరాన్ని ధరించి ఉన్నాడు. స్వామి అతనిని చూసి ఆ ఉంగరాన్ని ఇమ్మనమని, దానిపై గాలిని ఊదగానే స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మారిపోయిందని విన్నారు. అది విన్న కస్తూరి తను కూడా రాళ్ల ఉంగరాన్ని ధరిస్తే స్వామి తన ఉంగరాన్ని కూడా తీసుకుని స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మార్చి ఇస్తారు కదా అనుకుని డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద ఉంగరాన్ని ఒకటి చేయించి ధరించారు. కాని స్వామి 2 ఏళ్లపాటు ఆ ఉంగరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కస్తూరి ఎలాగైనా ఆ ఉంగరం స్వామి కళ్ళలో పడాలని అనేక విధాలుగా ప్రయత్నం చేసేవారు. కాని ఏమీ లాభం లేకపోయింది. బుక్కపట్నంలో జరిగిన సభా సమావేశం తర్వాత రోజు స్వామి కస్తూరిని ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమని ఆదేశించారు. ఇంటర్వ్యూలో స్వామి కస్తూరిని ఉంగరం ఇమ్మనమని అడిగారు. కస్తూరి ఆనందపరవశుడై ఉంగరాన్ని స్వామికి ఇచ్చారు. స్వామి దానిని చూస్తూ, నా బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించి నీవేదో పెద్ద భక్తునిలా అందరూ అనుకోవాలని నీ ఉద్దేశం,
నన్ను నీ మనసులో ఉంచుకో, అదే నా ఇల్లు. అంతేకాని ఇలా అందరికీ ఆర్భాటం చేయకు అని ఆ ఉంగరంపై గాలిని ఊదారు. అంతే, ఉంగరం మాయమైపోయింది. కస్తూరి నిర్ఘాంతపోయారు. ఆయన మొహం గాలిపోయిన బుడగలా చిన్నబోయింది. ఇంతలో స్వామి విభూతి ప్యాకెట్లను పంచి కస్తూరిని బయలుదేరమని తలుపు తీశారు. భారంగా అడుగులు వేస్తున్న కస్తూరిని చూసి స్వామి, ఏమి కస్తూరి, ఉంగరం కావాలా అని అడిగారు. ఎంతో కరుణతో జాలితో నవ్వుతూ మధురమైన చిరునవ్వుతో ముఖమంతా కాంతితో వెలిగిపోతుండగా తన అరచేతిని గుండ్రంగా తిప్పగానే నవరత్నాలు పొదగబడిన ఉంగరం వచ్చింది. నవగ్రహాలకు శాంతిని చేకూర్చి అనుగ్రహాన్ని కలిగించే 9 రకాల రత్నాలు 3 ఒక భాగంగా పొదగబడి ఉన్నాయి. ఆ ఉంగరం కస్తూరి వేలికి సరిగ్గా సరిపోయింది. స్వామి అప్పుడు కస్తూరితో, ఇంక నువ్వు నేను నిన్ను నా వాడిగా గుర్తించేదాకా నన్ను నీవాడుగా ప్రదర్శించుకుంటూ చెప్పుకుంటూ తిరగవు. నవగ్రహాలు శాంతిని చెంది దుష్ఫలితాలని కలగజేయకుండా ఉండటం కోసం అందరూ పెట్టుకునే నవరత్నపు ఉంగరం ఇది. ఇందులో నా చిత్రం లేదు. క్రమంగా నువ్వు నా అనుగ్రహం నవగ్రహాల ప్రభావాన్ని అధిగమించగలదని తెలుసుకుంటావు. అంతవరకు నువ్వు ఈ ఉంగరాన్నే పెట్టుకో అని అన్నారు. స్వామి కస్తూరిని నిత్యం అనేక సమస్యల నుంచి కాపాడుతూనే ఉన్నారు. ఒకసారి దావణగిరి ఆఫీస్ నుండి విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్ల నిమిత్తం కస్తూరి సంతకం చేసిన చెక్కును దానిని తిరిగి పంపించడం కోసం దానితో పాటు స్టాంపులు అంటించిన ఆఫీస్ కవరును బెంగళూరులో ఉన్న కస్తూరికి పంపించారు. ఆ కవరును జేబులో పెట్టుకుని పట్టణంలోని షాపింగ్ సెంటర్కు వెళ్లారు. అప్పుడు బాగా వర్షం కురుస్తోంది. కవరును పోస్టు చేయడం కోసం తపాలా ఆఫీస్కు వెళ్లి జేబులో చేయి పెడితే జేబు ఖాళీ. అందులో చెక్కు లేదు, కవరు లేదు. నిస్సహాయ స్థితిలో రోడ్ల వెంట పరిగెడుతూ చెక్కు ఎక్కడైనా పడిపోయిందేమోనని వెతకడం ప్రారంభించారు. ఆయన ఎక్కిన బస్సులలో ఎక్కి మళ్లీ దిగారు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ రద్దీలో వానలో జేబులో ఉన్న కవరు ఎక్కడో పడిపోయింది. ఆ కవరు దొరికిన వ్యక్తి ఆ చెక్కును క్యాష్ చేసుకుంటాడేమో అని భయం వేసింది. కనీసం చెక్కు నెంబరు కూడా రాసుకోలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా ఆతుర్దాతో కంగారుతో ఆ రాత్రి రైల్లో దావణగిరి బయలుదేరి వెళ్లారు. ఉదయమే అకౌంటెంట్ను పిలిచి తక్షణమే ఏమి చేయాలో ఆలోచించమని అడిగారు. ఈలోగా పోస్ట్మ్యాన్ వచ్చి ఉత్తరాలు అక్కడ పెట్టి వెళ్లాడు. ఆ ఉత్తరాల కట్టలో కస్తూరి బెంగళూరులో పారవేసుకున్న చెక్కు రిజిస్టర్ కవర్లో వచ్చింది. చెక్కు అందులో భద్రంగా ఉంది. ఈ సంఘటనను లవింగ్ గాడ్ పుస్తకంలో కస్తూరి ఇలా వివరించారు. ఎవరో తొక్కివేసిన దానికి నిదర్శనంగా చెక్కుపై వానలో తడిసిన బూటుకాలు ముద్రలు ఉన్నాయి. నిస్సందేహంగా ఆ చెక్కు నా జేబులోంచి కింద పడిపోయింది. ఎవరో ఆ కవరును భద్రంగా పోస్టు బాక్సులో వేయడం వలన పోస్టు మాస్టర్ దానిమీద తపాలా పెట్టెలో కనుగొనబడినది అని వ్రాసి స్టాంపులు అంటించి అడ్రస్ రాయబడి ఉండటం వలన రిజిస్టర్డ్ పోస్టు చేసే బాధ్యత తానే తీసుకుని జాగ్రత్తగా దానిని పంపించాడు. కస్తూరి పారేసుకున్న ఆ కవరు ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన ఆఫీసుకే వచ్చేసింది. మరి ఒకసారి కస్తూరి కాలేజీ ముఖ్య అధికారిగా ఉండి పరీక్షలు నిర్వహించవలసి ఉంది. పరీక్ష హాలులో అంతా సిద్ధంగా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. ఎదురుగుండా సీలు వేయబడ్డ ప్రశ్నాపత్రాలు ప్యాకెట్లు ఉన్నాయి. కస్తూరి సీలు విప్పి ప్రశ్నాపత్రాలను 25 పంచారు. ఇంతలో అక్కడ ఒకటే కలకలం. ఆ రోజు టైం టేబుల్ ప్రకారం వారికి గ్రేట్ బ్రిటన్ చరిత్ర గురించి పరీక్ష జరగవలసి ఉండగా కస్తూరి వాళ్లకు పంచిన పత్రాలు భారతదేశ చరిత్రకు సంబంధించినవి. గబగబా వాళ్ల చేతుల్లోంచి ఆ ప్రశ్నాపత్రాలు లాగేసుకుని సరైన ప్యాకెట్లు తీసి వణుకుతున్న వేళ్లతో సీలు విప్పి ఆ రోజు పరీక్షకు సంబంధించిన పత్రాలను పంచి తన ఆఫీస్ గదిలోకి వెళ్లి తలుపులు మూసి స్వామి పటం ముందు నిలబడి, చాలా పెద్ద తప్పు జరిగింది, నా వల్ల ఎందుకంత తప్పు జరగనిచ్చావు అని ఏడవసాగారు. భారతదేశ చరిత్ర గురించి పరీక్ష ఇంకా 6 ఉండగానే కస్తూరి ఆ పరీక్ష పేపర్లు ముందే ఇచ్చేశారు. ఇప్పుడు అసలు సమయానికి ఆ పరీక్ష యథాప్రకారం జరగాలంటే హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు అందరూ కలుసుకోవాలి. అందరూ కలిసి కొత్త ప్రశ్నాపత్రం తయారు చేయాలి. దాన్ని అచ్చువేయించి ఆ ప్రశ్నాపత్రాలను 15 కేంద్రాలకు పంపాలి. ఇదంతా 5 రోజుల్లాగా జరగాలి. ఏమాత్రం సాధ్యం కాని పని.
మళ్ళా సుమారు 15 రోజుల తర్వాత పరీక్ష పెట్టాలంటే అభ్యర్థులను, అధికారులను అందరినీ మళ్లీ పరీక్షా కేంద్రాలకు రమ్మనాలి. అంటే ఇదంతా పెద్ద దుమారం రేకెత్తిస్తుంది. పైగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. స్వామి, ఇప్పుడేమిటి దారి అని ఆయన ఆవేదనంతా వెళ్లబోసుకున్నారు. ఆ రాత్రి రైలులో బయల్దేరి 7 గంటలకు మైసూరు చేరుకుని తిన్నగా రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లి తన గోడంతా విన్నవించుకున్నారు. రిజిస్ట్రార్ గారు కస్తూరికి చిరకాల మిత్రుడు. ఆయన చాలా వరకు కస్తూరి భయాన్ని పోగొట్టాడు. హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు ఇద్దరూ ఇక్కడే ఉన్నారని, వారిని మీరు కలుసుకోవచ్చని చెప్పాడు. ప్రభుత్వ ముద్రణా కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్లు 2 గంటల్లోపు ప్రశ్నాపత్రం తయారు చేసి ఇస్తే రాత్రికల్లా అచ్చువేసి ఇస్తామని చెప్పారు. కాని ఇవన్నీ జరగడానికి ముందు కస్తూరి వైస్ ఛాన్సలర్ను కలవాల్సి ఉంది. నూతన విద్యా ప్రణాళిక, పాలకవర్గంలో జరపబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి చర్చించబోయే సమావేశంలో వైస్ ఛాన్సలర్ పాల్గొంటున్నారు. కాబట్టి మరునాటి ఉదయం 10:30 వైస్ ఛాన్సలర్ను ఆయన ఇంటి వద్ద కలవమని రిజిస్ట్రార్ సలహా ఇచ్చారు. సభలో జరిగిన దుస్సంఘటన వల్ల చెదిరిపోయిన మనసుతో ఇంటికి చేరుకున్న వైస్ ఛాన్సలర్ వరండాలోకి రాగానే కస్తూరిని చూసి, ఏమిటి విశేషాలు అని అడిగారు. కస్తూరి ఆయనతో, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను అని అన్నారు. విద్యార్థుల మూలంగానా అని వైస్ ఛాన్సలర్ అడిగారు. కస్తూరి, లేదండి, ఇది నా స్వయం కృతాపరాధమే అని అన్నారు. దాంతో ఆయన తేలికబడి సంతోషంగా కస్తూరితో చేయి కలుపుతూ, చాలా సంతోషంగా ఉంది, ఇన్నేళ్లగా మీరు దావణగిరి విద్యార్థులను ఎంతో చక్కని క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉంచారు, ఇక్కడ విద్యార్థులను చూశారుగా ఎంత అల్లరి పెట్టారో అని కస్తూరి చెప్పిన విషయమంతా విని, మీరేమీ విచారించకండి కస్తూరి, ఎంతో బాగా క్రమపద్ధతిలో ఉండే పెద్ద పెద్ద సంస్థలలోనే ఇటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మీ విద్యార్థులందరినీ మీ అధికారంలో, క్రమశిక్షణలో ఉంచినన్నాళ్లు మీరు ఎటువంటి పొరపాటు చేసినా నేనేమీ పట్టించుకోను అని రిజిస్ట్రార్ను లోపలికి పిలిచారు. జరగవలసిందంతా చూసుకోమని ఆయనను ఆదేశించారు. ఇంకా ఆందోళనగా ఉన్న కస్తూరిని చూసి వైస్ ఛాన్సలర్ ప్రోత్సాహకరంగా కస్తూరి భుజాన్ని చరుస్తూ, కానివ్వండి కస్తూరి గారు, ఇంకా సంతోషంగా ఉండండి, ఊరికే దిగులు పడకండి, ఉల్లాసాన్ని, మీ సహజ హాస్య ధోరణిని పోగొట్టుకోకండి, ఆకాశం ఏమీ కింద పడిపోలేదు అని ధైర్యం చెప్పారు. ఆ తర్వాతి రోజు కస్తూరి ప్రశాంతి నిలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. స్వామి లోపలికి రమ్మని ఆదేశించారు. కస్తూరి స్వామితో, స్వామి, ఇంక నేను కాలేజీ ప్రిన్సిపాల్ గా కొనసాగలేను, అది నాకు పెద్ద భారంగా అని అంటూ ఉండగా స్వామి మధ్యలో ఆపి, నిజానికి ఇప్పుడసలు ఏమైందని నాకు అంతా తెలుసు. ఒక ప్యాకెట్కి బదులు మరొక ప్యాకెట్ను తెరిచి ప్రశ్నాపత్రాలను పంచేశావు. నా పటం ముందు నిలబడి బాగా ఏడ్చావు. నాకు అంతా తెలుసు, అది కూడా నీ ఆఫీస్ గదిలో. సరేనా, పర్వాలేదు, నీ పై అధికారి నిన్ను ఆప్యాయంగా వెన్నుతట్టి పంపించాడు కదా, నాకు తెలియదా, నువ్వు తప్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు కదా, నేనెప్పుడూ నీ వెన్నంటే ఉన్నాను, ధైర్యంగా ముందుకు పో అని అన్నారు. తరువాత 1954 పదవీ విరమణ చేశాక సంవత్సర కాలానికి చెందిన మొత్తం పింఛను ఒకేసారి చేతికి అందిన విషయం కస్తూరి స్వామికి చెప్పగానే స్వామి వారిని హరిద్వార్ కాని ప్రయాగ, గయా మొదలైన ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాలను దర్శించడమ్మని ఆదేశించారు. అమ్మనూ భార్యనూ కూడా తీసుకుని వెళ్లమని చెప్పారు. మొత్తం 3 టిక్కెట్లను కొను, వాటితో 4 ప్రయాణం చేద్దాం అని అన్నారు. ఉత్తర భారతదేశ ప్రయాణం మొత్తం స్వామి కస్తూరి వెంట ఉండి తను కూడా వారితో ఎల్లప్పుడూ ఉన్నాననే అనుభూతులను ఎన్నటినో ప్రసాదించారు. ప్రయాణం ముగించుకుని బెంగళూరు వచ్చాక కస్తూరి కొడైకెనాల్లో ఉన్న స్వామికి ఉత్తరం రాశారు. దానికి స్వామి ప్రత్యుత్తరం రాస్తూ అందులో ఇలా పేర్కొన్నారు. స్వామి ఎల్లప్పుడూ నీవెంటే ఉండగా ఆలస్యం కాని, అసంతృప్తి గాని, అపాయం కాని నీ ప్రయాణాన్ని ఎందుకు బాధిస్తాయి? నా నామం నా రూపం కంటే వేరైనది కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించినా, జ్ఞాపకం చేసుకున్నా, విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది అని ఆశీర్వదించారు. కస్తూరి స్వామిని తరిగిపోని దయకు ప్రతిరూపంగా వర్ణిస్తారు. 1954 కస్తూరికి స్వామి ప్రశాంతి నిలయంలో స్థిర నివాస యోగాన్ని ప్రసాదించారు. స్వామి నివాసము, ప్రార్థనా మందిరము అయిన ప్రశాంతి నిలయానికి 20 గజాల దూరంలో కుడివైపు వరుసగా ఏర్పాటు చేయబడిన 8 ఇళ్లలో ఒకటి కస్తూరికి ఇవ్వబడింది. కస్తూరి
అక్కడ నివసిస్తున్న కాలంలో స్వామి ఏ విధంగా వారందరితో గడిపారో, అందరి ఇళ్లలోకి ప్రవేశించి ఏ విధంగా కలియతిరిగేవారో, అందరి తప్పులను సరిదిద్దుతూ సరియైన మార్గంలో ఎలా నడిపేవారో చక్కగా తన స్వచరిత్రలో వివరించారు. వారి ఇండ్ల వరుసకు స్వామి బృందావనం అని పేరు పెట్టారు. కృష్ణావతారంలో స్వామి గోపాల బాలులతో, గోపికలతో ఆడి పాడి అందరికీ అద్వితీయమైన అనుభూతిని ఏ విధంగా అందించారో, సరిగ్గా ఇప్పుడు సత్యసాయి అవతారంలో ఆ విధంగా అందరినీ ఆనంద పరవశులుగా చేసే ప్రదేశానికి అదే పేరు పెట్టడంలో వింతేమి ఉంటుంది? కస్తూరి కుటుంబం స్వామి కోసం వెనకవైపు చూస్తూ ఉంటే స్వామి ముందువైపు నుండి వచ్చేవారు. దక్షిణం వైపు చూస్తూ ఉంటే ఉత్తరం వైపు నుండి వచ్చేవారు. పక్కింట్లో పచార్లు చేస్తున్న స్వామి మనింటికి ఎప్పుడు వస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా వెనకగా వచ్చి కస్తూరి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో అంటూ తీయని ఆశ్చర్యంతో తన్మయత్వానికి లోను చేసేవారు. స్వామి ప్రశ్నకు కస్తూరి తన ఆనంద భాష్పాలతో సమాధానమిచ్చేవారు. ఇవన్నీ 60 ఏళ్ల భక్తునితో 30 ఏళ్ల భగవంతుడు ఆడే వింత ఆటలు. కస్తూరికి, ఆయన కుటుంబానికి ఆ సమయంలో స్వామి ఎన్నో మధురానుభూతులను అందించారు. స్వామి కర్ణాటక సంగీత కీర్తనలను పాడుతూ, వడివడిగా అడుగులు వేస్తూ అందరి ఇళ్లలోకి తిరుగుతూ, ఆ రోజు వారు ఏమి వంటలు చేశారో చూస్తూ, మధ్య మధ్యలో హాస్యపు జలులలో వారిని తడిపేస్తూ అందరినీ అమితంగా అనుగ్రహిస్తూ ఉండేవారు. స్వామి సన్నిధిలో స్వామి చేసే అసాధారణమైన అద్భుతమైన సంఘటనలను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించగలిగే అదృష్టం కస్తూరికి దక్కింది. దసరా నాడు స్వామి చేసే విభూతి కుంకుమ అభిషేకాలు అద్భుతంగా ఉండేవి. కృష్ణాష్టమి నాడు కృష్ణ విగ్రహానికి బంగారు నగలతో స్వామి స్వయంగా చేసే అందమైన అలంకరణ వంటివి ఎన్నిటినో కస్తూరి ప్రత్యక్షంగా చూసి ఉన్నారు. అంతేగాక వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రావతి నదీ ఒడ్డున కూర్చుని భక్తులచే భజన చేయించేవారు. అప్పుడు స్వామి చేతి వేళ్ల కొసల నుండి స్రవించే అమృతాన్ని అక్కడ ఉన్న అందరి భక్తులతో పాటు స్వీకరించే అవకాశం కస్తూరికి పలుమార్లు దక్కింది. శివరాత్రి సమయంలో స్వామి శరీరం నుండి వరసగా ఉద్భవించే శివలింగాలను చూడగలిగే మహద్భాగ్యం మరియు స్వామి పుట్టినరోజునాడు స్వామికి నలుగు పెట్టే అవకాశం కస్తూరికి ఆయన భార్యకు దక్కడం నిజంగా కస్తూరికి స్వామి ప్రసాదించిన ఒక వరం. ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలకు సాక్షిభూతుడయ్యే మహా అవకాశం కస్తూరికి అనుగ్రహింపబడింది. 1956లో నూతనంగా స్థాపించబడిన బెంగళూరు ఆకాశవాణి కేంద్రంలో ఆ ప్రాంతీయ భాష అయిన కన్నడ కార్యక్రమ నిర్వాహకునిగా పదవీ బాధ్యతలను స్వీకరించమని కస్తూరిని ఆహ్వానిస్తూ ఒక ఆహ్వానం వచ్చింది. స్వర్గధామం లాంటి ప్రశాంతి నిలయంలో లంగరు వేసుకుని హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్న కస్తూరికి ఆహ్వానాన్ని స్వీకరించడానికి మనస్కరించలేదు. కాని దానికి స్వామి అంగీకరించలేదు. నీ ప్రతిభా సామర్థ్యాలు వ్యర్థం కావడానికి వీలులేదు. అవి ప్రయోజనకరంగా వినియోగింపబడాలి. అక్కడ నీవు ఏ పనికైతే పిలువబడ్డావో అది కూడా నా పనే. నువ్వు ఎవరికో సేవ చేయాలనుకుంటున్నావా? లేదు లేదు, నేను కాక ఇతరులనేవారు ఎవ్వరూ లేరు. అన్ని ఉద్యోగాలు నాకోసమే, నాతోనే అని స్వామి కస్తూరిని వెతుక్కుంటూ వచ్చిన ఆ పదవీ బాధ్యతలను చేపట్టమని ఆదేశించారు. ఆలిండియా రేడియోకి ఆకాశవాణి అని మొదట్లో నామకరణం చేసిన కస్తూరి తిరిగి ఆకాశవాణిలో పనిచేయడం ప్రారంభించారు. ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలకు నాంది పలికారు. తన ఆధ్వర్యంలో ఆకాశవాణి కార్యక్రమాలను మరింత ఆహ్లాదంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఏమాత్రం అవకాశం వచ్చినా స్వామి సన్నిధికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే స్వామి ఎంతో దయతో ఆయనతో పాటు ఢిల్లీ, ఋషికేష్, బృందావనం మరియు కాశ్మీర్ పర్యటించే మహద్భాగ్యాన్ని కస్తూరికి అనుగ్రహించారు. ఈ పర్యటన ముగిశాక స్వామి కస్తూరికి షష్ఠీపూర్తి ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. బుక్కపట్నం నుంచి పురోహితుణ్ణి, మైసూర్ నుంచి వాయిద్య కళాకారులను పిలిపించారు. ఆలిండియా రేడియో నుండి అభిమానులు, స్నేహితులు బెంగళూరు నుంచి వచ్చారు. ఆ రోజు స్వామి తన పదకమలాలు రజత కమలంలో ఉంచి పుష్పాలతో, సహస్రనామాలతో పూజించడానికి అనుమతిని అనుగ్రహించారు. తరువాత స్వామి తన హస్తచాలనంతో కస్తూరికి ఒక పతకాన్ని, ఆయన భార్యకు మంగళసూత్రాన్ని సృష్టించి బహూకరించారు. కస్తూరి ఆ మంగళసూత్రాన్ని ఆయన భార్య మెడలో కడుతూ ఉండగా సర్వజగద్రక్షుడైన స్వామి వారి వద్ద నుంచుని
కస్తూరి భార్య తలపై తన కుడిచేతినుంచగానే పసుపు కుంకుమ కలిగిన అక్షింతలు వర్షింపబడ్డాయి. తర్వాత మరికొంతకాలం ప్రతిభావంతునిగా ఆకాశవాణిలో పనిచేశాక కస్తూరికి ఎప్పుడెప్పుడు తిరిగి ప్రశాంతి నిలయానికి వెళ్లిపోయి పరమపావన పెన్నిధి అయిన స్వామి పాదాల వద్ద గడపాలా అని ఉవ్విళ్లూరేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. స్వామి ఒకసారి బెంగళూరులోని విఠలరావు గారింటికి వేయించేసినప్పుడు అక్కడ వేచియున్న కస్తూరిని చూసి ఆయన భుజంపై చేయివేస్తూ, ఇంక నీకు పుట్టపర్తిలో కావలసినంత పనుంది, ఒక మాసపత్రిక త్వరలో ప్రారంభింపబడుతోంది, ఏం పేరో ఊహించు చూద్దాం అని అన్నారు. దానికి సంకల్పించిన పేరు సనాతన సారథి అని స్వామి వెల్లడించారు. స్వామి చేతిలోని దివ్యమైన పనిముట్టు, సాయ సందేశవాహిని జనబాహుళ్యానికి తెలియజేసే ఈ మాసపత్రిక మరో ప్రతిభావంతమైన పనిముట్టును స్వామి వద్దకు చేర్చింది. స్వామి పాదాల వద్ద నివసించే భాగ్యం కోసం తపిస్తున్న కస్తూరికి సనాతన సారథికి సంపాదకునిగా పనిచేయడం నిజంగా స్వామి ప్రసాదించిన మహోన్నతమైన వరం.

ఇంతవరకు మీరు స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క రెండవ భాగాన్ని విన్నారు. మూడవ భాగాన్ని మధ్యాహ్న కార్యక్రమాలలో వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.

0: సాయి కుల్వాన్ సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారాల అనంతరం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలకు తిరిగి స్వాగతం. సహానుభూతి అంటే షేరింగ్ అండ్ కేరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి షేరింగ్ అండ్ కేరింగ్ గురించి ఏం చెప్తుందో విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, మన మధ్య తిరుగాడే కరుణామృతమూర్తి శ్రీ శ్రీ శ్రీ పరతీశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. ఉన్నది పంచుకో, సానుభూతి పెంచుకో. దీన్ని ఇంగ్లీష్లో షేరింగ్ అండ్ కేరింగ్ అంటారు. షేరింగ్ అండ్ కేరింగ్ అనేది అద్భుతం, అది అమోఘం. మన పనులకు మంచి ముగింపు ఎలా అవుతుంది? ఇతరుల మేలు మీద మనం గురిపెట్టాలి. దాంట్లో నుంచి వచ్చే ఆనందం మరే ఇతరమైన దాంట్లోనూ పోల్చుకోలేము. ఇతరులు ఎంతో సంతోషపడతారు. ఎప్పుడైతే మన ప్రక్కవారు ముందు, ఆ తరువాతే మనం అనుకుంటామో, అప్పుడే మనం గెలిచినట్లు. మనం పుచ్చుకున్న దాంతో జీవితం గడుస్తుంది. మనం ఇచ్చుకున్న దాంతో జీవితం ఫలిస్తుంది. మనకు జరిగిన కీడును మరచిపోవాలి. మనకు జరిగిన మేలును ఎప్పుడూ గుర్తించుకోవాలి. మహారాష్ట్ర దేశానికి చెందిన ఏకనాథుడు మహాభక్తుడు. అతను ఒకసారి తన శిష్యులందరితో కలిసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి అతి పవిత్రమైన గంగాజలమును రామేశ్వరానికి మోసుకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో ఒక గాడిద ఎండకు నోరు తెరచి గిలగిలా కొట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంది. దాన్ని చూసిన ఏకనాథుడు ఆ గంగాజలాన్ని గాడిద నోట్లో పోశాడు. దీన్ని చూసిన శిష్యులందరూ, అదేమిటి స్వామి, పవిత్ర గంగాజలమును గాడిద నోట్లో పోశారేమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఏకనాథుడు, భగవంతుని దృష్టిలో అంతా ఒక్కటే. మీకు అది మీ కంటికి గాడిదిగా కనిపించినా, నా కంటికి రామలింగేశ్వర స్వామి ద్రాహం తీర్చమని అడిగినట్లు అనిపించింది. నేను చేసినది ఎంతో అతి పవిత్రమైన కార్యము అని తెలిపాడు. పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు పైన ఒక కాకమ్మ ఒంటరిగా నివసించేది. ఆ ఒంటరితనం భరించలేక కాకమ్మ వాళ్ళ అవ్వను, అవ్వా అవ్వా, నాకు చాలా మంది స్నేహితులు కావాలంటే నేనేమి చేయాలి అని ప్రశ్నించింది. అప్పుడు అవ్వ నవ్వి, పిచ్చిదాన, నువ్వు అందరినీ ప్రేమించి అందరికీ సహాయపడుతూ ఎవరినీ బాధించకుండా ద్వేషించకుండా ఉంటే అందరూ నీ స్నేహితులే అవుతారు అని అన్నది. అప్పటి నుంచి కాకమ్మ ప్రేమను పంచుతూ సహాయం చేస్తూ ఉండేది. రామచిలుకలు, కోయిలమ్మలు, పాలపిట్టలు, ఆస్ట్రిచ్, వడ్రంగిపిట్ట, కొంగ, బాతు, గ్రెద్ద, ఇంకా ఎన్నో రకరకాల నీటి పక్షులతో కలిసి ఆనందంగా నివసించేవి. ఆ పిట్టలన్నీ ఆహారం కోసం వెళ్ళినప్పుడు వాటి చంటి బిడ్డల్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా మంచి మాటలు చెప్పేది. ఒకరోజు ఒక వేటగాడు నెమలిని తరుముకుంటూ వస్తే ఆ నెమలి పారిపోయి మర్రి చెట్టు కిందకు వచ్చింది. అప్పుడు కాకమ్మ నెమలిని చూసి ధైర్యం చెప్పి ఓదార్చి ఆదరించి ఇంటికి రమ్మంది. అప్పుడు నెమలమ్మ తాను అందం కలిగినదని కాకమ్మను అసహించుకొని ద్వేషించింది. అప్పుడు మిగతా పక్షులన్నీ, నీవు నీ అందం చూసుకొని గర్వపడుతున్నావా? నీవు కాకమ్మలాగా అందరినీ ప్రేమించగలవా? పోనీ మా అందరిలాగా అన్ని పనులు చేయగలవా అని ప్రశ్నించాయి. అప్పుడు నెమలి బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరింది. అప్పుడు కాకమ్మ, మన మధ్య క్షమాపణలేమిటి? వద్దు, మనమంతా ఒక్క గూడి పిట్టలమే అని అందరికీ నచ్చ చెప్పి అందరినీ ఆదరించింది. ఒకసారి శ్రీకృష్ణుడు సూరదాసుని, నీకేమి కావాలి అని అడిగాడు. పోనీ, నీవు నా దాసుని అవుతావా అని ప్రశ్నించాడు. అప్పుడు సూరదాసు, స్వామి కృష్ణ, నేను నీ దాసుడునైతే నాకు అహంభావం రావచ్చు. నేను నీ దాసునై నేను చేసే సేవ మాత్రమేమున్నది. నీకు సేవ చేయటానికి భక్తి, శక్తి, సామర్థ్యములు, సదుపాయములు గల జనులు కావాల్సినంత మంది ఉన్నారు. కాని ఏ దారి లేక సహాయం కావలసిన నీ దాసానుదాసులున్నారే, వారికి దాసునిగా సహాయం చేసుకుంటూ నా ప్రేమను పంచుకునే భాగ్యం నాకు ప్రసాదించండి స్వామి అని అన్నాడు. ఈ కథ చెబుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన భగవాన్ బాబా వారు ఇలా అన్నారు, మీరు కూడా సూరదాసులాగా సేవాభావంతో అంత పవిత్రంగా స్వార్థరహితంగా సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ సహాయ సహకారములందిస్తూ మీ ప్రేమను పంచుతూ ఉంటే అదే మిమ్మల్ని నా దగ్గరకు చేర్చే మార్గము. భారతీయ సంస్కృతిలో భగవన్నామము చేస్తూ మనకున్నంతలో ఇతరులతో ఆనందంగా పంచుకోవటమే మన పండుగల ప్రాధాన్యత. దానము, దయ, దమము. స్వామి ఒకసారి చెబుతూ, నేనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాను, అడగకుండానే అందరికీ నా చేయి ఎప్పుడూ ఉపకారం చేస్తూనే ఉన్నది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. భూమాత మనందరి మేలు కోరటం వలన ఇరుసులేకపోయినా మనందరి కొరకు ఇరుసు లేకుండా గుండ్రంగా తిరగగలుగుతోంది. కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలసిమెలసి చెలిమి తోడ తెలివిగా జీవించుదాం, కలసిమెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం. జై సాయిరాం.
2: వివేక్, నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి చెప్పినది విన్నాక ఒక మాట చెప్పాలనిపిస్తోంది. షేరింగ్ అండ్ కేరింగ్ విషయంలో భగవాన్ బాబాయే మనకి ఆదర్శం. స్వామి భక్తులకు లడ్డూలు, పళ్ళు స్వయంగా ఇచ్చేవారు. కాని చక్రాల కుర్చీకి పరిమితమైన తర్వాత ఒకరోజు ప్రసాదంగా యాపిల్స్ తెచ్చారు. అవి చాలా పెద్దగా బరువుగా ఉన్నాయి. కాని వాటిని పంచడానికి స్వామి సందేహిస్తుంటే స్వామి ఇబ్బంది పడుతున్నారు అనుకున్నారు సహాయకులు. సర్వజ్ఞులైన స్వామి, బంగారు, నాకు ఇబ్బంది కలగడం కాదు, నేను యాపిల్స్ విసిరినప్పుడు వారు అందుకోలేకపోతే వారికి దెబ్బ తగులుతుందని ఆలోచిస్తున్నాను అన్నారు. కేరింగ్ అనే దానికి ఇంతకన్నా చక్కని ఉదాహరణ ఇంకేముంటుంది?
3: బాగా చెప్పావు యశోధర్. మనమిప్పుడు మరొక నాటిక విందాం. నాటిక పేరు నాల్గవ రాజు. దయగల మంచి మనస్సుతో కష్టాలలో ఉన్న వారికి మనం ఏమిచ్చినా అది అందరిలో ఉండే భగవంతుడే అందుకుని ఆశీర్వదిస్తాడని ఈ బైబిల్ గాథ చెప్తుంది. నాల్గవ రాజు నాటిక సమర్పణ, నిజామాబాద్ బాలలు.

0: సాయిరాం మోక్ష.
1: సాయిరాం కార్తికేయ.
0: భగవాన్ ఉపదేశించిన తారక మంత్రం లవ్వాల్ సర్వాల్.
1: సేవ చేస్తే నేను చింతనుంటానని అభయమిచ్చారు.
0: సేవ చేస్తే తరిస్తారని కూడా చెప్పారు.
1: ఆ మాట నిజం. యుగాలు గడిచినా దైవ వాక్కు నిత్య సత్యం. అందుకు బైబిల్లోని నాలుగవ రాజు గాదే నిదర్శనం.
0: నాలుగవ రాజా జీసస్ జననవార్త తెలిసి ఆయనను చూసేందుకు ముగ్గురు జ్ఞానులైన రాజులు వెళ్లారని విన్నాను. కానీ ఈ నాలుగవ రాజు గురించి ఎప్పుడూ వినలేదే.
1: నువ్వే కాదు సోదరా, ఆయన గురించి చాలా మందికి తెలియదు. అందుకే ఈ రోజు రేడియో సాయి నాలుగవ రాజు గాథను నాటికగా అమలచి అందిస్తోంది. అయితే ముందు కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి.
0: త్వరగా చెప్పు, నాకు నాటిక వినాలని ఆతృతగా ఉంది.
1: పూర్వం పర్షియా దేశంలో ఎగ్బటానా అనే నగరంలో ఆర్తబాన్ అనే జోరాస్ సమాజానికి చెందిన జ్ఞాని ఉండేవాడు. అటువంటి వారిని మాగీ అని పిలిచేవారు. మాగీలు జ్యోతిష శాస్త్రం వైద్యం తెలిసిన వారు. మంచిని వెలుగును అంటే జ్ఞానాన్ని అన్వేషించడమే జీవిత లక్ష్యంగా నమ్మేవారు.
0: దేశకాలాలు మారిన జ్ఞానులందరి ధ్యేయం ఒక్కటేనన్న మాట.
1: బాగా చెప్పావు. ఇక మళ్లీ కథలోకి వస్తే, జ్యోతిష శాస్త్రం ఆధారంగా ఆర్తబాన్ మరో ముగ్గురు మాగీలు, ఐ మీన్ జ్ఞానులు, భగవంతుని కుమారుడు ఇజ్రాయెల్ దేశంలో జన్మిస్తాడని తెలుసుకున్నారు. దేవుని కుమారుడైన జీసస్ జనన వార్త తెలియగానే మాగీలు ఆయనను చూడాలని ఆత్రపడ్డారు. నేను మిమ్మల్ని త్వరలో వచ్చి కలుస్తాను, మీరు బయలుదేరండి అని ఆర్తబాన్ చెప్పడం వల్ల మిగిలిన ముగ్గురు మాగీలు ముందు బయలుదేరి వెళ్లారు.
0: ఆగాగో, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లాంటివి లేవు కదా, ఆర్తబాన్ తన స్నేహితులను ఎలా కలుసుకుంటాడు?
1: యూ సిల్లీ, అదేమంత గొప్ప విషయం. నిమ్రాడ్ గుట్ట ప్రాంతంలో ఉన్న ఏడు గోళాల దేవాలయం వద్ద కలుసుకుందామని వాళ్ళు ముందుగానే అనుకున్నారు. అంతే. సరే, మనమిక్కడ మన కబుర్లు ఆపి నాటకం విందాం. అదిగో చూడు, ఆర్తబాన్ రాజు ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు.

0: నాన్నగారు, మీరు ఊరు వెళ్తున్నారట, ఎక్కడికి?
1: అవును కుమార్డో, జెరూసలేం వెళుతున్నాను. నేను వెంటనే బయలుదేరాలి. జెరూసలేము ఇక్కడకు చాలా దూరాన ఉంది.
0: దూరంగానా? ఎంత దూరం?
1: ఇక్కడ నుంచి పశ్చిమ దిశగా చాలా రోజుల పాటు ప్రయాణం చేయాలి. దారిలో నదులు, ఎడారులు దాటాలి.
0: అక్కడ ఏముంది?
1: అక్కడొక చిన్నిరాజు జన్మించాడు. ఆయనను చూడడానికి వెళుతున్నాను.
0: మీరే కదా రాజు? అందరు మిమ్మల్ని ఆర్తబాన్ మహారాజు అని పిలుస్తారు కదా.
1: నేను ఈ దేశానికి మాత్రమే రాజును నాయన. ఆయన విశ్వానికే రాజు, రారాజు.
0: అవునా? మరి ఆ రాజు పుట్టినట్లు ఎవరు చెప్పారు? మీకెలా తెలుసు?
1: అదిగో ఆ కిటికీలోంచి ఆకాశాన్ని చూడు, అక్కడొక నక్షత్రం కనిపిస్తోంది. ఏం కనిపించిందా?
0: అవును నానా, ఉంది. అబ్బా, ఎంత పెద్ద నక్షత్రమో, తల తల మెరిసిపోతోంది.
1: ఆ నక్షత్రం కనిపించిన చోట రాజాదిరాజు పుడతాడని జ్ఞానులు చెప్పారు. ఆయనను దర్శించుకోవడానికి నా మిత్రులైన ముగ్గురు జ్ఞానులు అప్పుడే బయలుదేరారు కూడా. నేను కూడా వారిని కలుసుకుని ఆ దేవుడి కుమారుడిని చూసి వస్తాను.
0: దేవుని కుమారుడా?
1: అవును కుమార్డో, మనుషులను ఉద్ధరించడానికి, ప్రేమ మార్గంలో నడిపించడానికి దేవుడే ఆయనను మన కోసం పంపించాడు. అదిగో ఆ గూటిలో ఉన్న పెట్టెనిలా తీసుకురా.
0: అలాగే. ఇందులో ఏముంది నాన్నగారు?
1: రారాజును దర్శించినప్పుడు నజరానాగా సమర్పించడానికి కానుకలు తీసుకెళ్తున్నాను.
0: ఇదేమిటి? ఇందులో మూడు రాళ్లున్నాయంటే ఇవ్వేం కానుకలు?
1: చిన్న పిల్లవాడివి, నీకింకా వాటి విలువ తెలియదు. ఇలా చూడు, వీటిలో వినీలాకాశంలా మెరుస్తున్నది నీలమణి, అస్తమిస్తున్న సూర్యునిలా ఎర్రగా ఉన్నది కెంపు, కొండ కొమ్మున మంచులా తెల్లని కాంతితో ఉంది చూడు, అది ముత్యం. ఇవి ఎంత విలువైనవో తెలుసా? వీటిని సంపాదించడానికి నా ఆస్తిలో చాలా భాగం అమ్మివేశాను.
0: అబ్బా, అంత విలువైనవి కానుకగా ఇచ్చేస్తారా?
1: అవును నాయన, వీటికన్నా ఎన్నో రెట్లు విలువైనవి ఆయన మనకు ఇవ్వనున్నారు. అది విలకట్టలేని డిక్వార్డో. అర్ధరాత్రి కావస్తోంది, ఇక పోయి పడుకో. నేను రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను. నేను తిరిగి వచ్చే వరకు బుద్ధిగా మసలుకో.
0: అలాగే నా

0: అబ్బా దాహం దాహం.
1: ఎవరున్నాయినా నువ్వు ఇలా దారికడ్డంగా పడుకున్నావేమిటి?
0: అబ్బా దాహం, నీరు నీరు.
1: ఎవరంటే చెప్పవేమిటి? పోన్లే, నీరు కావాలంటున్నావు కదా, ఇస్తా నాగు. అరే ఇతని ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. మనిషిని చూస్తే చాలా రోజులుగా ఇలా పడున్నాడనిపిస్తోంది. పాపం, ఇదిగో బాబు ఈ నీరు తాగు, నేను వెళ్ళాలి. ఏది నోరుతెరు, మెల్లగా మెల్లగా.
0: నాయనా, గుక్కెడు నీలిచ్చి నా ప్రాణం నిలబెట్టావు, నన్ను వదిలిపోకు. నీకు పుణ్యముంటుంది, బీదవాడిని కాస్త సాయం చేసి వెళ్ళు.
1: ఇతన్ని చూస్తే రేపో మాపో చనిపోయేలా ఉన్నాడు, కాని ఇతని కోసం ఆగిపోతే నా మిత్రుల్ని కలుసుకోలేను. ఇప్పుడేం చెయ్యడం? సాయం కోసం అడుగుతున్న ఈ మనిషిని ఈ స్థితిలో వదిలి ఎలా వెళ్ళను?
0: బాబు మాట్లాడవేం బాబు, నాకు నా అన్నవారు ఎవరూ లేరు. కాస్త సాయం చేసి పుణ్యం కట్టుకోనాయనా.
1: నీకేం కాదులే, భయపడకు,
0: కాస్త సాయం చేసి వెళ్ళు.
1: ఇతన్ని చూస్తే రేపో మాపో చనిపోయేలా ఉన్నాడు, కాని ఇతని కోసం ఆగిపోతే నా మిత్రుల్ని కలుసు.

0: పుణ్యం కట్టుకో నాయనా.
1: నీకేం కాదులే, భయపడకు, కాస్త ఆగు. నా దగ్గర నీకు పనికొచ్చే మందులున్నాయి, అవి తీసి ఇస్తాను. అలాగే తినడానికి రొట్టెలు, తాగడానికి నీరు కూడా ఇస్తాను. నీకవి 10 రోజుల వరకు సరిపోతాయి. ముందు ఈ మందులు వేసుకో.
0: నాయనా, నిజంగారు ఎంతో మంచివాడివి. ముక్కు మొహం తెలియని నా కోసం ప్రయాణమాపుకొని ఇన్ని రోజులు నా దగ్గరే ఉండిపోయావు అన్నట్లు నా పేరడిగావు. నా పేరు పరయ, కూటికి లేని నిరుపేదని. నీకు ప్రత్యుపకారంగా నేనేమి చేయగలను?
1: పర్వాలేదు పరయా, నువ్వు కోలుకున్నావు, నా శ్రమ వృధా కాలేదు. ఇక నాకు సెలవిస్తే జెరూసలేంకి నా ప్రయాణం కొనసాగిస్తాను.
0: ఓ, అయితే నువ్వు రారాజు దర్శనానికి వెళ్తున్నావన్నమాట. ఇప్పుడు నాకు నీ రుణం తీర్చుకునే అవకాశం దొరికింది. భవిష్యవాణి రారాజు బెతలెహాంలో జన్మిస్తాడని చెప్పింది. కనుక నీవు జెరూసలేం కాదు, బెతలెహాంకి వెళ్ళు. ఆర్తులను ఆదుకునే గుణమున్నా నీకు, దైవం తోడుంటాదులే. క్షేమంగా నీ గమ్యం చేరుకో.
1: ధన్యవాదాలు పరయా, నేను బయలుదేరుతాను.

0: అమ్మయ్యా, ఇన్ని రోజులకు నా మిత్రులు నా కోసం వేచి ఉంటామన్న ఊరు చేరుకున్నాను. ఇక్కడ వారు చెప్పిన సత్రం ఎక్కడుండబ్బా? ఎదురుగా కనిపిస్తున్నది అదే, కాని ఇదేమిటి? నా మిత్రుల జాడే లేదు, ఎక్కడికి పోయుంటారు? ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలో ఏమీ పాలు పోవడం లేదు. సరి, ఆ పెద్ద ఆయనను అడిగి చూద్దాం. అయ్యా, తమరెవరో తెలియదు, కాని అడగక తప్పడం లేదు. ఇక్కడ ముగ్గురు వృద్ధులుండాలి, మీకేమైనా తెలుసా?
1: అయ్యా, అడగాల్సిన వ్యక్తినే అడిగారు. నా పేరు సైమన్, ఈ సత్రం కాపలాదారుణ్ణి. నేను మీకోసమే చూస్తున్నాను. మీ మిత్రులు ఎవరైనా వచ్చి తమ గురించి వాకబు చేస్తే వారికి ఇమని ఈ చీటీ ఇచ్చి వెళ్లిపోయారు. ఇన్ని రోజులకు మీరు వచ్చారు, ఇదిగో చీటీ తీసుకోండి.
0: అయితే వాళ్ళు నా కోసం చూసి చూసి వెళ్లిపోయుంటారు, చీటీలో ఏముందో చూద్దాం. ఆర్తబాన్, నువ్వు బాబీలోన్ చేరుకొని అక్కడ నుంచి ఎడారి దాటిరా. పెద్ద ప్రయాణమే, చాలా రోజులు పడుతుంది. ముందు దండిగా తిండి నీరు సమకూర్చుకోవాలి, బలమైన కొత్త గుర్రాలు కొనుక్కోవాలి. అంత డబ్బు నా దగ్గర లేదే. బాబీలోన్ చేరుకోగానే నీలమని అమ్మేసి వచ్చిన డబ్బుతో అవన్నీ సమకూర్చుకోవాలి, తప్పదు. అమ్మయ్యా, ఎలాగైతేనే బెతులేయాం చేరాను, కాని ఏం ప్రయోజనం? నా మిత్రుల్ని కలుసుకోలేకపోయాను. వాళ్ళు ముగ్గురు దివ్య శిశువు దర్శనం చేసుకుని 3 రోజుల క్రితమే వెళ్లిపోయారట. ఈ సత్రంలో కాస్త సేద తీరి నేను కూడా రారాజు దర్శనం చేసుకుంటాను.
2: దయచేసి తలుపు తీయండి, త్వరగా తలుపు తీయండి.
0: ఎవరమ్మా నువ్వు?
2: అయ్యా, మీకు దండం పెడతాను, ముందు నన్ను లోపలికి రానివ్వండి, నా కొడుకు ప్రాణం కాపాడండి.
0: తప్పకుండా, నువ్వేం భయపడకు, ఇలా రా, ఇలా లోపలికి.

0: ఇంటికి వచ్చి కూర్చో.
1: ఆ,
0: ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? నీ కొడుకుకు వచ్చిన ఆపద ఏంటి?
2: అయ్యా, నా పేరు మిరియం. ఏమని చెప్పను, తొలి కానుపులో పుట్టిన బిడ్డలందరినీ చంపేయమని రాజు హిరోద్ ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ మేరకు సైనికులు ఉళ్ళ మీద పడి చంటి పిల్లలను చంపేస్తున్నారు. నేను నా బిడ్డ ప్రాణాలు రక్షించుకోవడం కోసం పారిపోతున్నాను. నా రాత బాగోక కొందరు సైనికుల కళ్ళ పడ్డాను. వారు వెంటబడి తరుముతుంటే తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. ఇక మీరే నాకు దిక్కు.
0: అదేమి అన్యాయం? ఈరోజు ఇంత ఘోరమైన పని ఎందుకు చేస్తున్నాడు?
2: రారాజు పుట్టి తన సింహాసనాన్ని ఆక్రమిస్తాడని జోస్యులు ఆయనకు భవిష్యవాణి చెప్పారు. వారు చెప్పిన మాటకు భయపడి పిల్లలందరినీ చంపేయమని హీరో సైనికులను పంపుతున్నాడు. ఆ విషయం రారాజు తల్లిదండ్రులు మేరీ జోసెఫ్ల చెవిన పడింది. వారు శిశువును వెంటబెట్టుకుని నిన్నటి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు.
0: ఏమన్నావు? రారాజును ఆయన తల్లిదండ్రులు తీసుకుని వెళ్లిపోయారా? అయ్యో, నేను ఇంత దూరం వచ్చింది ఈ మాట వినడానిక? మిరియం, దయచేసి చెప్పు, వారెక్కడికి వెళ్లారు? నేను రారాజును చూడాలి. చెప్పమ్మా, చెప్పు.
2: క్షమించండి, నా బిడ్డ మీద ఒట్టు. వారు ఎక్కడికి వెళ్లారో నాకు తెలియదు. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయే ఆత్రంలో నేను మరేమీ పట్టించుకోలేదు. అయ్యో దేవుడా, అదిగో ఆ పిశాచులు వచ్చేశారు. నన్ను నా బిడ్డను మీరే కాపాడాలి. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరే ఎలాగైనా కాపాడాలి.
0: ఆగు, ఏడవకు, ఆ పక్కగా పోయి దాక్కో. ఈలోగా ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.

0: ఇవ్వడా లోపల తలుపు తీ.
1: ఆ వస్తున్నా.
0: తలుపు వేసుకొని ఏం చేస్తున్నావు? ఏది ఆ పిల్లెక్కడా?
1: అయ్యా మీరు మహావీరులు, కాస్త నేను చెప్పేది వినండి. ఇదిగో ఇలా చూడండి, ఇది కోట్ల విలువ చేసే కెంపు. తమరు ఇది తీసుకుని ఆమెను విడిచిపెట్టండి.
0: మాట చూస్తే మర్యాదస్తుడిలా ఉన్నావు. సరే ఏది చూడని, విలువైనదే. సరే తలపేసుకో, పదండ్రా పోదాం. ఇక్కడ శిశువులెవరూ లేరు, పోదాం పదండి.
1: మిరియం వాళ్ళు వెళ్లిపోయారు, ఇక భయం లేదు, బయటకురా.
2: అయ్యా నా బిడ్డ ప్రాణం కాపాడారు, మీ మేలు మర్చిపోలేను.
1: నీకు సాయపడగలిగాను, కాని రారాజు కోసం తెచ్చిన కానుకల్లో రెండు పోగా ఇంకొక్కటే మిగిలింది. దేవుని కోసం ఉద్దేశించినది మానవుల కోసం వెచ్చించాను. ఆయన దర్శనం చేసుకునే అర్హత నాకు ఉందో లేదో.
2: అయ్యా ఒక పసిబిడ్డ ప్రాణం కాపాడారు, దైవ దర్శనానికి మీ వంటి వారే అర్హులు. మీకు తప్పక దర్శనమవుతుంది. దైవం మిమ్మల్ని చల్లగా చూసి మీకు మనశ్శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.

మడిలా దేశమంతా నీకోసమే అన్వేషిస్తూనే ఉన్నాను. నీకు నా మీద దయ రాలేదు. ఇప్పుడు శరీరంలో సత్తువ పోయింది, తిరిగే ఓపిక పోయింది.

0: నీకోసం ఎదురు చూస్తూ ఈ జెరూసలేంలోనే ప్రాణాలు వదిలిపెడతానేమో. ఏమిటి కలకలం, మళ్ళీ ఏము ఉపద్రవం వచ్చి పడింది? బాబు బాబు, ఒక్క క్షణమాగు. నీవెవరు? ఈ ఊరి వాడివా? స్థానికులకే ఊరిలో జరిగే విషయాలు బాగా తెలుస్తాయి, అందుకే అడిగాను. ఏమిటి నాయనా ఈ కలకలం? ఇక్కడ ఏం జరుగుతుందో ఈ ముసలాడికి కాస్త చెప్తావా?
1: ఏం చెప్పను, రోజు రోజుకి అరాచకం పెరిగిపోతోంది. మహానుభావుడైన ఒక వ్యక్తిని ఈరోజు సిలువ వేయబోతున్నారు.
0: సిలువ వేస్తున్నారా? అంత నేరం ఆయన ఏం చేశాడు?
1: పరలోక రాజ్యంలో ఉన్న తండ్రిని గురించి ప్రజలకు తెలిపాడు. పొరుగు వారిని ప్రేమించాలన్నాడు, పాపాలు చేయవద్దన్నాడు. తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కునే కాపరిలా దైవం దిక్కులేని వారిని అక్కునే చేర్చుకుంటాడని చెప్పాడు. ఎన్నని చెప్పను.
0: ఆయనే, అవును ఆయనే, సందేహం లేదు. ఆ మాటలలో కరుణ, తనను నమ్మిన వారి కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడడం చూస్తే ఆయనే అనిపిస్తోంది. నేను వెళ్ళాలి, సమయం మించిపోకముందే నా రారాజును చూడాలి, సిలువ వేయకముందే నా రారాజును చూడాలి. బాబు, ఇంకొక్క మాట చెప్పిపో, వారిని సిలువ వేసేది ఎక్కడా?
1: గొల్గొత్తా దగ్గర.
0: గొల్గొత్తా, గొల్గొత్తా, వెళ్తాను. ఎలాగై ఈ శిథిలమైన దేహాన్ని ఈడ్చుకుంటూనైనా గొల్గొత్తాకి పోతాను. ఆ యువతిని కాపాడినట్లే నా దగ్గర మిగిలిన ఈ ముత్యంతో నా రారాజును రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. వెళ్ళాలి, సమయం మించిపోకముందే వెళ్ళాలి.

0: అయ్యా కాస్త ఆగండి, నా మాట వినండి.
1: ఏ ముసలాడా, నేనెవరనుకుంటున్నావు? దళపతి మెసల్లా, దారికి అడ్డం రావడమే కాకుండా కాళ్ళు పట్టుకు కదలనియ్యవా? ఏం బతకాలని లేదా?
0: క్షమించండి,

0: చేసిన మాట ఒకటి వినండి. ఇదిగో నా చేతిలో ఉన్నది వెళ్ళలేని ముత్యం. మెస్సలా గారు, ఇది తీసుకొని ఆమె మీద దయచూపండి, ఆమెను వదిలేయండి.
1: ముత్యమా చూడని? అవును, నిజంగా ముత్యమే. దీని వెలుగు చూస్తేనే కళ్ళు బయలు కమ్ముతున్నాయి. తప్పకుండా మంచి పేరం కుదురుతుంది. ఒరేయ్, ఆ పిల్ల నమ్మితే ఏమస్తుందిరా? ఇదిగో మనకి అంతకన్నా విలువైన ముత్యం దొరికింది. అమ్మి సొమ్ము చేసుకుందాం, పండగ చేసుకుందాం. పదండి.
0: అమ్మయ్యా, వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు?
1: అయ్యా, తమరెవరో గాని నా పాలిట దేవుడే. నా పేరు స్లావియా, బానిసల కుటుంబంలో పుట్టాను. తమరు వారికి సుంకం ఇచ్చి నాకు స్వేచ్ఛనిచ్చారు. నేను జీవితాంతం బానిసగా మగ్గిపోకుండా కాపాడారు, కొత్త జీవితాన్నిచ్చారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను.
0: అంతలా నన్ను పొగడకు స్లావియా, నా కర్తవ్యం నేను చేశాను. ఏమైంది? నాకెందుకిలా మైకం కమ్ముకొస్తుంది? ఎవరు, ఎవరది? ఎవరో గాని కరుణ నిండిన గొంతుతో నన్నే పిలుస్తున్నారు. ఎంత మధురమైన కంఠం, వింటుంటే ఎంత హాయిగా ఉంది. వార్ధక్య భారం, దేహ బాధ అన్నీ మరుగున పడిపోయాయి. చూపు సరిగ్గా అనడం లేదు, కాని నా మనసు మాత్రం వచ్చినది నీవే అని చెప్తోంది. నీ వద్దకు రాలేని, నా వద్దకు నువ్వే వచ్చావా తండ్రి, నువ్వే వచ్చావా?
2: అవును ఆర్తబాన్, నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చాను.
0: ధన్యుడిని ప్రభు, నిన్ను చూడాలని ఎంతగానో పరితపించాను, అన్వేషించాను. నన్ను క్షమించు, ఒకప్పుడు నీకివ్వడానికి నా దగ్గర వెళ్ళలేని కానుకలుండేవి. ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు. రిక్తహస్తాలతో మొక్కడం తప్ప నీకేమి కానుకలివ్వగలను?
2: విచారించకు ఆర్తబాన్, నీవు నా కోసమని తెచ్చిన కానుకలన్నీ నాకు ముట్టాయి.

0: చూశాను.
1: ఈయన ధన్యుడు, ఏదో సంధి ప్రేలాపన అనుకున్నాను, కాని భగవంతుని మాటలు కూడా వినబడ్డాక అర్థమవుతోంది. ఈయనకి దివ్య దర్శనమైంది. భగవంతుడే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఈయన పుణ్యమా అని దైవవాక్కు వినే అదృష్టం నాకు కూడా కలిగింది.
2: హార్తబాన్, నేను ఆకలితో ఉన్నప్పుడు నీవు నా ఆకలి తీర్చావు. నాకు దాహంగా ఉన్నప్పుడు తాగడానికి నీరిచ్చి దాహం తీర్చావు. నాకు దుస్తులు అవసరమైనప్పుడు దుస్తులు ఇచ్చావు. నీడలేక తిరుగుతున్న నన్ను ఆదరించావు.
3: నాకంత అయోమయంగా ఉంది. నేను నీకు ఆహారం ఎప్పుడిచ్చాను? నీరు దుస్తులు ఎప్పుడిచ్చాను? పైగా అందరికీ ఆశ్రయమైన నీకు నేను ఆశ్రయమివ్వడమా? ప్రభు,

0: చూసి ఎరుగను. అలాంటిది నేను నీకు సేవలు చేయడమా ప్రభు? ఇప్పుడే కదా నాకు నీ దర్శనమైంది.
1: ఇందులో అర్థం కానిదేముంది? నేను సత్యం పలుకుతున్నాను. దైన్యంలో ఉన్న నా సోదరులకు నువ్వు ఎప్పుడెప్పుడు ఏ సహాయం చేశావో అవన్నీ నీవు నాకు చేసినట్టే. అవును ఆర్తబాన్, అందుకే నీ కానుకలన్నీ ఆమోదించబడ్డాయి.
0: విన్నావా అమ్మా? ప్రభువు పలుకులు విన్నావా? రారాజు జీసస్ పలుకులు విన్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. వింటున్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. ఆ దయామయుడు, కరుణామయుడు నేను తెచ్చిన కానుకలన్నిటినీ స్వీకరించాడు. నా జన్మ ధన్యమైంది. నా జన్మ ధన్యమైంది.
2: అంతా అయిపోయింది, అయినా ఈయన మరణం నాకు విచారం కలిగించడం లేదు. ఈ పుణ్యాత్ముడు ప్రభు చెంతకు చేరుకున్నాడు. దైవాన్ని చేరడానికి ఇతరులకు సహాయపడడం చక్కని రాజమార్గమనే ఆదర్శాన్ని నిరూపించి వెళ్లాడు. నాబోటి మానవులందరి తరఫున ధన్యవాదాలు.
3: ఆర్తబాన్ అన్వేషణ సఫలమైంది. అతని అన్వేషణ ముగిసింది. జ్ఞానులైన ముగ్గురు రాజుల వలనే నాల్గవ రాజైన ఆర్తబాన్ కూడా రారాజును కనుగొనడంలో సఫలమయ్యాడు. చరిత్రలో అతని పేరు గుప్తంగా ఉండిపోయినా దైవం అతన్ని గుర్తించాడు.

0: రాజు. నాలుగవ రాజు నాటిక విన్నారు. సమర్పించిన వారు నిజామాబాద్ బాలలు. ఇందులో వి కార్తికేయ, కె మోక్ష, ఎం రాఘవేంద్ర, ఎం చరణ్, ఎం నాగఫణి, ఎన్ ప్రత్యూష, ఎన్ ప్రవల్లిక, కె నిఖిల్ రావు, కె అభికీర్త్, కె నవీన్చారి, బి గణేష్ రెడ్డి పాల్గొన్నారు. పిల్లలే తన సంపద అంటారు స్వామి. పిల్లలను ఆయన ఎంతగా ప్రేమించేవారో తెలిపే సంఘటనలు ఎన్నో. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్న రోజులవి. బాబా విద్యార్థి అయిన ఒక చిన్న పిల్లవాడు స్వామికి ఒక కవర్ ఇచ్చాడు. అందులో 100 రూపాయల నోటు, ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఆ పిల్లవాడు, స్వామి, మీరు పెద్ద ఆసుపత్రి కట్టిస్తున్నారు, దానికి విరాళం ఇవ్వడానికి నా దగ్గర నా బట్టలు నేనే ఉత్తుకుని ఆదా చేసిన ఈ కొంచెం డబ్బే ఉంది, దయచేసి తీసుకోండి అని రాశాడు. స్వామి ఆ నోటు అందరికీ చూపించి, ఇది నాకెంతో అమూల్యమైంది అన్నారు. దైవాన్ని ప్రేమించే వారిని దైవం ప్రేమిస్తాడు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణుహర్షిత్ వినిపించే మరొక కథ విందాం. ఈ కథ పేరు అబ్బుబేన్ యాడమ్.
1: ఓం శ్రీ సాయిరాం. అబ్బుబేన్ యాడమ్ అనే అతను సకల జీవుల మీద సమానమైన ప్రేమను కలిగి ఉండేవాడు. ప్రతిరోజు తన ఊరిలో ఉండే నిరాశలకు, అంగవికలాంగులకు సేవ చేసి బాగా పొద్దుపోయాక ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒక్క క్షణం బాబు, ఓపిక పట్టు, వస్తున్నా అని అబ్బు బాల్తో ఉన్నవారికి అన్నాడు. అలాగే ఒకనాడు అతను వచ్చేసరికి అతని ఇంట్లో ఒక దేవదూత కనిపించింది. ఆమె అతను గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నది. అబ్బుబేన్ యాడమ్ ఆమెను చూసి, అమ్మా, నీవు ఏమి రాస్తున్నావు అని ప్రశ్నించాడు. అందుకు ఆమె, నేను రాస్తున్నది భగవంతుని ప్రేమించే వారి పేర్లు నాయనా అని సమాధానమిచ్చింది. అప్పుడు అబ్బుబేన్ యాడమ్, అమ్మా, అందులో నా పేరు కూడా ఉందా అని ఉత్సాహంగా అడిగాడు. లేదు నాయనా అని జవాబిచ్చి మాయమైపోయింది ఆమె. అబ్బుబేన్ యాడమ్, ను ఈ విషయం ఎంత మాత్రం బాధించలేదు సరికదా. భగవంతుని మీద ప్రేమను ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే తోటి వారికి ఇంకా ఎక్కువ సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. మరునాడు కూడా యథావిధిగా తన సేవా కార్యక్రమాలను చేసుకున్నాడు. బాధితులందరూ, భగవంతుడే పంపించాడు బాబు నిన్ను, చల్లగా ఉండు నాయనా అని దీవించారు. ఆనాటి రాత్రి తను చాలా ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. అక్కడ మళ్లీ అతనికి దేవదూత రాసుకుంటూ కనిపించింది. అబ్బుబేన్ యాడమ్ ఆమెకు నమస్కరించి తగ్గని ఉత్సాహంతో, అమ్మా, ఈరోజేమి రాస్తున్నారు అని అడిగాడు. అందుకు ఆమె, ఈనాడు భగవంతుడు ప్రేమించే వారి పట్టిక చేస్తున్నానని జవాబిచ్చింది. అమ్మా, నా పేరు ఇందులో ఎక్కడైనా కనిపిస్తుందా అని వినయంగా అడిగాడు అబ్బు. అప్పుడు ఆ దేవదూత చిరునవ్వుతో, ఇందులో మొట్టమొదటి పేరు నీదే అబ్బు అని చెప్పి మాయమైపోయింది. భగవంతుని ప్రేమిస్తూ ఆయనకు ఇష్టమైనట్లు ఉండేవారే మర్యాద జీవులు. అలా మన జీవితాన్ని అనుక్షణం దేవుని ప్రేమను పొందే లక్ష్యంతో గడిపితే మనం ఆయన ప్రేమించే వారిగా మారుతాం. అబ్బుబేన్ యాడమ్ తన జీవితంలో చేసింది ఇదే. సర్వ జీవులను ప్రేమిస్తూ సేవిస్తూ భగవంతుని ప్రేమకు పాత్రుడయ్యాడు. స్వామి ప్రేమను సాధించటానికి మనం సమర్పించాల్సినవి మల్లెలు, గులాబీలు కాదు, సర్వభూత దయా పుష్పాన్ని ఆయనకు అర్పించి వారి ప్రేమను అందుకోవాలి. సాయిరాం.
0: రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణుహర్షిత్ వినిపించిన అబ్బుబేన్ యాడమ్ కథ విన్నారు. నాలుగవ రాజు కథైనా, అబ్బుబేన్ యాడమ్ కథైనా అవి బోధించేవి ప్రేమ, సహానుభూతినే. ఇప్పుడు ఈశ్వరమ్మ స్కూలు విద్యార్థులు సమర్పిస్తున్న సంగీత రూపకం, సర్వమతాల సారమే సాయి మతం మీకోసం.

0: సాయి రామ్, ఐఎమ్ జాక్సన్.
1: సాయి రామ్, ఐఎమ్ వరుణ్. మీకేమైనా హెల్ప్ కావాలా?
0: ఎస్ సాయి రామ్, ఆశ్రమం అంతా చూశాను, చాలా కామ్ గా ఉంది. అందరూ చక్కగా సాయి రామ్ అంటూ పలకరిస్తున్నారు. నాలాంటి ఫారినర్స్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు. వండర్ఫుల్ ప్లేస్. బట్ టెల్ మీ, అక్కడుంది చూడండి ఆ పిల్లర్ ఏమిటి?
1: ఓ, అదా, అది సర్వధర్మ ఐక్య స్థూపం, సింబల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఫెయిత్.
0: వాట్, అది మీ మత స్థూపం కాదా?
1: కాదు.
0: అయితే దాని గురించి చెప్పండి.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సర్వ మతాలు బోధించేది ఒక్కటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పనిని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తలొక్క చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్థూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు. అందుకు 3 రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబే తరువాయి. ఇంతలో అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రమూ కొట్టుకుపోలేదు.
0: రియల్లీ, ఇట్స్ ఎ మిరకిల్.
1: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్టంలో తలా కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్థూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
0: వాట్, ఓన్లీ 60 డేస్?
1: ఎస్, ఓన్లీ 60 డేస్.
0: చాలా బాగుంది.
1: పూర్తైన స్థూపాన్ని 1975 నవంబర్ 23rd న తమ 50వ జన్మదినం నాడు, అంటే 58th బర్త్డే నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
0: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? హౌ టాల్ ఇస్ ఇట్?
1: స్థూపం ఎత్తు 50 అడుగులు, అంటే 50 ఫీట్ అన్నమాట. దీని 5 పార్శ్వాలపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన చూడండి, విచ్చుకున్న కమలముంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళిరానా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తోంది. నేను ఈ స్థూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. మీరు వెళ్ళండి. సాయిరామ్.
1: సాయిరామ్.

0: మతాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? ఏ పురపక్షాలు లేకుండా అన్ని మతాల వారు ఇక్కడ సఖ్యంగా ఉన్నారే, నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు, ఎవరది? నన్ను పిలుస్తున్నది ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవతావతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నారు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొలపడానికే. మానవులంతా కలిసిమెలిసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదెలా కుదురుతుంది? మనుషులు భిన్న మతాలకు చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పాశ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తట్టి చూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే తట్ చేస్తాను.

అవును, నిజమే ప్రభు క్షమాగుణం ప్రేమలను బోధించాడు. ఇక రెండవది క్రిసెంట్ చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ప్రేమ, త్యాగం, కరుణ. ఇస్లాం కూడా అదే చెప్తుందే. చూద్దాం మిగిలినవి ఏం చెప్తాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ అ వీల్. ఇక్కడ చక్రం చిహ్నం ఉంది. ఏ మతానిదో?

సహనం, శాంతి, అహింస, బౌద్ధం కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఈ సైడ్ లో ఉన్నదేమిటిది? ఫ్లేమ్ లా కనిపిస్తుంది, టచ్ చేసి చూద్దాం.

జ్ఞానం, త్యాగం. ఈ జోరాష్ట్ర మతం కూడా అన్ని మంచి గుణాలే ఉండాలని చెప్తుంది. గుడ్, ఇక ఒక్క సైడే మిగిలింది. ఇక్కడేమిటి నంబర్ 3 లా కనిపిస్తుంది? ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. టచ్ చేస్తాను.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరబడ్డానా? మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ శ్రీ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.

0: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలుకొలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
1: There is only one religion, religion of love. There is only one caste, caste of humanity. There is only one language, language of the heart. There is only one God, who is omnipresent.
0: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కవలం.

ఓ మై గాడ్, ఎంత విచిత్రమైన కళ! స్తంభం నాతో మాట్లాడి నా సందేహాన్ని తీర్చడమా? ఇంక్రెడిబుల్! నమ్మలేకపోతున్నాను. ఇది కళే కావచ్చు, కానీ ఇది నా కళ్ళు తెరిపించిన కళ. సర్వమతాల సారం ఒక్కటేనని తెలియచెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

0: ఈశ్వరమ్మ స్కూల్ విద్యార్థులు సమర్పించిన సంగీత రూపకం సర్వ మతాల సారమే సాయి మతం విన్నారు. ఇందులో డి దౌత్య, ఎం అనుష్క, ఎల్ జ్యోత్స్న, జి హిందూ, ఎన్ రక్షణ, ఇ సాయి వింధ్య, కె పూజిత, డి సాకేత్, సి మోహన్ వంశీ, కె నవీన్, ఎ సంతోష్, సి జయేష్, పి దేవరామ్, నిర్వన్, జి సాయి రేవంత్, సి విజయ కృష్ణ పాల్గొన్నారు. చేతల కన్నా మాటలే ఎక్కువ నొప్పిస్తాయి. దేహానికి తగిలిన గాయం మానినా మనస్సుకు తగిలిన గాయం మానదని పెద్దలంటారు. హర్ట్ నెవర్ అంటారు స్వామి. ప్రియమైన పలుకులు, ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ ఏమంటున్నాడో విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన పలుకులు, ఇతరుల ఎడ సానుభూతి. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు. జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దమునకు దివ్య శక్తి కలదు. ప్రియమైన పలుకులు అంటే మృదువుగా ప్రేమగా మాట్లాడడం, ఇతరులకు ఏ విధమైన బాధ కలగకుండా మాట్లాడడం. భగవంతుడు మనకు నాలుక ఇచ్చాడు, దానితో రెండు పనులు చేయవచ్చును. ఒకటి రుచి చూడడం, రెండోది మాట్లాడడం. ఈ మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అన్నారు పెద్దలు. పరుషంగా మాట్లాడితే శత్రువులను పెంచుకుంటాం, తీయగా మాట్లాడితే అందరూ మన మిత్రులే. కాబట్టి మృదువుగా మధురముగా ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి, అప్పుడు లోకము మన వశమవుతుంది. కాకి అరిస్తే దానిని తరిమి వేస్తాము, కోకిల కూస్తే ఆనందంగా వింటాము. కాకి చేసిన పాపము ఏమిటి, కోకిల చేసిన పుణ్యము ఏమిటి? వాటి నోటిలో నుంచి వచ్చిన ధ్వనిలో భేదం మాత్రమే. బాధపడుతున్న రోగికి మందు కన్నా మంచి మాట ఉపశమనం కలిగిస్తుంది. ఒకరి కష్టం మనము తీర్చలేకపోవచ్చు, కాని వారితో రెండు చల్లని పలుకులు పలికితే అవి వారికి ప్రశాంతత కలుగు చేస్తాయి. మన నాలుక మనకు మిత్రుడు, శత్రువు, బంధువు కూడా. నాలుక మంచిదైతే మనకి అన్ని సుఖాలు తెస్తుంది, చెడ్డది అయితే కష్టాలు తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఒకప్పుడు ఒక రాజు మంచి వస్తువులకు ఒక ప్రదర్శన ప్రకటించాడు. అనేక మంది ఆ ప్రదర్శనలో మిఠాయిలు, విలువైన వస్త్రాలు, అందమైన బొమ్మలు, చిత్రపటాలు మొదలగు వస్తువులు ప్రదర్శించారు. రాజుగారు ఒక్కొక్క వస్తువును పరీక్షగా చూస్తూ వస్తున్నారు. హఠాత్తుగా ఒక చోటాగి ఆశ్చర్యముతో చూశాడు. ఒక వ్యక్తి ఒక నాలుకను ప్రదర్శనగా పెట్టాడు. రాజు అదేమిటి అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన మంచి వస్తువు లేదు, నాలుక మంచిదైతే అన్నీ జయించవచ్చు అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత రాజు చెడ్డ వస్తువులకు ప్రదర్శన ప్రకటించాడు. ఆ ప్రదర్శనలో చాలా చెడ్డ వస్తువులు ప్రదర్శించబడ్డాయి. అందులో కూడా మరల అదే వ్యక్తి నాలుకను ప్రదర్శించాడు. రాజు ఆశ్చర్యముతో ఆ వ్యక్తిని, అదేమిటి మరల నాలుకను ప్రదర్శించావు అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన చెడ్డ వస్తువు లేదు, మన నోరు చెడ్డది అయితే అందరి కోపానికి గురి అవుతాం అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. గొడ్డలచే నరకబడిన చెట్టు చిగురిస్తుంది, కాని మాటల చేత నొప్పించిన మరిబడిన మనసు కుదుటపడదు. మన స్వామి చెప్పారు, నర్తకి అనే పదాన్ని తిరగవేసి రాసినట్లయితే కీర్తన అనే పదం వస్తుంది. నాలుకపై మాయ ఒక నర్తకి వలె నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ మాయని అదుపులో ఉంచుకోవాలంటే కీర్తన చేయాలి. ఎక్కడ భగవంతుని కీర్తన జరుగుతుందో అక్కడ మాయ నశిస్తుంది. ఎదుటి వారికి ఆనందంగా కలిగించేలా మాట్లాడడం ఒక కళ. దానిని మనం సాధన చేసి ఆచరణలో పెట్టాలి. సత్సంగము, ధ్యానము, సేవ, ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రియముగా మాట్లాడడం సాధ్యమవుతుంది. మన పలుకులు ప్రియముగా రావాలంటే మన హృదయంలో దయ, సానుభూతి, ప్రేమను పెంచుకోవాలి. సానుభూతి అంటే సహ ప్లస్ అనుభూతి, అనగా ఇతరుల బాధను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా సహాయం చేయడం. హృదయం అనే పదం మధ్య దయ అనే రెండు అక్షరములు ఇమిడి ఉన్నాయి. మన హృదయం దయకు నిలయం. తోటి మానవుల పట్ల, జీవుల పట్ల, జంతువుల పట్ల ఒకటేమిటి, అన్నిటి మీద దయ చూపాలి. హింస చేయకూడదు. ఇతరులకు కష్టం వస్తే మన హృదయం కరగాలి. అట్లా ఎవరు సానుభూతి చూపిస్తారో వారి హృదయంలో దైవం ఉంటారు. వాళ్ల హృదయం దైవ మందిరమవుతుంది. అందుకే దయకల హృదయమే దైవ మందిరం. సంపదేల, భోగ భాగ్యములవియేల, చదువులేల, గొప్ప పదవులేల, చాలు జాలిగుండె సంతోష శాంతికి మానవునకు చాలు మానవత అని అన్నారు మన స్వామి. కావున మనమందరం ప్రియమైన పలుకులు మాట్లాడుతూ ఇతరుల యెడ సానుభూతిని పెంపొందించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. జై సాయిరాం.
2: ప్రియమైన పలుకులు, ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ చెప్పిన విషయాలు విన్నారు.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం శ్రోతలు వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పిస్తున్న పుండరీకుడు నాటిక విందాం.
1: ఓం శ్రీ పుండరీక వరద గోవింద. భక్తాగ్రసులారా, ఈనాడు మనం పుండరీకుని కథ చెప్పుకోబోతున్నాం.
2: పుండరీకుడా? హరిదాస్ గారు, ఎవరా పుండరీకుడు?
1: ఎవరా పుండరీకుడు?
0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి

0: ఎవరా పుండరీకుడు, ఏమా కథ అని మీకు సందేహం రావడం సహజం. అందువల్ల ముఖ్యమైన కథాభాగంలోకి వెళ్లే ముందు ఉపద్ఘాతంగా పుండరీకుని గురించి చెబుతాను.
1: చెప్పండి చెప్పండి, అప్పుడు మాకు హరికథ బాగా అర్థమవుతుంది.
0: మంచిది. చంద్రావతి నదీ తీరంలో శ్రీకృష్ణుని భక్తులైన దంపతులు ఉండేవారు. వారికి పుండరీకుడు అనే కొడుకు కలిగారు. అతనిని అల్లారు ముద్దుగా పెంచారు గాని అతడు భగవద్భక్తిని సదాచారాన్ని అలవర్చుకోకుండా పూర్తిగా దుర్వ్యసనాలు పాలయ్యాడు. అది ఎంతటి పరాకాష్ఠకు చేరిందంటే.
2: ఏమండి?
3: నేను బయటకి వెళ్లేటప్పుడు పిలువద్దని చెప్పానా? బుద్ధి లేదు బోతలకి.
2: పుండరిక, ఏమిటా మాటలు? నీ భార్య చెప్పబోతుంటే వినకుండా అలా కసురుకుంటావేమిటి?
3: నా పద్ధతి ఇంతే. చీచి, నాకింటికి రావాలంటే కంపలం ఎత్తుతోంది.
2: అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి సుగుణాల రాసైన భార్యతో జీవించమని వడ్డించిన విస్తరి లాంటి జీవితాన్ని ఏర్పాటు చేస్తే మేమందరం కాకుండా పోయామా? ఇంటికి రావాలంటే కంపరమెత్తుతోందా?
4: కాకి బంగారం మోసలో పడ్డవాడికి అసలు బంగారం విలువ ఏం తెలుస్తుందండి?
3: నాకు కాకి బంగారం అంటేనే ఇష్టం.
4: ఆ తెలుగు బెల్కుల బారి నుండి నిన్ను రక్షించమని ఆ శ్రీకృష్ణుల వారిని పదే పదే వేడుకుంటున్నాను. ఎప్పటికైనా కరుణ కలుగుతుందో, నువ్వెప్పటికి బాగుపడతావు.
3: ఇప్పుడు నాకేమైంది? 3 పూలు 6 కాయలుగా విరాజిల్లుతోంది నా జీవితం. ఆహా, నా సుందరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను.
2: ఇక వీడు బాగుపడడు.
5: అలా బాధపడకండి మావయ్య గారు, మన పూజలు వృధా కావని నా నమ్మకం.
2: ఆ విశ్వాసమే నీకు శ్రీరామరక్ష తల్లి. శ్రీకృష్ణ ఆశీర్వాద ఫలసిద్ధిరస్తు.
3: సుందరి సుందరి, ఎవరది? నేను సుందరి, పుండరీకుడిని. రావద్దని చెప్పానుగా. రావద్దంటే రాకుండా ఉంటానా? రావద్దంటే సిగ్గు లేకుండా వస్తావనుకోలేదు. తలుపు తీస్తావా తీయవా? తీయనుగాక తీయను. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇంతకాలం తరువాత ఇప్పుడు సంబంధం లేదంటావా? తాలి కట్టిన పెళ్లంతోనే సంబంధం వదులుకున్న వాడికి నీకు బంధాలేమిటి?
6: మాటలు జాగ్రత్తగా రాని.
3: అనవసరంగా నోరు పారేసుకోకు. మితిమీరి మాట్లాడావు, నా మనుషులకు పని పురమంచాల్సి వస్తుంది. అంటే కొట్టిస్తాననేగా? విషయం అర్థమైందిగా, మర్యాదగా వెళ్లిరా. చీచీ, ఇంతకాలం నేను ఆనందంగా భావించింది ఒట్టి ఎండమావుల్నా? ఏమిటి దారి నాకు? ఇంతకాలం చీదరించుకుంటూ ఏయంగా మాట్లాడిన తల్లిదండ్రులకు భార్యకు నా మొహం చూపించలేను. తెరచాపలేని నావైంది నా జీవితం. వెళతాను. గమ్యం తెలియని బాటసారిలా మరో మజిలీని వెతుక్కుంటూ వెళతాను. ఏమిటి నా ఈ ప్రయాణం? కొండలు గుట్టలు దాటుకుంటూ ప్రకృతిలో సంభవిస్తున్న పరిణామాల్ని తట్టుకుంటూ ఎంతకాలం కొనసాగించగలను ఈ యానం? అమ్మయ్యా, అరణ్య ప్రాంతానికి చేరుకున్నాను. ఏ చెట్టు నీడనైనా కాసేపు సేద తీరవచ్చు. లభించే కాయో పండో తిని ఆకలి బాధను తీర్చుకోవచ్చు. ఏమిటిది ఈ అరణ్య ప్రాంతంలో ఏదో గృహం కనిపిస్తోంది? ఎవరో తపస్సంపన్నుడైన ముని ఆశ్రమం అయి ఉండవచ్చు. హాయిగా మునిని ఆశ్రయించి ఆయన సేవ చేసుకుంటూ కాలం గడుపుతాను. ఆశ్రమంలో ఆశ్రమ వాసులెవరు కనిపించరేం?
6: పిలిస్తే సరి, ఎవరో ఒకరు బయటికి రాకపోతారా? ఆశ్రమ సమాచారం ఇవ్వకపోతారా? మునివర్యా మునివర్యా.
3: ఏమిటిది, ఉలుకు పలుకు లేదు?
6: ఆశ్రమ వాసులంతా తపోదీక్షలో ఉండే సమయమో లేక మౌనవ్రతంలో ఉన్నారో. లోపలికి ప్రవేశించి గమనిస్తే సర్వం విదితమవుతుంది కదా.

0: ఏమిటి? అతి వికృతాకారులైన ముగ్గురు వృద్ధ వనితలు ఆశ్రమాన్ని శుభ్రపరుస్తున్నారు. వారి ముఖాలను చూస్తే వారంతా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్నట్లు తోచుచున్నది. వారికి కనపడకుండా ఇక్కడ చాటుగా కూర్చుని గమనిస్తాను. ఈ ఆశ్రమవాసులు ఇంత వికృత రూపాలుగా ఉండటానికి కారణమేమిటో తెలుసుకుంటాను. ఆశ్రమాన్ని శుభ్రపరిచి ఆ ముగ్గురు స్త్రీలు ఆశ్రమం లోపలికి వెళ్తున్నారు. మరేం జరుగుతుందో చూద్దాం. ఆశ్రమం లోపల నుంచి ముగ్గురు సుందరాంగులు వస్తున్నారు. వారి సౌందర్యం అలంకరణ అత్యంత మనోహరంగా ఉన్నది.
1: ఎవరు నువ్వు? ఇక్కడకు ఎట్లు రాగలిగావు?
0: నేను సౌందర్యోపాసకుడను. పూర్వజన్మల సుకృతాన మీలాంటి సుందరాంగులను చూసే అవకాశం లభించింది.
1: అధిక ప్రసంగం మాని తక్షణం ఇక్కడి నుంచి నిష్క్రమించు.
0: సౌందర్య రాసులు కళ్ళ ముందు కదలాడుచుండగా వెళ్లటం అసాధ్యం. ఏది ఒకసారి ఏమిటిది? సౌందర్య రాశివి ఇలా వికృతంగా మారిపోయావు?
1: చెబుతాను. నా పేరు గంగ, ఈమె యమున, ఈమె సరస్వతి. దుష్టభావాలతో నిండిన నీలాంటి మనుషులు తమ పాపాలను పోగొట్టుకోవాలని నదుల్లో స్నానమాచరిస్తారు. వారి పాపాలు పోవటమేమో కాని వారి కల్మషం మాకంటుకొని మేము వికృత రూపులమవుతాం. మరణాంతక వ్యాధులతో బాధపడతాం. ఆ కల్మషాలను ఆ వ్యాధులను పోగొట్టుకునడానికి మేము రోజు ఈ కుక్కుటముని ఆశ్రమానికి విచ్చేసి ఆశ్రమాన్ని శుభ్రపరిచి తదనంతరం కుక్కుటముని దర్శన భాగ్యాన్ని పొందుతాం. దానితో మానవుల వలన సంభవించిన కల్మషాలు వ్యాధులు మటుమాయమయ్యి కోటి సూర్యుల కాంతితో వెలుగొందే దేహాలను పొందుతాం. ఇప్పుడే పోయి కుక్కుటముని దర్శించుకొని నీ స్పర్శ వల్ల నాకు కలిగిన వికృత రూపాన్ని పోగొట్టుకుంటాను.
0: అయితే నేను ఆ మునీశ్వరుణ్ణి దర్శించుకుంటే నా పాపాలు పటాపంచలేపోతాయా?
1: మేము స్వతహాగా పవిత్రులం. వేరే వారి వల్ల మాకు ఈ కల్మషాలు సంక్రమించినయి. స్వతహాగా నీవు పవిత్రుడివైతే నీ పాపాలు పటాపంచులైపోతాయి. యమునా, సరస్వతి, రండి, కుకుటముని దర్శించుకొని అటు నుంచి అటే వెళ్దాం.
0: వెళ్ళండి వెళ్ళండి. పుట్టినప్పుడు నేను పవిత్రుడినే, మధ్యలో అలవాటైనాయి కల్మషాలన్నీ. నేను ఆ కుకుటముని దర్శించుకొని నా పాపాలను పటాపంచులు చేసుకుంటాను. మునులు సర్వసంగ పరిత్యాగులు, వారికి తరతమ భేదం ఉండదు. ఎవరినైనా ఆశీర్వదించి ఆనందపరుస్తారు. నేను నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఇదేమి ఆశ్రమం? ఆశ్రమం అనగానే ఎంతో విలువైన అలంకరణలతో, ఋషులు ఋషిపత్నులతోనూ, జింకలు దుప్పులు వంటి జంతువులతోనూ, గోసంతతితోనూ విరాజిల్లుతూ ఉంటుందనుకున్నాను. తడికెడ గోడలు, రెల్లుగడ్డి కప్పు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. నిధి నిక్షేపాలను భూమిలో దాచి పైకి ఎటువంటి పటాటోపం లేకుండా ఉంటున్నారేమో. కాస్త నిశితంగా పరిశీలిస్తే అన్నీ బయటపడతాయి.
2: ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
0: నా భావం యథార్థమే. లోపలి నుంచి పంచాక్షరి వినిపిస్తున్నది. ఎటువంటి శబ్దం చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వెళ్లి విషయం ఏమిటో తెలుసుకుంటాను. ఈయనెవరు? నేత్రాలను మూసుకొని పంచాక్షరి స్మరిస్తూ ఎవరో వృద్ధుడి కాళ్ళు ఒత్తుతున్నాడు. ఈయనే నా కుకుటముని. మరి ఆ వృద్ధుడెవరు? ఇంత ఆలోచన ఎందుకు? ఆయన్నే అడిగితే అన్ని తెలుస్తాయి కదా.
2: శివాయ
0: మునివర్యా,
2: ఓం నమః.
0: తామెవరు? తమ నామధేయం?
2: నమః శివాయ.
0: మాట్లాడరే మునివర్యా?
2: ఓం నమః.
0: ఇందాక గంగా, యమున, సరస్వతులు వికృత రూపాలతో వస్తే ఆశీర్వదించి సుందర రూపాలను ప్రసాదించి ఇప్పుడు నా వంక కన్నెత్తైన చూడకపోవటం న్యాయమా? తాపసులు ఇటువంటి విచక్షణను ప్రదర్శించవచ్చునా? మాట్లాడరే.
2: నమః శివ.
0: నా సహనాన్ని పరీక్షించకండి. వెంటనే మీరేదో తెలపండి.
2: ఓం నమః శివాయ.
0: ఎంత అహంకారం!
2: ఓం
0: ఆశ్రమానికి అతిథిగా వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వకపోగా కనీసం నోరుపైన సమాధానం కూడా చెప్పవా? నిన్ను ఒక్క తన్ను తన్నితే అన్ని బయటపడతాయి.
2: ఓం నమః శివాయ.
0: అయ్యో,
2: ఓం నమశివాయ.
0: నా కాలు మాయమైపోయినా ఏమిటి?
2: నమశివాయ.
0: ఎంతటి పాపాత్ముడిని, అనంత శక్తిమయుడైన ముని పుంగోని శక్తి తెలియక అజ్ఞానంతో అహంకారంతో చేయరాని నేరము చేశాను. ఈ మహానుభావుడిని కాళ్ళతో తన్ని నా కాళ్ళను పోగొట్టుకున్నాను. మునివర్య, క్షమించమని వేడుకోవటానికి కూడా అర్హత లేని తప్పు చేశాను. తప్పులు చేయటం పాపాత్ముల లక్షణం. పాపులను క్షమించి సేద తీర్చటం ఉత్తమ పురుషుల లక్షణం. నన్ను క్షమించండి మహానుభావ, క్షమించండి.
2: ఎవరు నాయనా నువ్వు? ఎందుకంత ఆవేదన చెందుతున్నావు?
0: స్వామి, ఉచ్చరించటానికి సైతం కూడని అపరాధము చేశాను.
2: చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పట్టం కన్నా ప్రాయశ్చిత్తమేమున్నది? ఇంతకీ ఏమిటి నాయన నీవు చేసిన ఉచ్చరించరానంత తప్పిదం?
0: ఒక్క అపరాధం కాదు మునివర్య, పుట్టిన నాటి నుండి లెక్కకు మించిన ఘోర అపరాధాలు చేశాను. తపోనిష్టాగరిష్ఠులై బాహ్యస్మృతి లేకుండా ఉన్న తాము నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్న కోపం కట్టెలు తెచ్చుకుని చివరికి తమను కాళ్లతో తన్నాను. తత్ఫలితంగా నా కాళ్ళు రెండు మాయమైనాయి.
2: అయ్యయ్యో, కాలు పోగొట్టుకున్నావా? నేల మీద పడుకొని ఆర్తితో ప్రార్థనలు చేస్తున్నావేమిట అనే ఆలోచనలో నీకు కాలు లేవన్న సంగతే గమనించలేదు. చాలా బాధగా ఉంది.
0: మీ శాపం వల్ల పోగొట్టుకున్న కాళ్లను తిరిగి పొందటానికి శాప విమోచనాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను.
2: నేను శాపం ఇవ్వటమా? నాకంత శక్తి లేదు.
0: స్వామి, నాకు శాపం నుండి విమోచనం కలిగించటం ఇష్టం లేక మీకంత శక్తి లేదంటున్నారు. మానవులు నదుల్లో స్నానం చేస్తున్నప్పుడు సంక్రమించే పంకిలాన్ని గంగా, యమున, సరస్వతులైన నదీమ తల్లులు ప్రతిరోజు తమ దర్శన భాగ్యంతో వదిలించుకొని దివ్య తేజస్సుతో విరాజిల్లటం నేను కల్లారా చూశాను.
2: ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, ఇది సత్యం. నేను భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ నా పితృపాదుల పాదసేవయందు నిమగ్నమై ఉంటాను. చుట్టూ ఏమి జరుగుతుందన్న ధ్యాసే ఉండదు నాకు.
0: మరి గంగా, యమున, సరస్వతులు పునీతమవ్వటం అది ప్రతిదినము
2: యాదృచ్ఛికమో భగవత్ సంకల్పమో?
0: తాము ఎంతటి మహిమాన్వితులో నాకు అవగతమైంది. తామే నాకు ఈ దుర్పరిస్థితి నుంచి విముక్తిని ప్రసాదించాలి.
2: నాయన, నీవు నయందు అమిత విశ్వాసంతో ఉన్నావు. బాధ అతప్త హృదయుడివై ఉన్నావు. అందువలన నీ ఉపశమనం కోసం తరుణోపాయం సూచిస్తాను.
0: సెలవివ్వండి మునివర్య, మీ సూచనను తప్పక ఆచరిస్తాను.
2: భగవన్ నామాన్ని నింతరాయంగా స్మరిస్తూ
0: ఏ నామాన్నైనా స్మరించవచ్చా?
2: మన ఏకాగ్రత కుదరటానికి ఏర్పరచుకున్న రూప నామాలు ఇవ్వండి. నామాలు వేరు కాని నామి ఒక్కడే అన్న దృఢ సంకల్పంతో సాధన సలుపు. మాతాపితృల పాదసేవను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదు. ఈ రెండు అన్న పానీయాలు కావాలి ఈ దేహానికి.
0: అయితే ఈ జన్మకు విముక్తి లభించే భాగ్యం లేదన్నమాట.
2: అదేమిటి నాయన అంత నిరాశగా మాట్లాడుతున్నావు?
0: నా జీవితంలో ఊహించని పరిణామాలతో కలచి చెంది ఆ పరిసరాలకు దూరంగా ఉండాలన్న భావనతో కొండలు, గుట్టలు, నదులు మొదలైనవి దాటుకుంటూ ఈ దూర ప్రాంతానికి వచ్చాను. తామసంతో ప్రవర్తించి కాళ్ళు పోగొట్టుకున్నాను. మాతాపితరుల పాదసేవ చేసి పునీతమవ్వాలంటే కాళ్ళు లేకుండా అంత దూరం అవరోధాలను అధిగమిస్తూ పోవటం అసాధ్యం కదా స్వామి.
2: ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించు. సంకల్ప బలం ముందు శిఖర ప్రమాణంగా ఎదురే అవరోధాలు మంచుకొండలా కరిగిపోయి మార్గం సుగమం అవుతుంది.
0: మునివరా, తమ అమృత వాక్కులు నాకు శిరోధార్యం. భగవంతునిపై భారం వేసి ముందుకు సాగుతాను.
2: భగవద్ అనుగ్రహ ప్రాప్తిరస్తు.
0: శ్రీకృష్ణ, యదుభూషణ, ఆదుకో తండ్రి. ఈ క్షణం నుంచి నీ నామాన్ని నిరంతరాయంగా స్మరిస్తూ నీ దయతో నా తల్లిదండ్రులను చేరటానికి ప్రయత్నిస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
3: నాదా, ఏమిటి రాదా? ఉన్నట్లుండి ఒక్క ఉదుటున ప్రయాణమవుతున్నా. మీ తీరు చూస్తుంటే అలనాడు గజేంద్రుడు ఆర్తితో చేసిన పిలుపుకు సిరికిన్ జప్పడు శంఖచక్రం జేదోయ్ సంధింపడు ఏ పరివారమును జీరడబ్రగపతిం అన్నట్లున్నది. అంత అటితో పిలుస్తున్న ఆ భక్తుడి ఎవరు స్వామి?
4: పుండరీకుడిని నీ వెరగవులే.
3: పుండరీకుడా, విలాసాలలో తేలియాడుచు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తూ కన్న తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను ఆవేదనకు గురి చేసి వారి బ్రతుకులను దుర్భరం చేశాడని లోగడ తాము ప్రస్తావించారే, ఆ పుండరీకుడేనా?
4: అవును దేవి, ఆ పుండరీకుడే. చేసిన పాపాలకు తగిన ఫలం అనుభవించాడు. కుకుటముని దండించబోయి తన రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తన తల్లిదండ్రుల్ని చేరి వారిని సేవిస్తూ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని పరితపిస్తున్నాడు. అటు చూడు
0: పుండరీకాక్ష, నా మాతాపితలను చేరి వారి పాదసేవ చెయ్యాలన్న తపనతో బయలుదేరిన నాకు ఈ నదీమ తల్లి అడ్డుగా నిలచింది. నేనశక్తుడను, ఈ దీనిని నీ కరుణించి నన్ను అవతలి ఒడ్డుకు చేర్చు తండ్రి.
4: ఏంది సామే ఈడ కూకున్నావు, అవతలడ్డుకి చేర్చాలా?
0: అవును నాయన, ఆ సాయం చేసి పుణ్యం కట్టుకో. కాని నాయన, నా దగ్గర ధనము లేదు.
4: డబ్బుల్దేముంది సామే, ఇయాలొచ్చిద్ది రేపోతాది. రా సామి నావెక్కు.
0: నాయనా, నన్ను సరిగ్గా గమనించినట్లు లేదు. రెండు కాళ్ళు పోగొట్టుకున్న శాపగ్రస్తుడిని నేను.
4: అయ్యయ్యో, గమనించలేదు స్వామి. ఉండండి, నేనెత్తుకొని నావలో కూకోబెడతాను. అమ్మయ్యా,
0: గొప్ప సాయం చేశావు నాయన. నీ పేరేమిటి?
4: దామోదరయ్యా అంటారు.
0: మంచి పేరే, శ్రీకృష్ణుల వారి పేరు పెట్టుకున్నావు.
4: నేను పెట్టుకోవడమేంది స్వామి, తల్లిదండ్రులు బిడ్డల క్షేమం కోరి మంచి పేరు పెడతారు. ఆ దేవుడు ఆ బిడ్డకి రక్షగా నిలవాలని. స్వామి మీ పేరు?
0: పుండరీకుడు.
4: మీది ఆ శ్రీకృష్ణుడు పేరే. మీ తల్లిదండ్రులు ఆలోచించంత మంచి పేరు పెట్టారు కదా, మరి ఎవరితనమేమిటి?
0: తల్లిదండ్రులు మంచి ఆలోచనే చేశారు, నా ఆలోచన సరిగ్గా లేక తెచ్చుకున్న విటితనం లేదు.
4: స్వామి, ఇవకడ ఒడ్డు వచ్చింది, దింపుతారండి. ఆ అమ్మయ్యా, జాగ్రత్తగా వెళ్లి రండే.
3: లీలా మానుష వేషధారి, జగన్నాటక సూత్రధారి అద్భుత నటన ప్రదర్శించి పుండరీకుని నది దాటించారు. మరి కొండలు గుట్టలు?
4: మనుషులను వీపునెక్కించుకుని మోసే సేవకుడినవుతాను.
3: గోవర్ధన గిరిని చిటికెను వేలుతో పూబంతిని ఎత్తినట్టు ఎత్తిన మీకు ఆ పుండరీకుడేం బరువు కాదులేండి. కాని అతని పాపఫలాల బరువు మాట నాకు తెలియదు.
4: పాపఫలాల బరువు నా స్పర్శతో హరించుకుపోయిందిగా.
3: బావుంది మీ మజిలి, పతితుడిని పునీతుడిని చేస్తున్న వైనం. ప్రియసఖ
4: చెప్పుదేవి,
3: అటుపై ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉన్నది కదా, దాని నెల అదే ఏ వేషం ధరించి పూర్తి చేయిస్తారు?
4: జనపదుడనై జోడద్దుల బండితోలే రైతునై గమ్యం చేరుస్తాను.
3: కామ క్రోధ ధ్వంసనే నమః అన్న నామధేయంతో భక్తోద్ధరణ చేస్తున్న వైనం అనన్య సామాన్యం.
5: ఓం పుణ్యాయ నమః, ఓం అమిత తేజసే నమః, ఓం దుఃఖనాశాయ నమః, ఓం దారిద్ర్యనాశాయ నమః, ఓం దౌర్భాగ్యనాశాయ నమః, ఓం సుఖవర్ధనాయ నమః, ఓం సర్వసంపత్కరాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం మహాపాతకనాశాయ నమః.
0: అమ్మా, నాన్నగారు.
4: లక్ష్మి, అది పుండరీకుడి వాళ్ళే ఉన్నది.
6: అవును, వాడి మాటల్లే ఉన్నది.
7: లోపలికి రాకుండా బయట నుంచి పెద్దగా పిలుస్తున్నారు.
4: లోపలికి రావటానికి అభిమానం అడ్డొస్తున్నట్లుంది, రండి పిలుచుకొని వద్దాం.
6: రానాయనా, నీ ఇంట్లోకి నువ్వు రావడానికి అభిమానం పడుతున్నావేమిటి?
0: అభిమానం కాదమ్మా, అశక్తత. చూడమ్మా.
6: అయ్యో, ఇదేమిటి నాయనా, కాలు లేవేమిటి, ఏమైంది నాయనా?
0: అమ్మా, నాన్నగారు, నోటితో ఉచ్చరించలేనంత దుష్కృత్యానికి పాల్పడ్డాను, శిక్ష అనుభవిస్తున్నాను.
8: ఎంతటి సౌభాగ్యం అండి.
0: బాధపడుకు రుక్మిణి, కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్ష ఇది.
4: ఊర్కో నాయన, తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం. ముందు పుండరీకుణ్ణి ఇంట్లోకి తీసుకుని వెళ్దాం. సాయం చేయండి
0: నాన్నగారు.
4: ముందు నువ్వు విశ్రాంతి తీసుకో నాయన.
0: విశ్రాంతి కాదు నాన్నగారు, కుకుటముని అనే యోగేశ్వరుడు నా శేష జీవితానికి దిశానిర్దేశం చేస్తూ నిరంతరాయంగా భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ మాతాపితరులైన మీ పాదసేవ చేసి పునీతం కమ్మని సర్వ పాపాల నివృత్తవుతాయని బోధించారు. అవి నాకు శిరోధార్యాలు. రుక్మిణి, నీవు నాకు పుణ్యకార్యంలో అర్ధాంగిగా సహకరించగలవా?
7: అదేం మాటలండి, ఆ మునీశ్వరుని పుణ్యమా అని మీకు సన్మార్గం లభించింది. మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేసి కృతార్థులైతే నేను మీకు సేవ చేస్తూ సతిగా నా ధర్మాన్ని నెరవేర్చి నా జన్మను ధన్యం చేసుకుంటాను.
0: చాలా ఆనందంగా ఉంది రుక్మిణి. ఇంత చక్కటి ప్రేమాభిమానాల్ని కాళ్ళు దన్నుకొని ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతోంది.
9: పోనీలే నాయన, ఇప్పటికైనా సన్మార్గం లభించింది.
0: రుక్మిణి, పాత్రతో నీళ్లు తీసుకునిరా. వారి పాదాలు కడిగి శిరస్సుపై చల్లుకొని నా దీక్షను ప్రారంభిస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
1: ప్రాణనాథ, భక్తోద్ధారకులుగా తాము నెరపిన అనేక లీలలను ప్రత్యక్షంగా చవిచూచిన దానినైనా ఈ పుండరీకుని జీవితాన్ని అద్భుతంగా మలచిన తీరు నన్ను ముగ్ధురాల్ని చేస్తోంది. పతనం అంచున ఉన్న పుండరీకుని ఉత్తమ భక్తునిగా తీర్చిదిద్దటం అనన్య సామాన్యం.
4: ప్రియ సఖి, నా ప్రమేయం పుండరీకుని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం వరకే. అటు తర్వాత పుండరీకుడి దీక్షతో మాతాపితరుల పాదసేవ చేయటం వల్ల భక్తులలో అగ్రగణ్యుడుగా నిలబడబోతున్నాడు.
1: నాదో సందేహం అడుగుదేవి. పుండరీకుని దీక్షా దక్షతలు అంతున్నతంగా కొనసాగుతాయంటారా?
4: సందేహమెందుకు, పరీక్షించి చూద్దాం. యథార్థం వెల్లడవుతుంది. తిలకించు.
9: నాయనా పుండరీక, పాదసేవనం చాలు నాయనా, విశ్రమించు.
0: పితృదేవా, అమ్మా, మీరు నిద్రించిన తరువాతే నేను విశ్రమిస్తాను. పాదసేవనం కొనసాగించనీయండి. నా ఒడిలో మీ పాదాలు ఉంచండి. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
4: నాయనా పుండరీక, నేను విచ్చేశాను, వచ్చి నన్ను లోపలికి తోడుకొని వెళ్ళు.
0: శ్రీకృష్ణ, తమ రాక నాకు అమితానందాన్నిస్తోంది. దేవా, నేను నా మాతాపితరుల పాదసేవలో నిమగ్నమై ఉన్నాను. కొంచెం సేపు వేచి ఉండండి. అంతవరకు ఈ రాయిపై నిలబడండి.

0: యశోదానందన, ఎంతటి కరుణాంతరం గడువు తండ్రి. తమ అపార కరుణను నాపై వర్షింపజేసి ఎంతో కాలం నుండి శాపగ్రస్తుడనై స్థానువులా పడి ఉన్న నాకు శాప విమోచన చేశావు. పునర్జీవనం ప్రసాదించిన తమకు కృతజ్ఞతాపూర్వక నమోవాకములు దేవా.
1: ఇంద్ర, శాప విమోచనమేమిటి, పునర్జీవనమేమిటి?
0: శ్రీకృష్ణ, సర్వాంతర్యామి అయినా తాము ఎరగని విశేషాలేముంటాయి? నాచేతనే చెప్పించి తమ లీలావైభవాన్ని ప్రపంచానికి ప్రస్ఫుటం చేయాలని తలంచుచున్నట్లనిపిస్తోంది. ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. చక్రధారి లోగడ నేను శివుని ఆగ్రహానికి గురై ఆయన ఇచ్చిన శాపం వలన ఇక్కడ రాయిగా ఉన్నాను. నా అదృష్టం వలన తాము ఇచ్చటకు విచ్చేసి తమ పవిత్ర పాద పద్మాల స్పర్శచే రాయిగా పడి ఉన్న నాకు నిజరూపాన్ని ప్రసాదించి నన్ను శాప విముక్తుడిని చేశారు. కృతజ్ఞుడను స్వామి, కృతజ్ఞుడను.
1: శుభం, వెళ్ళిరా. నాయనా పుండరీక, నాకు నిద్రలో నువ్వు ఎవరితోనో మాట్లాడుచున్నట్లు అనిపించింది. అది యథార్థమా లేక కలయా?
2: యథార్థమే నాన్నగారు. శ్రీకృష్ణుల వారు నన్ను ఆశీర్వదింప విచ్చేసి నన్ను వచ్చి లోనికి తోడుకొని వెళ్ళమన్నారు. తమ పాజు సేవలో నిమగ్నమై ఉన్నందున కొంచెం తడవు వేచి ఉండమన్నాను.
1: ఎంత పని చేశావు నాయనా. సాక్షాత్ భగవంతుడు ఆశీర్వదించడానికి వస్తే వేచి ఉండమన్నావా? ఉండు, నేను వెళ్లి తోడుకొని వస్తాను. ఇదేమిటి నాయనా, శ్రీకృష్ణుల వారి కలరేరే?
2: నేను ప్రత్యక్షంగా చూశాను నాన్నగారు, వారిని వేచి ఉండమని కోరాను కూడా.
1: ఆ శ్రీకృష్ణ పరమాత్మను మరొక్కసారి పిలువు నాయనా.
2: శ్రీకృష్ణ, మా తండ్రి గారికి నమ్మకం కలగటానికైనా మరొక్కసారి దర్శనమే నాయనా. శ్రీకృష్ణ.
3: పుండరీక, నీ భక్తి ప్రపత్తులు మాతాపితరుల సేవ మమ్ము ఆనందింపచేశాయి. అందువల్ల నీ సేవానిరతికి మెచ్చి నీవు పోగొట్టుకున్న కాళ్లను నీకు ప్రసాదిస్తున్నాను. నీ తల్లిదండ్రులకు, నీకు నీ భార్యకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీ అనన్య భక్తిని, ముఖ్యంగా మాతాపితరుల సేవా మహత్యాన్ని లోకానికి చాటే నిమిత్తమై ఇక్కడ కొలువయ్యుండి భక్తులను ఆశీర్వదిస్తాను. మీ గృహమున్న ప్రాంతం పవిత్ర పుణ్యక్షేత్రమై పండరీపురంగా ప్రసిద్ధమవుతుంది.
4: ధన్యోస్మి శ్రీకృష్ణ, ధన్యోస్మి. తమ అపార కరుణకు కృతజ్ఞులం.
5: భక్తగ్రసులారా, విన్నారుగా పుండరీకుని కథ. భగవంతుడి యెడ అనన్య భక్తి, మాతాపితరుల సేవ మన మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందన్న అద్భుత సందేశాన్ని అందించిన అపురూప గాథ ఇది. అటువంటి దీక్షాదక్షతలు కలవారు పిలిస్తే భగవంతుడే కదిలి వచ్చి ఆశీర్వదిస్తాడన్న సత్యాన్ని వెల్లడించిన శుభ సందేశం ఇది. మనం ఈ గాథలోని సేవా తత్పరతను అలవర్చుకొని మన జీవితాలను పునీతం చేసుకుందాం. ఇంతటి విశిష్టమైన వృత్తాంతము కనుకే కలియుగ ప్రత్యక్ష దైవం సాయికృష్ణులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తరచూ ఈ పుండరీకుని కథాంశముని తమ ఉపన్యాసాలలో ప్రస్తావిస్తూ పుండరీకుని ఆదర్శమును అందరూ అందుకొని ఆచరణలో పెట్టాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ అనేవి మన శృతుల వాక్యాలు. వాటిని పాటించాలి. కని పెంచి విద్యాబుద్ధులు నేర్పి కీర్తి మర్యాదలు అందుకోవాలని నిరంతరం ఆశీర్వదించే తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవాలి అంటూ బోధిస్తూ ఉండేవారు. కనుక మనం మాతాపితరుల సేవకు అధిక ప్రాధాన్యమిద్దాం. మన జీవితాలకు ధన్యత చేకూర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సాయిరాం.
6: కనీ పెంచిన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని స్వామి చెప్పడమే కాక స్వయంగా చేసి చూపించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి చేసిన తప్పుకు పశ్చాత్తాప పడిన పుండరీకుని గురించి రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పించిన నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న వారు దరహాస్, బి సాయి తేజ, జి సాయి వరుణ్, కె సిద్ధార్థ్ రెడ్డి, ఎన్ యుగేందర్, ఎం సాయి హర్షిత్, కె శ్రీకర్ రెడ్డి, ఈ ప్రణయ, లక్ష్మీ సహస్ర, జెడ్ హేమవర్షిణి, డి వాసవి, జి మేఘన.
3: సహానుభూతి ఎన్నో రకాలుగా వ్యక్తమవుతుంది. సర్దుకుపోవడం కూడా సహానుభూతే. అలాంటి సహానుభూతిని తెలిపే ఒక మంచి కథను ఇప్పుడు నిజామాబాద్ కు చెందిన పిల్లలు వినిపిస్తారు.
7: ఓం శ్రీ సాయిరాం. సహానుభూతి. మాణిక్య వాచకర్ అంటే తెలియని వారు తమిళనాడులో లేరనే చెప్పచ్చు. 9వ శతాబ్దానికి చెందిన ఆయన గొప్ప తాత్వికుడు, మహాభక్తుడు. వారు నిరంతరం నామ సంకీర్తనలోనే కాలాన్ని గడిపేవారు.

0: ఆ ఇంటి వారందరూ లోపల గాఢ నిద్రలో ఉన్నారు. వారికి నిద్రాభంగం కలగకుండా మాణిక్యవాచకర్ ఆ అరుగు మీద కాళ్ళు చాపుకొని పడుకొని చాలా నెమ్మదిగా తనలో తాను నామస్మరణ చేసుకోసాగారు.
1: మహేశ్వర, మహాదేవ, పార్వతీపతి, పరమేశ్వర, గణేశ పూజిత, స్కందజనక, బిల్వప్రియ, త్రిశూలధారి, భక్త సులభ, బోలా శంకర.
0: ఇంతలో వారికి అడుగుల శబ్దం వినిపించింది. వేరొక వ్యక్తి కూడా వానలో చిక్కుకొని తలదాచుకోవటానికి కొద్దిగా స్థలం కోసం వెతుకుతున్నాడు. అతన్ని చూసిన వెంటనే మాణిక్యవాచకర్ లేచి నిల్చుని,
1: మిత్రమా, ఇలా రండి, ఇక్కడ మన ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోతుంది. ఈ వర్షం తగ్గే వరకు ఇక్కడ కూర్చుని భగవంతుని గుణగానం చేసుకుందాం, రండి
0: అని పిలిచాడు. ఆ వ్యక్తి సంతోషంగా వచ్చి ఆ అరుగు మీద వీరి ప్రక్కనే కూర్చున్నాడు. ఈ ఇద్దరు కలిసి నామ సంకీర్తన

0: ఇలా కొంత సమయం గడిచిన తరువాత వారికి మరొక వ్యక్తి పరుగెత్తుకుంటూ రావటం కనిపించింది. అతడిని చూసిన తక్షణమే మాణిక్యవాచకర్ చేతులు జోడించి,
1: రండి రండి, ఇప్పటి వరకు ఇక్కడ మా ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోయింది. ఇప్పుడు మన ముగ్గురికి నిలబడటానికి సరిపోతుంది. ఇంకా వర్షంలో తడవకుండా త్వరగా రండి
0: అని పిలిచారు. ఆ వ్యక్తి ఆ వసారాలోకి చేరుకుని తన ధన్యవాదాలు తెలిపి తాను కూడా నామ సంకీర్తనలో చేరటానికి అనుమతి కోరాడు. ఆ విధంగా వారు ముగ్గురు ఆ వర్షం తగ్గేదాకా ఆ అరుగు మీద నిల్చని నామస్మరణ చేస్తూ గడిపారు.

0: మనకు మాణిక్యవాచకర్ తెలిపిన నీతి ఏమిటి? నిజమైన భక్తుడు తనకి ఉన్న దానిలో కొంత ఇతరులకు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఇతరులకి కలిగిన కష్టం తనకి కలిగినట్టు వంటివిగా తలిచి వారికి సహాయం చేయాలి. ఓం శ్రీ సాయిరాం.
1: సహానుభూతిని తెలిపే ఒక మంచి కథ విన్నారు. వినిపించిన వారు నిజామాబాద్ కు చెందిన ఆర్ రూపాలి, డి సాయి కిరణ్, ఎం రాఘవేంద్ర, కె నవీన్చారి. మన తదుపరి కార్యక్రమం నెల్లూరు బాలలు సమర్పిస్తున్న నాటిక జటాయువు.
2: ప్రవరా, మన ఆశ్రమానికి చేరుకోవటానికి ఇంకా ఒక రోజు ప్రయాణం మిగిలి ఉంది. నేటికి ఇక్కడే విశ్రమిద్దాం. ఏర్పాట్లు చెయ్యి. ఈలోగా నేను ఆ వాగు వద్ద అనుష్ఠానం ముగించుకుంటాను.
3: అలాగే గురువర్యా, మీ అనుష్ఠానం పూర్తయ్యేలోగా మీ విశ్రాంతికి ఏర్పాట్లు చేస్తాను.

కోసం దుర్గమారణ్యం మధ్యలో నందనవనాన్ని తలపిస్తోంది. మా గురువు గారు మతంగముల దయ వల్ల ఇంత చక్కని ప్రదేశం చూసే అదృష్టం కలిగింది. ఈ వింతేమిటో గురువు గారిని అడిగి తెలుసుకోవాలి.

0: గురువర్యా, తమకు ఆసనం చేయ ఏర్పాట్లు చేశాను, ఆసనం స్వీకరించండి. ఇదిగో ఫలాలు కూడా సేకరించి ఉంచాను.
1: మంచిది నాయన, శ్రమ పడ్డావు, కాస్త విశ్రమించు.
0: తమ పాదసేవ అనంతరం విశ్రమిస్తాను. అలాగే తమరు అనుమతిస్తే ఒక సందేహం తీర్చుకోవాలని ఉంది.
1: అవశ్యం, అడుగు.
0: స్వామి, నిర్జనారణ్యం మధ్యలో ఈ ప్రదేశం నందనవనంలా ఉంది. ఇక్కడ అలౌకికమైన ప్రశాంతత, ఆధ్యాత్మ వాతావరణం వెళ్లి విరుస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఎవరో మహాత్ములు తిరుగాడిన ప్రదేశమై ఉంటుంది. దయచేసి ఎరుకపరచండి.
1: అవును ప్రవరా, నిస్సందేహంగా ఇది మహాత్ములు తిరుగాడిన ప్రదేశమే. నరుడై వచ్చిన నారాయణుడు శ్రీరామచంద్రుడిగా కాలుమోపిన పుణ్య భూమి ఇది. దేవతలు కూడా అసూయపడేలా భగవతానుగ్రహం పొందిన జటాయువు నేల కూలిన ప్రదేశమిది.
0: జటాయువ, ఆయనెవరు? వారి వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉంది. వినే భాగ్యం కలిగించండి.
1: మంచిది, విను. దశరథనందనుడైన శ్రీరాముడు సీతాదేవిని చేపట్టిన అనంతరం పినతల్లి కైక కోరిక మేరకు రాజ్యాన్ని ఛేదించి సీత లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లాడు. వనవాస సమయంలో లంకాధీశుడు రావణుడు వంచనతో సీతను అపహరించి తీసుకుపోయాడు. చింతాక్రాంతుడైన రాముడు సీత కోసం విలపిస్తూ ఆమె కోసం అడవులలో గాలిస్తున్నాడు.
2: సీత, సీత, సీత, సీత.
3: అన్నా, బేలతనం నీలాంటి మహావీరునికి తగదు. వదిన గారిని తప్పక కనుగొంటాం, దుఃఖించకు.
2: దుఃఖించక ఏమి చెయ్యగలను లక్ష్మణ? నన్ను, నా బాహుబలాన్ని నమ్మి నా వెంట వచ్చిన భార్యకు రక్షణ కల్పించలేకపోయాను. ఇప్పుడు ఆమె తండ్రి వచ్చి వీర్యశుల్క అయిన నా బిడ్డ ఏదని అడిగితే ఏమని చెప్పను? నన్నెప్పుడూ నీడలా అనుసరిస్తూ సేవలు చేసే ప్రియతమురాలిని కోల్పోయాను. ఈ చేత కాని వాణ్ణి మన్నించు సీత, సీత, సీత.
3: ఎంత మాట అన్నారు అన్నగారు? ఆత్మనింద తగదనేది తమకు తెలియని విషయమా? తమరు చేతకాని వారా?
2: భార్యను రక్షించుకోలేని వాడిని లోకం చేతకాని వాడనే పరిహసిస్తుంది లక్ష్మణ. లోకోపవాదం కన్నా నా ప్రాణానికి ప్రాణమైన సుకుమారిని అడవుల పాలు చేశాననే ఆవేదన నన్ను తొలచివేస్తుంది. ఎక్కడని వెతకను సీత, నిన్ను తిరిగి ఎలా కలుసుకోగలను?
3: అన్నగారు సామాన్య మానవులు కారు. లోకమున రామాజ్ఞ లేనిదే ఏ కార్యమూ జరగదు. అటువంటప్పుడు మహాపతివ్రత సద్గుణరాశి అయిన మా వదిన సీతమ్మకు ఇలాంటి విపత్తు కలగడం ఖచ్చితంగా ఆ శ్రీరాముని సంకల్పమే కాని మరొకటి కాదు. మానవ మాతృనిగా అవతరించి నీతి, నిజాయితీ, త్యాగం, శీలం, ధర్మం వంటి విలువలను తాను స్వయంగా ఆచరిస్తూ మానవులకు ఆదర్శంగా నిలవడానికే ఈ పుణ్యదంపతులిద్దరూ నాటకం ఆడుతున్నారు. ఇది నిశ్చయం. సరే, ఈ నాటకంలో నేను నా పాత్రను శక్తి వంచన లేకుండా నటిస్తాను. అన్నా, జరుగుతున్నదంతా జగన్నాటక సూత్రధారి అయిన నీ సంకల్పంగానే తోస్తుంది. లోక కళ్యాణార్థమే తమరి నాటకమును జరిపిస్తున్నారు. దయచేసి సత్యము తెలిపి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి.
2: లక్ష్మణ, నీ వద్ద దాపరికమేమీ లేదు. ధర్మ సంరక్షణార్థం అవతరించిన నేను స్వయంగా ఆచరిస్తూ ధర్మాన్ని లోకానికి అందించడం కోసం అనేక లీలలు చేయవలసి ఉంది. సామాన్యులు నాయకుని ఆదర్శమును మాత్రమే ఆధారం చేసుకుని అనుసరిస్తారు. కనుక నాయకుడైన వాడు తాను చెప్పేదంతా ఆచరణలో చూపవలసి ఉంటుంది. పిల్లలను మరపించి పాలు తాగించిన రీతిగా అధర్ములను అణచివేసి ధర్మ సంస్థాపన చేయడానికి అటువంటి నాటకములు ఆడవలసి ఉంటుంది. ఇదంతా సీతకు కూడా తెలుసు. నీవు కూడా నీ పాత్రకు న్యాయం చేసి నాటకమును రక్తి కట్టించవలసి ఉంది.
3: అన్నా, దైవరహస్యాన్ని దైవమే వెల్లడిస్తే తప్ప దానిని అర్థం చేసుకోవడం ఎవరితరం? ఇక తేలికపడిన మనసుతో నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. చీకటి పడుతున్నది, రాత్రికి ఇక్కడ విశ్రమించి ఉదయాన్నే ముందుకు సాగుదాం.
2: మంచిది, అలాగే చేద్దాం.
3: అన్నా అన్నా, కాస్త ఆగండి, ఇటు చూడండి, ఈ ప్రదేశమంతా చెట్ల కొమ్మలు విరిగిపడి ఉన్నాయి. అన్నా, ఇక్కడ విరిగిన విల్లు పడి ఉంది. ఇక్కడి చెట్టు కొమ్మలకు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి.
2: సందేహం లేదు లక్ష్మణ, ఇక్కడ ఎవరో వీరులు యుద్ధానికి తలపడ్డారు. ఎవరో తెలుసుకునే ఆధారాలు లభిస్తాయేమో, వెతుకుదాం.

ఏమిటిది ఈ మారుమూల అరణ్యంలో రామనామం వినిపిస్తుంది? అన్నా, కాస్త శ్రద్ధగా వినండి, ఇక్కడెవరో రామనామం జపిస్తున్నారు.

వినిపిస్తోంది. అక్కడ యుద్ధం జరిగిన ఆనవాళ్లు, ఇక్కడ బలహీనమైన స్వరం. బహుశా ఇతడెవరో ఆ యుద్ధంలో గాయపడి ఉంటాడు. పద చూద్దాం.

0: లక్ష్మణ, అదిగో ఆ చెట్టు నీడన ఎవరో పడిపోయి ఉన్నారు చూడు.
1: ఏమి ఆశ్చర్యం అన్నా, తమ నామస్మరణ చేస్తున్న ఇతడెవరో పక్షిరాజు వలే ఉన్నాడు.
0: రామనామం జపించేవారు ఎవరైనా నా శరణార్థులే, వారిని కాపాడటం నా విధి.
1: ఆహా, ఎంతటి కరుణామూర్తి శ్రీరాముడు! గాయపడిన పక్షిరాజుని తన ఒడిలో పడుకోబెట్టుకుని తలని మురుతూ ఒక సామాన్యుని వలె పరిచర్యలు చేస్తున్నాడు.
0: పర్వాలేదు, గండం గడిచింది. ఈ పక్షిరాజు తెప్పరిల్లుతున్నాడు. పక్షిరాజా, పక్షిరాజా!
2: ఆహా, నా తలపై నిడిన చేయి ఎవరిది? ఏమియా స్పర్శలోని హాయి! భీకరమైన పోరు వల్ల కలిగిన శ్రమంతా తీరిపోయింది. గాయాల వల్ల కలిగిన క్లేశమూ మటుమాయమైంది. కన్నీటి పొరలోంచి దివ్యమైన వర్చస్సుతో అస్పష్టంగా కనిపిస్తున్న ఆ సుందరం ఖారవిందం ఎవరిదై ఉంటుంది? నా ఆరాధ్య దైవమైన రాముడు కాదు కదా?
1: పక్షిరాజా, నీవు సేదతీరుతున్నది లోకాభిరాముడైన ఆ శ్రీరాముని ఒడిలోనే. లేచి నీవెవరివో పరిచయం చేసుకో.
2: శ్రీరామచంద్రుడా, వచ్చావా ప్రభు, వచ్చావా! నీ రాక కోసమే కొస ప్రాణం నిలుపుకున్నాను. ఈ దాసుని పేరు జటాయువు, గద్దజాతికి చెందినవాడిని. స్వామి కార్యం నెరవేర్చలేకపోయినా ఈ దాసుని మన్నించు. సేవాధర్మం నిర్వర్తించడంలో విఫలమైనందుకు సిగ్గుపడుతున్నాను.
0: జటాయు, పరితాపానికి పశ్చాత్తాపానికి ఇది సమయం కాదు. అసలు నీకు దుస్థితి ఎందుకు దాపరించింది? కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యానని ఎందుకంటున్నావు?
2: చెప్తాను ప్రభు, చెప్తాను. దుష్టుడైన లంకాధిపతి రావణుని నేను నిలువరించడానికి ప్రయత్నించాను. వానితో ఘోరమైన పోరు జరిగినది. వృద్ధాప్యం వల్ల వానికి సమవుజ్జి కాకపోయినా శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధం చేశాను.
0: అసలు నీవు రావణునితో యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది?
2: ప్రభు, ఆ దుర్మార్గుడైన రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి రథంలో తీసుకుని పోవటం నాకంట పడింది. ఆ తల్లిని కాపాడడానికి.
0: ఆగు, ఏమన్నావు? రావణుడు నా సీతను అపహరించుకుపోతున్నాడా?
2: అవును ప్రభు, వాడే ఆ నీచుడే. సీతమ్మ, హా నాథ, రామచంద్ర, కాపాడు కాపాడు అంటూ ఆర్తనాదాలు చేస్తున్నది.
3: హతవిధి, మోహమెంత చేటు తెచ్చినది! దైవమైన రాముని పైనుండి మనసుని మాయలేడిపై తిప్పుట వలన కదా ఈ తుష్టిని చేతికి చిక్కి తిని రామా, ఆపద్బాంధవా, కాపాడు కాపాడు.
2: తల్లి భయపడకు, నేనున్నాను. నీ నోట రామశబ్దము విని నీవు సీతవుని గుర్తించాను. ఈ దుష్టుడి బారి నుంచి నిన్ను నేను రక్షిస్తాను. ఆగరా పాపి, ఆగు, నిన్నిక ఒక్క అడుగైనా కదలు నేను.
4: ఏ ముసలి పక్షి, అడ్డు తొలుగు! కైలాసాన్ని కదిలించిన ఈ లంకాధీశుడు రావణునే ఎదిరించే మునగాడివా? తప్పుకో, లేదా ప్రాణాలపై ఆశ వదులుకో.
2: అది చూద్దాం, ముందు ఈ దెబ్బ కాచుకో. అమ్మా సీతమ్మ, రావణుడు తెప్పరిల్లేలోగా నీవా చెట్టు కిందకు చేరి తలదాచుకో. వీడి సంగతి నేను చూస్తాను. జై శ్రీరామ్!
4: కాచుకో, ఒరి పక్షి, నన్నంత దెబ్బ కొడతావా? ఇక చూడు నిన్నేం చేస్తాను. ముసలివాడైన ఈ పక్షిరాజులో బలము శౌర్యము ఏ మాత్రం తగ్గలేదు. వీలైనప్పుడల్లా ముక్కుతో కాలి గోర్లతో నన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాడు. వీడిని ఆపాలంటే ఒక్కటే ఉపాయం, పక్షికి బలం రెక్కల్లోనే, ఆ రెక్కలను చక్రాయుధంతో నరికి పారేస్తాను.
2: అబ్బా ఒరే రావణ, ఎంత పని చేసావురా దుష్టుడా, రెక్కలు తెగిన పక్షినయ్యాను. ఒరే ఆగు ఆగు, ఆమెను విడిచిపెట్టు, ఆగు. అమ్మా సీతమ్మ నన్ను క్షమించు తల్లి, క్షమించు. రామా అది జరిగింది, రావణుడు నా రెక్కలు ఖండించి నన్ను అశక్తుని చేశాడు, మరలా సీతను తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుండి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఇక్కడ పడి ఉన్నాను. కంటితో చూసి కూడా తల్లిని రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యుడను.
0: విచారించకు జటాయు, నీ ప్రయత్నలోపమేమీ లేదు. విధి ప్రతికూలమైనప్పుడు నీవు మాత్రం ఏమి చేస్తావు? సీత జాడను తెలిపి నాకు మహోపకారం చేశావు. నీవు చేసిన మేలు ఎప్పటికీ మరువను. నీ సత్కర్మే నీకు సద్గతిని కలిగిస్తుంది. బాగా అలసిపోయి ఉన్నావు, ఈ నీరు తాగి దాహం తీర్చుకో. లక్ష్మణ, ఆ కమండలంలోని నీరు ఇలా ఇవ్వు.
2: రామా, భాగ్యమన్న నాది కదా, నీ ఒడిలో విశ్రమించి నీ సువర్ణ హస్తము నుండి నీరు త్రాగే భాగ్యం కలిగించావు. నీ కన్న తండ్రి దశరథునికి లభించని ప్రాప్తి నాకు లభించింది. ఈ జన్మకు ఇంతకన్నా మరేం కావాలి? ఇలా నీ చేతుల మీదుగా అమృతాన్ని తాగుతూ నీ ముఖారవిందాన్నే చూస్తూ ప్రాణాలు విడిచిపెట్టినా అవి నిన్నే చేరుతాయి. కాని రామా, సమయం లేదు. కొన ఊపిరి విడిచేలోగా ఏ మాట నీకు చెప్పాలని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని ఉన్నానో అది చెప్తాను విను.
0: అలాగే జటాయు, ఏమి చెప్పదలుచుకున్నావో చెప్పు.
2: రామచంద్ర, దురాత్ముడైన రావణుడు దక్షిణ దిశగా వెళ్లాడు, బహుశా లంకను చేరి ఉంటాడు. ఆ రాక్షసుణ్ణి వధించి నా తల్లిని చెంత చేర్చుకో. సెలవు రామా, సెలవు.

0: అన్నా, పక్షిరాజు జటాయువు మరణించే ముందు మనకు జానకీమాత గురించి విలువైన సమాచారమిచ్చి మహోపకారం చేశాడు. అతని ఆత్మజ్యోతి తమలో వచ్చి చేరటం నేను స్పష్టంగా చూడగలిగాను.
1: అవును లక్ష్మణ, అతనికిక మరు జన్మ లేదు. అంతిమకాలంలో పెదవులపై దైవనామం నర్తించే వారికి లభించే పరమపదం చేరుకున్నాడు. కాని ఇది మర్త్యలోకం కాబట్టి లోకమర్యాదను అనుసరించి ఇతనికి అంతిమ సంస్కారం జరగవలసి ఉంది. పితృసమానుడైన జటాయువుకు నేనే అంత్యక్రియలు నిర్వహిస్తాను.
0: అన్నా, దగ్గరలోనే వాగు ప్రవహిస్తున్న చప్పుడు వినిపిస్తుంది. నేను ఆ వాగుగట్టున చితి పేరుస్తాను. అంత్యక్రియలు పూర్తయిన పిదప మనం ఆ వాగులో స్నానం చేసి బయలుదేరవచ్చును.
2: నాయనా, ప్రవరా, నేను ఇంతకు ముందే చెప్పినట్టు పరమ పావనమైన రాముని పాదం సోకిన ప్రదేశం ఇది. ఆ రాముని ఒడిలో సేదతీరి సీతమ్మ జాడ తెలిపిన జటాయువు పరమాత్మలో ఐక్యమైన ప్రదేశమిది. అందువల్లనే ఇక్కడి అలౌకికమైన సౌందర్యం ప్రశాంతత వెళ్లి విరుస్తున్నాయి.
3: గురుదేవా, అరణ్యవాసంలో ఉన్న రాముడు తండ్రి మరణించినప్పుడు అతనికి దహన సంస్కారం చేయలేకపోయాడని విన్నాను. దశరథునికి దక్కని భాగ్యం జటాయువుకు కలగడం విచిత్రంగా ఉంది.
2: విచిత్రమేమీ లేదు ప్రవరా, ఎంతటి వారైనా గత జన్మలలో చేసిన కర్మల ఫలితాలను అనుభవించక తప్పదు. దశరథుని విషయంలోనూ అదే జరిగింది. అందుకే సత్కర్మలనాచరించమని పెద్దలు చెప్తారు. ఎవరినీ నొప్పింపక చేతనైన సహాయం చేస్తూ అందరినీ ప్రేమించే మనసు కలవారు ధన్యులు. దీనికి నిరంతరం నామస్మరణ కూడా తోడైతే దైవం వారికి కొంగు బంగారమై నిలుస్తాడు. జై శ్రీరామ్.
3: జై శ్రీరామ్.

నెల్లూరు బాలలు సమర్పించిన నాటిక జటాయువు విన్నారు. ఇందులో జేవీఆర్ లోకేష్, జేవీ శ్రీహి, ఆర్వీఆర్ అవినాష్, ఎస్ కుశాల్, బి సాయి కిరణ్, టి సుఖేష్, ఎం సాగరిక, బి స్వాతి, బి సోమశేఖర్ పాల్గొన్నారు. స్వామి కూడా జంతువుల పట్ల ఎంతో కరుణ, సహానుభూతి చూపించేవారు. చిత్తూరు జిల్లాలోని వేసవి విడిది హార్స్లీ హిల్స్ లో స్వామి కొన్ని రోజులు బస చేశారు. ఆ సమయంలో కొండ మీద అవసరమైన మంచినీటిని ఒక దున్నపోతు చేత మోయించేవారు. తిరుగు ప్రయాణం అవుతూ కారు ఎక్కే ముందు స్వామి బంగ్లా వెనక ఉన్న దున్నపోతు వద్దకు వెళ్లి వెన్ను నిమురుతూ, బంగారు, నువ్వు ఇన్నాళ్ళు ఎంతో శ్రమపడి మాకు సేవ చేశావు అని శ్రీహి, ఆర్వీఆర్ అవినాష్, ఎస్ కుశాల్, బి సాయి కిరణ్, టి సుఖేష్, ఎం సాగరిక, బి స్వాతి, బి సోమశేఖర్ పాల్గొన్నారు. స్వామి కూడా

0: మాకు సేవ చేశావు అని థ్యాంక్స్ చెప్పి వచ్చారు.
1: ఆ దున్నపోతు ఎంత అదృష్టం చేసుకుందో కదా. ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యసి వినిపిస్తే ఎలుగుబంటి కథ విందాం.
2: ఒకరోజు శేషయ్య అనే వ్యక్తి కొన్ని మూలికలను సేకరించటానికి అడవికి వెళ్లాడు. సాయంకాలమైపోయి చీకట్లు కమ్ముతుండగా ఇంటికి బయలుదేరిన శేషయ్యకి ఒక సింహం ఎదురుపడింది. సింహాన్ని చూసి వణుకు పుట్టిన శేషయ్య తాను సేకరించిన మూలికలు అక్కడే పారేసి పరుగు తీయటం ప్రారంభించాడు. ఎంత పరుగు పెట్టినా ఆ సింహం విడవకుండా శేషయ్యను తరమసాగింది. ఆయాసంతో శేషయ్య ఏమి చేతునా భగవంతుడా అని పరిగెడుతూ దిక్కులు చూడసాగాడు. శేషయ్యకు అక్కడ ఒక చెట్టు కనిపించింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ శేషయ్య ఆ చెట్టు ఎక్కి పై కొమ్మ మీద కూర్చున్నాడు. ఆయాసం తీర్చుకుంటున్న శేషయ్యకు ఆ చెట్టు పైన కొమ్మ మీద ఉన్న ఎలుగు బంటి కనిపించింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది శేషయ్య పరిస్థితి. ఇంతలో ఎలుగుబంటిని చూసిన సింహం, మిత్రమా, ఇతడు నాకు ఆహారం, ఎంతో దూరం నుంచి తరుముకుంటూ వస్తున్నాను. మనం ఈ అడవిలో ఉండేవాళ్ళం, అతడిని క్రిందకు తోసి నా వేటను నాకు అందించు అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి, మిత్రమా, ఈ చెట్టు నా ఇల్లు, నా ఇంటికి వచ్చిన వారు ఎవరైనా నాకు అతిథి. అతిథి దేవునితో సమానం అంటారు. మరి నా ఇంట్లో ఉన్న అతిథిని నీకు ఆహారంగా పంపించటం ధర్మవిరుద్ధం కదా. నేను అటువంటి పనిని ఎన్నడూ చెయ్యను, నన్ను క్షమించు అని నెమ్మదిగా పలికింది. సింహం ఎంతో బ్రతిమిలాడింది. కాని నీతి నియమాలను పాటించి ఎలుగుబంటి మాత్రం అతని మాటలకు బెదిరింపులకు లొంగలేదు. ఇలా కొంత సమయం గడిచింది. చీకటి పడసాగింది. సింహం మాత్రం అక్కడే చెట్టు కింద అసహనంగా పచార్లు చేస్తోంది. ఇంతలో ఎలుగుబంటికి చిన్న కునుకు పట్టింది. శేషయ్య మాత్రం ప్రాణభయంతో అలాగే కూర్చుని ఉన్నాడు. ఈ అదనును కనిపెట్టిన సింహం శేషయ్యతో, ఓ మనిషి, నా ఆకలి తీర్చుకోవటానికి నువ్వైనా ఒకటి, ఆ ఎలుగుబంటి అయినా ఒకటి. ఎలుగుబంటి నిద్రపోతోంది. ఇప్పుడు కనుక నువ్వు ధైర్యం చేసి దాన్ని కిందకు తోసేస్తే నేను దాన్ని తిని వెళ్లిపోతాను, నువ్వు కూడా ఇంటి దారి పట్టచ్చు అంది. కృతజ్ఞత అనేది ఏ కోశాన లేని శేషయ్య సింహం అలా అన్న వెంటనే నిద్రిస్తున్న ఎలుగుబంటిని చెట్టు మీద నుండి కిందకు తోసేశాడు. కింద పడిపోతున్న ఎలుగుబంటికి మెలుగువ వచ్చి బాధతో గట్టిగా కేక పెట్టింది. అదృష్టవశాత్తు కింద పడిపోయే లోపలే ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా పైకి ఎక్కి మళ్లీ తన కొమ్మను చేరుకుని కూర్చుని ఊపిరి పీల్చుకుంది ఎలుగుబంటి. అది చూసిన సింహం వెంటనే ఎలుగుబంటితో, చూశావా మిత్రమా, నువ్వు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి ఈ మనిషి నీకి అపకారం చెయ్యబోయాడు. ఇటువంటి వాని మీద జాలి చూపటం కూడా తప్పే. నా మాట విని అతడిని క్రిందికి నెట్టు, నాకు ఆకలితో ప్రాణం పోయేట్టు ఉంది అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి అతి శాంతంగా ఇలా జవాబిచ్చింది, స్నేహితుడా, ఆ మనిషి తన స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించాడు. ఉపకారికి కూడా అపకారం చేయటం అతని స్వభావం కావచ్చు, కానీ అపకారికి కూడా ఉపకారం చేయటం నా స్వభావం. అతని స్వభావాన్ని అతను మార్చుకోనప్పుడు నా స్వభావాన్ని నేనెలా మార్చుకోగలను? నేను కూడా అతనిలాగే ప్రవర్తి

0: అయితే నాకు అతనికి తేడా ఏముంటుంది? నన్ను క్షమించు మిత్రమా, నువ్వడిగే పని నేను చెయ్యలేను. ఒక జంతువు అయి ఉండి కూడా ఎలుగుబంటి తాను ధర్మం అనుకున్న సూత్రం కోసం నిలబడింది. కాని మనుషులమైన మనం ఈనాడు చిన్న చిన్న ప్రయోజనాల కోసం మన స్వత సిద్ధ ధర్మాన్ని వదిలిపెట్టేస్తున్నాము, మన స్వభావాన్ని మార్చుకుంటున్నాము. ధర్మాన్ని ఆచరించటం కష్టమే అయినా అది చేయటం మాత్రం మానకూడదు.
1: ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యశ్రీ వినిపించిన ఎలుగుబంటి కథ విన్నారు.
2: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని మీరు విన్నారు.

Jai Nanda Nanda Nanda Nanda Nanda Nanda.

ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ.

Thank you.

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో 1992 అక్టోబర్ 11వ తేదీ పాదుకోత్సవ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం

0: ప్రేమించుతున్నాడు. మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం. మానసిక శక్తి సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది. మానవునకు మనసే మూలాధారం, మనస్సునకు సంకల్పములే ఆధారం. సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు. సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి అందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి. మానవుని యొక్క జీవితము సంకల్పముల యొక్క పంటనే. ఒక చిన్న రాయిని మనం ఒక కొలంలో వేసినప్పుడు ఆ కొలంలో అలలు ప్రారంభమవుతాయి. ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది. అదే విధముగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి. ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు. లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కును ఉచ్చరిస్తాడు. కన్నరంధ్రములో ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక సుశబ్దమును అనుభవిస్తాడు. నేత్రములందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో సుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది. ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు. పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగమును లేక సత్సంగమును చేరుతూ ఉంటాడు. కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారము. ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు, భగవంతుని స్మరిస్తున్నాడు, అతను చింతిస్తున్నాడు. కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు. భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు. భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి. ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు. ఏకం సత్ప్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు. దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి? మనకు దగ్గర లోపలనే ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది. కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు. బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడాను అగ్నిగా మారిపోతుంది. దీనిని బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అన్నారు. ఏ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వము. మనం భుజించినటువంటి ఆహారము లోపల జీర్ణమయ్యి దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది. అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి. అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి. సంకల్పం అన్నీ కూడాను భగవత్ సంకల్పములుగా మారిపోవాలి. భగవద్భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి. ఇటు ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి. భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణుడు యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు. అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే. కనుక నేను నరుడు అనగా కేవలము మానవాకారము ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు. దేహం ఆకారము మాత్రమే మానవత్వం కాని ఆత్మస్వరూపమే. దేహమునందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండ. పని చేసినా, ఏ సంకల్పము సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడును ఆత్మతత్వంగానే రూపొందుతుంది. కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రం చాలదు, దైవానికి అర్పితం కావాలి. అందువల్లనే మమై వాంసో జీవలోకి జీవభూత సనాతన. మానవుడు అంశము, భగవంతుడు బింబము. ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము. కేవలం పాదములను పూజించినంత మాత్రమున, మనను స్మరించినంత మాత్రమున, ఆకారం చింతించినంత మాత్రమున ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు, ప్రవృత్తి యొక్క లక్షణములు, భౌతికం యొక్క చర్యలు. కానీ నివృత్తి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి, అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది. కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్ష్యాన్ని మనం మర్చిపోతున్నాం. ప్రొద్దున శాస్త్రుల వారు గాయత్రి మంత్రమును ఉపదేశం చేస్తూ గాయత్రి పంచముఖి స్వరూపిణి అన్నారు. అనగా ఏమిటి ఐదు ముఖములు? పంచముఖి, అందులో శబ్ద బ్రహ్మము ఆది శబ్దమైనటువంటి ఓం మొదటి ముఖము, భూర్భువస్వ ఇది రెండవ ముఖము, భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము, భియో యోన ప్రచోదయాత్ ఇది నాలుగవ ముఖము, ఇంకా ఐదవ ముఖం ఏమిటి? సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము. ఓ భూర్భువస్వ తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భియో యోన ప్రచోదయాత్. ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము? ఈ గాయత్రి అనగా ఏమిటి? గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి. ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి, గాయత్రి, సావిత్రి, సరస్వతి. గాయత్రి, త్రాయతి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది. సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్. కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది. సరస్వతి వాగ్దేవతా స్వరూపిణి, కనుకనే వాగ్దేవతా స్వరూపిణి అయిన సరస్వతి సత్యదేవతా స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము, ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము. త్రిగుణం తిదలాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవని భగవంతునికి అర్పితం గావించాలి. కనుకనే ఇట్టి ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములు ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మరిచి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాం. భూర్భువస్వ ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి. అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము. ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి? ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని ఎందే ఉంటున్నాయి, జీవి ఎందు కూడా ఉంటున్నాయి, ప్రాణి ఎందు కూడా ఉంటున్నాయి. ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం. ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్, పదార్థముల యొక్క చేరికనే. అంతైకుడును పదార్థముల యొక్క చేరికనే. కల్పితమైనటువంటి ఈ జగత్ అంతైకుడును పదార్థముల యొక్క కల్పనే.
1: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: కానీ ఈ పదార్థముల కదలిక ఏ రీతిగా జరుగుతుండాలి? ఇంకా భూహా అది ప్రాణం యొక్క వైబ్రేషన్, కదలిక శక్తి. ఈ కదులుతుండాలి కానీ, ఈ పదార్థములు కదిలింపగలుగుతుండాలి కానీ, ఈ కదిలింపగలిగినటువంటి యొక్క పదార్థములకు అర్థం ఏమిటి, కోసం కదులుతుండాలి అనేటువంటి సర్వార్థాన్ని గుర్తించడానికి మనం కొంత ప్రయత్నం చేయాలి. అది ఏ సువహ అన్నారు. భూర్భువ సువహేషన్ వైబ్రేషన్, ఈ సువహ అదే రేడియేషన్. దానిని వేదం నందు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అదే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్. అదే ఇలాంటి తెలివితేటలు మానవుని ఎందు ఉంటున్నాయి, మానవుని ఎందు ఉంటుండాలి, ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందు ఉంటుండాలి. ఈ మానవుని యొక్క దేహం నందు సర్వవ్యాపకమైనటువంటి సేవా సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి. భూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు. ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము? కానీ అది ఏ ఓంకారనామం. దీనిని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు. క్లీం అదే పృథ్వీ, కృష్ణాయ అదే జలము, గోవిందాయ అదే అగ్ని, అదే అగ్ని, గోపీజన వల్లభాయ అదే వాయువు, స్వాహ అదే ఆకాశం. ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు. సర్వయందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే ఈ ప్రపంచములకు ప్రాణమే పంచభూతములు. సర్వత్రా చేరినటువంటి పంచభూతములు సర్వత పాణిపాదం తర్వతో వచ్చి శిరోముఖం సర్వత స్థుతిముల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు. నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే. పంచభూతములు ఏమి? భగవత్ స్వరూపములే. ఈ భగవత్ స్వరూపమే కనుకనే భక్తులందరూ భూమాత అని పిలుస్తున్నారు. ఇంకా రెండవది జలము, గంగాదేవి అంటున్నారు. ఈ గంగను కూడా దేవునిగా భావిస్తూ వచ్చారు. ప్రాచీన యొక్క వైభాగము, ప్రాచీన యొక్క వైభాగ్యము, ప్రాచీన యొక్క విశిష్టత ఎవరు కూడా అర్థం చేసుకునలేదు. మన ప్రాచీనులందరూ కూడా అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు, అగ్నిదేవుడు, ఇంకా గాలిదేవుడు, ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి. కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే. కనుక మనం దైవస్వరూపం అనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు. దైవస్థుతిముల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు. నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే. పంచభూతములు అనగా ఏమి? భగవత్ స్వరూపములే. ఈ భగవత్ స్వరూపమే కనుకనే భక్తులందరూ. ఇంకా రెండవది జలము, గంగాదేవి అంటున్నారు. ఈ గంగను కూడా దేవునిగా భావించారు. ప్రాచీన యొక్క వైభవము, ప్రాచీన యొక్క వైభవం

హృదయవాసి. కానీ భగవంతుణ్ణి హృదయవాసి అని పిలుస్తుంటారు. ఏమయ్యా అంటే, నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను, లేక ఇంటి నుంచి వచ్చానను, లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం. చిన్నవాడు కాదు, నీ స్థానం హృదయమే. హృదయమే నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ. దైవం కూడా నువ్వు ఎక్కడను రాడు, ఎక్కడను పోడు, ఉన్న చోటనే ఉంటున్నాడు. కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును. అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రం అమెరికాకు వెళ్ళినాడని బావా అని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు. భావమే ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు. కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచో వచ్చినటువంటిది కానీ, ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు. ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే. విష్ణు స్వరూపం సర్వం కల్విదం బ్రహ్మ. అన్ని రూపములు దైవ స్వరూపములే, స్థానములు కూడా దైవ స్థానములే. దైవము లేని స్థానం కానీ, దైవము కాని నేమం రూపం కానీ లేదు. అన్ని రూపములు తనవే, అన్ని నామములు తనవే. ఏక ప్రభువుగా అనేక నామం. కనుకనే మన పేదను పురస్కరించుకుని, రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు. మేము దాసులము, దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు. దేవుడు దేవుడు ఒక్కడే, నరుడు నారాయణుడు ఒక్కడే, బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే. కనుక ఏకత్వంలో మనం కొంతవరకును సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇంత వరకు కూడా ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది. ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడా మనకు రెండు దృష్టిని తప్పినవి కాదు. ఏ మ్యాన్ విత్ డ్యూలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. కనుకనే మనం అర్థము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము. జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంతరిస్తుండాలి. కాదు కాదు, ఎప్పుడు కూడా ఒకే దివ్యత్వాన్ని మనం అనుభవించాలి. కనుక ఇట్టి ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి. అభిషేకం సరిపోయే సమయం లోపల పండితుల వారు ఈ యొక్క పాలతో, పెరుగుతో, తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థమని తెలిపాడు. ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి చిత్తశుద్ధయే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి. శుద్ధి కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు. శుద్ధితో దైవత్వాన్ని మనం అర్పితం గావించుకోవాలి. మనం ఒక పుష్పం భగవంతునికి అర్పితం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్లిపోయి పరికరాలైనటువంటి పుష్పాన్ని మనం చేయము. అక్కడి నుంచి కోసినప్పటికైనప్పుడేను దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతునికి అర్పితం చేస్తాం. కలిగినంత మాత్రమున సరి అయినటువంటి పదం కాదు. ఈ చిత్తశుద్ధి అయినటువంటి ఒక హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి. అర్పితము అర్పితము అర్పితము, అర్చన కాదు అర్పితం కావాలి. ఈ అర్చనకు అర్పితమునకు చాలా వ్యత్యాసం ఉంటుండాలి. ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి ఒక ప్రాప్తి ఇది సత్. అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి ఒక పేరు. ఎప్పటికీ మార్పు చెందినటువంటిదే సత్, ఎప్పటికీ శాశ్వతమైనటువంటిదే సత్. ఈ సత్తును మనం పొందాలి. ఎక్కడ పొందాలి? మన ఎందే మనం తెలుసుకోవాలి. కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి. పొద్దున పండితులు వారు చెప్పారు, పాలలో నీళ్లు చేరినాయి, నీరు లేకుండా పాలు పెట్టడానికి వీలు లేదు. ఆ నీరు పాలతో చేరటం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి. నీరు పాలు రెండు కూడా సత్సంగం. ఇది సరైనటువంటి స్నేహము. ఈ శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడా కాపాడుకుంటూ రావాలి. కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కూర్చొని అర్థం చేసుకోవాలి. కాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు అందులో ఉన్నటువంటి నీరందరూ కూడా ఆవిరైపోతుంది. ఆ నీరు తనను విడిచిపోయింది కదా అని పాలు భరించుకునలేక తన జీవితాన్ని అగ్నిలో వేయడానికి సిద్ధమవుతుంది. పాలం నుంచి నీరు వేరైన తక్షణమే పాలు పొంగి పొయ్యిలో పడిపోతాయి. నాకు అక్కర్లేదనుకుంటుంది. కనుక ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు. తనమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది. ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది. ఈ నిజమైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము, బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము, జీవుడు దేవుని యొక్క సంబంధము. జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతనో ఆనందంగా ఉంటాడు. ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి ప్రాపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందంలో మునిగి ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి కల్పితమైన జగత్తులో పడిపోవటం చేత దైవం చాలా బాధపడతాడు. నన్ను వదిలిపోయినాడా ఈ జీవుడు. అందువల్లనే అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని తిరిగి అర్పితము అనేటువంటి అతనికి చేస్తే తిరిగి దైవం ఆనందంగా ఉంటాడు. కనుక బొగ్గు అజ్ఞానము, అగ్ని జ్ఞానము, జ్ఞానాజ్ఞానములు రెండూ చేరటమే కాకుండా ప్రేమ అనేటువంటి ఒక గాలి కూడా వీచిందంటే దైవము ఒకటైపోతాడు, జీవుడు దేవుడు ఒకటైపోతాడు, ఏకమైపోతాయి. కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. ఈ సనాతన కాలం నుండి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు. కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు. ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు. జీవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు. దేవుడికి బాధ ఏమాత్రమూ లేదు కానీ తన యొక్క మిత్రుడు తనకు దూరం అయిపోతున్నాడే అనేటువంటి బాధ మాత్రమే ఉంటుంది.

0: ఈ జగత్తులో మనకు శాస్త్రమైన మిత్రుడు భగవంతుడు ఒక్కడే. యౌకికమైన ఫ్రెండ్స్ అంతా కూడా హలో హలో హవారి హవారి గుడ్ బై గుడ్ బై ఇంతనే మనం ముగిసిపోతున్నాడు. కానీ భగవంతుడు హలో అనడు, హవారి అనడు, గుడ్ బై అని చెప్పడు. కానీ భగవంతుడు చేరినంత వరకు కూడాను తనకు ఆనందము, భక్తునికి ఆనందం. కానీ ఎడబాటు జరిగినప్పుడు భగవంతుడు చెప్పడు కానీ బాధపడుతుంటాడు. ఎందుకు ఈ జీవుడు ఈ విధమైన పెదమార్గం పడుతున్నాడు, దాన్ని మర్చిపోతున్నాడు, దానికి దూరం అవుతున్నాడు, పవిత్రతను కోల్పోతున్నాడు అని తాను చాలా బాధపడుతుంటాడు. ఇది కూడా భగవంతుడి నిమిత్తం కాదు, తన నిమిత్తమే. చేసినా ఏది చూచినా ఏది చెప్పినా కానీ నీకోసమని ఈ సపరేట్ చాలా భరించుకోలేనటువంటి జీవత్వానికి రాములు, లక్ష్మణుడు, సీత తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని అరణ్యానికి వెళ్లారు. కానీ దారి నడిచి ఎండకన్నెరుగునటువంటి సీత అలసిపోయింది. చిత్రకూట పర్వతం పోయారు. ఒక చెట్టు కింద కూర్చొని రాముడు చెప్పాడు, లక్ష్మణ
1: ఒక పర్ణశాల నియమించున్నాయన అన్నాడు. ఎక్కడ స్వామి అన్నాడు. నీకెక్కడ ఇష్టమో అక్కడ చేయన్నాడు. ఈ కఠినమైనటువంటి వాక్కును తాను భరించుకోలేకపోయాడు. నా ఇష్టం నాకు వేరుగా ఉందా? ఇష్టమే నా ఇష్టము, నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు. నేనేం తప్పు చేశాను? ఇష్టమైన చోటు నిర్ణయించమంటున్నావు రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు. చూచింది సీత, ఎందుకు నీవంత విలపిస్తున్నావు? మీ అన్నగారు ఏమన్నారు? ఏమీ తిట్టలేదు కొట్టలేదు కదా. నీవింత విలపించడానికి మూల కారణం ఏమిటి? తల్లి తిన్నా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు. ఇష్టమే నా ఇష్టము కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి. ఈ ఎడబాటు యొక్క శోకాలు నేను భరించుకోలేను. చూశారా, ఈలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు. దైవానికి ఒక క్షణము దూరం కాకూడదు. దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు. సంకల్పం మీ సంకల్పం వేరుగా ఉండకూడదు. ఏకంగా ఉండాలి. ఈ జగత్తు నేడు ఉండవచ్చు, రేపు పోవచ్చును, పోయే మేఘములే. కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణ యొక్క సంబంధము కదలనటువంటిది, నిత్యమైనటువంటిది. ఇది నిత్యమైనటువంటి నిత్యశుద్ధ బుద్ధమత్యమైన కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది. నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం కనుక ఈ సర్వవేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి. అది ఏ గాయత్రి? గాయత్రి ఛాందస మాత అన్నారు. ఈ ఛాందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి. ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో. ఒకటి వర్ణన, రెండవది అర్పితము, మూడవది ధ్యానం. ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి. తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని. ఓం భూర్భువః స్వః సవితుర్వరేణ్యం భర్గో దేవస్. ఇవి వర్ణన. ధీమహి అది ఏ ధ్యానము. ధియో యోన ప్రచోదయాత్ ప్రార్థన అడుగుతుండాలి. నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోన ప్రచోదయాత్ బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతున్నాను. ధ్యానము ప్రార్థన కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి. అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి? ఓ భగవంతుడా, నీకు ఇచ్చిన వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు. నీవు నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి. మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు, స్కూల్ పోతుంటాడు. అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లున్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్ కోట్ కుట్టించకూడదు అన్నారు. కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు. నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్ కోట్ కుట్టించు. అది దైవం యొక్క హక్కు, అతని యొక్క హక్కు. భగవంతుణ్ణి ఓ అనుగ్రహ స్వరూపుడా, అఖండ స్వరూపుడా, విశాల స్వరూపుడా, కరుణాస్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, ఈ విధంగా వర్ణించకూడదు. నీకు ప్రేమ ఉందో లేదో, నాకు మాత్రం ఇది నెరవేర్చాలి. ఇది తప్పింది కాదు. దైవము అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి. భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి? సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి. అందువల్లనే నేను పూర్వం చెప్పాను, మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది. హృదయము ఆత్మకు కుమారుడు. ఈ హృదయానికి కుమారుడు మైండ్, మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్. ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుడుతున్నాడు. వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్, మైండ్ గ్రాండ్ సన్, హృదయము సన్. ఎవరికి? ఆత్మకే. కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే. మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు, మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు. మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే, ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది. గ్రాండ్ సన్ యొక్క కూడాను గ్రేట్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది. సన్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే వస్తుంది. గురించుకుని బైబుల్ నందు కూడాను ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. దీనికి సంబంధమైనటువంటి కనుకనే మెసెంజర్ గా పెట్టాడు. ఇంకా మాట్లాడప్పుడు సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. తర్వాత ఆత్మభావంతో ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు. ఇది కనుకనే మనం దేహాభిమానంతో జీవుడు దేవుడు. భేదం పెట్టుకోవచ్చు. మానసికాభిమానం చేత నీ యొక్క సంబంధమే నేను, నీ అంశమే నేను, ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే. కనుక నేను ఏకత్వం మనం ప్రయత్నం చేయాలి. మనం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం. ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు. ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా ఏనాటికైనా మనం ఒక్కటి కాదు. కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే. అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు. అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు. ఇంటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే. ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి. నీవు ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే, నా దైవం ఒక్కడే, ఆ దైవమే నాకు సంబంధము. దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు. ఇంటి యజమాని ఉంటుంటాడు, ఆ మాస్టర్ ఒక్కడే. భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది. కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు. కోడలు వస్తుంది, మామా అని పిలుస్తుంది. మనుమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు. ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామా అని పిలిచినా, మనుముడు తాత అని పిలిచిన యజమానుడు ఒక్కడే. దేహ సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి. దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి. దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు. మరినకు కొంప, రోగమున బ్రగ్గెడు సేవక గంప, సంచలనము పొందు దుంప, సాగర మీద లేని కంప, అప్పుల పదలము మనమెప్పు దళం, నేను స్థిరమని నమ్మబోకు మనసా, హరిపాదమును ఆశ్రయించవే. నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు. దేహాభిమానంతో నీవు అనేక విధమైన బంధనకు లోకపడదు. ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది, కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే. నిత్యము నిత్యమైనటువంటిది, అతి సత్య నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.

నివేదనను ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి. స్నేహం అయిపోయిందా ఇంకా ఆత్మ నివేదన జరిగిపోతుంది? స్నేహమే ఆత్మ నివేదనకు ముందు స్టెప్. భగవంతుడితో మనం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కావాలి. నియర్ నియర్ నియర్ నియర్ గా మనం ప్రయత్నం చేయాలి. తక్షణమే తన యొక్క డియర్నెస్ అక్కడ నుంచి ఆవిర్భవిస్తుంది. ఆ డియర్నెస్ గాలి, ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడా నిప్పు మాదిరి తయారు. ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సరుస్తున్నాము. సాధనే అవసరం లేదు, సంబంధం ఒకటి నీవు జ్ఞప్తి అని ఉంచుకుంటే చాలు. కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధము ఆత్మ సంబంధం ఒక్కటే. ఇదే బ్రహ్మ, అది ఏ విష్ణువు, అది ఏ ఈశ్వరుడు, అంతా తానే. స్థితి లయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే. కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు. అప్పుడప్పుడు నేను చెప్తుంటాను, ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి? జనరేషన్ అనే పుట్టుక. ఇక ఓ, ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం. జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి. డిస్ట్రక్షన్ చూసారా? సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుంది. లయము అది జీఓడి. ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది. మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు. గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లయములు మూడింటి ఎందు ఉన్నాను. ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి. ఈ నిజమైనటువంటి యొక్క అద్వైతం. అద్వైతం అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది? శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని బోధిస్తూ వచ్చింది. ఆచార్యులు ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు. అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్లాడు శంకరాచార్యుల వారు. స్వామి, నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు. ఏ శంకరాచార్యు? ఆదిశంకరుడు, ఆర్యాంబ కుమారుడు. అక్కడ వెళ్లి స్వామి నా పాపాన్ని క్షమించమని కోరాడు. ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు. పిధో వాచు నివర్తంతే అప్రాప్య మనసాసహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు, నీకు వర్ణించడానికి భాష లేదు, మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు. అది నేనే చెప్పాను. కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిలేశయ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు. ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా? నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి, ఇది పాపం. సర్వత్రా ఉంటున్నావు నీ భగవంతుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అని నేనే వర్ణించినాను. కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను. ఇది పాపం కాదా? సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకే ఎందుకు రావాలి? కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి, ఇది పాపం. అనగా మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం. మనస్సు అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం. ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆదిశంకరుడు కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు. ఆనంద అలహరి, పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి, అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ ప్రబోధించినటువంటి శంకరుల వారే తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు. జ్ఞాని కూడాను ఒకనొక సమయంలో భక్తుడిగా మారిపోతాడు. కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే. భక్తి అనగా ఏమిటి?
1: భక్తి
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్
0: అనగా అర్పితము, పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి. ఇది నిజమైనటువంటి భక్తి అంతే కాని ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓ నోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాకృతమైన యొక్క మార్గాలు. ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఇంట్లో ప్రవేశించడానికి ఇదొక మార్గము. స్టెప్స్ ఏ బి సిడి అని అక్షరాలు నేర్చుకున్నాము. ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము. దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టి, తర్వాత డిఓజి డాగ్ అని పెట్టి, అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం, ఈ పదములు సెంటెన్స్ గా మార్చుకోవటం. దేర్ ఈస్ గాడ్ అంటాం, నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాం. గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదములు ఎక్కడ నుంచి చేయలేదు. గాడ్ ఈజ్ నో వేర్, నో ఎన్ఓ నో డబ్ల్యూహెచ్ఆర్ వేర్. ఈ డబ్ల్యూ నోకు చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది. గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది, మ్యాజిక్. అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి. ఒక రూపాన్ని, ఒక నామాన్ని స్మరిస్తూ రావాలి. తరుపది అంతా ఒక్కటే, అన్నింటి యొక్క ఏకత్వాన్ని మనం అందుకోవాలి. ఇది నిజమైన సాధన యొక్క గమ్యము, సాధన యొక్క లక్ష్యము, సాధన యొక్క సారము. ఈ విధంగా మనము ఎన్ని పాదుకలు పూజ చేసినప్పటికీ, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి ఒక మార్గములు. దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే. తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు. ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది. కోహం కోహం, నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది. బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది? మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబును మన నుంచి రావాలి. కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము. విశిష్టాద్వైతం నుంచి కూడాను అద్వైతంలో ప్రవేశించాము. కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం. కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే. ఏమిటి? ఇది బట్ట, ఇది బట్ట దారము అన్నారు. దారం కాదు పత్తి అన్నారు. ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు, ఇది ద్వైతము. దారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. దారం లేకుండా వస్త్రం కాలేదు, ఈ వస్త్రమే అద్వైతము. ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి. కనుక అద్వైతములు, ద్వైతము, విశిష్టాద్వైతము రెండు కూడా ఏకమైపోయినాయి. ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తును కన్నంతకుడు మార్గాలు నిరూపించారు. ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి. కనుక భక్తులైనటువంటి వారు ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు, ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిట్టైనా మారటం లేదు. ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము. అన్నీ కేవలం ఒక జ్యూయల్స్ వంటివి. ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి. ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ ఆనందాన్ని అందించడం లేదు. ఆనందం లోపల ఉన్నది, ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి. విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము పెట్టిన నగలు పెట్టినట్టు దేహమందు దివ్య దేవుడు ఉండేను సుమ. ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి. ఊరికి ఇనపెట్టి చిక్కింది కదా అని పోతే ఇనపెట్టిలో ఉండేటువంటి వాడిని లభించవు. కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుప పెట్టిగా ఉంటుంది. కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటాడు. ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు. తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు, విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే. కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు. రిజివాడ, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది. అది రండి, తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు? మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను. ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో, ఆనందాన్ని మనకు కావాలి. అద్వైతానందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము, ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు. ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు? అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు. మీరు నిల్చండి, ప్రభు తానే అందిస్తాడు. కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి, ఒక విధమైన విశ్వాసం పెరగాలి. ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు. ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి? కానొక సమయం లోపల గొప్ప చదువరులుగా ఉంటుంటారు చాలా మంది. ఎన్నో గ్రంథాలంతా చదువుతారు, ఎన్ని విషయాలు తెలుసుకుంటారు. తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మరిడి తన్నెరుగుడు మందమతుడు. ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు. తరచి చదువు చదువా తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు. చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువులేను. అమృతస్య పుత్ర తెలిస్తే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు నాయన. అట్టి అమృతత్వాన్ని నీవు చూసుకో, అట్టి అమరత్వాన్ని నీవు పొందు, ఆనంద స్వరూపాన్ని నీవు నందు. ఇలాంటివి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం. కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము. దైవం ఎక్కడనో లేడు, నా హృదయం నందే. నా బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్, ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు. కనుక అట్టి సత్యాన్ని కైవల్యమైన మన దృష్టిని మరల్చాలి. ఈ విధంగా దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం. ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాం. ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాం. భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు. భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురుతో ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు, కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు. దీనికి మనం ఏం ట్యాక్స్ కడుతున్నాం? ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం. దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము, అర్పితమే ట్యాక్స్. భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే. మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ? నీవు కల్పించుకుందే కదా. నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు, తర్వాత పిల్లలు పుట్టారు, కుటుంబం పెద్దదైపోయింది. నేను ఇంకా భరించుకోలేదంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని? నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదే. కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి. ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు. భగవంతుడు ఎప్పుడు నువ్వు మంచినే ఇస్తున్నాడు, కానీ ఈ మంచిని వీరు అందుకోవటం లేదు. మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాట చెవికి చేర్చు. వారు నన్ను ఎరుగంగా నేత్తురా, ఎంత తెలివి ఉన్న ఏమి ఫలము? ఏమి ఫలము? మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలంటే చెవి నియేరు. డైరెక్ట్ గా పోయి చేరిపోతాయి ఈ రంధ్రంలో. మంచి మాటలు దిన్నము చెబుతున్నప్పటికీ కొంచెమైనా శోకం అక్కడ పోయి. కనుక మనం చేయవలసింది ఏమిటి? దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి. దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి, సమీపత్వానికి పోవాలి. ప్రకృతమైన భావంతో మనం ఆరాధన చేయాలి. అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము. దైవం నువ్వు కావాలని కోరడు, అది కూడా నీ నిమిత్తమే. తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడు యొక్క తృప్తి కోసమేనే, కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది. కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ, గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే. ఇది భౌతికమైన తృప్తి, లౌకికమైన తృప్తి, ఇది ప్రాకృతమైన తృప్తి. ప్రవృత్తి తృప్తి, నివృత్తి తృప్తి కావాలి. ఇది శాస్త్రమైన తృప్తి. అది ఏ నిత్యానందం, పరమానందం, యోగానందం, అద్వైతానందం, సచ్చిదానందం, అంతా అదే ఆనందం. ఇలాంటి ఆనందం నీయందే ఉంటున్నది. ఎక్కడనూ నువ్వు పోయి వెతకనక్కర్లేదు. అలాంటి ఆనందం నీయందే ఉండేటువంటి దాన్ని నీవు ఆవిర్భవింప చేసుకోవాలి. ప్రేమ స్వరూపులారా, కర్మ ద్వారా మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును. చిత్తశుద్ధి, కర్మ పవిత్రత, ఈ రెండింటి ఎందు కూడా ఉండాలి. ఈ సంకల్పములు పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు. మన సంకల్పములు పురస్కరించుకుని మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి. ఒక చిన్న ఉదాహరణ, ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు. పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్లతో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు. ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు. ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు. ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు. ఆ జాబ్ లో ఉన్నటువంటి ఆనందం వాళ్ళని అంత ఉల్లాసపరుస్తుండాలి. రెండో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు, వాడు ఇంటంతా ఏడుస్తారు. వాడు దీనికి ఏడుపంత వీడికి అందించలేదు. జాబులో ఉన్నటువంటి విషయమే వీడికి ఏడుపుని అందించింది. భగవంతుడు కూడా అంతే. మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు. ఒకే కర్మానుబంధిని చూచారా? సత్యానురాగిని సుఖం, సుఖం, సుఖం. సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటాది. ఇంకా రెండవది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది. ఈ యొక్క జలసి అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటిది కాదు. కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి. అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది. మనకు సాధనానుసారిని విద్య అని, మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది. కర్మానుసారిని బుద్ధి అని, బుద్ధి అంటే కర్మానుసారంగా వస్తుంటుండాలి. కర్మంతా సంకల్పం చేత కూడుకుంటుండాలి. స్థిరమైన సంకల్పం చేత కర్మను ఆచరిస్తే నీకు సందర్భము సానందంగా కలుగుతుంది. దుర్భావము చేత ఈ సంకల్పాన్ని కూర్చుకుంటే మనకు దుఃఖాన్ని అందిస్తుంది. అన్ని బలములు ఉంటుండి, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి? కనుక అన్ని బలములు కూడా ఉంటే దైవ బలం చాలా గొప్పది. బుద్ధి బలము, దేహ బలము, దివ్య బలము, సర్వ బలము నుండి దైవ బలము లేక దాసుడగును. ఇదంతటి వాడు కడపటికేమయ్యే. అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి. బుద్ధి బలం ఉంటుండాలి, శాస్త్ర బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి, శాస్త్ర బలం ఉంటుండాలి. అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేక పతనమైపోయారు. దేహబలము బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి. కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి. దైవ ప్రేమ ఒకటి పొందితే సర్వ ప్రేమను మనకు చేకూరుతాయి. సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి. ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం. కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత పవిత్రమైన ప్రాప్తి మనకి లభ్యమిచ్చింది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు. దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు. భగవంతుడు ఎక్కడున్నాడు? ఎక్కడ చూసినా ఉన్నాడు. అదే మనం చెప్పాను, మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు, బాటలో ఉన్నాడు, రాతిలో ఉన్నాడు, ఆటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు, మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు. సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే. యుక్తిలో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు, అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే. కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి. కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు. ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి. అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాము. ప్రేమ స్వరూపులారా, దినదినములకు ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు. కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే. కానీ నాకు ఇది పెరగాలనే ఆశ లేదు. ఈ పాదుకులు పెరగనక్కర్లేదు, పాదుకుల యొక్క భావం పెరగాలి. ఒక చిన్న ఉదాహరణ, ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తారు. భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిర్మలమైనటువంటి చిత్తమును. తెలుసుకోవటం లేదు. స్వామి తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. డ్రై ఫ్రూట్స్ అంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. ఆపిల్స్ బనానాలు ఇవన్నీ తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు. ఊళ్ళో చెంది హాల్ అంతా కూడా ఈ తిండితోనే చేరిపోయి ఉంటుండాలి. ఏం నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు? ఏ అన్నమైన కూడా నేను తినను. పరిస్థితి లోపల ఈ తిండ్లంతా ఎందుకోసం? దీన్ని సరిచేయటంకు, ఈ పండ్లంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవలసి ఎంత కాలం పడుతుంది? ఈ కాలం లోపల ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి. ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి. నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయం పూర్వకంగా ప్రేమిస్తే చాలు. ఇంకా కొంత కొంతమంది ఒక టవలు, ఒక బెడ్షీట్, ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ? ఒకవేళ మీకు తేవాలి అనుకుంటుంటే ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్కి ఇవ్వచ్చు చక్కగా. అది కూడా స్వామి చెప్పాడు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి. ఏది ఆశించను, ఆశించేది ఒక్కటే ఒకటి, ఏ నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైన ప్రేమ. అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు. నాకెక్కడ పర్యంతము నో స్వార్థం. ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు. ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం? మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు, ఈ విధమైనటువంటి బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు. నిన్న రథం అని చూపించారు. ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు. నా రథం మీ హృదయమే. మీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారిట్ నాకెందుకు? ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చి పెట్టి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు. ఇలాంటివంత ఏది కూడా మీరు తేకండి. కానీ నాకు ఇష్టాలు లేదు. నాకు ఇష్టమైనటువంటిది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ. కనుక ఈ పదార్థాలు కూడా ఇంకపై మీరు తీసుకురాకండి. ఇదంతా కూడా గూరు ప్రకృతమైన యొక్క వస్తువులే. వివాహ నాకు కావాలి, అది మన జ్ఞానతత్వము, పవిత్రమైనటువంటి జ్ఞానము. జ్ఞానాదేవత కైవల్యం. ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి, దివ్యత్వాన్ని మీరు అనుభవించండి, ఆ పవిత్రతను మీరు పొందండి, దైవత్వాన్ని అందండి. ఆ దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటి. అర్పితం అనగా ఏమిటంటే అది మనం తీసినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో అట్టనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి. అప్పుడు రెండు కూడా ఏకమైపోయి దివ్యత్వమైన స్వరూపాన్ని పొందుతాయి. అంత ఐకమత్యం చాలా అవసరము. మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పేసే లోపల ఐకమత్యం చాలా అవసరము అన్నారు. ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పారు. ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నం అయిపోతుంది. ఇది అనేక పుష్పం నుంచి కూడా తీసుకుని వస్తుంది. ఈ తుమ్మెద అనేక పుష్పం నుంచి, వివిధ పుష్పం నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేరుతుంది. ఈ సర్వరోగ నివారణగా మారిపోతుంది. కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది. మానసిక ఐకమత్యం చాలా అవసరము. ఈ యూనిటీ ఉండినప్పుడే మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది. ఈ ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది. యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ, ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి. ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు. కానీ మీరు వింటున్నారే, కానీ ఒక్కటైనా రెండు రెండు ఆచరణలో పెట్టడం, మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు. అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తున్న దీపపు వార్త వలన రోగపీడితుని బల్ రోగమ్ము తీరున ఔషధ మహిమమ్ము అంత విని నిరుపేదవాని పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్నయంత ఎత్తపోతుంది. కనుకనే మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం విచ్చరించడం వల్ల మన శాంతి మనకు లభ్యం. అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి. అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు. దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు. వర్ణించనక్కర్లేదు, ఆరాధించు, అర్పితం చేయి. ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది. మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి. ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం. మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్, అది ఏ దైవత్వము. ఈ ఒక్కొక్క జ్యోతి నిత్యమే అది జీవతత్వము. ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడా రక్షిస్తుండాలి, వెలిగిస్తుందాది, వెలిగిస్తుండాలి. అంతా జీవన జ్యోతులు, అది ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చూస్తుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి. మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి. ప్రేమ జ్యోతి కంటే ప్రకాశవంతమైనటువంటి మరొకటి ఈ జగత్తులో లేదు. ప్రేమ ఉందా, సర్వము అక్కడే ఉంటుండాలి. కనుక ఈ ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకొని ప్రపంచ సంబంధమైనటువంటి పనులు చేసినప్పటికి అవి కూడా నువ్వు పారమాత్రికంగానే మారిపోతాయి. ఆఫీస్ పో, పని చేయి, నువ్వు బిజినెస్ చేయి, పని చేయి, దోషం లేదు. మీ కుటుంబాలు పోషించుకోవాలి, అన్ని చేస్తూ సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనిగా మీరు భావించండి. అంత భగవత్ప్రీత్యార్థంగా చెయ్యాలి, ఏ నిజమైనటువంటి యొక్క భక్తి. అంతేగాని ఈ భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు. ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి. ఎక్కడైనా మీరు పోండి. భగవంతుడు ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు? మీకు అందరికీ తెలుసును, ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు. దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్న ఈ నగలన్నీ నేచురల్ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ఎంత ఆనందం వస్తుంది. అంతా ఎంతతో మేకప్పులు చేసి ఇది ఒక కప్పు మాదిరి భారత చేసేస్తున్నారు. భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి. అప్పుడు నీకంటే బీదవాడ భగవంతుడు, ఎందుకు నీవు తీసుకుని పోవటం? వీళ్ళ సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి. నీకు నేరో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్, ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది, కానీ నీది కంట్రాక్షన్ లవ్. భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే. నీ జూగుల కోసమని భగవంతుడు కాచుకోడు. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెప్తున్నారు. ఇవన్నీ కాదు ముఖ్యం, చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం, సత్యం కంఠస్య భూషణం, శ్రోత్రస్య భూషణం ధ్యానం. ఇలాంటి నగలు మనం ఉంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం మరిగింది? కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యం అనేటువంటి జ్యోయిల్, హస్తానికి ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది, పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దీవ చింతన. ధర్మము శ్రవణం చేస్తున్నావు, అదే చెవులు ఉంటున్నాయి. చెవులు సరైన కంకణాలు వేసుకున్నావు, కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు, చేతికి కంకణం ధరించావు, దీనికంటే ఇంకేం కావాలి? ఇది ఏ సరైనటువంటి నగలు? ఏదో పెద్ద వజ్రాల కిరీటము వజ్రం, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆడంబరాలకి ఏదో ఒక ఆట. ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునేవాళ్ళు సోవాళ్లే. నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు, తీసుకునేవాడు భగవంతుడే కాదు. కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు. ఇవ్వవలసింది, తీసుకోవాల్సింది ఏమిటి? నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని, నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి. ఈ రెండింటినీ తీసుకోవటం ఇచ్చుకోవటం, గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్, ప్యూర్ హార్ట్ టు హార్ట్, అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్. ఈ సరైన మన జ్యువెల్స్ కానీ చిబిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుడు కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు. భగవంతుడు బిగ్గర్ నాట్ బెగ్గర్. కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని దగ్గరగా మార్చేసేస్తున్నారు. చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు. ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు. ఏమొస్తుంది? భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి, భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి. దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి. మీ ఇల్లును నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు? ఇదంతా కూడా ఒక దగ్గర కోసమని. ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు. ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. ఇది మనం చేయవలసినటువంటి పని. పైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ టోల్ అంతా నిండిపోయింది. నేను నిన్ననే శ్రీనివాస్కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను. వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెడతారు, నేను ఏది తినను. తినేది వినేది ఒక్కటే, మంచి మాటలు వింటాను, నీ ప్రేమను తింటాను. ఆ రెండింటినీ నాకు అందించండి, మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావాలి. ఈ విషయాన్ని మాత్రం మీరు చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి. ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది. రాముడు లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు ఎట్ట పోయి చేరేది? అందరూ కూడా వానరులే. అక్కడ చేరిన వాళ్ళంతా ఎవరు? వానరులు. తోకున్నవాడు వానరు, తీసుకుంటే నరుడు. ఆ నర, వా అంటే వాలము, వాళ్ళని తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది. కాబట్టి ఏం చేయాలనుకున్నారు హనుమంతుడు? పరమ భక్తుడు, స్వామి మీ నామే దీన్నంత దాటించగలదు, ఈ సముద్రాన్ని దాటించగలదు అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని రాళ్లంతా వేశారు సముద్రంలో. హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్లంతా, కానీ ఎత్తవుతుంది. ఇక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎత్త తీరు దాటుతాడు. రెండింటిని చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా సాధించి ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసుగా రెండు చేరుతూ వచ్చేసాయి. రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరామే అనుకుని వేస్తే ఈ సాయిరామని స్టోన్ ఎక్కడ పోతుందో? రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామ రెండు చేరిపోతుంటాయి. ఈ యుక్తిని మనం తెలుసుకోవాలి. ఆ యుక్తియే నిజమైన భక్తి. యుక్తిని యోగముగా మార్చుకున్నారు. కనుక నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి? శాంతంగా స్మరించాలి, పవిత్రమైన భావంతో ఉంటాలి. ఇందరు అడుగుతుంటారు, స్వామికి 73 ఏండి ఇక్కడ ఉన్నారు అని. నాదంతా కూడా 3 పీలు, పీ పీ పీ పీ
1: ప్యూరిటీ,
0: రెండవ పి పేషెన్స్, మూడవ పి పర్సువరెన్స్. ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇస్తే ఉంటాను. కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి. ప్యూరిటీని పెంచుకోవాలి, ఇంకా శాంతం పెంచుకోవాలి. శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము. శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం? కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి. భక్తుడు భక్తుడు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి. ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి చేరిపోతుంది. కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా చిన్న చిన్న కోరికలంతా కూడా మడిచిపెట్టి ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి. ఇప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది. దీని ఏకత్వాన్ని పెంచుకోవాలి. చూడండి, ఇదంతా దారాలుగా ఉండాలి. ఒక్కొక్కటి ఒకటి తీసివేస్తే వేళ్లతో తుంచి వేయాలి. అన్నింటినీ చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుండాలి. ఏకత్వాన్ని మనం పెంచాలి. ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది. ఎవరితో ఏకత్వాన్ని? ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుతో ఏకత్వం చేయాలి. ఏకం సత్ విప్రాభవదావదంతి అన్నారు. ఏకాక్షరం బ్రహ్మ అన్నారు. ఆ ఏకాక్షరం ఎంత యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి. ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి. ఒక చిన్న ఉదాహరణ చెప్పాడు, హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు. చాలా మంచిది. అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక. అది ఒక చెప్తే వచ్చేటువంటిది కాదు. ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు. కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు. ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు. ఆ అతని యొక్క హృదయం నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి. ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను, పోయిన వారము డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి. అలోపిక్ డాక్టరు, హోమియోపతి డాక్టరు, ఆయుర్వేద డాక్టర్స్ ఆయన జాబులు రాశారు. స్వామి 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు, తక్షణమే మీరు శెట్టి గారిని మొదలుకు పంపించండి. 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు, ఈ లోపలనే అతను మరణిస్తాడు అని చెప్పి రాశారు. నేను చెప్పాను, అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు. పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ, ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం. ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది. కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి. అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ మరొకటి కాదు. కనుకనే తాను కూడా చెప్పాడు, త్యాగరాజు చాలా కష్టాలు పడ్డాడు, భార్య మరణించింది, కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవటానికి లేదు. తన అన్నగారైనటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరులో పడవేశాడు. రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు. రాములపై కూడా కోపం వచ్చేసేసి, ఇంతకాలం నేను స్మరించినందుకు రామా నీవు నాకు ఈ శిక్ష ఇచ్చేది, నా భక్తి చాలా పవిత్రమైనటువంటిది, వీక్ శక్తి, నీలో శక్తి లేదు దూషించాడు. తర్వాత విచారించాడు, నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే. అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు, కపివారది దాటునా కలికిరో.

0: అయ్యో రామశక్తి ఇచ్చినది కాదు, గొప్పది నా బలహీనత ఇంత వరకు నన్ను ఈ బాధ పెట్టింది.
1: యువముల కంటే మించినటువంటి శక్తి మరొకటి లేదు,
0: అదే డివైన్ పవర్.
1: యువమైన శక్తి కంటే మించినటువంటి మరొక శక్తి ఈ జగత్తులో లేదు.
0: కనుక ఆ శక్తిని మనం స్వాధీనం చేసుకుంటే సర్వశక్తులు మనకు హస్తగతమైపోతాయి. అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం? అనుగ్రహాల కోసం పాటుపడండి,
1: అనుగ్రహం కోసం పాటుపడండి.
0: ఇది ఏ నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ. ప్రేమ ముదిట మనసే కాకు

ఇంతవరకు మీరు 1998 అక్టోబర్ 11వ తేదీ పాదుకోత్సవ సందర్భంగా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసాన్ని విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ. ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: ఎవడు జ్ఞానినని భావిస్తాడో వాడే పరమ అజ్ఞాని. మనిషి నడుస్తుంటే అతని నీడ కూడా ప్రక్కనే నడుస్తూ వస్తుంది కదా. అదే రీతిగా నేను గొప్ప జ్ఞానిని అనుకునే వాణిని అజ్ఞానమనే నీడ వెంటాడుతూనే ఉంటుంది. దీని నుండి తప్పించుకోవాలంటే సర్వం విష్ణుమయం జగత్ అని భావించాలి. ఇదే ఉపనిషత్తులు బోధించినది. అంతా దైవస్వరూపమే. దీనిని పురస్కరించుకునియే త్యాగరాజు చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమమీర వెలసియుండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు. చీమ మొదలు బ్రహ్మ వరకు సర్వత్రా దైవత్వమే నిండియున్నది. అలాంటి దైవత్వాన్ని ఎలా మర్చిపోతున్నారు? ఇది ఆధునిక విద్యల ప్రభావమే. మనస్సు భగవన్మయం కావాలి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. బాబా జీవన చరితం దివ్య ప్రేమ భరితం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది సాయి ప్రసన్న. మరి ఈనాటి కథలోనికి వెళదామా? శ్రీ సత్యసాయి భగవానుని ప్రేమ ప్రవాహం ఎక్కడ ప్రవహించునో ఆ చోట ఎంతయూ పావనమగును. నిర్జీవముగా ఉండునట్టిది సజీవమవుతుంది. ఎండిపోయిన గడ్డిపోచలు చిగురించును, దుఃఖమును నివారించి సంతోషము కలిగించును. భగవదనుగ్రహము వలన విషయవాంఛనలను దాటినవారు ధన్యులు. ఆంధ్రప్రదేశందలి చెరసాలలో జీవనం మిగుల దుర్భరమయ్యుండును. అందుండు ఖైదీలకు కూడా స్వామి అనుగ్రహము అందుబాటులో ఉండును. ఒక పర్యాయము ఖైదీల కోరికపై స్వామి భక్తుడొకడు, "బాబా, మేము పాపులము, నిక్కముగా పాపులము. మేము పూర్వజన్మలో చేసిన పుణ్యలేశమున మీ అనుగ్రహమునకు పాత్రులమయ్యాము. ప్రపంచములో ధన్యులెవరైనా ఉండినా అట్టి ధన్యులము మేమే అని గర్వించుచున్నాము. ప్రజలను హింసించి శిక్షలననుభవించు మా వంటి దుష్టులపై కూడా తమ కృపా కటాక్ష వీక్షణములు ప్రసరింపచేయుట అసాధారణ కార్యము. మా యందు దయవుంచి తమ దర్శనము నొసగి మమ్ములని ఆశీర్వదించమని మేము మిమ్మల్ని మిక్కిలి ప్రార్థించుచున్నాము. మీ దర్శన స్పర్శన సంభాషణములను అనుగ్రహించి మమ్ములను ఉద్ధరించదరని తమరు అపార కృపతో మాకు జవాబిచ్చినందులకు మీకు వందన శతములర్పించుచున్నాము. పూర్వము సావిత్రీదేవికి దీర్ఘ సుమంగళిత్వమును ప్రసాదించి ఆమె అనుభవింపవలసి ఉండిన వైధవ్యమును నారద మహర్షి తన తపోమహిమచేత తొలగించెను. సతీ సావిత్రి తన భర్తను రక్షించుకొనగలిగెను కదా. తమరు కల్పగిరి అనువాని యొక్క మరణశిక్షను రద్దు చేసి వాణిని రక్షించితిరని మాకు కల్పగిరి చెప్పగా విన్నాము అని ఆ ఖైదీలు స్వామికి రాసిన లేఖ. ఆ కల్పగిరి జీవితంలో జరిగిన సంఘటనను ఇలా వివరించారు. కల్పగిరి మరొకరిని క్రూర హత్య చేసి పోలీసుల కంటపడకుండా స్వదేశాన్ని విడిచి హిమాలయ పర్వతాల్లోని నిర్జనారణ్యానికి పారిపోయాడు. సన్యాసి అయి కాషాయ వస్త్రాలను ధరించి ఆ పర్వతాలలో ఒక ధర్మశాల నుంచి మరి ఒక ధర్మశాలకు వెళుతూ భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ మానసిక ఆందోళనలను కప్పిపుచ్చుకుని తిరుగుచున్నాడు. ఇట్లు 4 సంవత్సరాలు గడిచింది. హిమాలయాల్లో అనేక మంది సన్యాసులను, ఋషులను, సాధకులను దర్శించాడు. వారిలో కొందరు తన వంటి వేషధారులేమో అని కూడా శంకించాడు. అనేక పవిత్ర గ్రంథాలని చదువుతూ సాధువులతో కర్మ, భక్తి, జ్ఞాన విషయాలని చర్చిస్తూ మానవుని బంధ విముక్తికై అద్వైతమే శరణ్యమను సిద్ధాంతములో ప్రావీణ్యమును కూడా గడించాడు. పిమ్మట తననెవ్వరూ గుర్తింపలేరని దృఢనిశ్చయానికి వచ్చి సింహాచలం, తిరుపతి, కంచి, రామేశ్వరం మొదలగు దక్షిణ దేశ పుణ్యక్షేత్రాలన్నీ చేస్తూ మథుర, శ్రీరంగము, చాముండి పర్వతము ఇవన్నీ తిరిగి బెంగుళూరుకు చేరాడు. అచ్చట షిరిడీ సాయిబాబా పుట్టపర్తిలో పునర్జన్మ ఎత్తి ఉన్నారని విని వెంటనే గుంతకల్ వెళ్లే రైలెక్కి పెనుగొండ దగ్గర దిగి బస్సులో ప్రశాంతి నిలయానికి చేరాడు. ఆ సన్యాసిని స్వామి లోపలికి పిలిచి, "హత్య చేసి సిగ్గులేక భయపడి పరుగెత్తలేదా?" అని ప్రశ్నించారు. సర్వజ్ఞుడగు స్వామికి తెలియనిదేమున్నది? ఎటువంటి విషయాలనైనా ఎవ్వరునూ స్వామి ముందర దాచలేరు. షిర్డీ సాయి అవతారములో శ్యామ అను అతనితో, "రుణము, శత్రుత్వము, హత్య ఈ 3 ఫలాలను అనుభవింపవలయునే కాని తప్పించుకోవడానికి సాధ్యము కాదు" అని బాబా చెప్పినట్టు ఇప్పుడును హత్యాపాప ఫలమును ఈ జన్మముననే అనుభవింపక ఇంకొక జన్మమున కేల తోసిపుచ్చెదవు అని స్వామి ఆ కల్పగిరిని అడిగారు. స్వామి లోపలి గదిలోనికి వెళ్లి తెల్లని దుస్తులను తెచ్చి ఈ కాషాయ దుస్తులను తీసివేసి
ఈ తెల్లని దుస్తులు ధరింపమని ఆజ్ఞాపించారు. తక్షణమే మీ ఊరికి పోయి పోలీసులకు నిన్ను నీవు అప్పగించుకునుము. మీ ఊరికి పోవుటకు దారి ఖర్చులకై ఇదిగో డబ్బు తీసుకునుము. ఈ నాలుగు విభూతి ప్రసాద పొట్లములను గ్రహింపుము. నీకేమీ భయము లేదు. పోలీసుల వద్ద నీ తప్పునొప్పుకొని వారిచ్చు శిక్షను ఆనందముతో అనుభవింపుము. నీకు ఉరిశిక్ష నివ్వరు, నా మాట నమ్ముము. జైలు శిక్షననుభవించి నా వద్దకు నీవు వచ్చినప్పుడు స్వయముగా నేనే నీ కంఠములో జపమాలను అలంకరించెదను. శీఘ్రముగా పొమ్ము అని స్వామి సెలవిచ్చారు. స్వామి గది నుండి కల్పగిరి ధీరుడై బయటికి వచ్చాడు. స్వామిని దర్శించక ముందర ఉన్నప్పటి స్థితి వేరు, ఇప్పటి స్థితి వేరు. స్వామి సాక్షాత్తు భగవానుడే అని నమ్మి పాపఫలమును అనుభవించుటకై పునర్జన్మనెత్తుటక అతడిష్టపడలేదు. ఆ రాత్రి రైలులో ప్రయాణం చేస్తుండగా తన పక్కనున్న ప్రయాణికుడు కడుపు నొప్పితో మిక్కిలి బాధపడటం చూసి తన వద్ద ఉన్న విభూతి పొట్లాలలో ఒకదానిని అతనికిచ్చాడు. విభూతిని అతను నోట్లో వేసుకుని కడుపు నొప్పి తగ్గిపోగా హాయిగా నిద్రించుట చూసి కల్పగిరి ఎంతో ఆనందించాడు. బాబా దేవుడే అనే విశ్వాసము మరింత దృఢపడింది. రైలు దిగి పోలీసుల యద్దకు వెళ్లి తన తప్పును ఒప్పుకున్నాడు. అంతకుముందు న్యాయాధిపతి కల్పగిరికి మరణశిక్ష విధించెను గాని ఆ మరణశిక్షను రద్దు చేసి దానిని జైలు శిక్షగా మార్చారు. ఇట్లు కల్పగిరి జైలు శిక్షను అనుభవించు సమయంలో చెంగప్ప మొదలగు ఖైదీలతో భగవంతుడే పుట్టపర్తిలో అవతరించి ఉన్నాడని, ఆ భగవానుడు తనకు ఉరిశిక్షను తప్పించారని, సాధారణ జైలు శిక్ష అనంతరం తనకు జపమాలను కంఠహారముగా వేసెదరని చెప్పారని, భగవానుని మాట తప్పదని చెబుతుండగా ఆ జైలు అధికారి వచ్చి, కల్పగిరి, అధ్యక్షుల వారి దయకు పాత్రుడవైతివి. నిర్బంధము నుండి నీకు విముక్తి కలిగింది. స్వేచ్ఛగా వెళ్లిపొమ్ము అని కల్పగిరిని జైలు నుంచి విడుదల చేసేశారు. ఈ సంగతి చెంగప్పయు మిగతా ఖైదీలు గమనించి స్వామి మహిమను ప్రశంసిస్తూ స్వామి అడ్రస్సును కల్పగిరి ద్వారా తెలుసుకుని స్వామికి ఒక వినతిపత్రాన్ని పంపుచూ తమకు అనుగ్రహముతో స్వామి ఫొటోలను, స్వామి యొక్క గ్రంథాలను పంపవలసిందని ప్రార్థిస్తూ వినతిపత్రంలో వేడుకున్నారు. ఆ ఖైదీ చెంగప్ప రాసిన విన్నపపత్రం కస్తూరిగారి యొద్ద పుట్టపర్తిలోనే ఉండేది. ఖైదీల కోరిక ప్రకారం స్వామి ఫొటోలు మొదలగు పుస్తకాలతో పార్సిల్ను స్వామి ఆశీర్వాద సందేశాన్ని వారికి పంపించారు. ఖైదీల ఆనందానికి మేరలేకపోయింది. జైలే స్వర్గమయ్యింది. స్వామి సత్యం శివం సుందరం గ్రంథమును నిత్యమూ పఠించి విని ఆనందిస్తున్నాము. తమ ఫొటోని మా ఎదుట ఉంచుకుని ప్రతినిత్యము ఆరాధిస్తున్నాము అని జాబు రాశారు. ఒక ఖైదీ, స్వామి, చిన్నప్పటి నుంచి నేను జబ్బు మనుషులను, పూర్వము నేను భజన చేసేవాడిని, ఇప్పుడును మీ ఫొటోని అలంకరించి మామూలు ప్రకారము భజన చేస్తున్నాను. తమ ఆజ్ఞానుసారము నామస్మరణ చేస్తూ తమ చరిత్రను వినుచూ ఆనందిస్తున్నాను అని తెలిపాడు. ఇటువంటి జాబులు ఖైదీల వద్ద నుంచి స్వామికి వచ్చేవి. స్వామి ఎంతో ప్రేమతో వారికి జవాబులు పంపేవారు. ఆ ఖైదీలు స్వామికి ఈ విధంగా తెలుపుకునేవారు, ప్రశాంతి నిలయం నుంచి వచ్చే జాబు మాకు సంతోషదాయకముగా ఉంటుంది, బాబా మా ఎదుట నిలిచినట్లే ఉంటుంది అని. ఇంకొకడు, నేను ముదుసలిని స్వామి, నా కొడుకులు అల్లుళ్ళు అందరూ చెరసాలలోనే ఉన్నారు, మీరు మాపై వర్షించు ప్రేమామృతము చేత మేమందరము మా శిక్షాకాలమును మరిచిపోయి ఆనందముగా అనుభవించుచున్నాము. ఈ మీ ఆహారము మా కడుపును నింపుతున్నది. మా వారికింకేమీ కోరిక లేదు. మీ దర్శనము, మీ భజన, పూజ, మీ చరిత్ర పఠనము, శ్రవణము మాకు మిక్కిలి ఆనందాన్ని ఒసుగుతున్నాయి. ఇంకను ఎక్కువ ఆనందము మా హృదయములు కోరుచున్నవి. దీనులగు మమ్ములను మన్నింపుడు అని ఒకతను, నేను త్రికరణ శుద్ధిగా భగవంతుని సేవింపనుత్సాహించుచున్నాను స్వామి, నడచినను, కూర్చున్నను, చూచుచున్నను భగవంతునికే నా సర్వకర్మలు
అర్పించ ప్రయత్నిస్తున్నాను, రామకోటి రాయచున్నాను, ప్రతిదినము భగవంతుని పూజించి ప్రార్థిస్తున్నాను. ఇదే నా నిత్యానుష్ఠానము. ఇటీవల చెరసాలలో కూడా మీ పవిత్ర నామ బీజము నాటబడింది, మొలకెత్తుతున్నది, మనోహరముగా పెరిగి పెద్దదై ఫలపుష్పాదులతో విరాజిల్లుతుంది. దాని చల్లని నీడలో మేము హాయిగా కాలం గడుపుతున్నాము, మా ఆనందానికి మేరయేలేదు అని స్వామి రాసే ఉత్తరాలకి వాళ్లు జవాబులు రాసేవారు. 400 సంవత్సరముల క్రితం వెలసిన విశ్వవిరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వ్రాసేవారు వారు ఉత్తరాలు. అద్దము నిర్మలముగా ఉంటే బింబము చక్కగా ప్రకాశిస్తుంది. కామక్రోధాది దుర్వృత్తులను పశ్చాత్తాపము శమింపజేస్తుంది. ఇట్లే ఆ చెరసాలలో ఉన్న ఖైదీ హృదయాలు నిర్మలమగుచున్నందున వారికి భగవంతునిపై భక్తి వృద్ధి చెందనారంభించింది. ఆ భక్తిపాసముల చేత బంధింపబడి వారి హృదయాలలో స్వామి ప్రకాశింపజొచ్చారు.

షిరిడియందు బాబా హేమాద్ పంత్తో ఒకనాడు ఇట్లు చెప్పారు. అల్లదే పుష్పించిన ఆ మామిడి చెట్టును చూడుము. ఆ చెట్టునందు కాన్పించడి పుష్పములన్నీ ఫలముగా మారినా ఎన్ని వందల ఫలములు లభించును? అట్లగుటలేదు కదా. కొన్ని వాడి రాలిపోవుచున్నాయి, కొన్ని పిందెలే రాలిపోతున్నాయి, మరికొన్ని పక్షులు వలన పాడు చేయబడుతున్నాయి. ఇట్లే ఇచ్చటికి వచ్చువారి గతి కూడా. కావున బాబా సన్నిధిని చేరినంత మాత్రాన లాభము లేదు. నిత్య సాధనతోనూ సుగుణ సంపదతోనూ భగవానుని అనుగ్రహం కొరకు ప్రార్థిస్తూ సిద్ధత్వము పొందు వరకు పతనమైపోకుండా కృపతో తనను కాపాడవలసినదిగా భక్తుడు ప్రార్థిస్తూ ఉండవలెను. భక్తుని ప్రయత్నము వలనే సిద్ధి చేకూరుతుంది. భగవానుని అనుగ్రహమే భక్తునికి సిద్ధిని ప్రసాదిస్తుంది. సత్యసాయిబాబా భక్తులను తప్పక రక్షించునను విశ్వాసము హృదయములో నానాటా దృఢమగుతోంది. సరస్సులోని కమలములన్నీయూ సూర్యోదయమైన వెంటనే వికసింపవు కదా. కాని ఏ కమలములైతే వికసించుటకు తయారయ్యున్నాయో అట్టివి మాత్రమే వికసించును. క్రమముగా తక్కిన కమలములు కూడా పరిపక్వ స్థితిని అంది వికసిస్తాయి. కావున నన్ను శరణుచొచ్చిన భక్తులందరూ ముందో వెనకో వారి వారి భక్తి విశ్వాస సాధనల కొలది ముక్తులగుచుందురు. తొందరపాటు కూడదు, నిరుత్సాహము తగదు అని స్వామి చెప్పేవారు. భగవాన్ బాబావారి వాక్యములు ఇట్లు గోచరించాయి. ప్రారంభయములో నానాటా దృఢమగుతోంది. సరస్సులోని కమలములన్నీయూ సూర్యోదయమైన వెంటనే వికసింపవు కదా. కాని ఏ కమలములైతే వికసించుటకు తయారు.

నిరుత్సాహము తగదు అని స్వామి చెప్పేవారు. భగవాన్ బాబా వారి వాక్యములు ఇట్లు గోచరించాయి. ప్రారంభమున చెరసాలలోని భక్తులందరూ స్వామికి విన్నపములు వెంట వెంట లెక్కకు మించి పంపేవారు. క్రమముగా విన్నపముల సంఖ్య తగ్గిపోయింది. బాబానే గట్టిగా నమ్ముకొని ఉన్న ఖైదీలలో చెంగప్ప మాత్రము ప్రశంసనీయుడు. అతడి భక్తి విశ్వాసములతో స్వామినే హృదయమందు నిశ్చలముగా నిలిపి ధ్యానము జ్ఞానానంద శాంతులను పొందుటకు పట్టు విడువక ప్రయత్నిస్తున్నట్లు అతని ఉత్తరముల వలన తెలిసింది. నాకును నా భార్యకును మనస్తాపము కలుగగా ఆమెను హత్య చేసి పిమ్మట నేను కూడా చనిపోయే ఉద్దేశముతో నా నోటిలో విషం పోసుకుని నా భార్యను కత్తితో పొడిచాను. వెంటనే భార్య మరణించింది, కాని విషము చేత నా ప్రాణము పోలేదు. నాలుకపై బాధ మాత్రము కలిగింది. ఎట్లయినను ప్రాణము పోగొట్టుకునదలిచి భార్యను చంపిన కత్తితోనే నన్ను నేను పొడుచుకుని కింద తెలివి తప్పి పడిపోయాను. పోలీసులు నన్ను ఆస్పత్రికి తీసుకుని వెళ్లి డాక్టర్ కత్తిని తీసేసి గాయములను కుట్టేశారు. నాకును తెలివి వచ్చింది. తరువాత కొంతకాలానికి రాజమహేంద్రవరము జైలులో శిక్షననుభవించుచుండగా నా పొట్టకు 2 సార్లు ఆపరేషన్ చేయవలసి వచ్చింది. ఇంత జరిగినయు భగవంతుడు నా ప్రాణములెందుకు తుదముట్టింపలేదో అని యోచించిన బహుశా నా చేత మున్ముందు ఎట్టి సత్కర్మలను ఆచరింపచేయునో అని. జైలునందే నా దేహము బంధింపబడినను నా దేహమును మనస్సును ప్రాణమును భగవానుని పాదాలయందే సంపూర్ణముగా సమర్పించి ఉన్నాను. అప్పటినుంచి నిశ్చింతగా ప్రతీక్షణము భగవానుని జ్ఞానముతోనే వారి అనుగ్రహమును అనుభూతిని పొందుతున్నాను. భక్తులే నా బంధువులు, జ్ఞానులే నా మిత్రులు. నా దేహ బంధువులందు మోహము పూర్తిగా నశించినది. నా వంటి దీనుని రక్షణార్థము భూమిని అవతరించిన భగవంతుడువగు నీవే నా దిక్కు, రక్షకుడవు. నాకింకేమి కావలియను? కృపతో మీరంపిన ఫొటోలను నా ముందుంచుకుని ధ్యానిస్తున్నాను. నా కన్నులు తెరిచినప్పుడు నేను మీ ఫొటోను చూస్తాను. నా నేత్రములు మూసినప్పుడు మీ నామమును స్మరిస్తాను. ఇదియే నా నిత్య పూజ. మిగతా సమయములలో నిరంతరము మీయందే మీతోడనే ఉండునట్లు సాధన చేస్తున్నాను. దైవము నా కొరకు, నేను దైవము కొరకు అనేది నా దృఢ వాంఛ. ఇందువలన నాకు బ్రహ్మానందం కలుగుతున్నది. డాక్టర్లను ఈ చెంగప్పను పరీక్షించి అపక్వాహారమైన శాకాహారమునే నిర్ణయించిరి. చెంగప్ప రాసిన ఈ జాబుకి స్వామి సాధన అట్లే సాగింపుమని రాయగా మరల చెంగప్ప ఇట్లు వ్రాశాడు. బాబా, జాబును నా కండ్లకును హృదయమునకు అద్దుకుంటిని. రాముని ముద్రికను ఆంజనేయుడు సీతాదేవికి సమర్పించినప్పుడు ఆమెకెంత ఆనందము కలిగినో అంతే ఆనందము కలిగినది. ఆ దినము గురువారము. ఆనాడు నాకు మౌనవ్రత దినమగుడి చేత ఆనందమును ఎవ్వరికీ వెల్లడింపలేదు. గురువారము మౌనవ్రతము అవలంబించుట శ్రేయస్కరమని తమరు సనాతన సారథిలో తెలిపియుండుట చేత నేనును తమ ఆనతి ప్రకారము కాష్ట మౌనము వహించుచున్నాను. నేనెంతటి ధన్యుడను స్వామి! చెరసాలలోని ఇతర ఖైదీల జాబులు కూడా ఇట్టి సంగతులే విశదము చేస్తున్నాయి. 70 సంవత్సరముల ముదుసలి ఖైదీ ఇట్లు వ్రాశారు స్వామికి. చెరసాలను ప్రవేశించినది మొదలు భద్రాద్రి రామదాసు వలె నేనును రామధ్యానము చేయనారంభించాను. 10 ఏండ్లకొక పర్యాయము నా ఇంటికి వెళ్లి నా తల్లిని తమ్ములను బంధువులను చూచి వచ్చుటకు అనుమతిని పొందాను. నా తల్లి కష్టపడి సాకి పెంచినందుకు నేనామెను వృద్ధాప్యములో దుఃఖముల పాలు చేశాను. ఇట్టి స్థితిలో ఆమెకు నేను సేవ చేయుటకు నోచుకోలేకపోయాను. నా హృదయములో కొంతకాలము నుండి ఈ కోరిక వేధించుచున్నది. మీ సన్నిధి చేరి మీ ఊడిగము చేస్తూ ప్రాణము విడవవలెనని ఆశగా ఉన్నది అని స్వామికి వ్రాశారు. మరొక ఖైదీ మీ పవిత్ర నామమును దివ్య చరిత్రను విన్నప్పటి నుంచి మీ నామమును మా మనస్సునందు ప్రేమతో స్మరించుచున్నాము స్వామి.

మాకు మీరు పంపిన ఉపదేశము భక్తితో అందుకున్నాము. మాలో చాలా మంది దానిని కంఠస్థము చేసి నిత్యము అనుసంధించుచున్నారు. ఒకరి నుండి ఒకరికి ఆ ఉపదేశమును నేర్చుకొనుచు అందరము కలిసి చెప్పుకొనుచు ఆనందిస్తున్నాము. ఒకరి నుండి మరొకరికి ఉపదేశ వ్రతము గ్రహించినప్పుడు చినిగిపోగా ఆ తుంపులను అతికించి చట్రమునందు బిగించి పూజాగృహములో దానిని ఉంచాము స్వామి. తరచుగా భజన కీర్తనల పుస్తకములను, రామకోటిని వ్రాయుటకు పుస్తకములను, గ్రంథములను తమకు పంపవలసినదని స్వామికి తెలుపుకుంటున్నాము. ఇట్లు రాసిన ఖైదీల లేఖలకు స్వామి ప్రేమతో జవాబు రాస్తూ అప్పుడప్పుడు ఆ ఖైదీలకు వస్త్రములను, పైకము, ఇతర బహుమతులను పోస్టు ద్వారా పంపించి వారిని ఉత్సాహపరిచి అనుగ్రహించేవారు. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లోని ఒక సహకార శాఖోద్యోగి సంఘద్రవ్యమును దుర్వినియోగపరచుడు చేత అతనికి కలుగబోవు శిక్షల నుండి తప్పించుకుని బాబాను ప్రార్థించుటకై ప్రశాంతి నిలయానికి వచ్చాడు. అతనిని తిరిగి ఊరికి పోయి నేరము నొప్పుకొని హృదయపూర్వకముగా పశ్చాత్తాపము నొందిన ఎడల అతనికి శిక్ష కాఠిన్యము తగ్గించదనని స్వామి అతనికి చెప్పారు. కాని తను ఊరికి తిరిగిపోవుటకు శంకించాడు. అయినను స్వామి గట్టిగా మందలించుట చేత విధి లేక స్వామి ఆశీర్వచనాలతో అతడు ఊరు చేరాడు. కల్తీ బంగారమును పుటము పెట్టి మేలిమి బంగారముగా కంసాలి మార్చునట్లు తనను చేరు దుష్టవర్తనులైన మానవులను ప్రేమతో చేరతీసి సంస్కరించి పరిశుద్ధులుగా చేయుటయే స్వామి ముఖ్యోద్దేశము.

స్వామి జీవితంలోని మరిన్ని విశేషాలతో మళ్లీ కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమంపై మీ సలహాలు, అభిప్రాయాలు listener@radiosai.org కి రాసి పంపగలరని కోరుతున్నాం. సాయిరాం.

31వ నామం. ఓం శ్రీ సాయి సిద్ధి సాయి మూర్తయే నమః. సిద్ధి సాయి మూర్తయే నమః. ఎవరో ఒకసారి స్వామిని అన్నారట, స్వామి ఆ సిద్ధిలో అవతారమే కదా ఇప్పుడు మీరు తీసుకున్న అవతారం, ఎవరు చెప్పారు అని అడిగారట స్వామి. లేదు స్వామి, సత్యం శివం సుందరంలో ఎక్కడ పడితే అక్కడ చదివామన్నారట, వాళ్ళు రాశారు అన్నారట. అదేమిటది? మనం అందరం కూడా షిర్ది బాబా, సాయి సత్య సాయిబాబా రెండు ఒకటే, ఇద్దరు ఒకటి, ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటి, ఇద్దరు ఒకటే అని అనుకుంటే ఎందుకలా అన్నారు స్వామి అంటే, నాయనా అలా అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అదే బుర్రలో పెట్టేసుకుని ఓ రోజు శుద్ధి ఓ రోజు భర్తి, ఓ రోజు శుద్ధి ఓ రోజు భర్తి, ఇంకా మెల్లిమెల్లిగా ఏంటవుతుంది, రెండు వేరైపోయినట్టుగా భావన వస్తుంది. ఏకత్వంలో భిన్నత్వం చూడమని లేదు స్వామి, భిన్నత్వంలో ఏకత్వం చూడమంటున్నారు స్వామి. అందరిలోనూ ఉన్న ఆ సత్యమే ఈ సత్యము, ఈ సత్యమే శివలింగంలో ఉన్న సత్యము. ఏమిటి స్వామి పడుతున్న బాధ మన కోసం? రూపనామ రహితుడైనటువంటి పరమేశ్వరుణ్ణి రూపనామ భేదాలతో బాధ పెట్టుకోకు, ఊరికిని అట్లా భేదం తెచ్చుకుని బాధపడకు. అందుకని మనం ఈ నామం చదివేటప్పుడు ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, సిద్ధి సాయి ఈ సత్యసాయి తాలూకా మూర్తి వెనకాతలుండే తత్వం ఒకటే. సిద్ధి సాయి మూర్తయే నమః. సిద్ధి సాయి తాలూకా మూర్తి ఉందే, ఆ మూర్తి ఈ మూర్తి ఒకటే. అంటే సిద్ధి బాబా ఈ బాబా ఒకటిని కాదు. చాలా మంది అనుకుంటారు అప్పుడు కొంచెం పొడుగ్గా ఉండేవారు, ఇప్పుడు కొంచెం పొట్టిగా ఉండేవారు, అప్పుడు కఫిని తరుక్కునేవారు, ఇప్పుడు ఇంకోటి. అది చాలా పొరపాటు. ఈరోజు శుద్ధ సత్యంగా ప్రేమ రెండు పాదాలతో నడుస్తూ మనకు కనపడుతున్న ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి కొలుచుకొని తరిద్దాం. సరదాకి జ్ఞాపకం పెట్టుకుందాం. ఏమిటని? ఏ మూర్తి తత్వమైతే ఉందో, శ్రీరాముడిగా వచ్చిందో, శ్రీకృష్ణుడిగా వచ్చిందో, షిర్ది బాబాగా వచ్చిందో, అదే మూర్తి ఇప్పుడు కూడా కొలుచుకుంటున్నాను స్వామి. ఇది 31వ నామము. 32. ఓం శ్రీ సాయి ద్వారకామాయి వాసినే నమః. మళ్ళీ మామూలు అర్థము, ద్వారకామాయి మసీదులో ఉండేటటువంటి ఆ స్వామి, ఆ సిద్ధి వాసి, ఆ వాసిగా ఉన్నటువంటి వారు ఇప్పుడు వచ్చినటువంటి నా సత్యసాయికి నమస్కరించుకుంటున్నాను. అక్కడితోటే ఆపేయాల్సిన అవసరం లేదు. ద్వారకలో ఉన్న మాయలు ఎవరంటే గోపికలు, రాధమ్మ, యశోదమ్మ, వాళ్ళ అందరి తాలూకా హృదయవాసి ఎవరు? పరమేశ్వరుడు. శ్రీకృష్ణ పరమాత్మని మళ్ళీ మనం అలా కుంచకూడదు. శ్రీమన్నారాయణ తత్వము, పరబ్రహ్మ స్వరూప తత్వం ఏదైతే ఉందో, ఆ తత్వాన్ని ఎవరెవరి హృదయాల్లో పెట్టుకున్నా వాళ్ళందరూ అర్థమవుతుంది ద్వారకామాయి వాసినే నమః. ద్వారకలో ఉన్న ప్రేమ అనేటటువంటి అమృతమూర్తులందరిలోనూ ఉన్నటువంటి నా స్వామి నీకు నమస్కారం. మీ అందరూ ఎప్పుడూ కూడా జ్ఞాపకం పెట్టుకోండి, శ్రీవారికి ఏది ఇష్టమో ఈ రూపనామ అంతరాంతరాల్లో ఉన్న తేడాలు చూడకుండా భిన్నత్వంలో ఉన్న ఏకత్వం చూడడం శ్రీవారికి ఇష్టం. అందుకని ద్వారకామాయి వాసినే నమః అంటే ఆ ద్వారకామాయి అనే మసీదులో ఉండేటువంటి సిద్ధి బాబా నువ్వు ఈయన ఒకటే. అది కూడా కరెక్టే, నిజంగా అక్కడ నిజమే కాదని లేదు. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళి ద్వారకలో ఉండేటటువంటి అమృతతత్వంలో ఎంతో హాయిగా ఆనందించేటువంటి ఆ మాతృమూర్తులందరిలో ఉన్న ప్రేమతత్వమే నువ్వు గదా స్వామి, నీకు నమస్కారము. అది 32వ నామము. రాధ అంటే స్వామి అంటారు, ధార అంటారు. ఏమిటా ధార? ప్రేమధార. ప్రేమధార ఎక్కడుంటుంది?
స్వామి భక్తిలో ఉంటుంది. ఆ భక్తికి నేను నమస్కరించుకుంటున్నాను. 33 నామము ఓం శ్రీ సాయి చిత్రావతి తట పుట్టపర్తి విహారిణే నమః. ఇది ముఖ్యంగా స్వామివారి చిన్నప్పటి తాలూకా అవతార లీలా విశేషాలు మరిచిపోకుండా జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ నామం. చూడండి, పుట్టపర్తి వాసినే నమః అనలేదు, చిత్రావతి తట పుట్టపర్తి వాసినే నమః అనలేదు, చిత్రావతి తట పుట్టపర్తి విహారిణే నమః. విహారం అన్న దాంట్లో ఆడుకోవడం అని అర్థం ఉంది. శ్రీవారు నిజంగా ఆ చిత్రావతి నదిలోను, చిత్రావతి ఇసుకలోను, పుట్టపర్తి కొండలు గుట్టలు చెట్లతోటి ఆడుకున్నారు. ఎలా ఆడుకున్నారు అందరికీ తెలిసిందే. ఆ చిత్రావతి ఇసుక రేణువుల పుణ్యమోమో ఆ రోజుల్లోంట ప్రతిరోజు సాయంత్రం ఇసుకలోంచి కృష్ణుడు బొమ్మ రావచ్చు, రాముడు విగ్రహం రావచ్చు, భగవద్గీత పుస్తకం రావచ్చు, ఆయన ఇష్టం, వారి సంకల్పం. అయితే చిత్రావతి తటం దగ్గర ఆగిపోలేదు. అలా ఆగిపోతే చిత్రావతి తట విహారిణే నమః అని ఊరుకునేవాళ్ళం. పుట్టపర్తంతా ఆడుకున్నారు శ్రీవారు. ఎన్నో అనుభవాలు, పెద్ద వృక్షాలు, ఆ వృక్షానికి పళ్ళే ఉండవు, వారు యాపిల్ తీస్తారు. వారు అనేక రకములైనటువంటి పళ్ళని సృష్టిస్తారు అక్కడి నుంచి. ఇదేమిటిది? ఆడుకోవడం, విహరించడం. అలా అనేక రకాలుగా ఆడుకున్న స్వామి నీకు నమస్కారం. ఏమండి మనలో అన్నమాట, వారేదో చిన్నప్పుడు ఆడుకున్నారు, ఎవరెవరికో ఏవో సృష్టించిచ్చారు, ఇంది మనం జ్ఞాపకం పెట్టుకుని కాదు, నాతో కూడా నా హృదయంలో అలాగే ఇంకా ఆడుకుంటున్నావు కదా స్వామి. చూడండి, ఒకరోజు ఇలా తిరిగేస్తారు, ఒకరోజు దగ్గర చూస్తారు, ఒకరోజు చిరునవ్వు నవ్వుతారు, ఒకరోజు చూడనట్టుగా నటిస్తారు. ఏమి చేస్తున్నారు స్వామి? ఆడుకుంటున్నారు. నా హృదయంలో కూడా విహరిస్తున్న స్వామి ఆ రోజుల్లో, చిత్రావతి తిట్టడంలో ఆడుకుంటున్న స్వామి ఆ రోజుల్లో, పుట్టపర్తి అంతా విహరించిన స్వామి ఆ స్వామియే ఈ స్వామి. స్వామి నీ ఆట కూడా నాకు ఎంతో మధురం, నీకు నమస్కరించుకుంటున్నాను. 34 నామం ఓం శ్రీ సాయి శక్తి ప్రదాయ నమః. ఎంత చక్కటి నామం అండి ఇది! ఎలాంటి శక్తి కావాలి మనిషికి? నేనెప్పుడు చిన్నవాళ్ళతో చెప్తుంటాను, చూడు బాబు నీకు 3 శక్తులు కావాలి, 3M అంటాను. మైండ్ పవర్, మనీ పవర్, మసిల్ పవర్. అంటే దుర్గా లక్ష్మి సరస్వతి. దుర్గా మసిల్ పవర్, ఆరోగ్యం కావాలి. లక్ష్మి మనీ పవర్, డబ్బు కూడా కావాలి. సరస్వతి మైండ్ పవర్, సరైనటువంటి జ్ఞానం కూడా కావాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మైండ్ పవర్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈయన మహామేధావి అండి, ఆహా చాలా డబ్బు కూడా ఉందండి, చాలా సంతోషం, కానీ ఏం లాభం? లేవలేడు. మసిల్ పవర్ లేదు, ఆరోగ్య శక్తి లేదు. 3 శక్తులు కావాలి మనిషికి. జ్ఞానశక్తి కావాలి, ధనశక్తి కావాలి, ఆరోగ్య శక్తి కావాలి. జాగ్రత్తగా చూడండి, జ్ఞానశక్తి కోసం విశ్వవిద్యాలయాలు, ఆరోగ్య శక్తి కోసం ఆసుపత్రులు. ధనశక్తికి చెప్పక్కర్లేదు. అడగని వాడిది దురదృష్టం, అడగని వాడిదే దురదృష్టం. అడిగిన వాడికి మంచిది అని తోస్తే స్వామి ఇవ్వలేనటువంటి ఒక్క దృష్టాంతం కూడా లేదు. ఒక్కోసారి స్వామి ఇవ్వరు, ఎందుకంటే వాడికి మంచిది కాదు కనుక. ఆరోగ్య ప్రదాయకుడు, జ్ఞాన ప్రదాయకుడు, అందులో లోటు చేరు పాపం. ఎక్కడ లోటు చేస్తారు ఇప్పుడైనా?
వీడికి మంచిది కాదు అనుకున్నప్పుడు లోటు చేస్తారు, వద్దు అని చెప్తారు. వారే చెప్పేవారు ఆరోగ్యం గురించి ఎప్పుడూ కూడా ఎక్కువ ఆరోగ్యం ఉండొద్దు అని ఒక్క ఉపన్యాసంలో కూడా నా స్వామి చెప్పలేదు. మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్తారు. మేధాశక్తికి కొంచెం లిమిట్ పెట్టుకో అని ఎప్పుడు చెప్పలేదు. మంచి జ్ఞానం సంపాదించు అని చెప్తారు. డబ్బు దగ్గరికి వచ్చేసరికి మాత్రం శ్రీవారు ఎప్పుడు చెప్తారు, చూడు బాగా వసులైనా జోడుతో నడవలేవు, బాగా పట్టేసినా కాలు పెట్టి నడవలేవు. ఆ జోడు ఎలాగైతే సరి అయిన సైజులో ఉండాలో డబ్బు కూడా అలా ఉండాలి అని శ్రీవారు ఎన్నోసార్లు చెప్పారు. అందుకే ఆరోగ్యం అడిగిన వాడికి వెంటనే రక్షిస్తారు, జ్ఞానం అడిగిన వారికి రక్షిస్తారు. కానీ డబ్బు దగ్గరకు వచ్చేసరికి, స్వామి నాకు లాటరీలో డబ్బు ఇయ్యి అంటే ఇవ్వగలరు స్వామి, ఒక్కరికి కూడా సందేహం ఉండకూడదు, లాటరీలో డబ్బు కూడా ఇవ్వగలరు స్వామి. ఎందుకు ఇవ్వడం లేదంటే నీకు మంచిది కాదు కనుక. దీనికి ఈ మూడు శక్తులు, ఆరోగ్య శక్తి, జ్ఞానశక్తి అంటే చదువు, ధనశక్తి, ఈ మూడు స్వామి ఇవ్వగలరు అన్న విషయానికి ఒక్క మూడు మాటలు చెప్పాలి. ఎందుకంటే అష్టోత్తర శతనామ అనుభవాలు కదా, అందుకు అనుభవాలు కూడా చెప్పుకోవాలి. ఒకసారి ఇండోనేషియాలో ఉండగా హోటల్లో వెళ్ళగానే విపరీతమైన జ్వరం వచ్చింది. ఏం చేయాలో తెలీదు. ఇండోనేషియాలో డాక్టర్లు అంటే ఆ రోజుల్లో భయం. సింగపూర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఇండోనేషియాలో డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఆ రాత్రి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాను, సింగపూర్ వెళ్ళడం అవదు. ఇది ఇండోనేషియాలో ఉన్న జోగ్ జకార్తా అనే పట్టణం, జకార్తా కూడా కాదు. రాత్రి పడుకుని, స్వామి నీ ఇష్టం, ఏం చేస్తే చెయ్యి, నేను మాత్రం ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళి అక్కడ డాక్టర్ని చూడలేను, నీ ఇష్టం స్వామి, నీ విభూతి వేసి పెట్టుకుంటాను, నీ ఇష్టం, ఏం చేస్తే చెయ్యి. ఒళ్ళంతా కాలిపోతోంది, మందులు లేవు, డాక్టర్ ఎవడూ లేడు. అలాగే కాలిపోతున్న వంటతో పడుకున్నాను. తెల్లవారుజామున కలలో మా సింగపూర్ డాక్టర్ గారు ఓ ఇంజెక్షన్ ఇచ్చారు. విభూతి పెట్టుకున్న విభూతి చక్కగా ఉంది. తెల్లవారు లేస్తే జ్వరమే లేదు. అది చిత్రం ఏంటంటే, వీడికి ఈ మహాభక్తుడికి సింగపూర్ డాక్టర్ మీద ఉంది బుర్ర. స్వామి విభూతి పెట్టుకున్నాడు, కాని మనసంతా ఎక్కడుంది, సింగపూర్ వెళ్తే గాని డాక్టర్ లేడు, సింగపూర్ వెళ్తే గాని డాక్టర్ లేడు, మా సింగపూర్ డాక్టర్ అయితే నన్ను చూసేవాడు, ఎలా వెళ్తాను అనుకున్నాడు కదా. చూడండి శ్రీవారి కరుణ. సింగపూర్ డాక్టర్ గారు కలో రావడం ఏంటి నా మొహం. అతను మన ఇండియన్ డాక్టర్ కూడా కాదు, ఆయన చైనీస్, ఆయన మా ఇంటి తాలూకా డాక్టర్ గారు. అతను కలలో కనిపించి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాడు, అది కల. ఆ కలలోంచి బయటకు వచ్చి లేచాక, స్వామి ఇది ఏంటిది అనుకుని చూసుకుంటే ఒళ్ళల్లా చెమట పట్టింది, టెంపరేచర్ అంతా పోయింది, ఒళ్ళు పూరా తయారైంది. ఆరోగ్య శక్తిని ఇచ్చేటువంటి నా స్వామి, ఇంత అంత విపరీతమైన శక్తి అది. ఎందుకు తనంతట తను వచ్చి ఇంజెక్షన్ ఇవ్వచ్చు కదా స్వామి, ఎందుకు అంత కష్టపడాలి నేను, నువ్వు సింగపూర్ డాక్టర్ని అడిగావు కదా, వాడే ఇస్తాడులే నీకు ఇంజెక్షన్ అనుకున్నారు స్వామి. ఇది ఆరోగ్య విషయం. ఇక విద్యాశక్తి, జ్ఞానశక్తి, ఆ విషయం చెప్పాలి కదా స్వామి. 1969 మార్చి నుంచి నేను దండం పెట్టని ప్రొఫెసర్ గారు లేరు సింగపూర్ లో. పిహెచ్డి చేయడానికి నానా బాధ పడిపోతున్నాను స్వామి, ఎవరు రిజిస్ట్రేషన్ తీసుకోవడం లేదు ఇంకాను అని మొట్టమొదటిసారి 1970 నేను స్వామితో మాట్లాడినప్పుడు మాట్లాడితే స్వామి చెయ్యిలా పట్టుకుని, చూడు నీ డాక్టరేటు, నీ చదువు, నీ తాలూకా భవిష్యత్తు అన్ని నేను చూసుకుంటాను, నీకెందుకు అవన్నీ బొరలో పెట్టుకోకు అన్నారు. అది జరిగిన 2 రోజుల తర్వాత, ఆ రోజుల్లో మేము విజయనగరంలో ఉండేవాళ్ళమి, విజయనగరం వెళ్ళగానే శివరాత్రి రోజున 1969 అక్టోబర్ నుంచి రెట్రో యాక్టివ్ గా
అంటే ఆ రోజు నుంచి రిజిస్ట్రేషన్ అయినట్టుగా పిహెచ్డి ఒప్పుకున్నాము అని వార్త వచ్చింది. మీరు నమ్మినా నమ్మకపోయినా మనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఒక్కడే. అది ఆసుపత్రి ద్వారా ఇస్తాడా, మా సింగపూర్ చైనీస్ డాక్టర్ ద్వారా ఇస్తాడా, విభూతి ద్వారా ఇస్తాడా, మందు సృష్టించి ఇస్తాడా, కలలో కనిపించి ఇస్తాడా, అది ఆయన ఇష్టం గాని మనిష్టం కాదు. ఆరోగ్య ప్రదాత నా స్వామి, విద్యా ప్రదాత నా స్వామి. ప్రపంచంలో ఆర్థిక శాస్త్రంలో మొట్టమొదటి ర్యాంక్ అంటారు, మొట్టమొదటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఒక మేధావులందరూ రాసేటటువంటి జర్నల్లో ఒక పేపర్ రాయాలని కోరిక నేను శ్రీవారికి వెల్లడించుకుంటే అందులో పేపరు వచ్చేటట్టుగా ఎన్నో రకాల విపరీతమైనటువంటి బ్రహ్మాండమైన లీలలు ప్రదర్శించి అందులో ఒక పేపర్ ఇచ్చారు స్వామి. తప్పు లేదని మనవి చేసుకుంటున్నాను. అడగడంలో తప్పు లేదు, ఆరోగ్యం ఇయ్యి అండంలో తప్పు లేదు, మేధాశక్తి ఇయ్యి అండంలో తప్పు లేదు, అడగడంలో తప్పు లేదు. ఏమిస్తారో వారిష్టమని మనవి చేసుకుంటున్నాను. అక్కడికైంది కదా, ఇందాకలే తమకు చెప్పాను, డబ్బు విషయంలో తన ఇష్టం ఇచ్చిందే జరుగుతుంది, తను ఎంత కావాలో అంతే ఇస్తారు, విపరీతంగా కావాలని కోరుకున్నా ఇవ్వరు. ఎంత మనకి ఆనందాన్ని ఇస్తుందో అంతే మనకిస్తారు. కొందరికి ఇచ్చి వాళ్ల చేత మంచి పనులు చేయిస్తారు. ఐజాక్ టెగ్రిడ్ గారు ఆసుపత్రి, మరింకెవరో మ్యూజిక్ కాలేజీ, ఇంకెవరో నర్సెస్ హాస్టల్, అవన్నీ కట్టించారు. వాళ్ళకి ఇచ్చింది ఎవరు? శ్రీవారు. ఇచ్చి ఆనందం వాళ్ళకి ఇవ్వడం కోసం వాళ్ళ దగ్గర నుంచి ఇంకొంచెం మంచి పనులు చేయిస్తారు. అంచేత శ్రోతలందరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, మూడు రకాల శక్తిని ఇచ్చేటటువంటి స్వామి నా స్వామి. ఆరోగ్య శక్తి, మేధాశక్తి, ధనశక్తి, లక్ష్మీశక్తి, దుర్గాశక్తి, సరస్వతీ శక్తి. ఈ త్రిశక్తుల తాలూకా మిళితమే ఆ బంగారు తండ్రి మన స్వామి. 35వ నామము. ఓం శ్రీ సాయి శరణాగత త్రాణాయ నమః. శరణము అని అండమే తడవు, రక్షిస్తాడు స్వామి. ఇది నేను చేసుకుంటాను, నాకు శక్తి ఇచ్చావు కదా, నేను చూసుకుంటాను, అప్పుడు మన దగ్గరికి రారు. నేను చేసుకోగలను అని ఎవరైతే అనుకుంటారో, సరే నువ్వు చేసుకో అని ఊరుకుంటారు. ఎక్కడైతే ఇంకా నేను చేయలేకపోతున్నాను రా అని దండం పెట్టుకుంటాడో, అప్పుడు శరణాగత త్రాణం అనేటువంటి పదం వర్తిస్తుంది. మీరందరూ జ్ఞాపకం పెట్టుకోండి, గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు చాలాసేపు తన శక్తితో పోట్లాడాడు ఆ ముసలితోటి. శ్రీమన్నారాయణమూర్తి హాయిగా లక్ష్మీదేవితోటి చదరంగం ఆడుకుంటున్నాడు, ఆయన వెళ్ళలేదు. ఆఖరికి భరించలేక, నువ్వు అసలు ఉన్నావా తండ్రి అని గట్టిగా కేకేశాడు. నేను ఇక్కడ చాలా బాధపడిపోతున్నాను రావా అని కేకేశాడు. శరణంటే అది, ఇతఃపరం వెరుగా మన్నించవా తండ్రి, నువ్వు రావా తండ్రి, అన్యథా శరణం నాస్తి. ఆక్రందన వచ్చేసరికి సిరికించప్పడు శంఖచక్రగదము సంధించడు. లక్ష్మీదేవికి పాపం చాలా బాధ అనిపించింది, ఏంట్రా సడన్ గా వెళ్ళిపోతున్నాడు, ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి అనుకుని ఉంటుంది ఆవిడ. ఎంచేతంటే భక్తుడు కంట తడి పెడితే చూడలేడు. ఈ శరణాగత త్రాణాయ నమః అన్నది నిజంగా భక్తులు ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే, కంట తడి చూడలేనటువంటి నా స్వామికి నమస్కారం. దీనికి ఒక్క విషయం చెప్పాలి, ఎందుకు పుట్టిందో తెలియదు, ఒకసారి బుద్ధి పుట్టింది. ఎప్పుడో ఒకసారి నాకు ఆదిత్య హృదయం మేలు చేసిందని ఒక 2000 ఆదిత్య హృదయం కాపీలు ఇంగ్లీష్లో అందరూ చదివి ధరించాలి అని చెప్పి ప్రింట్ చేయించి పట్టుకొచ్చి పెద్ద సూట్ కేసు నిండా 2000 ఆదిత్య హృదయం కాపీలు పట్టుకొచ్చి, ఆ రోజులో ఓ మహనీయుడైనటువంటి వ్యక్తి స్వామివారికి వెళ్తూ వస్తూ స్వామివారిని ఏదన్నా అడిగి వస్తుండేవాడు, కుటుంబరావు గారని. ఆయన మహానుభావుడు. ఆయన చూస్తే నాకు ఆంజనేయ స్వామి వారి జ్ఞాపకం వచ్చేవారు. శ్రీరాముడికి ఆంజనేయుడు ఎలాగో
సాయికి కుటుంబరావు గారు అలా అనుకునేవాడిని నేను ఆ రోజుల్లో. కుటుంబరావు గారి దగ్గరికి వెళ్ళి ఇలా 2000 కాపీలు తెచ్చాను, మీరు తీసేసుకుంటే బాగుంటుందంటే, కుటుంబరావు గారు అన్నారు, నేను తీసుకోవడానికైతే నాకు పెర్మిషన్లు లేవు, మీరు స్వామిని అడిగి వారేం చేయమంటారో అది చేయాలి. సరే కూర్చున్నాను. ఒక్కటే సాయంత్రం దర్శనం, ఆ తర్వాత మరి నేను వెళ్ళిపోవాలి. ఈ ఒక్క దర్శనంలో ఈ 2000 కాపీల గురించి స్వామిని అడగాలి. ఇది 1982 సంవత్సరంలోనో 83 సంవత్సరంలో జరిగింది. కూర్చున్నాను. కూర్చుంటే శ్రీవారు ఇలాగ మగవాళ్ల వైపు వస్తారు అన్నట్టుగా అనిపించి మళ్ళీ అటువక్క తిరిగిపోయారు. తిరిగిపోగానే నేను టకటకా కళ్ళ నీళ్లు కారుతూ, స్వామి ఇక్కడ ఉన్నానరా, నేను అలా వెళ్ళిపోకురా, ఈ పాదం మీద పెట్టుకున్నానురా, పుస్తకం కాపీలు తెచ్చానురా, అలా వెళ్ళిపోతే ఎలాగరా, వెళ్ళిపోకురా, నేను ఇక్కడ కూర్చున్నానురా అని 2 కళ్ళ నీళ్లు వచ్చేసరికి టక్కుమని తిరిగి తిన్నగా వచ్చి ఆ ఆనందంలో, స్వామి 2000 కాపీలు ఆదిత్య హృదయం తెచ్చాను స్వామి, ఆ కుటుంబరావుకి ఇచ్చేయి అన్నారు మహాని. మహా నా బంగారు తండ్రి, ఆ శరణాగత త్రాణుడు అంటే కంట తడి లేనిది శరణాగతం కాదు. ఊరికి నేను కూర్చుని నేను స్వామికి సరెండర్ అయిపోయానయ్యా అని చెప్తుంటారు. మనకి తెలియదు అది, శ్రీవారికి తెలుసును ఈయన సరెండర్ అయ్యాడో లేడో. నేను సరెండర్ అయ్యానయ్యా అనడానికి కుదరదు, ఎందుకంటే ఎవరైతే శరణం అని అనుకుంటారో వారు ఆ టైంలో ఆ బాధలో ఆ ప్రత్యామ్నాయంలో కంట తడి రాక తప్పదు. గజేంద్ర మోక్షం నుంచి మనం నేర్చుకున్నది కూడా అదే. నేను చేయగలను అనుకుని వెళ్ళి ఇదంతా ఇచ్చేస్తానంటే ఆ మహనీయుడు తీసుకుని అన్నాడు కదా, స్వామివారిని అడుగు, నేను వాడిని తీసుకుందుకి. శరణంతే శ్రీవారితో తప్ప మరో బంధం లేదు. శ్రీవారిని తిన్నగా అడుగుతాను, కాని అది నువ్వు తప్ప ఇంకా ఎవరూ చెయ్యలేరు అనుకుంటే కానీ చేయరు. మనం ఎప్పుడు కూడాను మనిషి తాలూకా నైజం ఏంటంటే అలా పక్క మార్గంలోంచి పోనీ వెళ్దామని, ఎందుకంటే సులువుగా ఉంటుంది. నా సూట్ కేసు, నా 2000 కాపీలు మహారాజుల కుటుంబరావు గారు తీసేసుకుంటే ఎంతో హాయిగా ఇచ్చేశాను కదా అని కూర్చుందను. ఆయన చూడండి, ఆ కుటుంబరావు గారి గొప్పతనం చూడండి. చూడు బాబు, భక్తుడికి భగవంతుడికి మధ్యన ఇంకెవడు లేడు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, అందరికీ నాతో డైరెక్ట్ లింక్, మధ్యవర్తులు లేరు అని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. దానికి ప్రత్యేకమైనటువంటి నిదర్శనం ఇది. శరణం అన్న భక్తుడికి, శరణాగత త్రాణుడైన పరమాత్మకి బంధం అన్నది చాలా చాలా స్ట్రెయిట్ గా డైరెక్ట్ గా రహదారి లాంటి బంధం తప్ప మరి ఏ మెల్తులు కల్తీలు అందులో ఉండవు. 41 సంవత్సరాలు ప్రత్యక్షానుభవంతో మీ అందరికీ చెప్పగలగను, ఏ బాధైనా పుట్టబర్తి వచ్చి చెప్పుకున్నా మంచిదే, మీ పూజ గదిలో చెప్పుకున్నా మంచిదే, శ్రీవారికి వదిలిపెట్టడం నేర్చుకోవాలి. నేను నిజంగా కష్టపడుతూ చెప్పానండి పూజ గదిలోను, కానీ ఏం అవ్వలేదండి. అది వారిష్టం, మర్చిపోవద్దు మీరు, వారిష్టం అది. వారు ఏం చేయాలో ఎప్పుడు చేయాలో వారిష్టం, కానీ నువ్వు తప్ప నాకు గతి లేదు అండం భక్తుడి తాలూకా లక్షణం. అంచేత ఆ 35 నామం జ్ఞాపకం పెట్టుకోండి. శరణాగత త్రాణుడైన స్వామికి నమస్కారం. మనము ఎంత గట్టిగా నువ్వు తప్ప ఎవరు లేరు అనుకుంటామో అంత వేగంగా శ్రీవారు మన దగ్గరకు వస్తారు. ఇందాకలే తమకి నిదర్శనం చెప్పాను, ఆ 2 బొట్లు కళ్ళంట రాగానే నా వైపు తిరిగిపోయి తిన్నగా వచ్చారు. 36 నామం, దీంతో 4 పుష్పాల గుచ్ఛము పూర్తవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, మొత్తం 12 పుష్పాలు. ఇందులో ఒక్కొక్క పుష్పంలో 9 చిన్న చిన్న పువ్వులున్నాయి. ఈ 12 గుచ్చాల్లో 4 గుచ్చాలు
కంప్లీట్ అవుతాయి. ఉపయోరణామం ఎంత బాగుంటుందో చూడండి, చాలా క్లుప్తంగా కనపడుతుంది. ఓం శ్రీ ఆనందాయ నమః. ఆనందాయ నమః అంటే ఏమిటి? ఎప్పుడూ ఆనందమే వారికి. తెలివి తక్కువగా ఒకసారి శ్రీవారిని అడిగాను, స్వామి ఎంతో దూరం నుంచి, వేల వేల మైళ్ళ దూరం నుంచి వస్తుంటాను కదా, ఒక్కసారి నన్ను చూసి చిరునవ్వు నవ్వితే అమ్మ నా స్వామి నన్ను చూశారు అనుకుంటాను కదా, అలా చేయరా అని అడిగితే శ్రీవారు ఏమన్నారంటే, నీకు కనిపించినా కనిపించకపోయినా నేనెప్పుడు చిరునవ్వు నవ్వుతూనే ఉంటాను, నీకు కనిపించినా కనిపించకపోయినా నేనెప్పుడు చిరునవ్వు నవ్వుతూనే ఉంటాను, నేనెప్పుడు చిరునవ్వు నవ్వుతూనే ఉంటాను అన్నారు. అంటే ఓరి పిచ్చివాడా, నేను సర్వకాల సర్వావస్థలయందు ఆనంద స్వరూపుణ్ణి, ఆనందమయుడిని. నేను వేరు, ఆనందం వేరు కాదు, ఆనందమే నేను, నేనే ఆనందం. నీకు తెలుసుకోగలిగితే 24 గంటలు ఆ ఆనందాన్ని నువ్వు కూడా పొందగలవు. తన నోటంట వచ్చే ప్రతి వాక్యము పరమ సత్యం కనుక ఎవరు ఎప్పుడు చిరునవ్వు నవ్వగలరు? ఎవరైతే ఎప్పుడూ ఆనందంగా ఉంటారో వారే చిరునవ్వు నవ్వగలరు. వారు ఎప్పుడు ఆనంద స్వరూపుడే. మన తాలూకా అంతరాంతరాల్లో ఉండేటటువంటి విభావరుల ప్రకారం వారు మనకు కనపడుతూ ఉంటారు. వారి ఆనందం ఎప్పుడు ఉంది. మనం ఎంతో ఆనందంగా ఉన్నప్పుడు అబ్బా ఇవాళ స్వామి ఏం ఆనందంగా ఉన్నారా అనిపిస్తుంది. మనం ఏవోవో బాధలతో వెళ్ళినప్పుడు ఏంటో స్వామి అదోలా ఉన్నారు. స్వామి అదోలా ఉండడం కాదు, రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్. నేను ఎప్పుడు ఆనందంగా వచ్చినా నాకెప్పుడూ ఆనందంగానే కనిపించారు శ్రీవారు. దీంట్లో 36వ నామంలో ఈ 9వ గుచ్ఛంలో ఉన్న ఈ పుష్పంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, స్వామి ఆనంద స్వరూపుడువైన నువ్వు నాకు కూడా ఎప్పుడు ఆనందంగా అంతరాంతరాల్లో ఆనందంగా ఉండేటట్టు ఆశీర్వదించు తండ్రి అని జ్ఞాపకం పెట్టుకుని ఓం శ్రీ సాయి ఆనందాయ నమః అని నమస్కారం పెట్టుకోవాలి నా పరబ్రహ్మ స్వరూపుడైన నా బంగారు తండ్రి స్వామికి. ఈ 37వ నామంలో ఓం శ్రీ సాయి ఆనందదాయ నమః. స్వామి దగ్గర ఎంత ఆనందం ఉందంటే అందులోంచి ఉప్పొంగి ప్రతి భక్తుడికి, భక్తుడు కానివాడికి కూడా ఆనందాన్ని పంచేటటువంటి నా స్వామికి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఆనందదాయ నమః. స్వామి చాలా చిన్నప్పుడు చెప్పారు, ఐ గివ్ యూ వాట్ యు వాంట్ సో దట్ వన్ డే యూ విల్ స్టార్ట్ వాంటింగ్ వాట్ ఐ లవ్ టు గివ్ యూ. లిబరేషన్ అన్న మాట అనను, ఫ్రీడమ్ అని అంటాను. కోరికలు నాతో చెప్పుకో, నేను తీరుస్తాను. ఎందుకు తీరుస్తానో కారణం జ్ఞాపకం పెట్టుకో. తీర్చాను కదా అని అలా అలా అడగడానికని కాదు, కోరికలు తీరిన మనస్సులో మరి కోరిక పుట్టకుండా ఉండేటటువంటి ఆ నిత్యానందము ఆ బ్రహ్మానందము ఇచ్చేటటువంటి నా స్వామికి నమస్కారము. ఆకలిస్తున్న వాడికి అన్నము దొరికితే ఆనందం వస్తుంది, దాహం వేస్తున్న వాడికి మంచినీళ్లు దొరికితే ఆనందం వేస్తుంది. అవి అనిత్యమైన ఆనందాలు. అనిత్యమైన ఆనందాలు ముందు మనకిచ్చి ఆనంద స్వరూపుడు స్వామి అని నిరూపించి ఏ స్థితిలో బ్రహ్మానందం నిత్యానందం దొరుకుతుందో ఆ స్థితి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఆనందదాయికి నమస్కరించుకుంటున్నాను. మహావిచిత్రం ఏంటంటే అన్ని రకాల ఆనందాలు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్న ఆనందమూర్తి స్వామి. ఈ ఆనందం
తన తలకు రూపమని, ఆ ఆనందం ఎప్పుడూ వారి భక్తులకు వస్తూనే ఉంటుందని. దీనికి ఒక చిన్న ఉదాహరణ, 1983-84 మధ్యన ఉద్యోగరీత్యా ఇండోనేషియాలో ఉండి, న్యాయప్రకారం ఉద్యోగరీత్యా మళ్లీ వాషింగ్టన్ వెళ్ళిపోవాలి, కానీ ఎక్కువగా నచ్చడం లేదు ఆ ఉద్యోగం. స్వామి దగ్గరికి రావడానికి బాగుంది, డబ్బుకేం బాధ లేదు, కానీ ఎందుకో ఏదో వెల్తి, ఏదో వెల్తిలాగా ఉండేది. తలనిండా ఆలోచనలు, ఇండోనేషియాలోనే ఇంకా ఉండడమా, వాషింగ్టన్ వెళ్ళిపోవడమా, సింగపూర్ మళ్లీ వెళ్ళిపోవడమా, ఇండియా వచ్చేయడమా, ఆ తలనిండా అన్ని ఆలోచనలతో సతమవుతూ ఉంటే నాకు తెలిసిందల్లా ఒకటే, అంత మరీ బుర్ర చికాకుగా ఉంటే స్వామి దగ్గరికి వెళ్ళిపోతే ఆ చికాకులు పోతాయి. బృందావనంలో స్వామి ఉన్నారు, స్వామితో ఆ రోజుల్లో నేను అనుకునేవాడిని ఒక మాట మాట్లాడాలంటే ఓ పుస్తకమో ఫోటోగ్రాఫో ఏదో ఇచ్చి సంతకం పెట్టమంటే సంతకం పెట్టే టైంలో మనం మాట్లాడడానికి వీలవుతుందని. ఆ రోజులే వేరు, కానీ ఆ శ్రీవారి కరుణ లేకపోతే అలాంటి రోజులు రావు, శ్రీవారి కరుణ లేకపోతే అలాంటి అవకాశాలు కూడా రావు. సో పెద్ద పుస్తకం కొనుక్కున్నాను, ఆ పుస్తకం కొనుక్కుని పెన్ను పెట్టుకుని దగ్గర కూర్చుంటే ఒక్కొక్కసారి శ్రీవారి దయవల్ల ఎక్కువ మంది వచ్చేవారు కారు, ముఖ్యంగా ఆదివారం శనివారం కాకపోతే ఆ రోజుల్లో బృందావన్కి చాలా తక్కువ మంది భక్తులు వస్తుండేవారు. కూర్చున్న ప్రతి వాడి దగ్గరకు మాట వెళ్లి చూసేవారు స్వామి. నా దగ్గరికి రాగానే పుస్తకం ఇచ్చి పెన్ను అందిస్తే రాస్తున్నారు స్వామి, డబ్ల్యూ రాశారు ముందు, అంటే విత్ లవ్ అని రాస్తారు, డబ్ల్యూ రాశారు. ఆ డబ్ల్యూ రాసేసరికి, స్వామి ఇండోనేషియాలో ఉండడమా, వాషింగ్టన్ వెళ్ళిపోవడమా, ఇండియా వచ్చేయడమా, సింగపూర్ లో ఉండడమా, ఆ డబ్ల్యూ అయ్యేసరికి అయిపోయింది, నేను అడగవలసినంతా అయిపోయింది అన్ని అడిగేశాను. జాగ్రత్తగా వినండి, ఎంత బంగారు తండ్రు, చూడు ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడ ఉండు, స్వామి దయ ఎప్పుడూ ఉంది. అది ఎంత చల్లగా మెల్లగా మాట్లాడారంటే విత్ లవ్ బాబా అని రాయడం కంప్లీట్ అయ్యేసరికి శ్రీవారు నాతో చెప్పాల్సింది చెప్పడం అయిపోయింది. ఇవాళ కూడా ఆ దృశ్యం తలుచుకుంటే గుండె నిండా ఆనందం నిండిపోతుంది, ఎందుకంటే ఎంత చక్కగా చెప్పావు స్వామి. ఒక మనవాళ్లు ఇంగ్లీష్ పరిభాషలో బ్లాంక్ చెక్ ఇచ్చారు, బ్లాంక్ చెక్ అంటే నీ ఇష్టం వచ్చిన తగేసుకో దాని మీద అన్నలాంటి చెక్ ఇచ్చారు, ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడుండు, స్వామి దయ ఎప్పుడూ ఉంటుంది. మీలో కొందరు అనుకుంటారు ఏదో భానుజీరావు అదృష్టవంతులు అందుకు చెప్పారు స్వామి అని, కాదు, ఇది నిజంగా ప్రపంచంలో సత్యమైన మాట, నా స్వామి చెప్పిన మాట. అనవసరంగా ఆశలు కట్టుకుని ఏవేవో సాధిద్దామనుకుని కష్టాల్లో పడుతూ ఉంటాడు మానవుడు, తనిప్పుడున్న స్థితి చాలా గొప్ప స్థితి, సంతోషంగా ఉన్నాడు, కాని చాలదు. శ్రీవారి తాలూకా చెప్పిన సారాంశం ఏంటంటే, చూడు ఆలోచించుకో ఆనందంగా ఉందా, ఆలోచించుకో చెయ్యి, ఎంచేత నేను చేయిస్తున్నాను అది మర్చిపోకు, స్వామి దయ ఎప్పుడూ ఉంది. దాని అర్థం ఏంటండి, అన్యాయంగా అనవసరంగా మనలో మనం మదన పడిపోతుంటాం, ఎంత పాపం చేశాను, ఎంత తప్పు చేశానని. అదే స్వామి ఈ తప్పులు నా చేత చేయించకుండా ఉండవా, అది కూడా వారిని పట్టుకుంటే మనిషి తాలూకా మనస్సు పరివర్తన చెందుతుంది, వారి కృప అందరి మీద ఉంది, స్వామి దయ ఎప్పుడూ ఉంది. కాకపోతే వారు చెప్పేది ఏంటి, ఒక్కసారి ఆలోచించుకో, అనవసరంగా కోరి బాధల్లోకి వెళ్ళిపోకు, ఎక్కడ సంతోషంగా ఉంటే అక్కడుండు, అది కూడా పూర్తిగా శరణాగతి అనుకున్నవాడికి
ఒకవేళ తన దృష్టిలో, స్వామివారి దృష్టిలో ఇది వీడికి మంచిది కాదు అంటే అది చేయకుండా కూడా చేస్తారు. ఎందుకంటే వారికి ఏం కావాలో తెలుసా, నా బంగారు తండ్రికి కావలసిందల్లా తన పిల్లలు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. అది వారి తాలూకా మూర్తి తాలూకా రూపం కనుక, ఆనంద స్వరూపుడు కనుక, మనందరికీ ఆనందం ఇవ్వడానికి ఉన్నారు కనుక ఎప్పుడూ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, స్వామి ఏం చేసినా మన ఆనందం కోసం చేస్తారు. ఇక్కడ మరొక్క మాట చెప్పాలి, ఎన్నో ఉద్యోగాలు ఎవరెవరో ఇస్తామని అన్నప్పుడల్లా నేను పుట్టపర్తి తెచ్చి కూర్చునేవాణ్ణి. వీలైందా స్వామిని అడిగేవాణ్ణి. స్వామి వద్దు అంటే నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే స్వామి నాకు ఆనందం ఇస్తుందో లేదో, సంతోషం ఉంటుందో లేదో అంత తెలిసిన తెలివితేటలు నాకు లేవు తండ్రి. నువ్వు చెప్పేశావనుకో నాకు ఆనందం ఎప్పుడు ఉంటుంది. అంచేత పూజ గదులైనా లేకపోతే ఇంట్లో ప్రత్యక్ష దైవమైన మాతృమూర్తినైనా మీ అమ్మగారినైనా అడిగి ఇది మంచిదో కాదో ఒక్కసారి అనుకోవడంలో తప్పులేదు. స్వామికి ఆనందదాయి అయినటువంటి నా స్వామికి నేనెప్పుడూ నమస్కారం పెట్టుకుంటున్నాను. 24 గంటలు మహదానందంలో ఉండడానికి ఒకే ఒక్క కారణం, ఆ కారణం ఏంటంటే స్వామితో మనకున్న బంధం. మొట్టమొదట చిన్న చిన్న కోరికలు ఉండడం తప్పులేదు. 10వ క్లాస్ వెళ్తున్న పిల్లడిని నువ్వు 10వ క్లాస్ గురించి ఆలోచించకరా అంటే తప్పది. 12వ క్లాస్కి వెళ్లేవాడిని 12వ క్లాస్ గురించి ఆలోచించమనాలి. కానీ స్వామి చెప్పినట్టుగా ఎప్పుడూ 10వ క్లాస్లోనూ 12వ క్లాస్లోనూ కూర్చోకుండా చదువులన్నీ పూర్తి చేసుకుని శ్రీవారిచ్చే బ్రహ్మానందానికి అర్హత సంపాదించినటువంటి ఆ సాధన ఏముందో అది చేసుకోవాలి. అయితే ఏవేవో కావలసినవిచ్చి ఆనందం ఇచ్చేటటువంటి స్వామే కాదు, నిజమైన ఆనందం, బ్రహ్మానందం, నిత్యానందం రావడానికి ఒక మార్గం కూడా ఉంది. ఏంటంటే వారిలాగే 24 గంటలు ఆనందంలో ఉండాలంటే వారిలాగే అందరిలోనూ ఉన్న సత్యము ఒకటే అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు ఆ వారికి ఉన్న ఆనందం భక్తుడు కూడా వస్తుందని మనందరం జ్ఞాపకం పెట్టుకోవాలి.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: భగవత్ చింతన అనే మధురమైన ఫలమును స్వీకరిస్తే భవరోగహరం సుఖం ప్రాప్తిస్తుంది. అదెలాగో ఈ ఏది ముందు ఏది వెనుక అనే కథ ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇద్దరు కాలేజీ విద్యార్థులు ఒక పందెం వేసుకున్నారు, ఎవరు 10 నిమిషాలలో ఎక్కువ సంఖ్యలో అరటిపండ్లు తినగలరు అని. ఇద్దరు మంచి దిట్టలు, ఒక మధ్యవర్తిని కూడా ఎన్నుకున్నారు. ఒక అబ్బాయి అనుకున్నాడు, పై తొక్కలను ముందు తినివేస్తే మంచిది, తరువాత మధురమైన కండను త్వర త్వరగా మింగేయవచ్చు అని. మరొక అబ్బాయి ఈ విధంగా భావించాడు, కండను ముందుగా మింగేస్తే తర్వాత తొక్కలను నిదానంగా తినవచ్చు అని. ఒకడికి తొక్కలతోనే కడుపు నిండిపోయింది, మధురమైన కండను తినడానికి వీల్లేకపోయింది. మరొకడికి మధురమైన పండును తిని కడుపు నిండిపోయింది, తొక్కలు అట్లే ఉన్నాయి. ఇద్దరిలో ఎవరూ గెలవలేదు. అయితే ఒకడికి అజీర్ణము, మరొకనికి ఆరోగ్యం సంభవించింది. అదేవిధంగా విషయ భోగాలు అనే తొక్కలను తిని కడుపు నింపితే భవరోగ విముక్తి కలగదు. ఆ రోగముతోనే జీవితం అంతమగును. కన భగవత్ చింతన అనే మధురమైన ఫలమును స్వీకరిస్తే భవరోగహరం సుఖం ప్రాప్తిస్తుంది.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. 2019 వికారినామ తెలుగు నూతన సంవత్సర సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రసారం ఉగాది సంబరాలు. ఇందులోని మొదటి అంశం ఉగాది పచ్చడిలోని అంతరార్థం. స్వామి పూర్వ విద్యార్థి శ్రీ వై అరవింద్ గారితో రేడియో సాయి బృందం జరిపిన ఈ సంభాషణను మీకోసం ఇప్పుడు పునఃప్రసారం చేస్తున్నాం. వినండి ఉగాది పచ్చడి అంతరార్థం.

ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మాలకి శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా వింటున్నటువంటి రేడియో సాయి శ్రోతలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈ సందర్భంగా రేడియో సాయి తెలుగు బృందం అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఉగాది సంబరాలకి సుస్వాగతం. అది 2005 సంవత్సరం. కొడైకెనాల్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం జరిగింది. ఉగాది అనగానే ఈ అనుభవం గుర్తొస్తుంది నాకు. విద్యార్థులమందరం స్వామి చుట్టూ కూర్చుని ఉన్నాము. స్వామి ఉన్నట్టుండి కొంతమంది అక్కడున్నటువంటి సీనియర్ డివోటీస్ పెద్దవాళ్ళని స్వామి మాకు కూడా ఆ ప్రశ్న వేశారు. అందరికీ కలిపి తెలుగు సంవత్సరాల పేర్లు ఎవరికైనా తెలుసా అని అడిగారు స్వామి. ముగ్గురు నలుగురు ప్రయత్నం చేశారు. ప్రభవ విభవ బృందం అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం ఉగాది సంబరాలకి సుస్వాగతం. అది 2005 సంవత్సరం. కొడైకెనాల్లో

0: అనుభవా. ఇలాగా కొంతమంది ఒక పది చెప్పగలిగారు, కొంతమంది ఒకటో రెండో చెప్పగలిగారు, కాని అన్ని ఎవరూ చెప్పలేకపోయారు. ఉన్నట్టుండి స్వామి ఒక చిరునవ్వు నవ్వి, చూశారా ఎవ్వరికీ తెలుగు సంవత్సరాల పేర్లు గుర్తులేవు అని అన్నారు. మరి మనం ప్రతి సంవత్సరం ఈ ఉగాది పర్వదినాన్ని, తెలుగు నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నాం కదా, వచ్చిన ప్రతి సంవత్సరం యొక్క పేరు కూడా తెలుసుకోవడం కూడా మన ధర్మం అని స్వామి ఆనాడు మాకు చెప్పారు. అటువంటి ప్రేమమూర్తికి శతకోటి ప్రణామాలు మరొక మారు మనందరి తరపున సమర్పించుకుంటూ, ప్రస్తుతం మనం జరుపుకుంటున్నది వికారినామ సంవత్సరం. విళంబినామ సంవత్సరానికి మనం సవినయంగా వీడ్కోలు పలుకుతూ, వికారినామ సంవత్సరం తీసుకురాబోయే వివిధ అనుభూతులకి, వేరువేరు రుచులకు, వాటితో పాటుగా మనం నేర్చుకోబోయే పాఠాలకి కూడా సంసిద్ధమవుతూ, స్వామి మన ప్రియతమ భగవాన్ మన ఇంటా వెంటా జంటా ఉండి కాపాడమని, చేయి పట్టి నడిపించమని ప్రార్థిస్తూ, ఎల్లప్పుడూ అన్ని పరిస్థితుల్లోనూ మనం ఆనందంగా ఉండాలని విన్నవించుకుందాం. ఈనాడు ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం అందించాలి అన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి, అసలు స్వామి వివిధ సందర్భాల్లో ఉగాది గురించి ఏం చెప్పారో వెతుకుతూ ఉంటే, 2002 ఉగాది, 2003 ఉగాదిలో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్, 2 పాయింట్స్ స్వామి చెప్పారు. అవేంటో స్వామి మాటల్లో విందాం.
1: ప్రతి మానవుడు కూడా ప్రేమ స్వరూపుడే, ప్రతి ప్రేమ స్వరూపమే, ప్రతి ప్రాణికుడు భవ స్వరూపమే, కూడాను మానవుడు ఆశించినట్టుగా ఆనందాన్ని ఆశిస్తున్నాయి, అవి కూడాను ఆనందాన్ని అనుభవిస్తున్నాయి. కానీ మానవుడు అనుభవించే ఆనందమునకు, పశుపక్ష మృగాదులు అనుభవించే ఆనందమునకు కొంత వ్యత్యాసం గుర్తించాలి. పశుపక్ష మృగాదులు అణిగిపోరు, సంతోషానికి ఉబ్బిపోరు, సమత్వాన్ని గుర్తించి ఉంటాయి. మానవులు ఎందు ఈ విధమైనటువంటి సమత్వం లేదు, పశుపక్ష మృగాదులు ఎందుకు కూడాను సమత్వం ఉంటుండాలి. కామక్రోధములు అనేటువంటివి మానవునికి ఒకటి వృక్షము, ఆ వృక్షమునకు క్రోధము శత్రువు, వేరు పురుగు, ఇంకోటి చీడ పురుగు. క్రోధము అసూయ ఈ రెండు చేరేసేసి మానవ జీవితం అనే వృక్షాన్ని శిథిలం చేస్తుంటాయి. ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు, వ్యక్తుల నిమిత్తమై వ్యక్తులను ప్రేమించటం లేదు, దేశక్షేమ నిమిత్తమై దేశమును ఆరాధించటం లేదు. ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది తలంచినా అంత ఇప్పుడును తన స్వార్థం కోసమనే ఉపయోగిస్తున్నాడు. ఈ సంకుచితమైన భావములను ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం. ఈనాడు తెల్లవారు లేవగానే అభ్యంగ స్నానములు ఆచరించి, నూతన వస్త్రములు ధరించి, ఇంటియందు కొన్ని తీపి వస్త్రములు అనుభవిస్తూ వస్తున్నారు. కాని బయట శుభ్రము, బయట నూతన వస్త్రములు ధరించటం మాత్రమే సులభం, కాని తన అంతర్ముఖమునందు, అంతర్భావములు యందు అతి అమూల్యమైనటువంటి యొక్క హృదయాన్ని చెడుపుకుంటూ, దుర్భావముల చేత, దుర్గుణముల చేత, దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు. తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించునో, పవిత్రము గావించుకునునో, స్వార్థరహితమైనటువంటి యొక్క భావములను అభివృద్ధి పరుచుకున్నో ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడుగా రూపొందుతాడు.
0: స్వామి ఏమంటున్నారు, మానవ జన్మ ఇచ్చినందుకు మనం దానికి సార్థకతను సంపాదించాలి అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి అని స్వామి అంటున్నారు. జంతువుల నుండి అది నేర్చుకోమంటున్నారు స్వామి. ఆగండి ఆగండి, మన స్టూడియోలోకి ఇప్పుడే ఎవరో వస్తున్నారు. ఓ, మన స్వామి ఓల్డ్ స్టూడెంట్ శ్రీ వై అరవింద్ గారు, ఆయనతో మాట్లాడదాం ఇప్పుడు. దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాము. సాయిరాం అరవింద్ బ్రదర్.
2: సాయిరాం గణేష్ గారు,
0: మొట్టమొదటిగా ఈనాడు పుట్టపర్తిలో మనం అందరం చేరి ఇలాగా ఉగాది సంబరాలు జరుపుకోవటం చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి మీకు కూడా నా నుంచి ఉగాది శుభాకాంక్షలు.

0: మనస్ఫూర్తిగా నేను కూడా మీకు ప్రతిస్పందిస్తున్నాను తెలుగు పర్వాలేదా.
1: చక్కగా తెలుగు నూతన సంవత్సరం కాబట్టి మనం అచ్చ తెలుగులో మాట్లాడుకున్నా ఏం ప్రాబ్లం లేదు.
0: ఆనందో బ్రహ్మ చెప్పండి.
1: మరి 2019 ఈ సంవత్సరము వికారి నామ సంవత్సరము అని పేరు అన్నమాట దీనికి. మరి వికారి అంటే అందరూ కొంచెం భయపడతారేమో అన్న ఆలోచన నాకు వస్తుంది, మీరేమంటారు?
0: ఆ వికారంలో కూడా భగవంతుడి వైఖరి ఉంటుంది. ఆంగ్లంలో ఒక సూక్తి, దేర్ ఈజ్ ఎ మెథడ్ ఇన్ హిజ్ మ్యాడ్నెస్ అని. మనకి అర్థం కాని విధంగా ఆయన దాంట్లో ఒక అర్థం దూరుస్తాడు. అది మనం అనుభవించి ఆస్వాదించి ఎలా చెప్పను, అర్థం చేసుకున్న తర్వాతే అది వికారం కాదు, మన సృష్టి లోపం కాని, సారీ మన దృష్టి లోపం కాని, ఆయన సృష్టిలో ఎటువంటి లోపం ఉండదు. పేరు వరకే వికారం అంటే ఏంటి, మనం ఒళ్ళు కొంచెం దగ్గరగా పెట్టుకుని జాగ్రత్తగా ఉండి చేసే పనులు సవ్యంగా చేసి ప్రతిదీ స్వామి దైవార్పణం మీరే చూసుకోండి స్వామి అనుకుంటూ వెళితే ఏది వికారంగా ఉండదు.
1: కరెక్ట్.
0: అంటే ఇది ఒక రిమైండర్ అన్న నా ఫీలింగ్.
1: మనం జాగ్రత్తగా
0: అప్రమత్తంగా
1: ఉండాలండి.
0: అవును.
1: మరి ఇలా మాట్లాడుతుంటే మీరు ఇందాక మ్యాడ్నెస్, దేర్ ఇస్ అ రీజన్ ఫర్ హిస్ మ్యాడ్నెస్,
0: దేర్ ఇస్ అ మెథడ్ అండ్ హిస్ మ్యాడ్నెస్.
1: మరి సామ్ అంటారు పిచ్చులు పట్టించును పిచ్చులు పోగొట్టును కూడా అంటారు, ఎంత చక్కగా ఉన్నది.
0: కరెక్ట్గా చెప్పారు, కరెక్ట్గా చెప్పారు.
1: మనం ఇప్పుడు ఉగాది కదా, ఉగాది అంటే నాకు రెండు విషయాలు ఎవరికైనా గుర్తొస్తాయి. మొట్టమొదటిది ఉగాది పచ్చడి. స్వామి స్టూడెంట్స్ గా మనం అసలు భోజనానికి తిండికి ఏ కొదవ లేకుండా వెనకంజ వేయకుండా స్వామి కడుపు నిండా మనకి ఎప్పుడు అన్ని పెట్టేవారు.
0: అన్నపూర్ణేశ్వరి ఎదురుకుండా ఉండగా ఇంకేం ఆలోచన మనకి,
1: ఏమాత్రం సిగ్గు లేకుండా హాయిగా తినచ్చు స్వామి.
0: హాస్టల్ గురించి ఆలోచిస్తే ప్రొద్దున్న లేచిన వెంటనే పళ్ళు దొంకుని డైరెక్ట్ గా డైనింగ్ హాల్ కి పరిగెత్తడం, పెద్ద గ్లాసు నిండా ఉగాది పచ్చడి తాగేయడం, దాని తర్వాతే ఇంకేమైనా.
1: మరి రెండోది పంచాంగ శ్రవణం. సో ఈ రెండిట్లో నాకు మనం దేహానికి మైండ్ కి సోల్ కి మూడిటికి రిలేటెడ్ గా నాకు తిండి దగ్గరే కనిపిస్తుంది. అన్నం బ్రహ్మ అంటారు కదా, మరి ఉగాది పచ్చడి గురించి మనం ఈనాడు మాట్లాడుకోవడం చాలా సమంజసం అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు మీరు?
0: తప్పకుండా.
1: మరి ఉగాది పచ్చడిలో షడ్ రుచులు ఉంటాయి, ఆరు రుచులు. మరి స్వామితో జీవితం అనేది అది అద్భుతమైనటువంటి నవరస భరితమైనటువంటి ఒక ఘట్టం.
0: ఆహా ఎంత బాగా చెప్పారు.
1: మరి దాన్ని మీరు 1992 నుంచి స్వామివారి ప్రేమలో మునిగి తేలుతున్నారు అప్పటి నుంచి ఒక విద్యార్థిగా. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామితో జీవితంలో, లివింగ్ విత్ గాడ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్ అంటారు కదా, మరి ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ఆ షడ్ రుచులు స్వామితో జీవనంలో ఎలాగ బయటపడతాయి?
0: సరే, ఓ విధంగా ఆలోచిస్తే తప్పకుండా శ్రీవారు అవతార పురుషులు ఎలా చెప్పను, అవికారాయ శుద్ధాయ అంటారు చూడండి, వికారం లేని శుద్ధత్వంలో ఉండే పరమాత్మ మన కోసం పాంచభౌతిక శరీరంలో దిగినప్పుడు అప్పుడప్పుడు కొంచెం నటించాల్సిన అవసరం వస్తుంది. అంటే నా ఉద్దేశంలో, అంటే ఇప్పుడు శ్రీవారితో ఇన్నేళ్లు అయ్యాయి, ఇంత స్వామి నాకు, నాకే కాదు చాలా మందికి మనం సాధన చేస్తాము, ఆయన రెస్పాన్స్ ఇస్తూ ఉంటారు, ఆయన ఆయన ఆయన అనుగ్రహం పడుతూ ఉంటుంది, మనం కొంచెం అలా ముందుకి పురోగమిస్తూ ఉంటాం. అది మనకు తెలియదు, ఆయనకు తెలుసు. ఎంత లాగాలి ఎంత తొయ్యాలి రెండు ఆయనకే తెలుసు.
1: ఎంత ఆపాలి
0: కూడా అది కూడా ఉంది. ఆ స్వామి వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంస స్టోరీ అదొక విధమైనటువంటి అది. అంటే మీరంది కరెక్టే, ఎంత ముందుకెళ్లాలి ఎంత పరిగెత్తాలి ఎప్పుడు నిదానించాలి అన్ని ఆయనకి తెలుసు, ఆయన చూసుకుంటూ ఉంటాడు. శ్రీవారి జీవితం లివింగ్ విత్ గాడ్ ఇస్ ట్రూ ఎడ్యుకేషన్, స్వామితో పాటు ఉండడం అన్నది నిజమైన సంస్కరణ. నేను ఎడ్యుకేషన్ అనను, సంస్కరణ అంటాను. ఎందుకంటే ఒక రాతిని ఆయన మార్చి ఒక విగ్రహంగా తయారు చేయగలిగేంత విశ్వకర్ముడు ఆ స్వామి మాత్రమే. అనుభూతులంటారా, షడ్రుచులంటారా, మధురం మధురం సాయి కథ, నవరస భరితం సాయి కథ. ఆ రసాలు మనకి మధురత్వం మాత్రమే స్వామి. మన దృష్టి మారుద్దేమో గాని ఆయన ప్రక్క నుంచి ఎప్పుడూ మధురమే. కానీ ఒక విద్యార్థిగా స్వామితో ఉన్నప్పుడు ఆయన నన్ను ఆయన పాదాల దగ్గర చేర్చుకున్నప్పుడు నేను ఆయనలో నా తండ్రిని నేను చూసుకున్నాను. ఎందుకంటే ఒక తండ్రి చేయక ఒక తండ్రి చేయ ఎలా చెప్పను, అమ్మ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది, నాన్నగారు అప్పుడప్పుడు బెత్తం పట్టుకుంటారు. సో ఆ విధంగా ఈ కుక్కతోక వంకర ఉండే నా మంకీ మైండ్ ని స్వామి ఏ విధంగా కంట్రోల్ చేశారన్న దానికి ఈ రుచులన్నీ నాకు ఇచ్చారు. సో కొన్ని రుచులు మనం ఆస్వాదించవచ్చు చెప్పొచ్చు, కానీ కొన్ని రుచులు మన దృష్టిలోనే ఉంటాయి, కానీ ఆయన ప్రక్క నుంచి ఎప్పుడు మధురమే. తీపి అంటారా, తప్పకుండా చెప్పొచ్చు. ఎప్పుడు తీపే, ఎప్పుడు తీపే స్వామి. ఆ స్మైలు, ఆ వాకు, ఆ నడక, ఆ గమనము, ఆ చెయ్యి, ఆహా, ఆ కళ్ళు, అబ్బాబ్బాబ్బా, తలుచుకుంటేనే తీపి.
1: ఆ కొత్త బెల్లం గుర్తొస్తుంది.
0: అబ్బా అసలు స్వామి తీపి అయిపోయిందా? దానికి డైరెక్ట్ ఆపోజిట్ కారం. అబ్బో ఒక్కోసారి ఆ కళ్ళెర్ర చేసి నరసింహస్వామి ఎక్స్ప్రెషన్ పెడతారు శ్రీవారు, అబ్బో పిచ్చభయం వేస్తుంది. అలాంటివి చేసిన కూడా ఉన్నాయి. ఎవరు అడిగారట స్వామిని, స్వామి మీకు కోపం రాదా అని. నాకు కోపం వస్తే సృష్టి భస్మమైపోతుంది, నటిస్తానంతే, నాకు కోపం రాదు అని చెప్పారట స్వామి. సో ఆ కోపం కూడా మన మంచికే. సో ఉగాది పచ్చడి ఎందుకు తయారు చేసుకుంటాము షడ్రుచులతో పాటు అంటే, అన్ని మనము సమచిత్తత్వంతో మనము వాటిని ఆస్వాదించే పరిపక్వత్వానికి మనము రావాలి అన్న ఉద్దేశ్యంతో ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఉగాది పచ్చడి విలువ అది.
1: కరెక్ట్,
0: మనం ఆధ్యాత్మికంగా పురోగమించాలి అన్నది. కానీ శ్రీవారితో మనము, అవతార పురుషులతో మనము, గోపికల్లాగా ఆయన కృష్ణుడిలాగా మనతో ఆడుకుంటున్నప్పుడు ఆయన మన కోసం, ఆయన కాదు ఆయన మన కోసం ఆ షడ్రుచులు చూపిస్తారు. తీపి మధురం ఓకే, కారం ఓకే, మధ్యలో పులుపు వగరు చేదు అంటాం చూడండి, అవి మన దృష్టి రూపాలు, ఆయన సృష్టిలో ఉండవు. వీటికి కూడా జీవితంలో భగవంతుడు సన్నివేశాలు చూపించాడు, ఆ స్వామివారు ఎక్స్పీరియన్స్ ఇప్పించారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి అలా చూసి దూరం నుంచి దర్శనం చేసుకుని, స్వామి ఇదంతా మీ మాయేనా అంటే అలా ఒక కనురెప్ప అలా వాల్చి అలా ఆ భ్రుకుటిని అలా టింగ్ అని చెప్పి, అంతా నామయ్యారా బంగారు, రిలాక్స్, ఎవ్రీథింగ్ అండర్ మై కంట్రోల్ అన్నట్టు స్వామి ఆ విధమైన సంగలిచ్చిన రోజులు కూడా ఉన్నాయి.
1: కరెక్ట్.
0: అసలు ఎంత ఎలా చెప్పనండి స్వామి గురించి. ఒక్కొక్కళ్ళకి వాళ్ల వాళ్ల తత్వాలు, వాళ్ల ఆనందాలు ఉంటాయి స్వామితో. ఆహా, సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, 5 కవర్ చేశాం, మిగిలింది ఏంటి, ఏది మర్చిపోయాను? తీపి, కారము, పులుపు, వగరు, తర్వాత పులుపు వగరు, చేదు మర్చిపోయా, చేదు అయిపోయింది, ఉప్పు, అబో ఆహా ఉప్పు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం గణేష్ గారు,
1: ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుందాము. మాధుర్యము కారము లాస్ట్ కి పెట్టుకుందాము.
0: మంచిది,
1: ముందు మనకు అక్కర్లేనివి తీసేసుకుందాం.
0: అది బెస్ట్. చిన్నప్పుడు మా మామగారు చెప్పేవారండి, నాయన కంచంలో ఉన్నది పూర్తిగా తినాలి, అన్నం పరబ్రహ్మ స్వరూపము, ఏది వృధా చేయకూడదు అని. లేదు బామ్మా ఇది ఎక్కువ అయిపోయింది బామ్మా, ఇది నేను తినలేను అంటే, సరే నాన్న ముందు నువ్వు తినలేనిది తినేయి, తర్వాత తినగలిగింది తిను. మన పెద్దవాళ్ళు అదో విధమైనటువంటి అదొక ఆనందం అండి, వాళ్ళని తలుచుకోవడంతోనే ఒక ఆనందం.
1: సో మరి మొట్టమొదటిగా మనం ఉప్పు దాని గురించి చూద్దాం.
0: ఓకే, క్షీరసాగరము క్షారసాగరము అనేది తెలుసు కదా. అయ్యవారు మనతో మంచిగా ఉండి మాట్లాడుతూ, దర్శన స్పర్శన సంభాషణాలు ఇస్తూ, రోజు కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతూ, చెయ్యి ఇవ్వడము, పాద నమస్కారం ఇవ్వడము, మన హ్యాంకర్ చీఫ్ తీసుకోవడము, మనం ఇచ్చిన ఉత్తరం పుచ్చుకోవడము, అదంతా ఆహా అమృతం. అదే హఠాత్తుగా ఒక్కరోజు స్వామి చూపు లేదు, పలుకు లేదు, మాట లేదు, మన జోలికే రారు, మన వల్ల చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఛాన్సులు పోతాయి, మన దగ్గర నుంచి అందరూ దూరంగా వెళ్ళిపోతారు, మనం కూర్చున్న చోటలో ఎవడూ కూర్చోడు, ఎందుకంటే వాడు అక్కడ కూర్చుంటే స్వామి అక్కడికి రారు అని అందరికీ తెలిసిపోయిన రోజులు కూడా వస్తాయి. అది క్షారసాగరం అండి, అది ఉప్పు, భరించలేనంత ఉప్పు. ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఇయర్ 1992 శ్రీవారికి నేను మొట్టమొదటిసారి స్వామి పాదాల దగ్గరికి వచ్చాను స్టూడెంట్ గా, సమ్మర్ కోర్సు అది బృందావనంలో. అదొక పెద్ద కథ, స్వామి ఏ విధంగా ఆయన దగ్గర పాదాల దగ్గర తెచ్చుకున్నారు, అది ఇంటర్వ్యూ అంతా. ఇప్పుడు సమ్మర్ కోర్స్ కి జాయిన్ అయిన తర్వాత కొత్తగా వచ్చిన పిల్లవాడు. స్వామి ఎంత డివైన్ మేనేజర్ అండి. వచ్చాం, కూర్చున్నాం, దర్శనమైంది. మొదటి రోజు నుంచి ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టడం, మనం ఎక్కడ కూర్చుంటే అక్కడికి రాడు అంటే మనకు అనిపిస్తుంది ఆయన మన దగ్గరికి వస్తున్నాడు అని చెప్పి.
1: మన కోసమే
0: వస్తున్నాడు, మన దగ్గరికి వస్తున్నాడు. యాక్చువల్లీ ప్లాన్ చేసింది ఆయన, అక్కడ కూర్చోమంచే ఐడియా ఇచ్చింది ఆయన. అంటే ఎలా సూత్రధారి, ఎవరిని ఏ విధంగా దారి మళ్లించి కరెక్ట్ దారికి తీసుకురావాలి అన్నదానికి తెలుసు. సో నేను ఎటు కూర్చుంటే అటు స్వామి రావడం, నేను మెట్ల మీద కూర్చుంటే సమ్మక్కడికి, ఆ మెట్టు దగ్గర ఆగి అందరికి దర్శనం ఇవ్వడం, హ్యాపీగా మనం కింద పాద నమస్కారం పయనించి అలా ఒక కను ఆ ప్రేమ కళ్ళల్లో ఉండే అది చెయ్యి ఇవ్వడం, తల మీద చెయ్యి పెట్టడం, భుజం మీద చెయ్యి పెట్టడం. ఆహా, స్వామి మనకింత అటెన్షన్ ఇచ్చేస్తున్నారా, స్వామికి మనకింత ఛాన్సులు ఇచ్చేస్తున్నారా, ఎంత అదృష్టం. ఆహా, అది అమృతం అండి. ఆ 15 రోజులు ఆ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పొద్దునేమో మార్నింగ్ సెషన్లు, సాయంత్రం ఉపన్యాసాలు, మధ్యలో ఆ మ్యూజిక్ ప్రోగ్రాము, మనవాళ్లు పాడడము. పండిట్ భీమసేన్ జోషి గారు వచ్చారు 92 మ్యూజిక్ ప్రోగ్రామ్ కి. ఆ చాలా అంతంగా 15 రోజులు ఎంజాయ్ చేశామండి బృందావనంలో. దాని తర్వాత క్యాంపస్ విభజన జరిగింది, నన్ను ప్రశాంత నిలయం క్యాంపస్ కి వేశారు. సరే, వచ్చాం ప్రశాంత నిలయం క్యాంపస్ కి వచ్చాం. ఓకే, కొత్త ఇల్లు, కొత్త ఊరు, కొత్తగా హాస్టల్ జాయిన్ అవుతున్నాం, అన్ని కొత్త ఎక్స్పీరియన్స్లు, కొత్త అనుభూతులు. చూసాం, రూమ్ ఇచ్చారు, వెళ్లాం, రూమ్ లో ఉన్నాం. శ్రీవారు 15 రోజుల తర్వాత వచ్చారు. మనమేమనుకుంటామండి, ఆహా సమ్మర్ కోర్స్ లో స్వామి ఇన్ని ఛాన్సులు ఇచ్చారు, ఇంత ఆశీర్వదించారు అంటే స్వామికి నేను తెలుసు, స్వామి తప్పకుండా నాకు మళ్లీ అటెన్షన్ ఇస్తారు, నేను స్వామికి మళ్లీ ఉత్తరం ఇచ్చుకోవచ్చు, నేను మళ్లీ స్వామితో నా ప్రార్థన నేను చెప్పుకోవచ్చు అని చెప్పి మనం అనుకుంటాం. నిమిత్త మాత్రం ఆయన రావడం, కారులోంచి దిగడం, వెల్కమ్ సాంగ్, ఓహో ఆనందం, అంతా అయింది. నెక్స్ట్ డే వెళ్లాం. మరుసటి రోజు స్వామికి వెళ్లి బుద్ధిగా, స్వామి మీ పాదాల చెంత నన్ను చేర్చుకున్నందుకు నా కృతజ్ఞతలు స్వామి అని చెప్పి మంచి ప్రేమతో ఉత్తరం రాసి తీసుకెళ్ళడానికి ఇస్తే, మొహం చూడ్డే, నా పక్కన ఉన్నవాడు ఉత్తరం తీసుకుంటారు, నా వెనక్కున్నవాడు ఉత్తరం తీసుకుంటారు, నన్ను అసలు అలా ఎంత బ్యూటిఫుల్ గా మీరు చూసే ఉంటారు, అలా వెళుతూ ఉంటారు, అలా రెండు ఉత్తరాలు తీసుకుంటారు, మధ్యనోడు ఉత్తరం మిగిలిపోద్ది, ఆ చేతులు అలాగే ఉంటాయి. ఆ ప్యూరోలో చూసుంటాం ఒక్కోసారి, అందరు ఉత్తరాలు తీసుకుంటారు, ఈయన ఉత్తరం మాత్రం అలాగే గాల్లో ఉంటుంది. అలాంటి కేటగిరీలో వేరేసారు నన్ను. ఒకరోజు సరే స్వామి ఏదో కొంచెం బిజీగా ఉన్నారేమో, అంటే నిమిత్తం మాత్రం ఇంకా అర్థం కాదు ఆయన డివైన్ ప్లాన్. స్వామి కొంచెం బిజీగా ఉన్నారేమో, తెలిసిన వాళ్ళతో కొంచెం మందచి, తర్వాత మేము ఇంకా ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ కదా. సో ఆ విధంగా ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం, 2 వారాలు, 1 నెల, చూడడు, మాట్లాడడు, పలకరించడు. అయ్యో ఏంటి అసలు ఇది, పిచ్చెత్తిపోయింది నాకు. అదేంటి అన్నమయ్య గారు బాధల బాధ రామచంద్రరావు గారు చెప్పండి, రామదాస్ గారు ఏడుస్తారు చూడండి, చూడవయ్యా పలకరించ పలుకే బంగారం అయ్యనా అన్నట్టు. ఎంత బాధపడిపోయానంటే, చూడరు, మాట్లాడరు, ఉత్తరం తీసుకోరు, పలకరించరు, అసలు ఏంటి టార్చరు, అసలు ఏంటిది ఇంత బాధ, ఇంత ఇంత క్షారసాగరమా, ఉప్పు అంటే ఇదండి, భరించలేనటువంటి విరహం. ఐ కెనాట్ థింక్ ఆఫ్ ఇంకే వర్డ్ నా బుర్రలోకి రాదు. ఎందుకంటే ఒకసారి మనం భగవంతుణ్ణి ప్రేమించడం మొదలెట్టాక, ఆయన ప్రేమని మనం అనుభవించిన తర్వాత, అబ్బబ్బబ్బబ్బా, అది మధ్యలో ఏదైనా వచ్చింది అంటే మనం భరించలేమంటది, ఉప్పు నీరు తాగినట్టే ఉంటుంది. పలకరించలేదు, మాట్లాడలేదు, 1 నెల అయిపోయింది, 1.5 నెల అయిపోయింది. ఇంకా ఒక రోజు ప్రొద్దున ఆదివారం దర్శనం అయిపోయిన తర్వాత, మన యూనివర్సిటీలో ఒక పెద్ద పెద్దనే ఉన్నాడు, కూర్చున్నాడు, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర అంటే వినాయకుడు, ఆయనే మనకి పెద్దనే, ఇంక చిన్ననే మన కుమారస్వామి గారు. సో ఆ వాళ్ళకి మొరబెట్టుకుంటాం, అమ్మ వినట్లేదు, నాన్నగారు వినట్లేదు, అన్నయ్య నువ్వైనా చెప్పన్నయ్య కొంచెం సిఫారిచ్చు, విఘ్నహరుడివి, విఘ్నేశ్వరుడివి, మా అందరికి పెద్దన్నవి చెప్పన్నయ్య అని చెప్పి అక్కడ కూర్చుని మధ్యాహ్నం అంతా ఏడుపే, స్వామి పలకరించండి, స్వామి అన్నం చెప్పండి, స్వామి ప్లీజ్ మాట్లాడండి, స్వామి చచ్చిపోతున్నాను, స్వామి ప్లీజ్, స్వామి ప్లీజ్, స్వామి ప్లీజ్. అప్పుడు అర్థమైంది, అమృతం అన్నది ఒకసారి మనం ఆస్వాదించిన తర్వాత ఆ అమృతాన్ని మనం సంపాదించుకోవాలి అంటే ఎంత సాధన చెయ్యాలి, భగవంతుడి పట్ల మనం ఎంత ఫోకస్, ఎంత ఏకాగ్రత, ఎంత సాధన చేస్తే ఆయన మనకు అమృతం ఇస్తాడు. సులువుగా దొరికిన సుందర సాయిని చులకన చేయక చూతువుగా అన్నదానికి ఆ రోజు నాకు అర్థమైందండి. ఆహా, ఒక్క ఆయన పాదాల దగ్గరికి వచ్చిన 45 రోజులలోనే మొదలెట్టారు స్వామి. ఎలా చెప్పను, సంస్కరణ అన్న ప్రాసెస్ అది క్షారసాగరానికి అమృతానికి వ్యత్యాసం. లోపం ఎక్కడుంది? నాలో ఉంది, ఆయనలో లేదు. ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ సిద్ధమే. పుచ్చుకోవడానికి మనం అర్హత సంపాదించుకోవాలి. ఆ అర్హత అన్నది మన ప్యూరిఫికేషన్. మనము మనని సంస్కరించుకోవడానికి మనము రెడీ అయితే ఆయన చేయడానికి రెడీ. లేదు అంటే, బంగారం నేను రెడీగానే ఉన్నానన్న, నీకు టైం వచ్చినప్పుడు నువ్వు రా, నీ సంగతి నేను చూస్తా. అది ఉప్పు. బాగుంది కదా,
1: చాలా బాగుంది,
0: ఎంత బాగా నేర్పించారు స్వామి, మర్చిపోలేని విధంగా.

0: మరి ఉప్పు అయిపోయిన తర్వాత కారం పులుపుకు వెళ్దాం.
1: ఇది ఒక ఒక వినూక్తమైన ఎక్స్పీరియన్స్ అండి. పులుపు, చింతపండు పులుపు ఉంటుంది, నిమ్మకాయ పులుపు ఉంటుంది.
0: కొత్త చింతపండు పులుపు,
1: కొత్త చింతపండు పులుపు, నిమ్మకాయ పులుపు. నిమ్మకాయ పులుపు నేచురల్ పులుపు, కొత్త చింతపండు పులుపు అన్నది ఒక వేరే విధంగా ఉంటుంది. ఇది చాలా భౌతికమైన ఎక్స్పీరియన్స్ అండి. స్వామివారు హాస్పిటల్కి వస్తున్నారు, హాస్టల్కి వస్తున్నారు, అంటే ప్రోగ్రామ్ ఉంటుంది. స్వామి హాస్టల్కి వస్తున్నారంటే మ్యూజిక్ ప్రోగ్రాము, అవసరమైతే ఒక డ్రామా, ఒక ప్యానల్ డిస్కషన్, నాలుగు స్పీచ్లు, అదొక విధమైనటువంటి సెలబ్రేషన్ అనమాట. దాని తర్వాత శ్రీవారు డైనింగ్ హాల్లోకి వస్తారు, ఆయనతో పాటు కూర్చొని భోజనం చేసే మహద్భాగ్యము. మామూలుగా అది అవుట్ గోయింగ్ బ్యాచెస్ కే ఇస్తారు అనమాట, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఛాన్సులు దొరకవు, అదో విధమైనటువంటి కేటగరైజేషన్. ఎనీవే మనకి అవుతాలు పక్క మనకి ఛాన్స్ ఉండదు కాబట్టి నేను మామూలుగా కిచెన్ లోకి వెళ్ళేదే సేవ చేసుకుంటున్నాను. ఆ రోజు ఏమైంది, పులిహార, లెమన్ రైస్
0: రెండు
1: ఉన్నాయి. అంటే శ్రీవారికి అనమాట, స్వామి కోసం ఆయన ప్లేట్ దగ్గర. మనకి రెగ్యులర్ ఐటమ్స్, మనకి లెమన్ రైసే, కానీ స్వామికి కొంచెం చింతపండు పులిహార అంటే స్వామికి చాలా ఇష్టం. అది జయమ్మ గారు చెప్పారు, మేడం గారు చెప్పారు. మన ఎవరెవరైతే మా అమ్మగారులు, పిన్నిగారులు శ్రీవారి కోసం వంట చేసి క్యారీర్లు లోపలికి పంపించిన వాళ్ళందరూ స్వామికి పులిహార, శనిగిత్నాల పచ్చడి అంటే వేరుశనగ పచ్చడి ఆయనకి చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. అంటే భౌతికంగా ఆయన మన మాయలో ముంచుతూ ఉంటాడులేండి. ఆయన నిరామయులు, ఆయనకేంటి, తిన్నా ఒకటి తినకపోయినా ఒకటి, పంచభూతాలు ఆయన దగ్గర నుంచి ఎనర్జీ డ్రా చేసుకుంటాయి, ఇదంతా మనకి అవకాశం ఇవ్వడానికి. సో ఆ రోజు లోపల కూర్చొని చింతపండు గుజ్జు తయారు చేస్తున్నాను. ఎందుకు, పులిహార కోసం. నిమ్మకాయలు పిండుతున్నాం. ఎందుకు, లెమన్ రైస్ కోసం. బయట ప్రోగ్రాం జరుగుతోంది, అందరూ ప్రోగ్రామ్ లో ఉన్నారు, నేను ఇంకొక బ్రదరు కూర్చొని చింతపండు పిండుతున్నాం, నిమ్మకాయలు పిండుతున్నాం. అంతా అయిపోయింది, వాళ్ళు వచ్చారు, మళ్ళీ ఆ కుక్స్ వచ్చారు. ఈ చింతపండు అంటే కుక్స్ తో పాటు అనమాట, మన వాళ్ళు ఉంటారు, వంట వాళ్ళు ఉంటారు కదా, వాళ్లతో పాటు ఇది తో వాళ్ళందరికీ చేసాం. అంతా అయిపోయింది, స్వామి వచ్చారు, డైనింగ్ హాల్లోకి వచ్చారు. మేం మాత్రం డైనింగ్ హాల్లోకి వెళ్లే పరిస్థితిలో లేము. చొక్కా అంతా చింతపండు గుజ్జు, ప్యాంట్ మీద నిమ్మకాయ స్టెయిన్లు. సో మనం ఎలా వెళ్తాం, కానీ ఆ పులుపులో వచ్చిన ఆనందం చెప్పనాయండి.
0: చెప్పండి.
1: ఈ కార్నర్ లో నుంచున్నాను డైనింగ్ హాల్, పాత డైనింగ్ హాల్, కొత్త డైనింగ్ హాల్ కాదు,
0: చిన్న డైనింగ్ హాల్,
1: చిన్న డైనింగ్ హాల్. అంటే ఈ చివరి నుంచి ఉంటే ఆ చివరి క్లియర్ గా కనిపించేది, చిన్న డైనింగ్ హాల్. మేమిద్దరం తలుపు దగ్గర నుంచి చూస్తున్నాం, స్వామి ఆయన ప్లేట్లోకి ఫస్ట్ స్పూన్ చింతపండు పులిహార, సెకండ్ స్పూన్ లెమన్ రైస్ నిమ్మకాయ అన్నం. అది చూశాక ఇంకా స్వామి నువ్వు నాతో మాట్లాడిన అక్కర్లేదు, పానమస్కారం ఇవ్వక్కర్లేదు, బ్లెస్సింగ్ ఇవ్వక్కర్లేదు. అంటే మన ఆనందం, ఆహా, నేను నా చేతితో పిండిన చింతపండు పులుపు, చింతపండు రసంతో పులిహార స్వామి ఆయన ప్లేట్లో వేసుకున్నారు, నేను పిండిన నిమ్మకాయ ఆయన వేసుకున్నారు. అంటే నేను స్వామి. ఏమంటారండి, మూడు రకాల ద్వైతాలు ఉంటాయి, ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతం అంటారు చూడండి. ఇది విశిష్టాద్వైతం అనమాట. స్వామి మీరు పంచదార అయితే మిమ్మల్ని ఆస్వాదించే చీమని నేను అవ్వాలి. ఆ రోజు చింతపండు పులుపు అన్నాక నా మైండ్లోకి ఇదే వచ్చిందండి, శ్రీవారి దగ్గర చింతపండు పులిహార, నిమ్మకాయ అన్నం తినడం, అది మనం పిండింది అది వేసుకోవడం. తర్వాత చలం గారు అంటే మన కిచెన్ ఇన్ఛార్జ్ వెంకటాచలం సార్, ఆరు ఆ టైంలో ఇంకో ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉండేవారు, ఇప్పుడు వాళ్ళందరూ చాలా మహాపదవుల్లో ఉన్నారులేండి. వాళ్ళు వచ్చి చెప్పడం, స్వామి బాగా అప్రిషియేట్ చేశారు రా, ఆయనకి పులిహార బాగా నచ్చింది, పులిహార బాగానే, ఏదో పెద్ద నేనే చేసినట్టు. వాళ్ళకి తెలుసు, బాబా మీ పిల్లలు ఇద్దరు కిచెన్ లో కూర్చొని నిమ్మకాయలు పిండుతున్నారు, చింతపండు పిండుతున్నారు, వాళ్ళు డైనింగ్ హాల్లోకి రాలేదు, వాళ్ళకి స్వామితో ఉండే ఛాన్స్ దొరకలేదు, స్వామి కూడా వాళ్ళని చూడలేదు. కానీ చూడండి మన టీచర్లు ఎలా ఉంటారు, మన మనస్తత్వం అర్థం చేసుకుని, మనం పడే కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకుని, మనము చిన్నప్పుడు ఎలా చెప్పను, మనం
0: బాధపడకుండా
1: పిల్లలు బాధపడకూడదు, వాళ్ళకి కూడా అవకాశం చిక్కింది, వాళ్ళకి స్వామికి డైరెక్ట్ గా సేవ చేసే అవకాశం చిక్కింది, వాళ్ళని కంటిన్యూస్ గా మనం ప్రోత్సహిస్తూ ఉండాలి అన్న ఆలోచన భగవంతుడే. అంటే ఈ టీచర్లే కానివ్వండి, యూనివర్సిటీయే కానివ్వండి, హాస్పిటల్ ఏదైనా చూడండి, స్వామి ఎలా సంస్కరిస్తారు, మన పురోగమనం కోసం కూడా ఆయన అరేంజ్ చేస్తాడు. ఇది పులుపు.
0: మరి తర్వాత మనం తెలుసుకోవాల్సింది, మామిడి పిందులు ఉంటాయి కదా, ఆ వగరు,
1: ఆహా, మామిడి పిందెల వగరు. మామిడి పిందలు అన్నారు కదా, మామిడికాయ గురించే చెప్తాను.
0: చెప్పండి.
1: ఓ రోజు మన మార్చిలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా మనకి, మార్చి 1st నుంచి మార్చి 31st వరకు. ఈ మధ్య టైం టేబుల్ మార్చారేమో గానీ ఇంతకు ముందు మార్చి 31st అంటే హరిఓం, అందరు పరిగెత్తుడే బెంగళూరుకి. పూర్తిగా రాసేమా లేదా కూడా పట్టించుకోకుండా పరిగెత్తిన బ్రదర్స్ కూడా ఉన్నారు. సామ్ వాళ్ళని పక్కకు పిలిచి, ఏరా దున్నపోత, కనీసం ఎగ్జామ్ పేపర్ అయినా పూర్తిగా రాస్తే మార్కులు వస్తాయి కదా, మీ ఎగ్జామ్ పేపర్లు కూడా నా చేత రాయిస్తారేంట్రా మీరు, మరీ ఇంత భక్తి అయితే కొంచెం డేంజరస్ ఏనానా, ముందు మీ పని మీరు చేయండి, తర్వాత సంగతి తర్వాత చూద్దాం. వాళ్ళు ఇంకా చతురులు, స్వామి మేము మీ పని చేస్తాం మీరు మా పని చేయండి అని చెప్పడం. అప్పుడు స్వామి వారి కళ్ళల్లో ఆహా, ఆ కళ్ళు పెద్దవి చేసి ఆ బ్రిగిటీలు పైకెత్తి, ఆహా మాటలు నేర్స్తీవిరా, మాటలు నేర్చి ఆ స్వామి మాట్లాడడము, ఎలా చెప్పండి, ఆ వాతాలాభము, ఆ అక్కు పక్షి భక్తి ఉంటుంది అంటారు చూడండి, పిచ్చి భక్తి, స్వామి నీవే తప్పై తప్పరం పెరుగు, అలా వెళ్ళిపోతారు మనం కొంతమంది స్వామి దగ్గరికి. ఆయన అదే విధంగా రెస్పాన్స్ ఇస్తారు, కానీ ఇంత ఇది కాదు నాన్న, ఇంతవరకు నేను సహాయం చేయగలుగుతాను, ఇంతకంటే నేను చెయ్యను, చేయకూడదని కాదు నేను చెయ్యను, నేను చేస్తే నువ్వు పైకి రావు. ప్రతిదానికి స్పూన్ ఫీడింగ్ అయిపోతుంది. మామిడికాయలు స్వామి దగ్గరికి ఒకళ్ళు 4-5 లారీలు మామిడికాయలు పంపించారు. మామిడికాయలు మామిడి పళ్ళు వస్తూ ఉంటుంది, మనకు ఒక ఆనందం. ఆ స్వామి దగ్గర ఉంటే అదొక పెద్ద చెప్పని ఆశీర్వాదం. అది నిత్య కళ్యాణం, పచ్చతోరణం, దాంతోపాటు ప్రతి కళ్యాణం తర్వాత వచ్చే ప్రసాదం అంతా మనకి. ఆ స్వీట్లే కానివ్వండి, హాట్లే కానివ్వండి, ఫ్రూట్సే కానివ్వండి, ఒక్కొక్కసారి నాకు గుర్తుంది ఒక్కొక్కడికి ఒక్కొక్క పుచ్చకాయ, ఇంకా పనసకాయలు రాలేదు అదొక్కటే ఊరుకోవాలి కానీ పుచ్చకాయలు, మామిడి పళ్ళు, ఒక్కొక్కడికి 2 ప్రైమరీ స్కూల్ పిల్లలకైతే వాళ్ళ చేతుల్లో పట్టవు. స్వామి చూసి మరీ పంపిస్తారు, పెద్ద పెద్ద పళ్ళు పంపిస్తారు, ఒక్కొక్క బంగిని పళ్ళు పడతాలంతా ఉంటుంది ఒక్కొక్కటి. ఆ రోజు ఏమైంది, ఇలాగే డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నాము, అంత చేశాం, డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయింది, అంతా అయిపోయింది, లోపలికి వెళ్ళా, నువ్వు తీసుకున్నావా అని అడిగారు ఇన్ఛార్జ్ ఆ టైంలో. నేను తీసుకోలేదు సార్, తర్వాత తీసుకుంటానండి. లేదు అయిపోతే అయిపోతే అన్నాడు, నేనేం మాట్లాడలేదు, అంతా అయిపోయింది. తీరా లోపలికి వెళ్లి చూస్తే ఎలా చెప్పనండి, ఈ 9 అంగుళాలు ఉందండి మామిడికాయ,
0: 9 అంగుళాల
1: మామిడికాయ, ఇప్పటి వరకు నేను ఎక్కడా చూడలేదు అది, 9 అంగుళాల మామిడికాయ. అది స్పెషల్ గా ఆయన అన్ని తీసి అది పైకి తీసి ఇది కూర ఇది నీకు అని ఇచ్చారు. అంకుల్ లేనిది ఎట్ట తీసుకెళ్ళను హాస్టల్ కి, ఈ ఎన్ని విధాలుగా చుట్టినాయి 9 అంగుళాల మామిడికాయ, నేను ఎలా తీసుకెళ్తాను, చాలా కష్టమైపోతుంది మా, లేట్లయితే తీసుకెళ్ళి ఇలాంటి పెద్ద పెద్ద అందరికి ఇస్తున్నా, చూస్తే అందరి చేతుల్లో కూడా ఉన్నాయి, కానీ ఇది మాత్రం మహా, ఈ మహామావిడికాయ అని చెప్పొచ్చు దీనికి, పండుగ అది ఇంకా కాయ పెద్దగా ఉంది, అది చాలా కష్టమైపోతుంది. ఒక కవర్ లాంటిది ఏమైనా ఇవ్వండి, అది ఇది అంటే వెతికి వెతికి ఒక కవర్ తీసి ఆ కవర్ లో మామిడికాయ వేసి ఆ మామిడికాయకి నాట మ్యాట్, అప్పుడు మనం రాగి మ్యాట్స్ ఉండేవి కదా, అవన్నీ చుట్టేసి ఎవరికి తెలియకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. తీరా హాస్టల్కి వెళ్ళాక వెళుతున్నాను, కవర్ కొంచెం చిరిగింది, కనిపించింది పనిచి కింద వరకు మామిడికాయ కలిసిపోయి కనిపించింది. వార్డెన్ సార్ పక్కకు పిలిచి, చాలా జాగ్రత్తగా ఉండు, ఇది నీ చేతికి వచ్చిందని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ జెలసీ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఆ వగరు కొంచెం కష్టమేనా జాగ్రత్త అని చెప్పారు. వగరు జెలసీ, మనం జీవితంలో ముందుకెళ్ళిపోతున్నాం అని జెలసీ ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు, అరే వీడికి ఎటువంటి ప్రాబ్లము లేదు అని జెలసీ ఫీల్ అయ్యేవాళ్ళు ఉంటారు, అవునా? మనం ఇంకోళ్ళని చూసి జెలసీ పడిన రోజులు కూడా ఉంటాయి. మనం ప్యూర్ 100% ప్యూర్ కాదు కదా, అంటే మనం చెప్పుకుంటాం తప్పు ఇలా ఉండకూడదు, కానీ మైండ్ వెళుతుంది తప్పకుండా అటు వెళ్తుంది, మళ్ళీ మనం వెనక్కి లాగాలి. సో మీరు మామిడి పిండి వగరు అనడానికి మామిడి కాయకి నేను ఈ స్టోరీ చెప్పగలిగాను. ప్యూర్ వగరు ఎగ్జాంపుల్ మీకు ఇమ్మంటారా
0: చెప్పండి.
1: అబ్బో ఇది బిసాల్ బాద్ అంటారు చూడండి, 20 ఏళ్ల తర్వాత అన్నట్టు. స్వామి హాస్పిటల్ జాయిన్ అయ్యే ముందు సమ్మర్ ఆఫ్ 2000 ఒక 60 రోజుల్లో 45 సార్లు అవకాశం ఇచ్చి ఉంటారు స్వామి ఆయన ముందు స్పీచ్ ఇవ్వడానికి త్రై బృందావనంలో. ఇవన్నీ ప్రైవేట్ అనమాట, పబ్లిక్ కాదు, ఇవి రికార్డింగ్స్ కూడా లేవు. సో ఫస్ట్ 15 రోజులు కంటిన్యూస్ గా నాకు స్వామి ఇవ్వడం అవకాశం. నేను మాట్లాడుతున్నాను అన్నది కాదు, కానీ ఇప్పుడు ఉన్నమాట చెప్పాలంటే ఒకటో రెండో తప్ప నాకు నేను ఏం మాట్లాడన్నది నాకే గుర్తులేదు. మనం స్పీకర్ మాత్రమే, స్పీకర్ ఆయన, డబ్బా నేను, మాట్లాడేది ఆయన. సో ఆ విధంగా స్వామి అవకాశం ఇచ్చి 15 రోజులు అయ్యాక 16వ రోజు మాట్లాడు అన్నారు. ఒక నీట్గా 20 నిమిషాలు మాట్లాడాను. స్వామి చూశారు, ఏమో మాట్లాడుతున్నాడు, ఇంకో 20 నిమిషాలు మాట్లాడు, పిల్లలకి ఏమైనా ఉపయోగంగా ఉండేది మాట్లాడు. వెంటనే డిసిప్లిన్ గురించి, హాస్టల్ 5 డీస్, 3 డీస్, 4 డీస్, 5 పీస్, కాన్స్టెప్ట్లు అన్ని చెప్పుకుంటూ పోయాను. ఇవన్నీ మనకి చాలా అవసరము. ఈ సమ్మర్ హాలిడేస్ మనం తర్వాత మనం కొంతమంది ఇంటికి వెళ్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, కొంతమంది కొత్త స్టూడెంట్స్ వస్తారు, మనం వాళ్ళందరితో మనం జెన్యున్ గా ఉండాలి, వాళ్ళందరికీ మనం ఆదర్శంగా ఉండాలి, ఇవన్నీ మనం ఫాలో అవ్వాలి అని చెప్పి అని చెప్పి 20 నిమిషాలు స్పీచ్ అయింది. మళ్ళీ స్వామి అలా చూసి ఇటు చూసి, తన టైం వేస్ట్ చేస్తున్నాం, సరే ఇంకేమైనా మాట్లాడు. నాకు గుండె కొట్టుకుంటుంది, ఏంటి స్వామి ఇట్టు మాట్లాడుతున్నారు అని. మళ్ళీ కళ్ళు మూసుకుని, ఓకే ఫస్ట్ ఇహం అయిపోయింది, తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇంకా ఫుల్ ఫిలాసఫీలో గెలిపాం, పరంలో గెలిపాం. ఒక శుభ్రంగా ఒక 20-30 నిమిషాలు పరం గురించి మాట్లాడేశాం. ఇంకా అయిపోయాక, స్వామి చి ఇగో స్వామి చి టైం అంతా వేస్ట్ చేసినాడు, ఇట్లా మాట్లాడకుండా ఉండుంటే నేనైనా మాట్లాడుతుండే కదా, ఆర్తి ఇవ్వండి స్వామి ఇట్లా అందరి ముందు. ఇంక అందరూ అప్పటి వరకు అందరు బానే ఉన్నారు, స్వామి అంటే వీళ్ళు స్వామి ఆ అంటే వాళ్ళు ఆ అయిపోయింది. అందరూ ఇలా చూడడం, వీడి వల్లనే ట్రాన్స్ వేస్ట్ అయిపోయింది, స్వామి ఆయన స్పీచ్ ఇస్తున్నారు, అనవసరంగా వీడి టైం వేస్ట్ చేసేసారు. తెలిసిపోతాను ఆ వైబ్రేషన్స్ అన్ని కొడుతున్నాయి, ఫటాఫటాఫటా కొడుతున్నాయి. స్వామి ఆర్తి చేసుకున్నారు, స్వామి వెళ్ళి పాదనమస్కారం ఇవ్వలే, స్పీచ్ వస్తున్నప్పుడు పాదనమస్కారం ఇచ్చారు, వెళ్ళిపోతున్న పాదనమస్కారం ఇవ్వలే, వెళ్ళిపోయారు స్వామి. ఇంకా నాకు ఏం చేయాలో తెలీదు, పబ్లిక్ గా స్వామి వీడు టైం వేస్ట్ చేశాడు, వీడు లేకపోతే వీడు మాట్లాడకుండా ఉంటుంటే నేను మాట్లాడుతుండే కదా అని చెప్పి స్వామి నోట్లోంచి ఆ మాట వస్తే ఇంకా మనం ఏమనుకుంటాం, వెళ్ళిపోయిన త్రయ బృందం నుంచి బయటకు వెళ్ళిపోయి అక్కడ మన త్రయలో కృష్ణుడు ఉన్నాడు కదా ఫౌంటైన్ మధ్యలో, అక్కడికి వెళ్ళి ఏం నాయన విశ్వరూపాన్ని చూపించేసేవాళ్ళు నాకు చచ్చిపోతున్నాను, ఏం చేయాలి నేను, ఇంత వాట్ ఇస్, నేను ఏం తప్పు చేశాను. వెనుక నుంచి ఒక హెవీ చెయ్యి పడింది నా షోల్డర్ మీద, భుజం మీద. తిరిగి చూస్తే పెద్దవాళ్ళు, సార్ నేను ఏం తప్పు చేశాను సార్, స్వామి ఇలా తిట్టేశారు సార్, నేను ఏం తప్పు చేయలేదు సార్, ఏం తప్పు చేయలేదు సార్ అంటే, నువ్వేం కంగారు పడక అరవింద్, ఇదంతా ప్రాసెస్. సార్ ఏం ప్రాసెస్ సార్, ఉతికి పారేశారు సార్, అందరు ఎదురుకుండా స్వామి నాకు చాలా భయంగా ఉంది సార్, రేపు త్రయలోకి రాణిస్తారో రాని వరకు కూడా భయంగా ఉంది సార్ అంటే చిరునవ్వు నవ్వి, నువ్వేం బాధపడకు నాయన, స్వామి నీకు ఇవాళ దిష్టి తీశారా అన్నారు. అదేంటి సార్ దిష్టి తీయడం ఏంటి సార్ అంటే, చూడు 15 రోజుల నుంచి నువ్వు కంటిన్యూస్ గా స్వామి ముందు నువ్వు స్పీచ్ ఇస్తున్నావు, స్వామి ప్రక్కన నుంచుని స్వామి సమక్షంలో అలా ఉపన్యాసం ఇచ్చేంత అవకాశం కోసం ఎంత మంది ఆతృత పడుతుంటారు, వాళ్ళందరికీ అవకాశం రాకుండా నీకు అవకాశం వస్తోంది కదా, వాళ్ళెంత జెలిసి ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళందరి మనస్సులో ఈ వగరు చేరిపోతోంది, ఆ వగరు వల్ల వీళ్ళు స్వామి మాధుర్యాన్ని ఆస్వాదించలేకపోతున్నారు, వాళ్ళందరి ముందు ఒక్కసారి నీ దుమ్ము దులిపేసరికి వాళ్ళందరి మనసులో ఉన్న వగరు అప్పటికప్పుడు అంతర్ధానం అయిపోయింది, నీకు దుమ్ము దులిపి నీకు దృష్టి తీశారు, వాళ్ల మనసులో ఉన్న వగరుని తీసి పారేశారు, ఇప్పుడు జరిగేది ఇక్కడి నుంచి అంతా మళ్లీ మధురమే, వెళ్లి మంచిగా ప్రిపేర్ అయిన ఆయన చూద్దాం అన్నారు. మరుసటి ప్రొద్దున్న దర్శన లైన్లో నేను కూర్చున్నాను, బిక్కు బిక్కుమని ఉంది. స్వామి దగ్గరకు వచ్చి ఇలా సిగ్నల్ చేశాను, తెలుసు కదా ఎవరికి కనిపించదు ఆ సిగ్నల్, మనం వెంటనే లేచేలా నుంచుంటాం. మోకాళ్ళ దగ్గరకు ఉంటే ఆయన తల వంచి నా చెవి దగ్గర తెవి నోరు తెచ్చి, ఇక్కడి నుంచి రామాయణం గురించి మాట్లాడు అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే నెక్స్ట్ 10 డేస్ ఆయన రామకథ రసవాణి డిస్కోర్స్ సమ్మర్ షవర్స్ ఆన్ డిస్కోర్సెస్ అండ్ రామ కూర్చుని నేను ప్రిపేర్ అయ్యి వెళ్లి స్పీచ్లు ఇవ్వాలి. ఎంత బ్యూటిఫుల్ గా స్వామి దారి దర్శనం చేశారు చూడండి, వగర్రు జలసి ఒక్క పనితో ఇటు మంచి అటు మంచి కానీ తత్వం వగరు ఎలా తీసేశారు చూడండి స్వామి,
2: అద్భుతం
1: అది వగరు స్వామి నవరస భరితం, ఇదిగోండి ఇంకొక రసం.

0: దీని తర్వాత మనం ఎవరికీ నచ్చంది చేయదు.
1: అబ్బా,
0: వేప పువ్వు ఒంటికి మంచిది కానీ నోటికి బాగుండదు, రుచించదు.
1: అది అది అది చేదు అన్నది స్వామి చాలా చాలాసార్లు వాడతారండి. ఎందుకంటే ఇంగ్లీష్ లో దాన్ని కంఫర్ట్ జోన్ అంటారు. స్వామి మనవాళ్ళే కదా, మనం ఏం చేసినా చెల్లిపోతుంది, టేక్ ఇట్ ఈజీ. అది ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంప్ట్ అంటారు. అంటే భగవంతుడు మనకి ఎంత సన్నిధానం అయితే భగవంతుడిని మనం అంతగా సన్నిధుడిని చేసేసుకుంటాం. అర్జునుడు కృష్ణుడి బావా అని పిలిచినట్టు అనమాట. కృష్ణుడు దేహం జాలించాక గాంధీవం ఎత్తలేకపోయాడే. అంటే ఏంటి, సోర్స్ లేకపోతే ఫోర్స్ ఉండదు, వన్ లేకపోతే మనం అంతా జీరోస్. సో ఆ జీరో, నువ్వు జీరో నేను వన్,
0: ఆ రియలైజేషన్
1: రావాలి అంటే ఒక్కొక్కసారి స్వామి మనకి చాలా చేదుకరమైన ఒక అనుభూతి కలిగించి ఆ చేదుని కడగటానికి మళ్ళీ తీపి
0: ఇస్తారు.
1: అంటే తీపి అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి అంటే
0: ఇది తెలియాలి,
1: ఇది తెలియాలి, ఇది తెలిస్తేనే దాని విలువ అర్థం అవుతుంది. ఇది భౌతికంగా ఎలా చెప్పను, స్వామివారి ఇంటరాక్షన్స్, స్వామివారి ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ చెప్పుకుంటూ పోతే కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కానీ స్వామివారు చెప్పిన ఒక చిన్న కథ ద్వారా నేను చెప్తాను.
0: తప్పకుండా.
1: ఏమైందంటే ఇలాగే స్వామి అనుగ్రహం వల్ల డ్రామాల్లోనూ వాటిల్లోనూ పాల్గొనే అవకాశాలు స్వామి చాలా ఇచ్చారు. ఇలా ఒక కాన్వకేషన్ డ్రామా కోసం మేమంతా లోపల కూర్చొని ఉన్నాం. ఏ సంవత్సరమో నాకు గుర్తులేదు. అంటే 8-5 కాన్వకేషన్ డ్రామాలంటే మధ్యలో ఏదో ఒకటి ఉండి ఉంటుంది. ఆ ఒక్కొక్క కాన్వకేషన్ డ్రామాకి ఒక 20-30 ఇంటర్వ్యూలు ఇస్తారు స్వామి. ఎందుకంటే ఆయన పర్సనల్ పాలిషింగ్ అనమాట, సంస్కరణ అనేది. ఒక్కొక్క క్యారెక్టర్ ఎట్లా ఉండాలి, ఆ డైరెక్షన్, ప్యూర్ డైరెక్షన్. ఇంటి ఇంకెవరో మాట్లాడరు. అంటే స్వామి అందరు చెప్పిన మాట వింటారు, ఈయన ఇలా చేయాలి అలా అలా చేయాలి. అప్పుడు పెద్ద పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ అంటే చాలా జ్ఞానులు, చాలా చదువుకున్న వాళ్ళు, చాలా మంచి మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. ఇలా ఉండాలి స్వామి క్యారెక్టర్, అలా ఉండాలి స్వామి, స్వామి అంతా చెప్తే స్వామి ఎంత స్వీట్ గా అందరు చెప్పింది విని, అందరు చెప్పింది విని, నా ఉద్దేశంలో అంటారు. వెంటనే అందరూ నొరుముసుకోవాలి,
0: అన్ని ఆగిపోతాయి,
1: అన్ని ఆగిపోతాయి. నా ఉద్దేశంలో అన్నారంటే చాలు, ఇంకా మూసుకోండి అని చెప్పడం. బ్రహ్మ మాట్లాడుతున్నాడు, ఇంకా విదూషకులందరూ మూసుకోవాలి. సో అలాగా ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాం, స్వామి పాదాల దగ్గర ఉన్నాం, వైస్ ఛాన్సలర్ గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, మేము అంతా ఉన్నాం. ఈ కాన్వకేషన్ డ్రామా చాలా ఇంపార్టెంట్ ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా ఇంపార్టెంట్ అనుకోండి. కానీ శ్రీవారు ఉన్న సమయంలో మాత్రం చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు స్వామి, చాలా చాలా. సో అప్పుడు స్వామి భక్తి గురించి మాట్లాడుతున్నారు. సో కరణం సుంభమ్మ గారి గురించి, కస్తూరి గారి గురించి, పెద్ద బొట్టమ్మ గారి గురించి, తర్వాత స్వామి చిన్ననాటి స్నేహితుల గురించి, వాళ్ళందరి గురించి మాట్లాడుతూ భక్తి ప్రాప్తి అన్న రెండు పదాలని స్వామి అంతర్స్పదంగా మాట్లాడేస్తున్నారు. స్వామి నాకు కొంచెం డౌట్ వచ్చింది, ఎందుకంటే అసలే చిన్నప్పటి నుంచి ఇన్క్విజిటివ్ మైండ్ కదా. మన ప్రశ్నోత్తర వాహినిలో బ్యూటిఫుల్ గా రాసింది, గురువుని నిర్భయంగా నువ్వు ప్రశ్న అడిగితేనే నీకు నిరాటంకంగా జ్ఞానం వస్తుంది. నీ బుద్ధి అడ్డం పెట్టి ఇది అడగాలి ఇది అడగకూడదు అనుకుంటే హాఫ్ నాలెడ్జ్ వస్తుంది, అది డేంజరస్ లైఫ్ అయిపోతుంది. డౌట్ ఉంటే అడిగేయి, ఆయన చెప్పాలనుకుంటే ఆయన చెప్తారు, లేకపోతే నీకు వేరే విధంగా ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటారు. అడగడం మాత్రం మన డ్యూటీ. సో ఛాన్స్ దొరికింది, భక్తి ప్రాప్తి గురించి మాట్లాడుతున్నారు స్వామి. చిన్న మనవి స్వామి అన్నా,
2: చెప్పు
1: స్వామి. మనం కరణం సుబ్బమ్మ గారి గురించి, కస్తూరి గారి గురించి మాట్లాడుతున్నాం స్వామి. మీరు చాలా భక్తి చాలా ప్రాప్తి అని చెప్తున్నారు స్వామి. ఇలాగే స్వామి క్యాజువల్ గా, స్వామి ఇప్పుడు మేము మీ దగ్గర ఉన్నాం కదా స్వామి, మేము అంతా మీ పాదాల దగ్గర ఉన్నాం కదా స్వామి, ఇది భక్తి అంటారా ప్రాప్తి అంటారా స్వామి? ఒక్క సెకండ్ స్వామి అలా ఆగి, అది ఆయన గొంతులు ఆ సౌండ్ అలా కొంచెం వెనక్కి వెళ్ళి, ఆ షట్చక్రవర్తి ఎక్స్ప్రెషన్ అనమాట, ఒక చెయ్యి వెనక్కి వెళ్ళి, ఒక చెయ్యి ఆ పీకాక్ మీద పడి, ఆ సింహాసనంలో ఇంకో చెయ్యి ఆ యాంకర్ చీఫ్ మీద, ఆ ఎక్స్ప్రెషన్ స్వామి మొహం మీద, ఆహా ఆ కళ్ళు, ఆ టీవీ, నిజంగా మహా ఎలా చెప్పను, ఎలా డిస్క్రైబ్ చేయడం కష్టం. అనూరణీయాన్ మహతోరం అయ్యాను సార్, అనిర్వచనీయం స్వామి. ఆ కళ్ళు, ఆ లుక్, ఆహా ఏం ప్రశ్న అడిగేవరా నా కొడక అన్న ఎక్స్ప్రెషన్తో. ప్రాప్తి ఉంది, భక్తి పెంచుకో. పిన్ డ్రాప్ సైలెన్స్. ఇప్పుడు మనం ఎలా సైలెంట్ గా ఉన్నామో మేము అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. మళ్ళీ ఈ విదూషకుడు, స్వామి భక్తి ఎట్లా పెంచుకునేది స్వామి? అప్పటి వరకు నవ్వుతూ ఉన్న స్వామి సడన్ గా సీరియస్. భక్తంటే ఏమనుకుంటున్నావు? ఏదైనా చిన్న పాప అనుకుంటున్నావా పెంచుకోవటానికి, లేకుంటే ఏదైనా చిన్న కుక్కపిల్ల అనుకుంటున్నావా అన్నం పెడితే పెరిగేదానికి? దానికి కూడా నా అనుగ్రహం కావాలి. స్వామి, మీ అనుగ్రహం సంపాదించేది ఎలా? నిజంగా వెనక నుంచి గుచ్చుతున్నారు మా వాళ్ళు, నోరు మూసుకోరా నోరు మూసుకోరా, పెద్దవాడు అందరూ ఉన్నారు, వాళ్ళందరి ముందు ఇలా స్వామి అడగ ఛాన్స్ దొరికింది, శ్రీవారి సమాధానాలు ఇస్తున్నారు, ఆయన ఆయన తిట్టట్లేదు, ఆయన అతి ఒక్క ప్రసంగం ఆయన అన్నాడు అనుకోండి, ఇంకా నేను నోరు మూసుకుంటాను. ఆయన సమాధానం ఇస్తున్నాడు మనం, అంటే నా వల్ల ఎంతమందికి సమాధానాలు వస్తున్నాయో మనకి తెలియదు కదా. మనమంత నిమిత్త మాత్రంలో మనం పరిముట్లు, మన ద్వారా 100 మందికి ఆయన చెప్పుకుంటాడు. సో నా ఆనందం నాది, ఆ నా స్వార్థం నాది, నా సమాధానం కావాలి కదా. సో ఓకే స్వామి, దానికి కూడా నా అనుగ్రహం కావాలన్న తర్వాత ఆ అనుగ్రహం సంపాదించేది ఎలా స్వామి? ఎందుకు స్వామి? చిన్నప్పటి నుంచి 16 ఏళ్లు నేను బయట ఉన్నాను స్వామి. 16వ సంవత్సరం అయ్యాక నేను మీ పాదాల దగ్గర మీరు నన్ను చేర్చుకున్నారు స్వామి. మేమంతా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే మాకు మీ దగ్గర మీ సాన్నిధ్యం చిక్కుతుంది అని మీరే అన్నారు కదా. అవును, మేమంతా పూర్వజన్మల్లో మహర్షులు మహాతపస్సులు అని చెప్తున్నారు కదా స్వామి. అవును, ఆధ్యాత్మికంగా మనం ఏ లెవెల్లో ఉంటే ఆ లెవెల్ నుంచి ఈ జన్మలో మొదలవుతుందని తమరే చెప్తున్నారు కదా స్వామి. అవును, మరి ఈ 16 ఏళ్లు ఎందుకు వేస్ట్ అయినాయి స్వామి? చిన్నప్పుడే మేము మీ పాదాల దగ్గరికి వచ్చేసిండుంటే త్వరగా మనం ముందుకెళ్ళిపోయి ఉండేవాళ్ళం కాదు స్వామి. ఈ 16 ఏళ్ల జీవితం వృధాయే కదా స్వామి. స్వామితో తర్కం అంటే ఆయనే ఐడియా ఇచ్చుంటాడు. అంటే ఈ ప్రశ్న నాది కాదు,
0: చాలా మందికి
1: ఉన్న ప్రశ్న ఉంటుంది, తప్పకుండా ఉండుంటుంది. లేకుంటే ఇంత ఫ్రీడమ్ భగవంతుడు ఎవరికి ఇవ్వరండి, అది రూమ్ లో ఇచ్చారు కాబట్టి. స్వామి ఒక్క సెకండ్ ఆగి ఒక స్మైల్ ఇచ్చి ఒక చిన్న కథ చెప్తాను, వింటారా? జయహో, చిన్న కథ అంటే ఇంకొక 15 నిమిషాలు గ్యారంటీ ఇంటర్వ్యూ రూమ్ లో తీసి చేసుకుని ప్రశాంతంగా స్వామి సన్నిధానంలో కూర్చోవచ్చు. ఒక చిన్న ఊర్లో ఒక రాళ్లని విరగొట్టే మనిషి ఉండేవాడంట. అతని భార్య పెద్ద ఆవిడ, ఆవిడ ఆదిత్యోపాసన మొదలెట్టిందంట. రోజు ప్రొద్దున లేచిన వెంటనే మొదటి విహాన్ అంటే మొదటి ఎలా చెప్పను కేశం ఆవిడ చూడాల, అది ఆదిత్యోపాసనలో వ్రత భాగం అనమాట. అది లేచిన వెంటనే అంటే ఆ మొదటి రే ఆఫ్ సన్షైన్ ఆవిడ చూడాల, దాని తర్వాత మిగతాదంతా. పాపం ఆవిడ మొత్తం రెడీ చేసుకున్నారు, వెళ్లారు, చూశారు, అది తిదివార లగ్నాలు అన్నీ చూసుకుని పొజిషన్ యాంగిల్ మనకు ఉంటది కదా వాస్తు అంతా, ఆ కరెక్ట్ పొజిషన్ లో వెళ్లి తలెత్తి చూసి ఎదురుకుండా పెద్ద బండరాయి ఉందట, ఒక 10 అడుగుల బండరాయి. అంటే ఆవిడ ఆదిత్యోపాసనం చెయ్యటానికి అదొక ఆటంకం. ఆవిడ పెద్ద వాళ్ళ మొగుడి కేసు చూసి ఏమంటే, వాళ్ళ పెనిమిటి కేసు చూసి, ఇది కొంచెం ఈ రాయి అడ్డం వస్తుందండి, వాస్తు ప్రకారం నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే చేయాలి, పెద్ద ఆయన పూరదారి గారు చెప్పారు ఇక్కడే చేయాలి, అయ్యగారు చెప్పారు. సరే, నా వృత్తే రాళ్లు పగలు కొట్టడం, సరే ఇది నాకు లెక్క మొదలెడతానని చెప్పి పెద్ద ఆయన మొదలెట్టాడు. కొట్టాడు కొట్టాడు కొట్టాడు, 20 రోజులు కొట్టాడు దాన్ని. ఇంకా టైం ఉండింది ఆవిడకి, నో ప్రాబ్లం. ఆవిడ ఇంకా ఇంకా తిది అయిపోలేదండి, మాసం ఇంకా అయిపోలేదు, మీరు మొదలెట్టండి, మాసాంతానికైనా నేను మొదలెడితే నేను వ్రతం చేసుకుంటాను, రాయి విరగాలి. సో ఈయన 20 రోజులు కొట్టాడట. 21వ రోజు పక్కూరు నుంచి ఆయన కొడుకు వచ్చాడట. కొడుకు పక్కూరులో వృత్తి, అమ్మ నాన్న ఇక్కడ. ఆయన వచ్చి, నాన్నగారు ఏం చేస్తున్నారు అంటే, లేదురా నాన్న, మీ అమ్మగారు ఆదిత్యోపాసన చేద్దాం అనుకుంటున్నారు, ఈ రాయి అడ్డం వచ్చింది, విరగొడుతున్నాను అంటే, మీరు ఉండండి నాన్న, నేను చూసుకుంటాను అని చెప్పి పేరు శుభ్రంగా వెళ్లి నాలుగు గుణపాలు తీసుకు పెట్టి పక్కన పెట్టి టాకా టాకా కొట్టాడు, ఇరిగిపోయింది. మళ్లీ స్వామి, రాయి విరిగిపోయింది. ఎందుకు విరిగింది రాయి? ఎందుకు విరిగింది? 21వ రోజు కొడుకొచ్చి కొట్టడం వల్ల విరిగిందా, లేక 20 రోజులు ప్లస్ 1 రోజు కొట్టడం వల్ల విరిగిందా? స్వామి 20+1 స్వామి, స్వామి 20+1 స్వామి. ఇప్పుడు అర్థమైందా? ఇది కూడా అంతే. అంటే స్వామి, ఆ 16 సంవత్సరాలు నేను బయట ఉండడం అనవది 20 రోజులు రాయిని కొట్టడమా స్వామి? అవును, మీ పాదాల దగ్గరికి వచ్చి ఆ 21వ రోజు కొట్టడం మీ అనుగ్రహమా స్వామి? అవును. నేను అడగడం ఆయన చెప్పడం, నేను అడగడం ఆయన చెప్పడం, అసలు నిజంగా ఎంత బ్యూటిఫుల్ గా స్వామి నేర్పించారండి. ఇది పాయింట్ అంటే, ఏదైనా మనం శ్రీవారి దగ్గర నుంచి ఈ ఈ బిటర్నెస్ అన్నాను చూడండి, ఇప్పుడు ఈ చేదు అన్నాను చూడండి, ఈ చేదు, ఈ బయట ప్రపంచంలో ఉన్న చేదుని మనం ఆస్వాదించి ఇక్కడికి వస్తేనే ఆయన మధురత్వము, ఇక్కడ మనకు వచ్చే మాధుర్యము, ఆయన మనకిచ్చే అమృతం విలువ మనకి తెలుస్తుంది. అప్పుడు స్వామి చెప్పారు, అక్కడ ఉంటేనే ఇక్కడి విలువ అర్థమవుతుంది, చీకటి నిన్ను అనుభవించిన తర్వాతే వెలుతురి విలువ నీకు తెలుస్తుంది. ఆ ప్రపంచకంలో ఉండి అదంతా చెడు, అదంతా వేస్ట్, స్వామి నోట్ల నుండి వచ్చిన మాట ఇది, అదంతా వేస్ట్ అని నీకు అర్థమైన తర్వాత స్వామి ప్రేమ యొక్క టేస్ట్ అర్థమవుతుంది. ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు స్వామి,
0: అది స్వామి మాత్రమే చెప్పగలరు.
1: అది చూసారా, చేదు అన్న దాన్ని కూడా మాధుర్యానికి ఏ విధంగా స్వామి మార్చేశారన్నది అది.

0: ఇప్పుడు మనం స్వామి మధురత్వం గురించి కారం గురించి మాట్లాడదాం. ఇది చాలా కామన్, మనందరి పిల్లలకి అటు ఇటు
1: సైమల్టేనియస్ గా కూడా
0: జరుగుతూ ఉంటుంది. అంటే ఒకడికి కారము ఒకడికి తీపి జరుగుతూ ఉంటాయి. ఇది నేను కాంబినేషన్ చెప్తాను,
1: చెప్పండి.
0: అంటే ఈ కాంబినేషన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ మధురత్వము ఆ కోపము, అంటే స్వామి పట్ల కోపం, స్వామి మన పట్ల కోపం కాదు, మనకి స్వామి పట్ల. ఏమైంది, ఓ పిల్లవాడికి కొత్తగా జాయిన్ అయ్యాడు, స్వామి వాడికి చాలా అటెన్షన్ ఇస్తున్నారు. అంటే వాడికి పాలిషింగ్, ఇంటెన్సివ్ పాలిషింగ్ జరుగుతూ ఉందన్నమాట. ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు స్వామి. అది ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ కొంతమందికి జీర్ణం అవుతుంది, కొంతమందికి జీర్ణం కాదు, కాన్స్టిపేషన్ అయిపోతుంది, గుజుభోజనం అయిపోతాయి. ఆ విధంగా రెండు జరుగుతాయి. అంటే ఒక పిల్లవాడి దగ్గరికి వెళ్ళి స్వామి ఏం లూజ్ మోషనా అన్నారు లీటరల్ గా. ఆ పిల్లవాడు షాక్, అరే హట్టా కట్టా జిమ్ కి వెళ్తున్నాను అంత బాగానే ఉంది, నాకేం పర్లేదు స్వామి, నాకే చూసి ఇడికి లూజ్ మోషనా అన్నాడు. అంటే ఆ టైంకి స్వామి మన బుర్రలో ఆలోచన ఇస్తారండి, దియోయో ప్రచోదే, అది మనకు వచ్చేది కాదు ఆయన ఇచ్చేదే. అవును స్వామి అన్నాను. నీకెట్లా తెలుసు చూడండి, ఇమీడియట్ గా స్వామి నీకెట్లా తెలుసు స్వామి, టూ మచ్ ఇన్పుట్ టూ షార్ట్ టైం స్వామి, కరెక్ట్ ఆన్సర్ అని వెళ్ళిపోయినారు స్వామి. ఈ దర్శనం అయిపోయిన స్వామి వెళ్ళిపోయారు. నన్ను మరి ఏంట్రా నువ్వు, ఏంటి నాకేంటి లూజ్ మోషన్, ఏంటి టూ మచ్ ఇన్పుట్, ఏంటి టూ షార్ట్ టైం? ఏం లేదురా బాబు, మొదటి నుంచి స్వామి నీకు లెఫ్ట్ రైట్ సెంటర్ ఛాన్సులు ఇస్తున్నారు, నీకు ఇన్పుట్లు ఇస్తున్నారు, ఇంటర్వ్యూలు వస్తూనే ఉన్నాయి, గ్రాండ్ స్లామ్ అయిపోయింది, ఉంగరము బ్రెస్లెట్ వాచి చైన్ కూడా వచ్చేసాయి నీకు. ఆయన ప్రేమతత్వాన్ని నువ్వు అర్థం చేసుకోలేక, జీర్ణం చేసుకోలేక నీ ఒక పక్క నుంచి వెళ్ళి ఇంకో పక్క నుంచి బయటకు వచ్చేస్తోంది. అందుకనే స్వామి నీకు ఇండైరెక్ట్ గా చెప్తున్నారు, నువ్వు నన్ను అనుభవిస్తున్నది ఆస్వాదిస్తున్నది జీర్ణించుకో, అవకాశం దొరుకుతోంది కదా అని చెప్పి తీసుకుని మర్చిపోకు. మళ్ళీ సులువుగా దొరికిన సుందర సాయిని చులకన చేయక చూతువుగా, ఇప్పుడు నేను నీకు ఇస్తున్నదంతా అర్థం చేసుకుని ఆస్వాదించి అనుభవించి అదొక జ్ఞానంలా మార్చుకో, లేకపోతే నేను ఇచ్చిందంతా వృధా అయిపోతుంది. వాడి పక్కనే ఇంకొకడు ఉన్నాడు, వాడికి కూడా స్వామి రెగ్యులర్ గా అటెన్షన్ ఇచ్చేవారు. ఓ రోజు ఏమైంది, ఓ పూర్ణచంద్రరాయ సెషన్ లో స్వామి వాడికి ఒక క్లవ్ బాక్స్ ఇచ్చి, ఆ క్లవ్ బాక్స్ నేను తీసుకుంటాను, రెగ్యులర్ గా తీసుకుంటాను, ఎప్పుడు నీ దగ్గర ఉంచు అని చెప్పారు. చాలా అందమైన క్లవ్ బాక్స్, నేను ఎప్పుడు ఆ డిజైన్ చూడలే. సో పిల్లవాడు పాపం డైలీ దాన్ని నిండా పెట్టుకుని మంచి మంచివన్నీ సలిగి, అదొక వాడికి ఒక యజ్ఞం, అది ఒక సాధన. కవర్ కొనడం, ఓపెన్ చేయడం, కరెక్ట్ సైజ్ అన్ని బ్యూటిఫుల్ అన్ని సెలెక్ట్ చేయడం, పెట్టడం, జాగ్రత్తగా దానికి హ్యాంకర్చీఫ్ లో మడుచుకుని తీసుకురావడం, స్వామి వచ్చినప్పుడు దాన్ని చూపించడం, స్వామి తీసుకోవడం. రెగ్యులర్ గా ఒక వారం రోజులు స్వామి అలా ఆనందం పెట్టిన తర్వాత మరుసటి రోజు ఇంకో పిల్లవాడు చూపించాడు, వాడి దగ్గర తీసుకున్నారు, స్వామి వీడి దగ్గర తీసుకోవాలా. మొదటి రోజు అయింది, రెండో రోజు అయింది, మూడో రోజు అయింది, నాలుగో రోజు అయింది, ఇంకా వీడికి కోపం వచ్చింది. స్వామి నాకు ఇచ్చిన క్లవ్ బాక్స్ నుంచి స్వామి తీసుకోవడం లేదు, వీడి కోపం వచ్చేసింది. అంటే మాధుర్యంలో కారం ఫిట్ అయిపోయింది, ప్రేమ
1: అవును
0: కానీ కోపం. ఓకే, స్వామి వచ్చారు వాడి దగ్గరికి. మామూలుగా వాడిని ఫస్ట్ రోజులో కూర్చోబెట్టాలన్నమాట, వాడు కూర్చోవట్లే, ఎక్కడికో వెళ్ళి కూర్చుంటున్నాడు. వాడు ఎక్కడుంటే స్వామి అక్కడికి వెళ్ళి వాడు పలకరిసం, వాడు సైలెంట్ గా అలా చూస్తున్నాడు స్వామి. చిన్నపిల్లలు కోపం వస్తే ఏం మాట్లాడకుండా చూస్తాడు, బుక్ మూసేసుకుని అలా చూస్తున్నాడు స్వామి కేసి. మొదటి రోజులైంది, రెండు రోజులైంది, మూడు రోజులే, నాలుగో రోజు స్వామి చెప్పారు, రా వచ్చి కూర్చో అని చెప్పి స్వామి ఇంటర్వ్యూకి వెళ్ళారు. వాడు వచ్చాడు, కూర్చున్నాడు, మళ్ళీ స్వామి వచ్చారు. నాకేసి చూసి హంగ్రీ ఆర్ యాంగ్రీ అని అడిగారు స్వామి. హంగ్రీ అండ్ యాంగ్రీ స్వామి అన్నాను. హౌ అంటే వాడికి తెలుగులో అయింది, వీడితో ఇంగ్లీష్. హౌ ఎలా స్వామి? హంగ్రీ ఫర్ యువర్ లవ్, యాంగ్రీ బికాజ్ హీఈస్ నాట్ గెటింగ్ ఇట్ స్వామి. ఐఎమ్ ఆల్వేస్ గివింగ్ లవ్ స్వామి, హీఈస్ నాట్ ఏబుల్ టు రిసీవ్ స్వామి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి స్వామి పట్ల కోపం ఎందుకు వస్తుంది? మనం కళ్ళద్దాలు పెట్టుకుంటే, మనం ఏ కళ్ళద్దాలు పెట్టుకుంటే రంగు అదే ఉంటుంది కదా, కళ్ళద్దాలు తీసేస్తే అంత క్లారిటీలో ఉంటది కదా. ఒక్కోసారి కళ్ళద్దాలు పెట్టుకోవడం వల్ల స్వామి దగ్గర దోహదం చేస్తాయి కదా. ఆ కళ్ళద్దాలు పెట్టుకోవడము, ఎటువంటి కళ్ళద్దాలు పెట్టుకోవాలి, ఎటువంటిది పెట్టుకోకూడదు అన్నది ఒక్క సెంటెన్స్ లో స్వామి ఎక్స్ప్లెయిన్ చేసి పారేశారు. నీ దృష్టిలో లోపం ఉంటది, దానివల్లే కోపం వస్తుంది, కానీ సృష్టిలో లోపం ఉండదు కదా. నా ప్రేమ ఎప్పుడు నీ మీదే ఉంది కదా. అప్పుడు స్వామి పక్కకి పిలిచి, మమ్మల్ని అందరినీ ఇంటర్వ్యూలో పిలిచి, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ మీకు తెలిసిందే, ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ అంటే అంత డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం, అందరినీ మళ్ళీ లోపల పిలిచేస్తారు, మేము లోపల దాక్కుంటా, ఆయన వస్తారు, కూర్చుంటారు, చూస్తారు, మాట్లాడతారు, మళ్ళీ బయటకు పంపిస్తారు. అప్పుడు చెప్పారు స్వామి, భగవంతుడి ప్రేమ అందరి పట్ల ఒకేలాగా ఉంటుంది, అవకాశం ఇచ్చిన అవకాశాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు ఇచ్చిన ఈ క్లవ్ బాక్స్, అంటే ఇది వాడికి చెప్పలేదు నాకు చెప్తున్నారు, అతనికి ఇచ్చిన క్లవ్ బాక్స్ ఒక సాధన మాత్రమే. ఆ సాధనలో వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశం వ్యక్తిగతమైన అవకాశం మాత్రమే కాదు, సామూహిక అవకాశము. సో ఒక్కడికి ఛాన్స్ ఇస్తున్నారు అంటే శ్యామ ఒకరితో మాట్లాడుతుంటే నలుగురికి వినబడుతుంది కదా, కొన్ని కొన్ని కొన్నిసార్లు శ్యామ మాట్లాడినప్పుడు అతనికి తప్ప చుట్టుపక్కల ఇంకెవరికి వినబడదు, అది మనం కూడా తెలుసు. కానీ ఒకళ్ళని స్వామి తీసుకుని అతని గురించి మాట్లాడుతూ హంగ్రీ యాంగ్రీ అని కమ్యూనికేట్ ఎందుకు చేస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ అదే స్వామి ప్రేమ కావాలి, కానీ స్వామి వాడొక్కడి మీదే ప్రేమ పోస్తున్నారని వాళ్ళందరికీ కోపం. సో స్వామి కథలో మనం కోపం అంటే కోపానికి రుద్రానికి చాలా వ్యత్యాసం ఉంది అన్నయ్య గారు. కోపం అనేది ఏంటి, అది స్వామి చాలా బ్యూటిఫుల్ గా నేను భీమసేనుడి రోల్ వేసినప్పుడు స్వామి డిఫరెన్స్ చెప్పారు, సత్యాన్ని అసత్యము ధర్మాన్ని అధర్మము అతిక్రమించినప్పుడు నీ హృదయములో ఆవిర్భవించు భావము రౌద్రము, నీ అహంకారానికి దెబ్బ తగిలినప్పుడు నీ హృదయంలో ఆవిర్భవించు భావము కోపము. భీమసేన నువ్వు రౌద్రం చూపించు, కోపం కాదు. అంటే అప్పుడు మనం కోపం లెవెల్లో ఉన్నాం, ఇంకా మన పరిపక్వత రాలేదు, వీ హావ్ నాట్ యెట్ రీచ్ దట్ లెవెల్. ఎలా చెప్పండి, అండర్స్టాండింగ్ అవగాహన మనకి ఇంకా రాలేదు, అందుకని ఇంకా కోపం లెవెల్లో ఉన్నాం. అందుకని స్వామి అన్నారు ఏ సంగ్రీ ఆర్ హ్యాంగ్రీ అని. సో ఇది మనం మన సైడ్ నుంచి స్వామి పట్ల ఎక్స్పీరియన్స్, ఆయన సైడ్ నుంచి మన పట్ల ఈ యాంగర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది బాబోయ్. నరసింహస్వామి చూసామో లేదో గాని, ఏమో నరసింహస్వామిని చూసామో లేదో గాని, ఈ స్వామిని మాత్రం ఆ మూడ్లో చూశాక ఇంకెప్పుడు మనం ఆయన మూడ్లో చూడకూడదు అన్న ఫీలింగ్ అనమాట. ఏమైంది, ఇలా వినాయక చవితి రోజు నాడు, వినాయక 9 రోజులు అయిపోయి, ఆ రోజులు 9 రోజులు ఉండేవి, తను ఇప్పుడు మనం 3 రోజులే చేస్తున్నాం. ఆ 9వ రోజు నిమజ్జనం కోసం అందరం వచ్చాం, రథాలు వచ్చాయి, శుభ్రంగా స్వామికి ప్రదక్షిణం చేసుకున్నాం, మందిరానికి ప్రదక్షిణం చేసుకున్నాం. స్వామి వారు పోర్టికో మీద నుంచుని ఉన్నారు, మేమంతా కెమెరా బాయ్స్, మేమంతా పక్క నుంచుని ఉన్నాం అనమాట. ఒక్కడు వెళ్లి నా బుర్రలో దోమ దూర్చాడు, ఏ వెళ్లి స్వామిని అడగరా కెమెరా బాయ్స్ అందరికీ గ్రూప్ ఫోటో ఇస్తారేమో అని. బుద్ధి కర్మానుసారి ఆ టైంలో వాడు చెప్పాడు, నేను ఆలోచించలేదు, వెళ్ళిపోయాను, ఎవరు లేరు కదా స్వామి ఫ్రీగానే ఉన్నారు కదా అని చెప్పి దగ్గరికి వెళ్లి స్వామి పోర్టికో మీద ఒంటరిగా నుంచుని మొత్తం హాల్ అంతా ఆయన మీద దృష్టిలో ఉన్నప్పుడు నేను వెళ్లి ఆయన చెయ్యి పట్టుకుని స్వామి కెమెరా బాయ్స్ గ్రూప్ ఫోటో అన్నాను. ఒక్క సెకండ్ అంతే ఇటు తిరిగారు, కళ్ళు పెద్దవి చేశారు, తున్న పోతా అధిక ప్రసంగం బయట పంపించేస్తాం పోతలకి, పరిగెత్తు పారిపోయినండి అక్కడి నుంచి. ఎక్కడైనా కన్నం దొరికితే ఒక చిన్న కాక్రోచ్ లాగా మారిపోయి దాంట్లో దూరిపోయి ఇంకెక్కడ ఎవరికి మొహం చూపించుకో, అయ్యా బాబోయ్ పిచ్చ భయం వేసేసిందండి. వెళ్ళిపోయాను ఇక్కడికో దానుకున్నాను, ఇంకా ఎవరికి కనిపి, మిగతా కెమెరా బాయ్స్ అందరికి అర్థమైపోయింది మనం వేపరైజ్ అయిపోతాం రా, ఇక్కడ ఉంటే భస్మం చేస్తాడు పెద్ద ఆయన, మాయమైపోయాడు ఈడు, బక్రా అయిపోయాడు ఈడు, ఈ పాపం వీడిని మనం బలి పశువు చేసి పారేసాడు, అయిపోయింది ఈ లైఫ్ మనం మారిపోయి, అందరు మాయమైపోయారు. ఎవడైతే నాకు ఐడియా ఇచ్చాడో అడు ఫస్ట్ మాయమైపోయాడు. వెళ్ళి వెనకాల మన కృష్ణ మన క్యాంటీన్ అనేది కూలర్ ఉంటుంది కదా, వాటర్ కూలర్, దాని పక్కన దానుకుని తలది ఉంచేసుకుని ఏడుపు, ఒకటే ఏడుపు, ఇంకా ఎక్కెక్కుని స్వామి నుంచి ఆ ఎక్స్ప్రెషన్, ఆ కోపం నేను ఎప్పుడు చూడలేదండి. అప్పుడు నేను ఇంకా ఎక్కడ 93-94 అంటే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఇంకా మనకి ఇంకా అంత జ్ఞానంగా లేదు. 6 గంట అయింది, స్వామి వెళ్ళిపోయారు, ఆర్తి అయిపోయింది, స్వామి వెళ్ళిపోయారు. అప్పుడు 3-4 వచ్చారు, ఎవరా అంత తలెత్తి చూస్తే కంట్రోలర్ గారు, రిజిస్ట్రార్ గారు, ప్రిన్సిపల్ గారు, వార్డెన్ గారు, వీళ్ళు 4 వచ్చారు అంటే ఇంకా అయిపోయింది. నన్ను కిక్అవుట్ చేయడానికి వచ్చారు, స్వామి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఉంటారు, ఈ పిల్లాడిని బయటకు పంపించేయండి, ఇప్పుడే పంపించేయండి స్వామి చెప్పు ఉంటారు. ఇంకా ఒక్కటే ఏడుపు సార్, నేను తెలియచ్చాను తప్పైపోయి, ఒక్కటే చెప్పేది వినరా రోజు, సారీ సార్, లేదు చెప్పేది వినను రోజు, ఇంకంతా ఒక్కటే ఏడుపు, వాళ్ళు చెప్పేది నేను వినట్లా, భయం పామి తమిది దూరం అయిపోతామేమో, పంపించేస్తారేమో ఇంట్లో, ఇది సైకాలజీ మనకు తెలుసు కదా. అప్పుడు వాళ్ళందరూ నువ్వు ఆపుతావా, స్వామి ఏమీ అనలేదు, ఒక్కటే మాట అన్నారు, పోయి వాడికి అర్థమయ్యేలా చెప్పండి అన్నారంతే. అరవిందు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్వ్యూ రూమ్ లోపల నువ్వు స్వామితో ఎంత చనువుగా ఉంటున్నా ఆయన ఏమి అనుకోరు, ఎందుకంటే అది ఆయన నీకు ఇస్తున్న చనువు. ఇంటర్వ్యూ రూమ్ లోంచి నువ్వు కాలు బయట పెట్టితే, శ్రీవారు కాలు బయట పెట్టితే గుర్తుంచుకో, ఆయన స్వామి కాదు భగవంతుడు. ఆయన దర్శనం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దర్శనం అయిన తర్వాత స్పర్శనం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. స్పర్శనం అయిన తర్వాత ఆయన నోట్లోంచి ఒక్క పదం, ఒక్క మాట ఈ జన్మ చరితార్థం అయిపోతుంది, జన్మ సార్థం అయిపోతుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ఎదురుకుండా నువ్వు వెళ్లి ఆయన చెయ్యి పట్టుకుని ఆయన అలా అడిగితే వాళ్ల భగవంతుణ్ణి నువ్వు ముట్టుకుంటున్నావు. వాళ్ళందరి మనసులో ఉన్న భావన స్వామికి తగులుతుంది. ఎప్పుడు భగవంతుడితో నువ్వు ఎలా ఉండాలి, స్వామితో నువ్వు ఎలా ఉండాలి నేర్చుకో. ఈ మాట నీకు చెప్పమని స్వామి చెప్పారు, ఇక నుంచి జాగ్రత్తగా ఉండు. ఒక మాట భగవంతుడు చూడండి, ఆయన ప్రేమ చూడు, ఆ కోపంలో కూడా ఆ రౌద్రంలో కూడా ప్రేమ.
1: ప్రేమ
0: మనము మారాలి, మనం మంచిగా ఉండాలి అంటే ఆ ఒక్క సంఘటనతో మనం ఎవరితో ఏ విధంగా ఎలా ఉండాలన్నది నేర్పించేశారు. ట్రూ మేనేజ్మెంట్ అంటే ఇది. స్వామితో మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఉద్యోగ రీత్యా పెద్దవాళ్లతో మనం ఉంటాం, పెద్దవాళ్లతో డీల్ చేస్తూ ఉంటాం. మనం రూమ్ లో ఉన్నప్పుడు వాళ్లు మనకి చనువిస్తారు, మనం వాళ్లతో జోకులు వేసుకోవచ్చు, వాళ్ళు మనతో జోక్ వేయచ్చు. రూమ్ లోంచి బయటకు వెళ్లిన తర్వాత, చాంబర్ లోంచి బయటకు వెళ్లిన తర్వాత వాళ్లు వాళ్లే, మనము మనమే. అక్కడ మనం చనువు తీసుకోలేము. అంత బ్యూటిఫుల్ గా
1: లెసన్,
0: ఆ లెసన్. సో ఈ షడ్ రుచులు అనేది మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకుంటూ వచ్చాం చూడండి, వీటన్నిట్లలో ఉన్నది భగవంతుడి మాధుర్యం మాత్రమే.
1: అంతర్లీనంగా ఉంటుంది,
0: అంతర్లీనంగా ఉన్నది మాధుర్యమే. ఏది చేసినా నీ మంచికే, ఏది మేనేజ్మెంట్ అంటే ఇది. స్వామితో మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఉద్యోగ రీత్యా పెద్దవాళ్లతో మనం ఉంటాం, పెద్దవాళ్లతో డీల్ చేస్తూ ఉంటాం. మనం రూమ్ లో ఉన్నప్పుడు వాళ్లు మనకి చనువిస్తారు.

0: నీ మంచికే, ఏది జరిగినా నీ మంచికే, నీ కళ్ళకది చెడు అనిపించచ్చు అది కూడా నీ మంచికే, చేదు కూడా నీకే, వగరు కూడా నీకే, పులుపు కూడా నీకే, తీపి నీకే, కారము నీకే. ఉగాదిలో ఇదండి స్వామి.
1: చాలా అద్భుతంగా చెప్పారు బ్రదర్. స్వామి అఖిల మానవులకు ఆనందం అనుగూర్చనే పద్యంలో మధ్యలో ఒక లైన్ చెప్తారు, మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుంటుటే భక్తి నాకు అని. మరి ఇంతకన్నా ఉగాది పర్వదిన సందర్భంగా మనం తెలుసుకోవలసినటువంటి ఉత్తమమైనటువంటి లెసన్ ఇంతకన్నా నాకు బాగా అనిపించడం లేదు. మరి స్వామి ఇచ్చినటువంటి అనుభవాలను మనందరితో ఈరోజు పంచుకున్నందుకు అరవింద్ బ్రదర్ చాలా చాలా ధన్యవాదాలు.
0: ఈ అవకాశం ఇచ్చినందుకు గణేష్, స్వామి మీకు అందరికీ నా కృతజ్ఞతలు. స్వామి
1: సాయిరాం.
0: సాయిరాం.
2: భక్త జన

వావ్, చూసారా, మన మనసులో ప్రశ్న రాగానే స్వామి దానికి సరైన సమాధానం వెంటనే ఇచ్చేస్తారు. దీని గురించి తర్వాత ఆలోచిద్దామన్న ఆలోచన కూడా మనకి రానివ్వరు స్వామి. మనం జీవితంలో సమత్వం ఎలా సాధించాలి, ఎలా సంపాదించాలి, సమభావం ఏ విధంగా మనం పెంపొందించుకోవాలి అనేది స్వామి అరవింద్ గారి ద్వారా మనకి ఈరోజు చెప్పించారు. ఆయన స్వామి దగ్గర పొందినటువంటి ఈ అనుభూతులు ఆయనకొక్కడికే కాదు, ఆయనతో పాటు ఉన్నవారికి, ప్రస్తుతం వింటున్న మనకి కూడా ఎంతో స్ఫూర్తిని కలిగించి ఈ విషయాలన్నీ మన మనసులో దృఢంగా నాటుకొని స్వామి చెప్పినటువంటి ఆ విషయం మంచి చెడ్డలు కూడా మనసులో సమముగా భావించుచుంటుటే భక్తి నాకు అన్న విషయాన్ని ఎల్లప్పుడూ మనం అలాగా నెమరు వేసుకుంటూ నిజంగా స్వామి భక్తులు అనిపించుకోవాలి అంటే ఆ సమత్వాన్ని మనం జీవితంలో సంపాదించాలని

0: తెలుసుకుందాం.
1: ఇంతవరకు మీరు 2019 వికారినామ తెలుగు నూతన సంవత్సర సందర్భంగా రేడియోసాయి తెలుగు బృందం అందించిన ప్రత్యేక ప్రసారం ఉగాది సంబరాలులో మొదటి అంశం ఉగాది పచ్చడిలోని అంతరార్థం, స్వామి పూర్వ విద్యార్థి శ్రీ వై అరవింద్ గారితో సంభాషణ పునఃప్రసారాన్ని విన్నారు. ఉగాది సంబరాలు కార్యక్రమంలో 2వ అంశంతో మళ్లీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, సాయి.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాలు శ్రోతలకు అందించడం జరిగింది. జూలై 22వ తేదీన జరిగిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని ఇప్పుడు మీకు ప్రసారం చేస్తున్నాం.

0: సాయి కుల్వన్ సభామండపం నుంచి ప్రత్యక్ష ప్రసారాల అనంతరం రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రసారమవుతున్న ప్రత్యేక ప్రత్యక్ష కార్యక్రమాలకు తిరిగి స్వాగతం. సహానుభూతి అంటే షేరింగ్ అండ్ కేరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి షేరింగ్ అండ్ కేరింగ్ గురించి ఏం చెప్తుందో విందాం.
1: ఓం శ్రీ సాయిరామ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, మన మధ్య తిరుగాడే కరుణామృతమూర్తి శ్రీ శ్రీ శ్రీ పత్తీశ్వరుని పాద పద్మములకు నమస్కరిస్తూ అందరికీ సాయిరామ్. ఉన్నది పంచుకో, సానుభూతి పెంచుకో. దీన్ని ఇంగ్లీష్లో షేరింగ్ అండ్ కేరింగ్ అంటారు. షేరింగ్ అండ్ కేరింగ్ అనేది అద్భుతం, అది అమోఘం. మన పనులకు మంచి ముగింపు ఎలా అవుతుంది? ఇతరుల మేలు మీద మనం గురిపెట్టాలి. దాంట్లో నుంచి వచ్చే ఆనందం మరే ఇతరమైన దాంట్లోనూ పోల్చుకోలేము. ఇతరులు ఎంతో సంతోషపడతారు. ఎప్పుడైతే మన ప్రక్కవారు ముందు ఆ తరువాతే మనం అనుకుంటామో అప్పుడే మనం గెలిచినట్లు. మనం పుచ్చుకున్న దాంతో జీవితం గడుస్తుంది, మనం ఇచ్చుకున్న దాంతో జీవితం ఫలిస్తుంది. మనకు జరిగిన కీడును మరచిపోవాలి, మనకు జరిగిన మేలును ఎప్పుడూ గుర్తించుకోవాలి. మహారాష్ట్ర దేశానికి చెందిన ఏకనాథుడు మహాభక్తుడు. అతను ఒకసారి తన శిష్యులందరితో కలిసి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి అతి పవిత్రమైన గంగాజలమును రామేశ్వరానికి మోసుకు వెళుతున్నాడు. మార్గమధ్యంలో ఒక గాడిద ఎండకు నోరు తెరచి గిలగిలా కొట్టుకుని ప్రాణాపాయ స్థితిలో ఉంది. దాన్ని చూసిన ఏకనాథుడు ఆ గంగాజలాన్ని గాడిద నోట్లో పోశాడు. దీన్ని చూసిన శిష్యులందరూ, అదేమిటి స్వామి, పవిత్ర గంగాజలమును గాడిద నోట్లో పోశారేమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఏకనాథుడు, భగవంతుని దృష్టిలో అంతా ఒక్కటే. మీకు అది మీ కంటికి గాడిదిగా కనిపించినా నా కంటికి రామలింగేశ్వర స్వామి ద్రాహం తీర్చమని అడిగినట్లు అనిపించింది. నేను చేసినది ఎంతో అతి పవిత్రమైన కార్యము అని తెలిపాడు. పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి చెట్టు పైన ఒక కాకమ్మ ఒంటరిగా నివసించేది. ఆ ఒంటరితనం భరించలేక కాకమ్మ వాళ్ళ అవ్వను, అవ్వా అవ్వా, నాకు చాలా మంది స్నేహితులు కావాలంటే నేనేమి చేయాలి అని ప్రశ్నించింది. అప్పుడు అవ్వ నవ్వి, పిచ్చిదానా, నువ్వు అందరినీ ప్రేమించి అందరికీ సహాయపడుతూ ఎవరిని బాధించకుండా ద్వేషించకుండా ఉంటే అందరూ నీ స్నేహితులే అవుతారు అని అన్నది. అప్పటి నుంచి కాకమ్మ ప్రేమను పంచుతూ సహాయం చేస్తూ ఉండేది. రామచిలుకలు, కోయిలమ్మలు, పాలపిట్టలు, ఆస్ట్రిచ్, వడ్రంగిపిట్ట, కొంగ, బాతు, గ్రెద్ద, ఇంకా ఎన్నో రకరకాల నీటి పక్షులతో కలిసి ఆనందంగా నివసించేవి. ఆ పిట్టలన్నీ ఆహారం కోసం వెళ్ళినప్పుడు వాటి చంటి బిడ్డల్ని దగ్గరకు తీసుకొని ప్రేమగా మంచి మాటలు చెప్పేది. ఒకరోజు ఒక వేటగాడు నెమలిని తరుముకుంటూ వస్తే ఆ నెమలి పారిపోయి మర్రి చెట్టు కిందకు వచ్చింది. అప్పుడు కాకమ్మ నెమలిని చూసి ధైర్యం చెప్పి ఓదార్చి ఆదరించి ఇంటికి రమ్మంది. అప్పుడు నెమలమ్మ తాను అందం కలిగినదని కాకమ్మను అసహించుకొని ద్వేషించింది. అప్పుడు మిగతా పక్షులన్నీ, నీవు నీ అందం చూసుకొని గర్వపడుతున్నావా? నీవు కాకమ్మలాగా అందరినీ ప్రేమించగలవా? పోనీ మా అందరిలాగా అన్ని పనులు చేయగలవా అని ప్రశ్నించాయి. అప్పుడు నెమలి బుద్ధి తెచ్చుకొని క్షమాపణ కోరింది. అప్పుడు కాకమ్మ, మన మధ్య క్షమాపణలేమిటి? వద్దు, మనమంతా ఒక్కగూడి పిట్టలమే అని అందరికీ నచ్చచెప్పి అందరినీ ఆదరించింది. ఒకసారి శ్రీకృష్ణుడు సూరదాసుని, నీకేమి కావాలి అని అడిగాడు. పోనీ, నీవు నా దాసునువవుతావా అని ప్రశ్నించాడు. అప్పుడు సూరదాసు, స్వామి కృష్ణ, నేను నీ దాసుడునైతే నాకు అహంభావం రావచ్చు. నేను నీ దాసున్నై నేను చేసే సేవ మాత్రమేమున్నది? నీకు సేవ చేయటానికి భక్తి, శక్తి, సామర్థ్యములు, సదుపాయములు గల జనులు కావాల్సినంత మంది ఉన్నారు. కాని ఏ దారి లేక సహాయం కావలసిన నీ దాసానుదాసులున్నారే, వారికి దాసునిగా సహాయం చేసుకుంటూ నా ప్రేమను పంచుకునే భాగ్యం నాకు ప్రసాదించండి స్వామి అని అన్నాడు. ఈ కథ చెబుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన భగవాన్ బాబా వారు ఇలా అన్నారు, మీరు కూడా సూరదాసులాగా సేవాభావంతో అంత పవిత్రంగా స్వార్థరహితంగా సమస్త జీవులలోనూ నన్ను దర్శిస్తూ సహాయ సహకారములందిస్తూ మీ ప్రేమను పంచుతూ ఉంటే అదే మిమ్మల్ని నా దగ్గరకు చేర్చే మార్గము. భారతీయ సంస్కృతిలో భగవన్నామము చేస్తూ మనకున్నంతలో ఇతరులతో ఆనందంగా పంచుకోవటమే మన పండుగల ప్రాధాన్యత, దానము, దయ, దమము. స్వామి ఒకసారి చెబుతూ, నేనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాను, అడగకుండానే అందరికీ నా చేయి ఎప్పుడూ ఉపకారం చేస్తూనే ఉన్నది. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. భూమాత మనందరి మేలు కోరటం వలన ఇరుసులేకపోయినా మనందరి కొరకు ఇరుసు లేకుండా గుండ్రంగా తిరగగలుగుతోంది. కలసిమెలసి తిరుగుదాం, కలసిమెలసి పెరుగుదాం, కలసిమెలసి కలిమి చెలిమి బలము గుణము పెంచుదాం, కలసిమెలసి చెలిమితోడ తెలివిగా జీవించుదాం, కలసిమెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదాం. జై సాయిరాం.
2: వివేక్, నెల్లూరు నుంచి వచ్చిన బి స్వాతి చెప్పినది విన్నాక ఒక మాట చెప్పాలనిపిస్తోంది. షేరింగ్ అండ్ కేరింగ్ విషయంలో భగవాన్ బాబాయే మనకి ఆదర్శం. స్వామి భక్తులకు లడ్డూలు, పళ్ళు స్వయంగా ఇచ్చేవారు. కానీ చక్రాల కుర్చీకి పరిమితమైన తర్వాత ఒకరోజు ప్రసాదంగా యాపిల్స్ తెచ్చారు. అవి చాలా పెద్దగా బరువుగా ఉన్నాయి. కానీ వాటిని పంచడానికి స్వామి సందేహిస్తుంటే స్వామి ఇబ్బంది పడుతున్నారు అనుకున్నారు సహాయకులు. సర్వజ్ఞులైన స్వామి, బంగారు, నాకు ఇబ్బంది కలగడం కాదు, నేను యాపిల్స్ విసిరినప్పుడు వారు అందుకోలేకపోతే వారికి దెబ్బ తగులుతుందని ఆలోచిస్తున్నాను అన్నారు. కేరింగ్ అనే దానికి ఇంతకన్నా చక్కని ఉదాహరణ ఇంకేముంటుంది?
3: బాగా చెప్పావు యశోధర్. మనమిప్పుడు మరొక నాటిక విందాం. నాటిక పేరు నాల్గవ రాజు. దయగల మంచి మనస్సుతో కష్టాలలో ఉన్న వారికి మనం ఏమిచ్చినా అది అందరిలో ఉండే భగవంతుడే అందుకుని ఆశీర్వదిస్తాడని ఈ బైబిల్ గాథ చెప్తుంది. నాల్గవ రాజు నాటిక సమర్పణ, నిజామాబాద్ బాలలు.

0: సాయిరాం మోక్ష.
1: సాయిరాం కార్తికేయ.
0: భగవాన్ ఉపదేశించిన తారక మంత్రం లవాల్ సర్వాల్.
1: సేవ చేస్తే నేను చింతనుంటానని అభయం ఇచ్చారు.
0: సేవ చేస్తే తరిస్తారని కూడా చెప్పారు.
1: ఆ మాట నిజం. యుగాలు గడిచిన దైవ వాక్కు నిత్య సత్యం. అందుకు బైబిల్లోని నాలుగవ రాజు గాదే నిదర్శనం.
0: నాలుగవ రాజా జీసస్ జననవార్త తెలిసి ఆయనను చూసేందుకు ముగ్గురు జ్ఞానులైన రాజులు వెళ్లారని విన్నాను. కాని ఈ నాలుగవ రాజు గురించి ఎప్పుడూ వినలేదే.
1: నువ్వే కాదు సోదరా, ఆయన గురించి చాలా మందికి తెలియదు. అందుకే ఈ రోజు రేడియో సాయి నాలుగవ రాజు గాథను నాటికగా అమలచి అందిస్తోంది. అయితే ముందు కొన్ని సంగతులు మనం తెలుసుకోవాలి.
0: త్వరగా చెప్పు, నాకు నాటిక వినాలని ఆతృతగా ఉంది.
1: పూర్వం పర్షియా దేశంలో ఎగ్బటానా అనే నగరంలో ఆర్తబాన్ అనే జోరాస్ట్ర సమాజానికి చెందిన జ్ఞాని ఉండేవాడు. అటువంటి వారిని మాగి అని పిలిచేవారు. మాగీలు జ్యోతిష శాస్త్రం వైద్యం తెలిసిన వారు. మంచిని వెలుగును అంటే జ్ఞానాన్ని అన్వేషించడమే జీవిత లక్ష్యంగా నమ్మేవారు.
0: దేశకాలాలు మారిన జ్ఞానులందరి ధ్యేయం ఒక్కటేనన్న మాట.
1: బాగా చెప్పావు. ఇక మళ్లీ కథలోకి వస్తే, జ్యోతిష శాస్త్రం ఆధారంగా ఆర్తబాన్ మరో ముగ్గురు మాగీలు, ఐ మీన్ జ్ఞానులు, భగవంతుని కుమారుడు ఇజ్రాయెల్ దేశంలో జన్మిస్తాడని తెలుసుకున్నారు. దేవుని కుమారుడైన జీసస్ జనన వార్త తెలియగానే మాగీలు ఆయనను చూడాలని ఆత్రపడ్డారు. నేను మిమ్మల్ని త్వరలో వచ్చి కలుస్తాను, మీరు బయలుదేరండి అని అతబన్ చెప్పడం వల్ల మిగిలిన ముగ్గురు మాగీలు ముందు బయలుదేరి వెళ్లారు.
0: ఆగాగో, ఆ రోజుల్లో సెల్ ఫోన్ లాంటివి లేవు కదా, ఆర్తబాన్ తన స్నేహితులను ఎలా కలుసుకుంటాడు?
1: యూ సిల్లి, అదేమంత గొప్ప విషయం. నిమ్రాడ్ గుట్ట ప్రాంతంలో ఉన్న ఏడు గోలాల దేవాలయం వద్ద కలుసుకుందామని వాళ్ళు ముందుగానే అనుకున్నారు. అంతే. సరే, మనమిక్కడ మన కబుర్లు ఆపి నాటకం విందాం. అదిగో చూడు, ఆర్తబాన్ రాజు ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు.

0: నాన్నగారు, మీరు ఊరు వెళ్తున్నారట, ఎక్కడికి?
1: అవును కుమార్డో, జెరూసలేం వెళుతున్నాను. నేను వెంటనే బయలుదేరాలి. జెరూసలేము ఇక్కడకు చాలా దూరాన ఉంది.
0: దూరంగానా? ఎంత దూరం?
1: ఇక్కడ నుంచి పశ్చిమ దిశగా చాలా రోజుల పాటు ప్రయాణం చేయాలి. దారిలో నదులు, ఎడారులు దాటాలి.
0: అక్కడ ఏముంది?
1: అక్కడొక చిన్నిరాజు జన్మించాడు. ఆయనను చూడడానికి వెళుతున్నాను.
0: మీరే కదా రాజు? అందరూ మిమ్మల్ని ఆర్తబాన్ మహారాజు అని పిలుస్తారు కదా.
1: నేను ఈ దేశానికి మాత్రమే రాజును నాయన. ఆయన విశ్వానికే రాజు, రారాజు.
0: అవునా? మరి ఆ రాజు పుట్టినట్లు ఎవరు చెప్పారు? మీకెలా తెలుసు?
1: అదిగో ఆ కిటికీలోంచి ఆకాశాన్ని చూడు, అక్కడొక నక్షత్రం కనిపిస్తోంది. ఏం కనిపించిందా?
0: అవును నాన్నా, ఉంది. అబ్బా, ఎంత పెద్ద నక్షత్రమో, తల తల మెరిసిపోతోంది.
1: ఆ నక్షత్రం కనిపించిన చోట రాజాదిరాజు పుడతాడని జ్ఞానులు చెప్పారు. ఆయనను దర్శించుకోవడానికి నా మిత్రులైన ముగ్గురు జ్ఞానులు అప్పుడే బయలుదేరారు కూడా. నేను కూడా వారిని కలుసుకుని ఆ దేవుడి కుమారుడిని చూసి వస్తాను.
0: దేవుని కుమారుడా?
1: అవును కుమార్డో, మనుషులను ఉద్ధరించడానికి, ప్రేమ మార్గంలో నడిపించడానికి దేవుడే ఆయనను మన కోసం పంపించాడు. అదిగో ఆ గూటిలో ఉన్న పెట్టెనిలా తీసుకురా.
0: అలాగే. ఇందులో ఏముంది నాన్నగారు?
1: రారాజును దర్శించినప్పుడు నజరానాగా సమర్పించడానికి కానుకలు తీసుకెళ్తున్నాను.
0: ఇదేమిటి? ఇందులో మూడు రాళ్లున్నాయంటే ఇవ్వేం కానుకలు?
1: చిన్న పిల్లవాడివి, నీకింకా వాటి విలువ తెలియదు. ఇలా చూడు, వీటిలో వినీలాకాశంలా మెరుస్తున్నది నీలమణి, అస్తమిస్తున్న సూర్యునిలా ఎర్రగా ఉన్నది కెంపు, కొండ కొమ్మున మంచులా తెల్లని కాంతితో ఉంది చూడు, అది ముత్యం. ఇవి ఎంత విలువైనవో తెలుసా? వీటిని సంపాదించడానికి నా ఆస్తిలో చాలా భాగం అమ్మివేశాను.
0: అబ్బా, అంత విలువైనవి కానుకగా ఇచ్చేస్తారా?
1: అవును నాయన, వీటికన్నా ఎన్నో రెట్లు విలువైనవి ఆయన మనకు ఇవ్వనున్నారు. అది విలకట్టలేని డిక్వాడో. అర్ధరాత్రి కావస్తోంది, ఇక పోయి పడుకో. నేను రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను. నేను తిరిగి వచ్చే వరకు బుద్ధిగా మసలుకో.
0: అలాగే నాన్నగారు.

0: అబ్బా, దాహం దాహం.
1: ఎవరున్నాయినా నువ్వు ఇలా దారికడ్డంగా పడుకున్నావేమిటి?
0: అబ్బా దాహం, నీరు నీరు.
1: ఎవరంటే చెప్పవేమిటి? పోన్లే, నీరు కావాలంటున్నావు కదా, ఇస్తా నాగు. అరే, ఇతని ఒళ్ళు జ్వరంతో కాలిపోతోంది. మనిషిని చూస్తే చాలా రోజులుగా ఇలా పడున్నాడనిపిస్తోంది. పాపం, ఇదిగో బాబు ఈ నీరు తాగు, నేను వెళ్ళాలి. ఏది నోరు తెరు, మెల్లగా మెల్లగా.
0: నాయనా, గుక్కెడు నీళ్ళిచ్చి నా ప్రాణం నిలబెట్టావు, నన్ను వదిలిపోకు. నీకు పుణ్యముంటుంది, బీదవాడిని కాస్త సాయం చేసి వెళ్ళు.
1: ఇతన్ని చూస్తే రేపో మాపో చనిపోయేలా ఉన్నాడు, కాని ఇతని కోసం ఆగిపోతే నా మిత్రుల్ని కలుసుకోలేను. ఇప్పుడేం చెయ్యడం? సాయం కోసం అడుగుతున్న ఈ మనిషిని ఈ స్థితిలో వదిలి ఎలా వెళ్ళను?
0: బాబు, మాట్లాడవేం బాబు, నాకు నా అన్నవారు ఎవరూ లేరు. కాస్త సాయం చేసి పుణ్యం కట్టుకోనాయనా.
1: నీకేం కాదులే, భయపడకు, కాస్త ఆగు. నా దగ్గర నీకు పనికొచ్చే మందులున్నాయి, అవి తీసి ఇస్తాను. అలాగే తినడానికి రొట్టెలు, తాగడానికి నీరు కూడా ఇస్తాను. నీకవి 10 రోజుల వరకు సరిపోతాయి. ముందు ఈ మందులు వేసుకో.
0: నాయనా, నిజంగారు ఎంతో మంచివాడివి. ముక్కు మొహం తెలియని నా కోసం ప్రయాణమాపుకొని ఇన్ని రోజులు నా దగ్గరే ఉండిపోయావు అన్నట్లు నా పేరు అడిగావు. నా పేరు పరయ, కూటికి లేని నిరుపేదని. నీకు ప్రత్యుపకారంగా నేనేమి చేయగలను?
1: పర్వాలేదు పరయ, నువ్వు కోలుకున్నావు, నా శ్రమ వృధా కాలేదు. ఇక నాకు సెలవిస్తే జెరూసలేంకి నా ప్రయాణం కొనసాగిస్తాను.
0: ఓ, అయితే నువ్వు రారాజు దర్శనానికి వెళ్తున్నావన్నమాట. ఇప్పుడు నాకు నీ రుణం తీర్చుకునే అవకాశం దొరికింది. భవిష్యవాణి రారాజు బెతలెహాంలో జన్మిస్తాడని చెప్పింది. కనుక నీవు జెరూసలేం కాదు, బెతలెహాంకి వెళ్ళు. ఆర్తులను ఆదుకునే గుణమున్నా నీకు, దైవం తోడుంటాదులే. క్షేమంగా నీ గమ్యం చేరుకో.
1: ధన్యవాదాలు పరయా, నేను బయలుదేరుతాను.

0: అమ్మయ్యా, ఇన్ని రోజులకు నా మిత్రులు నా కోసం వేచి ఉంటామన్న ఊరు చేరుకున్నాను. ఇక్కడ వారు చెప్పిన సత్రం ఎక్కడుండబ్బా? ఎదురుగా కనిపిస్తున్నది అదే, కాని ఇదేమిటి? నా మిత్రుల జాడే లేదు, ఎక్కడికి పోయుంటారు? ఏం చెయ్యాలో, ఎవరిని అడగాలో ఏమీ పాలు పోవడం లేదు. సరి, ఆ పెద్ద ఆయనను అడిగి చూద్దాం. అయ్యా, తమరెవరో తెలియదు, కాని అడగక తప్పడం లేదు. ఇక్కడ ముగ్గురు వృద్ధులుండాలి, మీకేమైనా తెలుసా?
1: అయ్యా, అడగాల్సిన వ్యక్తినే అడిగారు. నా పేరు సైమన్, ఈ సత్రం కాపలాదారుణ్ణి. నేను మీకోసమే చూస్తున్నాను. మీ మిత్రులు ఎవరైనా వచ్చి తమ గురించి వాకబు చేస్తే వారికి ఇమని ఈ చీటీ ఇచ్చి వెళ్లిపోయారు. ఇన్ని రోజులకు మీరు వచ్చారు, ఇదిగో చీటీ తీసుకోండి.
0: అయితే వాళ్ళు నా కోసం చూసి చూసి వెళ్లిపోయుంటారు, చీటీలో ఏముందో చూద్దాం. ఆర్తబాన్, నువ్వు బాబీలోన్ చేరుకొని అక్కడ నుంచి ఎడారి దాటిరా. పెద్ద ప్రయాణమే, చాలా రోజులు పడుతుంది. ముందు దండిగా తిండి నీరు సమకూర్చుకోవాలి, బలమైన కొత్త గుర్రాలు కొనుక్కోవాలి. అంత డబ్బు నా దగ్గర లేదే. బాబీలోన్ చేరుకోగానే నీలమని అమ్మేసి వచ్చిన డబ్బుతో అవన్నీ సమకూర్చుకోవాలి, తప్పదు. అమ్మయ్యా, ఎలాగైతేనే బెతులేయాం చేరాను, కాని ఏం ప్రయోజనం? నా మిత్రుల్ని కలుసుకోలేకపోయాను. వాళ్ళు ముగ్గురు దివ్య శిశువు దర్శనం చేసుకుని 3 రోజుల క్రితమే వెళ్లిపోయారట. ఈ సత్రంలో కాస్త సేద తీరి నేను కూడా రారాజు దర్శనం చేసుకుంటాను.
2: దయచేసి తలుపు తీయండి, త్వరగా తలుపు తీయండి.
0: ఎవరమ్మా నువ్వు?
2: అయ్యా, మీకు దండం పెడతాను, ముందు నన్ను లోపలికి రానివ్వండి, నా కొడుకు ప్రాణం కాపాడండి.
0: తప్పకుండా, నువ్వేం భయపడకు, ఇలా రా, ఇలా లోపలికి వచ్చి కూర్చో. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? నీ కొడుకుకు వచ్చిన ఆపద ఏంటి?
2: అయ్యా, నా పేరు మిరియం, ఏమని చెప్పను. తొలి కానుపులో పుట్టిన బిడ్డలందరినీ చంపేయమని రాజు హిరోద్ ఆజ్ఞ. ఆయన ఆజ్ఞ మేరకు సైనికులు ఉళ్ళ మీద పడి చంటి పిల్లలను చంపేస్తున్నారు. నేను నా బిడ్డ ప్రాణాలు రక్షించుకోవడం కోసం పారిపోతున్నాను. నా రాత బాగోక కొందరు సైనికుల కళ్ళ పడ్డాను. వారు వెంటబడి తరుముతుంటే తప్పించుకొని ఇక్కడికి వచ్చాను. ఇక మీరే నాకు దిక్కు.
0: అదేమి అన్యాయం? ఈరోజు ఇంత ఘోరమైన పని ఎందుకు చేస్తున్నాడు?
2: రారాజు పుట్టి తన సింహాసనాన్ని ఆక్రమిస్తాడని జోస్యులు ఆయనకు భవిష్యవాణి చెప్పారు.

0: వినపడింది. వారు శిశువును వెంటబెట్టుకుని నిన్నటి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు.
1: ఏమన్నావు? రారాజును ఆయన తల్లిదండ్రులు తీసుకుని వెళ్లిపోయారా? అయ్యో, నేను ఇంత దూరం వచ్చింది ఈ మాట వినడానికా? మిరియం, దయచేసి చెప్పు, వారెక్కడికి వెళ్లారు? నేను రారాజును చూడాలి. చెప్పమ్మా, చెప్పు.
0: క్షమించండి, నా బిడ్డ మీద ఒట్టు. వారెక్కడికి వెళ్లారో నాకు తెలియదు. నా బిడ్డ ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోయే యాత్రంలో నేను మరేమీ పట్టించుకోలేదు. అయ్యో దేవుడా, అదిగో ఆ పిశాచులు వచ్చేశారు. నన్ను, నా బిడ్డను మీరే కాపాడాలి. అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను, మీరే ఎలాగైనా కాపాడాలి.
1: ఆగు, ఏడవకు, ఆ పక్కగా పోయి దాక్కో. ఈలోగా ఏం చెయ్యాలో ఆలోచిద్దాం.

0: ఇవ్వంటే ఆ లోపల తలుపు తీ.
1: ఆ వస్తున్నా.
0: తలుపు వేసుకొని ఏం చేస్తున్నావు? ఏది ఆ పిల్లెక్కడా?
1: అయ్యా, మీరు మహావీరులు, కాస్త నేను చెప్పేది వినండి. ఇదిగో ఇలా చూడండి, ఇది కోట్ల విలువ చేసే కెంపు. తమరు ఇది తీసుకుని ఆమెను విడిచిపెట్టండి.
0: మాట చూస్తే మర్యాదస్తుడు ఇలా ఉన్నావు. సరే, ఏది చూడని, విలువైనదే. సరే, తలపేసుకో, పదండ్రా పోదాం. ఇక్కడ శిశువులెవరూ లేరు, పోదాం పదండి.
1: మిరియం, వాళ్ళు వెళ్లిపోయారు, ఇక భయం లేదు, బయటకురా.
2: అయ్యా, నా బిడ్డ ప్రాణం కాపాడారు, మీ మేలు మర్చిపోలేను.
1: నీకు సాయపడగలిగాను, కాని రారాజు కోసం తెచ్చిన కానుకల్లో రెండు పోగా ఇంకొక్కటే మిగిలింది. దేవుని కోసం ఉద్దేశించినది మానవుల కోసం వెచ్చించాను. ఆయన దర్శనం చేసుకునే అర్హత నాకు ఉందో లేదో.
2: అయ్యా, ఒక పసిబిడ్డ ప్రాణం కాపాడారు, దైవ దర్శనానికి మీ వంటి వారే అర్హులు. మీకు తప్పక దర్శనమవుతుంది. దైవం మిమ్మల్ని చల్లగా చూసి మీకు మనశ్శాంతిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెలవు.

దాడిలా దేశమంతా నీకోసమే అన్వేషిస్తూనే ఉన్నాను. నీకు నా మీద దయరాలేదు. ఇప్పుడు శరీరంలో సత్తువ పోయింది, తిరిగే ఓపిక పోయింది.

0: నీకోసం ఎదురు చూస్తూ ఈ జెరూసలేంలోనే ప్రాణాలు వదిలిపెడతానేమో. ఏమిటి కలకలం, మళ్ళీ ఏ ఉపద్రవం వచ్చి పడింది? బాబు బాబు, ఒక్క క్షణమాగు. నీవెవరు? ఈ ఊరివాడివా? స్థానికులకే ఊరిలో జరిగే విషయాలు బాగా తెలుస్తాయి, అందుకే అడిగాను. ఏమిటి నాయనా ఈ కలకలం? ఇక్కడ ఏం జరుగుతుందో ఈ ముసలాడికి కాస్త చెప్తావా?
1: ఏం చెప్పను, రోజు రోజుకి అరాచకం పెరిగిపోతోంది. మహానుభావుడైన ఒక వ్యక్తిని ఈరోజు సిలువ వేయబోతున్నారు.
0: సిలువ వేస్తున్నారా? అంత నేరం ఆయన ఏం చేశాడు?
1: పరలోక రాజ్యంలో ఉన్న తండ్రిని గురించి ప్రజలకు తెలిపాడు. పొరుగువారిని ప్రేమించాలన్నాడు, పాపాలు చేయవద్దన్నాడు. తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కునే కాపరిలా దైవం దిక్కులేని వారిని అక్కున చేర్చుకుంటాడని చెప్పాడు. ఎన్నని చెప్పను?
0: ఆయనే, అవును ఆయనే, సందేహం లేదు. ఆ మాటలలో కరుణ, తనను నమ్మిన వారి కోసం ప్రాణ త్యాగానికి సిద్ధపడడం చూస్తే ఆయనే అనిపిస్తోంది. నేను వెళ్ళాలి, సమయం మించిపోకముందే నా రారాజును చూడాలి, సిలువ వేయకముందే నా రారాజును చూడాలి. బాబు, ఇంకొక్క మాట చెప్పిపో, వారిని సిలువ వేసేది ఎక్కడా?
1: గొల్గొత్తా దగ్గర.
0: గొల్గొత్తా, గొల్గొత్తా, వెళ్తాను. ఎలాగై ఈ శిథిలమైన దేహాన్ని ఈడ్చుకుంటూనైనా గొల్గొత్తాకి పోతాను. ఆ యువతిని కాపాడినట్లే నా దగ్గర మిగిలిన ఈ ముత్యంతో నా రారాజును రక్షించుకునే ప్రయత్నం చేస్తాను. వెళ్ళాలి, సమయం మించిపోకముందే వెళ్ళాలి.

0: అయ్యా కాస్త ఆగండి, నా మాట వినండి.
1: ఏ ముసలాడా, నేనెవరనుకుంటున్నావు? దళపతి మెసల్లా, దారికి అడ్డం రావడమే కాకుండా కాళ్ళు పట్టుకు కదలనియ్యవా? ఏం బతకాలని లేదా?
0: క్షమించండి,

0: నా మాట ఒకటి వినండి. ఇదిగో నా చేతిలో ఉన్నది వెళ్ళలేని ముత్యం. మెస్సలా గారు, ఇది తీసుకొని ఆమె మీద దయచూపండి. ఆమెను వదిలేయండి.
1: ముత్యమా చూడని? అవును, నిజంగా ముత్యమే. దీని వెలుగు చూస్తేనే కళ్ళు బయలు కమ్ముతున్నాయి. తప్పకుండా మంచి పేరం కుదురుతుంది. ఒరే, ఆ పిల్ల నమ్మితే ఏమస్తుందిరా? ఇదిగో మనకి అంతకన్నా విలువైన ముత్యం దొరికింది. అమ్మి సొమ్ము చేసుకుందాం, పండగ చేసుకుందాం. పదండి.
0: అమ్మయ్యా, వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పమ్మా, ఎవరు నువ్వు?
1: అయ్యా, తమరెవరో గాని నా పాలిట దేవుడే. నా పేరు స్లావియా, బానిసల కుటుంబంలో పుట్టాను. తమరు వారికి సుంకం ఇచ్చి నాకు స్వేచ్ఛనిచ్చారు. నేను జీవితాంతం బానిసగా మగ్గిపోకుండా కాపాడారు, కొత్త జీవితాన్ని ఇచ్చారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను.
0: అంతలా నన్ను పొగడకు స్లావియా, నా కర్తవ్యం నేను చేశాను. ఏమైంది? నాకెందుకిలా మైకం కమ్ముకొస్తుంది? ఎవరు? ఎవరది? ఎవరో గాని కరుణ నిండిన గొంతుతో నన్నే పిలుస్తున్నారు. ఎంత మధురమైన కంఠం, వింటుంటే ఎంత హాయిగా ఉంది. వార్ధక్య భారం, దేహ బాధ అన్నీ మరుగున పడిపోయాయి. చూపు సరిగ్గా అనడం లేదు, కాని నా మనసు మాత్రం వచ్చినది నీవే అని చెప్తోంది. నీ వద్దకు రాలేని, నా వద్దకు నువ్వే వచ్చావా తండ్రి, నువ్వే వచ్చావా?
2: అవును ఆర్తబాన్, నేనే స్వయంగా నీ దగ్గరకు వచ్చాను.
0: ధన్యుడిని ప్రభు, నిన్ను చూడాలని ఎంతగానో పరితపించాను, అన్వేషించాను. నన్ను క్షమించు, ఒకప్పుడు నీకివ్వడానికి నా దగ్గర వెళ్ళలేని కానుకలుండేవి. ఇప్పుడు నా దగ్గర ఏమీ మిగలలేదు. రిక్తాస్తాలతో మొక్కడం తప్ప నీకేమి కానుకలివ్వగలను?
2: విచారించకు ఆర్తబాన్, నీవు నా కోసమని తెచ్చిన కానుకలన్నీ నాకు ముట్టాయి.

0: చేశాను.
1: ఈయన ధన్యుడు, ఏదో సంధి ప్రేలాపన అనుకున్నాను, కాని భగవంతుని మాటలు కూడా వినబడ్డాక అర్థమవుతోంది. ఈయనకి దివ్య దర్శనమైంది. భగవంతుడే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఈయన పుణ్యమా అని దైవవాక్కు వినే అదృష్టం నాకు కూడా కలిగింది.
2: హార్తబాన్, నేను ఆకలితో ఉన్నప్పుడు నీవు నా ఆకలి తీర్చావు. నాకు దాహంగా ఉన్నప్పుడు తాగడానికి నీరిచ్చి దాహం తీర్చావు. నాకు దుస్తులు అవసరమైనప్పుడు దుస్తులు ఇచ్చావు. నీడలేక తిరుగుతున్న నన్ను ఆదరించావు.
3: నాకంతా అయోమయంగా ఉంది. నేను నీకు ఆహారం ఎప్పుడి

0: ముఖమైన చూసి ఎరుగను. అలాంటిది నేను నీకు సేవలు చేయడమా ప్రభు? ఇప్పుడే కదా నాకు నీ దర్శనమైంది.
1: ఇందులో అర్థం కానిదేముంది? నేను సత్యం పలుకుతున్నాను. దైన్యంలో ఉన్న నా సోదరులకు నువ్వు ఎప్పుడెప్పుడు ఏ సహాయం చేశావో అవన్నీ నీవు నాకు చేసినట్టే. అవును ఆర్తబాన్, అందుకే నీ కానుకలన్నీ ఆమోదించబడ్డాయి.
0: విన్నావా అమ్మా? ప్రభువు పలుకులు విన్నావా? రారాజు జీసస్ పలుకులు విన్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. వింటున్నావా? ఆయనను మనం కలుసుకోగలిగాం. ఆ దయామయుడు, కరుణామయుడు నేను తెచ్చిన కానుకలన్నిటినీ స్వీకరించాడు. నా జన్మ ధన్యమైంది.
2: అంతా అయిపోయింది, అయినా ఈయన మరణం నాకు విచారం కలిగించడం లేదు. ఈ పుణ్యాత్ముడు ప్రభు చెంతకు చేరుకున్నాడు. దైవాన్ని చేరడానికి ఇతరులకు సహాయపడడం చక్కని రాజమార్గమనే ఆదర్శాన్ని నిరూపించి వెళ్లాడు. నాబోటి మానవులందరి తరఫున ధన్యవాదాలు.
3: ఆర్తబాన్ అన్వేషణ సఫలమైంది. అతని అన్వేషణ ముగిసింది. జ్ఞానులైన ముగ్గురు రాజుల వలనే నాల్గవ రాజైన ఆర్తబాన్ కూడా రారాజును కనుగొనడంలో సఫలమయ్యాడు. చరిత్రలో అతని పేరు గుప్తంగా ఉండిపోయినా దైవం అతన్ని గుర్తించాడు.

0: రాజు. నాలుగవ రాజు నాటిక విన్నారు. సమర్పించిన వారు నిజామాబాద్ బాలలు. ఇందులో వి కార్తికేయ, కె మోక్ష, ఎం రాఘవేంద్ర, ఎం చరణ్, ఎం నాగఫణి, ఎన్ ప్రత్యూష, ఎన్ ప్రవల్లిక, కె నిఖిల్ రావ్, కె అభికీర్త్, కె నవీన్చారి, బి గణేష్ రెడ్డి పాల్గొన్నారు. పిల్లలే తన సంపద అంటారు స్వామి. పిల్లలను ఆయన ఎంతగా ప్రేమించేవారో తెలిపే సంఘటనలు ఎన్నో. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్న రోజులవి. బాబా విద్యార్థి అయిన ఒక చిన్న పిల్లవాడు స్వామికి ఒక కవర్ ఇచ్చాడు. అందులో 100 రూపాయల నోటు, ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరంలో ఆ పిల్లవాడు, స్వామి, మీరు పెద్ద ఆసుపత్రి కట్టిస్తున్నారు, దానికి విరాళం ఇవ్వడానికి నా దగ్గర నా బట్టలు నేనే ఉత్తుకుని ఆదా చేసిన ఈ కొంచెం డబ్బే ఉంది, దయచేసి తీసుకోండి అని రాశాడు. స్వామి ఆ నోటు అందరికీ చూపించి, ఇది నాకెంతో అమూల్యమైంది అన్నారు. దైవాన్ని ప్రేమించే వారిని దైవం ప్రేమిస్తాడు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణుహర్షిత్ వినిపించే మరొక కథ విందాం. ఈ కథ పేరు అబ్బుబేన్ యాడమ్.
1: ఓం శ్రీ సాయిరాం. అబ్బుబేన్ యాడమ్ అనే అతను సకల జీవుల మీద సమానమైన ప్రేమను కలిగి ఉండేవాడు. ప్రతిరోజు తన ఊరిలో ఉండే నిరాశ్రయులకు, అంగవికలాంగులకు సేవ చేసి బాగా పొద్దుపోయాక ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఒక్క క్షణం బాబు, ఒప్పిక పట్టు, వస్తున్నా అని అబ్బు బాలతో ఉన్న వారికి అన్నాడు. అలాగే ఒకనాడు అతను వచ్చేసరికి అతని ఇంట్లో ఒక దేవదూత కనిపించింది. ఆమె అతను గదిలో కూర్చుని ఏదో రాసుకుంటున్నది. అబ్బుబేన్ యాడమ్ ఆమెను చూసి, అమ్మా, నీవు ఏమి రాస్తున్నావు అని ప్రశ్నించాడు. అందుకు ఆమె, నేను రాస్తున్నది భగవంతుని ప్రేమించే వారి పేర్లు నాయనా అని సమాధానమిచ్చింది. అప్పుడు అబ్బుబేన్ యాడమ్, అమ్మా, అందులో నా పేరు కూడా ఉందా అని ఉత్సాహంగా అడిగాడు. లేదు నాయనా అని జవాబిచ్చి మాయమైపోయింది ఆమె. అబ్బుబేన్ యాడమ్, నువ్వు ఈ విషయం ఎంత మాత్రం బాధించలేదు సరికదా. భగవంతుని మీద ప్రేమను ఇంకా ఎక్కువ పెంచుకోవాలంటే తోటి వారికి ఇంకా ఎక్కువ సేవ చేయాలని నిర్ణయించుకున్నాడు. మర్నాడు కూడా యథావిధిగా తన సేవా కార్యక్రమాలను చేసుకున్నాడు. బాధితులందరూ, భగవంతుడే పంపించాడు బాబు నిన్ను, చల్లగా ఉండు నాయనా అని దీవించారు. ఆనాటి రాత్రి తను చాలా ఆలస్యంగా ఇల్లు చేరుకున్నాడు. అక్కడ మళ్లీ అతనికి దేవదూత రాసుకుంటూ కనిపించింది. అబ్బుబేన్ యాడమ్ ఆమెకు నమస్కరించి తగ్గని ఉత్సాహంతో, అమ్మా, ఈరోజేమి రాస్తున్నారు అని అడిగాడు. అందుకు ఆమె, ఈనాడు భగవంతుడు ప్రేమించే వారి పట్టిక చేస్తున్నానని జవాబిచ్చింది. అమ్మా, నా పేరు ఇందులో ఎక్కడైనా కనిపిస్తుందా అని వినయంగా అడిగాడు అబ్బు. అప్పుడు ఆ దేవదూత చిరునవ్వుతో, ఇందులో మొట్టమొదటి పేరు నీదే అబ్బు అని చెప్పి మాయమైపోయింది. భగవంతుని ప్రేమిస్తూ ఆయనకు ఇష్టమైనట్లు ఉండేవారే మర్యాద జీవులు. అలా మన జీవితాన్ని అనుక్షణం దేవుని ప్రేమను పొందే లక్ష్యంతో గడిపితే మనం ఆయన ప్రేమించే వారిగా మారుతాం. అబ్బుబేన్ యాడమ్ తన జీవితంలో చేసింది ఇదే. సర్వ జీవులను ప్రేమిస్తూ సేవిస్తూ భగవంతుని ప్రేమకు పాత్రుడయ్యాడు. స్వామి ప్రేమను సాధించటానికి మనం సమర్పించాల్సినవి మల్లెలు, గులాబీలు కాదు, సర్వభూత దయాపుష్పాన్ని ఆయనకు అర్పించి వారి ప్రేమను అందుకోవాలి. సాయిరాం.
0: రంగారెడ్డి జిల్లాకు చెందిన సిహెచ్ విష్ణుహర్షిత్ వినిపించిన అబ్బుబేన్ యాడమ్ కథ విన్నారు. నాలుగవ రాజు కథైనా, అబ్బుబేన్ యాడమ్ కథైనా, అవి బోధించేవి ప్రేమ, సహానుభూతినే. ఇప్పుడు ఈశ్వరమ్మ స్కూలు విద్యార్థులు సమర్పిస్తున్న సంగీత రూపకం, సర్వమతాల సారమే సాయి మతం. మీకోసం.

0: హాయ్ రామ్, ఐఎమ్ జాక్సన్.
1: సాయి రామ్, ఐఎమ్ వరుణ్. మీకేమన్నా హెల్ప్ కావాలా?
0: ఎస్ సాయి రామ్, ఆశ్రమం అంతా చూశాను, చాలా కామ్ గా ఉంది. అందరూ చక్కగా సాయి రామ్ అంటూ పలకరిస్తున్నారు. నాలాంటి ఫారినర్స్ కూడా చాలా మంది కనిపిస్తున్నారు. వండర్ఫుల్ ప్లేస్, బట్ టెల్ మీ, అక్కడ ఉంది చూడండి ఆ పిల్లర్ ఏమిటి?
1: ఓ అదా, అది సర్వధర్మ ఐక్య స్థూపం, సింబల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఫెయిత్స్.
0: వాట్, అది మీ మత స్థూపం కాదా?
1: కాదు.
0: అయితే దాని గురించి చెప్పండి.
1: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సర్వమతాలు బోధించేది ఒక్కటే అని తెలిపే చిహ్నాన్ని నెలకొల్పాలని సంకల్పించారు. ఆ పనిని బ్రిగేడియర్ బోస్ అనే భక్తునికి అప్పగించారు. భక్తులంతా తలొక చేయి వేసి ఎంతో దూరం నుంచి మట్టి తెచ్చి స్థూపం కోసం తవ్విన 7 అడుగుల గుంతను నింపారు. అందుకు 3 రోజులు కష్టపడ్డారు. ఇక కాంక్రీట్ స్లాబే తరువాయి. ఇంతలో అనుకోకుండా భారీ వర్షం కురిసింది. కాని భక్తులు నింపిన మట్టి ఏమాత్రమూ కొట్టుకుపోలేదు.
0: రియల్లీ, ఇట్స్ ఎ మిరాకిల్.
1: ఆ మాటే బ్రిగేడియర్ బోస్ స్వామికి చెప్పారు. అప్పుడు స్వామి, నా పనిని భక్తులు సంపూర్ణమైన భక్తి శ్రద్ధలతో చేస్తున్నప్పుడు ఎటువంటి కష్ట నష్టాలు కలగవు అన్నారు. కాంక్రీట్ పని మొదలైనప్పుడు ట్రస్ట్ మెంబర్లందరి చేత ఉక్కు చట్రంలో తలా కొంత కాంక్రీట్ మిక్స్ వేయించారు. అలాగే స్వామి విద్యార్థుల చేత కూడా వేయించారు. స్థూప నిర్మాణం 60 రోజుల్లో పూర్తయింది.
0: వాట్, ఓన్లీ 60 డేస్?
1: ఎస్, ఓన్లీ 60 డేస్.
0: చాలా బాగుంది.
1: పూర్తైన స్థూపాన్ని 1975 నవంబర్ 23న తమ 50వ జన్మదినం నాడు, అంటే 50th బర్త్డే నాడు స్వామి తమ స్వహస్తాలతో ఆవిష్కరించారు.
0: ఇది ఎంత ఎత్తు ఉంటుంది? హౌ టాల్ ఇస్ ఇట్?
1: స్థూపం ఎత్తు 50 అడుగులు, అంటే 50 ఫీట్ అన్నమాట. దీని 5 పార్శ్వాలపై ఒక్కొక్క మత చిహ్నాన్ని చెక్కారు. స్తంభం పై భాగాన చూడండి, విచ్చుకున్న కమలముంది. ఓకే మిస్టర్ జాక్సన్, మరి నేను వెళ్ళిరానా?
0: థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇది చాలా అద్భుతంగా కనిపిస్తోంది. నేను ఈ స్థూపం దగ్గరే కాసేపు కూర్చుంటాను. మీరు వెళ్ళండి. సాయిరామ్.
1: సాయిరామ్.

0: మఠాల మధ్య యుద్ధాలు కూడా జరిగాయని విన్నాను. కాని ఏమిటి వింత? ఏ పొరపచ్చాలు లేకుండా అన్ని మతాల వారు ఇక్కడ సఖ్యంగా ఉన్నారే, నాకు సమాధానం కావాలి. ఎవరు ఎవరు చెప్తారు?
1: జాక్సన్, జాక్సన్.
0: ఎవరు, ఎవరది? నన్ను పిలుస్తున్నది ఎవరు?
1: ఇలా తలెత్తి చూడు జాక్సన్, నేను ఈ స్థూపాన్ని మాట్లాడుతున్నాను. నీ సందేహం తీర్చడానికి భగవత అవతారమైన సత్యసాయి నా చేత పలికిస్తున్నారు. ఆయన వచ్చినది మానవుల్లో దైవత్వాన్ని మేలుకొలపడానికే. మానవులంతా కలిసిమెలసి జీవించేలా వారి మనసులలో పరివర్తన తీసుకురావడానికే.
0: అదెలా కుదురుతుంది? మనుషులు భిన్న మతాలకు చెందినవారు, వారిలో ఏకాభిప్రాయం ఎలా సాధ్యం?
1: నన్ను గమనించు, నా పార్శ్వాలపై భిన్న మతాల చిహ్నాలున్నాయి, చూసావా? వాటిని ఒక్కొక్కటిగా తట్టి చూడు, అవి ఏం చెప్తాయో విను.
0: సరే, అలాగే చేస్తాను. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇక్కడ క్రాస్ ఉంది, మా క్రైస్తవ మత చిహ్నం. ముందు ఇదే తట్ చేస్తాను.

అవును, నిజమే ప్రభు క్షమాగుణం ప్రేమలను బోధించాడు. ఇక రెండవది క్రిసెంట్ చంద్రవంక, అంటే ఇది ముస్లింల మత చిహ్నం. టచ్ చేస్తాను.

ప్రేమ, త్యాగం, కరుణ. ఇస్లాం కూడా అదే చెప్తుందే. చూద్దాం మిగిలినవి ఏం చెప్తాయో. వాట్ నెక్స్ట్? దిస్ లుక్స్ లైక్ అ వీల్. ఇక్కడ చక్రం చిహ్నం ఉంది. ఏ మతానిదో

అహనం, శాంతి, అహింస, బౌద్ధం కూడా అదే చెప్తుంది. ఇక్కడ ఈ సైడ్ లో ఉన్నదేమిటిది? ఫ్లేమ్ లా కనిపిస్తుంది, టచ్ చేసి చూద్దాం.

జ్ఞానం, త్యాగం. ఈ జోరాష్ట్ర మతం కూడా అన్ని మంచి గుణాలే ఉండాలని చెప్తుంది. గుడ్, ఇక ఒక్క సైడే మిగిలింది. ఇక్కడేమిటి నంబర్ 3 లా కనిపిస్తుంది? ఓ నో, ఇది ఓం, హిందూ సింబల్. టచ్ చేస్తాను.

0: సత్యం, ధర్మం, శాంతి ఏమిటిది? ఇన్నాళ్ళు నేను పొరబడ్డానా? మతాలన్నీ మంచినే బోధిస్తున్నాయే.
1: జాక్సన్, ప్రపంచంలో అశాంతికి ఈ భేదభావాలే కారణం. నిజానికి మతాలన్నీ ఒకే గమ్యాన్ని చేర్చే భిన్న మార్గాలు. అందుకే మతమేదైనా అందులోనే మంచి మనిషిగా మెలగాలని భగవాన్ శ్రీ సత్యసాయి ఏమి బోధిస్తున్నారో చూద్దాం.

0: మనలోని ప్రేమను వికసింపజేసి మానవత్వాన్ని మేలుకొలిపి దైవత్వము వైపుకు నడిపించడమే అన్ని మతాల సారము.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలిజన్, రిలిజన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, ఇస్ ఓమ్నిప్రెజెంట్.
0: ఈ ప్రేమ భావంతో వికసించిన హృదయానికి ప్రతీకే నా పైనున్న ఈ విచ్చుకున్న కవలం.

ఓ మై గాడ్, ఎంత విచిత్రమైన కళ! స్తంభం నాతో మాట్లాడి నా సందేహాన్ని తీర్చడమా? ఇంక్రెడిబుల్, నమ్మలేకపోతున్నాను. ఇది కళే కావచ్చు, కానీ ఇది నా కళ్ళు తెరిపించిన కళ, సర్వమతాల సారం ఒక్కటేనని తెలియచెప్పిన కళ. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ భగవాన్.

0: ఈశ్వరమ్మ స్కూల్ విద్యార్థులు సమర్పించిన సంగీత రూపకం సర్వ మతాల సారమే సాయి మతం విన్నారు. ఇందులో డి దౌత్య, ఎం అనుష్క, ఎల్ జ్యోత్స్న, జి హిందూ, ఎన్ రక్షణ, ఇ సాయి వింధ్య, కె పూజిత, డి సాకేత్, సి మోహన్ వంశీ, కె నవీన్, ఎ సంతోష్, సి జయేష్, పి దేవరామ్, నిర్వన్, జి సాయి రేవంత్, సి విజయ కృష్ణ పాల్గొన్నారు. చేతల కన్నా మాటలే ఎక్కువ నొప్పిస్తాయి. దేహానికి తగిలిన గాయం మానినా మనస్సుకు తగిలిన గాయం మానదని పెద్దలంటారు. హర్ట్ నెవర్ అంటారు స్వామి. ప్రియమైన పలుకులు, ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ ఏమంటున్నాడో విందాం.
1: ఓం శ్రీ సాయిరాం. ప్రియమైన పలుకులు, ఇతరుల ఎడ సానుభూతి. వాక్కుకున్న పదును వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు. జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దమునకు దివ్య శక్తి కలదు. ప్రియమైన పలుకులు అంటే మృదువుగా ప్రేమగా మాట్లాడడం, ఇతరులకు ఏ విధమైన బాధ కలగకుండా మాట్లాడడం. భగవంతుడు మనకు నాలుక ఇచ్చాడు, దానితో రెండు పనులు చేయవచ్చును. ఒకటి రుచి చూడడం, రెండోది మాట్లాడడం. ఈ మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అన్నారు పెద్దలు. పరుషంగా మాట్లాడితే శత్రువులను పెంచుకుంటాం, తీయగా మాట్లాడితే అందరూ మన మిత్రులే. కాబట్టి మృదువుగా మధురముగా ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడు లోకము మన వశమవుతుంది. కాకి అరిస్తే దానిని తరిమి వేస్తాము, కోకిల కూస్తే ఆనందంగా వింటాము. కాకి చేసిన పాపము ఏమిటి, కోకిల చేసిన పుణ్యము ఏమిటి? వాటి నోటిలో నుంచి వచ్చిన ధ్వనిలో భేదం మాత్రమే. బాధపడుతున్న రోగికి మందు కన్నా మంచి మాట ఉపశమనం కలిగిస్తుంది. ఒకరి కష్టం మనము తీర్చలేకపోవచ్చు, కాని వారితో రెండు చల్లని పలుకులు పలికితే అవి వారికి ప్రశాంతత కలుగు చేస్తాయి. మన నాలుక మనకు మిత్రుడు, శత్రువు, బంధువు కూడా. నాలుక మంచిదైతే మనకి అన్ని సుఖాలు తెస్తుంది, చెడ్డది అయితే కష్టాలు తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ఒకప్పుడు ఒక రాజు మంచి వస్తువులకు ఒక ప్రదర్శన ప్రకటించాడు. అనేక మంది ఆ ప్రదర్శనలో మిఠాయిలు, విలువైన వస్త్రాలు, అందమైన బొమ్మలు, చిత్రపటాలు మొదలగు వస్తువులు ప్రదర్శించారు. రాజుగారు ఒక్కొక్క వస్తువును పరీక్షగా చూస్తూ వస్తున్నారు. హఠాత్తుగా ఒక చోటాగి ఆశ్చర్యముతో చూశాడు. ఒక వ్యక్తి ఒక నాలుకను ప్రదర్శనగా పెట్టాడు. రాజు అదేమిటి అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన మంచి వస్తువు లేదు, నాలుక మంచిదైతే అన్నీ జయించవచ్చు అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత రాజు చెడ్డ వస్తువులకు ప్రదర్శన ప్రకటించాడు. ఆ ప్రదర్శనలో చాలా చెడ్డ వస్తువులు ప్రదర్శించబడ్డాయి. అందులో కూడా మరల అదే వ్యక్తి నాలుకను ప్రదర్శించాడు. రాజు ఆశ్చర్యముతో ఆ వ్యక్తిని, అదేమిటి మరల నాలుకను ప్రదర్శించావు అని అడిగాడు. ఆ వ్యక్తి, ప్రభు, నాలుకను మించిన చెడ్డ వస్తువు లేదు, మన నోరు చెడ్డది అయితే అందరి కోపానికి గురి అవుతాం అని చెప్పాడు. రాజు ఆనందించి ఆ వ్యక్తికి ప్రథమ బహుమతి ఇచ్చాడు. గొడ్డలచే నరకబడిన చెట్టు చిగురిస్తుంది, కాని మాటల చేత నొప్పించిన మరిబడిన మనసు కుదుటపడదు. మన స్వామి చెప్పారు, నర్తకి అనే పదాన్ని తిరగవేసి రాసినట్లయితే కీర్తన అనే పదం వస్తుంది. నాలుకపై మాయ ఒక నర్తకి వలె నాట్యం చేస్తూ ఉంటుంది. ఆ మాయని అదుపులో ఉంచుకోవాలంటే కీర్తన చేయాలి. ఎక్కడ భగవంతుని కీర్తన జరుగుతుందో అక్కడ మాయ నశిస్తుంది. ఎదుటి వారికి ఆనందంగా కలిగించేలా మాట్లాడడం ఒక కళ. దానిని మనం సాధన చేసి ఆచరణలో పెట్టాలి. సత్సంగము, ధ్యానము, సేవ, ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రియముగా మాట్లాడడం సాధ్యమవుతుంది. మన పలుకులు ప్రియముగా రావాలంటే మన హృదయంలో దయ, సానుభూతి, ప్రేమను పెంచుకోవాలి. సానుభూతి అంటే సహ ప్లస్ అనుభూతి, అనగా ఇతరుల బాధను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా సహాయం చేయడం. హృదయం అనే పదం మధ్య దయ అనే రెండు అక్షరములు ఇమిడి ఉన్నాయి. మన హృదయం దయకు నిలయం. తోటి మానవుల పట్ల, జీవుల పట్ల, జంతువుల పట్ల ఒకటేమిటి, అన్నిటి మీద దయ చూపాలి. హింస చేయకూడదు. ఇతరులకు కష్టం వస్తే మన హృదయం కరగాలి. అట్లా ఎవరు సానుభూతి చూపిస్తారో వారి హృదయంలో దైవం ఉంటారు. వాళ్ల హృదయం దైవ మందిరమవుతుంది. అందుకే దయకల హృదయమే దైవ మందిరం. సంపదేల, భోగ భాగ్యములవియేల, చదువులేల, గొప్ప పదవులేల, చాలు జాలిగుండె సంతోష శాంతికి మానవునకు చాలు మానవత అని అన్నారు మన స్వామి. కావున మనమందరం ప్రియమైన పలుకులు మాట్లాడుతూ ఇతరుల యొక్క సానుభూతిని పెంపొందించుకోవడానికి ప్రయత్నము చేద్దాం. జై సాయిరాం.
2: ప్రియమైన పలుకులు, ఇతరులపై సహానుభూతి అనే విషయంపై రంగారెడ్డి జిల్లాకు చెందిన తన్మయ్ చెప్పిన విషయాలు విన్నారు.

0: రేడియో సాయి 24 గంటల తెలుగు ప్రసారాల 6వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా సహానుభూతే సంస్కృతి అనే శీర్షికన ప్రత్యేక కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారం శ్రోతలు వింటున్నారు. ఈ ప్రసారాల్లో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పిస్తున్న పుండరీకుడు నాటిక విందాం.
1: ఓం శ్రీ పుండరీక వరద గోవింద. భక్తాగ్రసులారా, ఈనాడు మనం పుండరీకుని కథ చెప్పుకోబోతున్నాము.
2: పుండరీకుడా? హరిదాస్ గారు, ఎవరా పుండరీకుడు?
1: ఎవరా పుండరీకుడు, ఏమా కథ అని మీకు సందేహం రావడం సహజం. అందువల్ల ముఖ్యమైన కథాభాగంలోకి వెళ్లే ముందు ఉపగ్రాతంగా పుండరీకుని గురించి చెబుతాను.
3: చెప్పండి చెప్పండి, అప్పుడు మాకు హరికథ బాగా అర్థమవుతుంది.
1: మంచిది. చంద్రావతి నదీ తీరంలో శ్రీకృష్ణుని భక్తులైన దంపతులు ఉండేవారు. వారికి పుండరీకుడు అనే కొడుకు కలిగారు. అతనిని అల్లారు ముద్దుగా పెంచారు గాని అతడు భగవద్భక్తిని సదాచారాన్ని అలవర్చుకోకుండా పూర్తిగా దుర్వ్యసనాలు పాలయ్యాడు. అది ఎంతటి పరాకాష్ఠకు చేరిందంటే.
2: ఏమండి?
4: నేను బయటకి వెళ్లేటప్పుడు పిలువద్దని చెప్పానా? బుద్ధి లేదు పోతలకి.
2: పుండరిక, ఏమిటా మాటలు? నీ భార్య చెప్పబోతుంటే వినకుండా అలా కసురుకుంటావేమిటి?
4: నా పద్ధతి ఇంతే. చీచి, నాకింటికి రావాలంటే కంపలం ఎత్తుతోంది.
2: అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసి సుగుణాల రాశయిన భార్యతో జీవించమని వడ్డించిన విస్తరి లాంటి జీవితాన్ని ఏర్పాటు చేస్తే మేమందరం కాకుండా పోయామా? ఇంటికి రావాలంటే కంపరమెత్తుతోందా?
5: కాకి బంగారం మోసలో పడ్డవాడికి అసలు బంగారం విలువ ఏం తెలుస్తుందండి?
4: నాకు కాకి బంగారం అంటేనే ఇష్టం.
5: ఆ తెలుగు బెల్కుల బారి నుండి నిన్ను రక్షించమని ఆ శ్రీకృష్ణుల వారిని పదే పదే వేడుకుంటున్నాను. ఎప్పటికైనా కరుణ కలుగుతుందో, నువ్వెప్పటికి బాగుపడతావో.
4: ఇప్పుడు నాకేమైంది? 3 పూలు 6 కాలుగా విరాజిల్లుతోంది నా జీవితం. ఆహా, నా సుందరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను.
2: ఇక వీడు బాగుపడడు.
6: అలా బాధపడకండి మావయ్య గారు, మన పూజలు వృధా కావని నా నమ్మకం.
2: ఆ విశ్వాసమే నీకు శ్రీరామరక్ష తల్లి. శ్రీకృష్ణ ఆశీర్వాద ఫలసిద్ధిరస్తు.
4: సుందరి సుందరి, ఎవరది? నేను సుందరి, పుండరీకుడిని. రావద్దని చెప్పానుగా. రావద్దంటే రాకుండా ఉంటానా? రావద్దంటే సిగ్గు లేకుండా వస్తావనుకోలేదు. తలుపు తీస్తావా తీయవా? తీయనుగాక తీయను. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇంతకాలం తరువాత ఇప్పుడు సంబంధం లేదంటావా? తాళి కట్టిన పెళ్లంతోనే సంబంధం వదులుకున్న వాడికి నీకు బంధాలేమిటి?
7: మాటలు జాగ్రత్తగా రాని.
4: అనవసరంగా నోరు పారేసుకోకు. మితిమీరి మాట్లాడావు, నా మనుషులకు పని పురమంచాల్సి వస్తుంది. అంటే కొట్టిస్తాననేగా? విషయం అర్థమైందిగా, మర్యాదగా వెళ్లిరా.
1: చీచి, ఇంతకాలం నేను ఆనందంగా భావించింది ఒట్టి ఎండమావుల్నా? ఏమిటి దారి నాకు? ఇంతకాలం చీదరించుకుంటూ ఏయంగా మాట్లాడిన తల్లిదండ్రులకు భార్యకు నా మొహం చూపించలేను. తెరచాపు లేని నావైంది నా జీవితం. వెళతాను గమ్యం తెలియని బాటసారిలా, మరో మజిలీని వెతుక్కుంటూ వెళతాను. ఏమిటి నా ఈ ప్రయాణం? కొండలు గుట్టలు దాటుకుంటూ, ప్రకృతిలో సంభవిస్తున్న పరిణామాల్ని తట్టుకుంటూ ఎంతకాలం కొనసాగించగలను ఈ యానం? అమ్మయ్యా, అరణ్య ప్రాంతానికి చేరుకున్నాను. ఏ చెట్టు నీడనైనా కాసేపు సేద తీరవచ్చు. లభించే కాయోపండో తిని ఆకలి బాధను తీర్చుకోవచ్చు. ఏమిటిది ఈ అరణ్య ప్రాంతంలో ఏదో గృహం కనిపిస్తోంది.
4: ఎవరో తపస్సంపన్నుడైన ముని ఆశ్రమమై ఉండవచ్చు. హాయిగా మునిని ఆశ్రయించి ఆయన సేవ చేసుకుంటూ కాలం గడుపుతాను. ఆశ్రమంలో ఆశ్రమ వాసులెవరు కనిపించరేం? పిలిస్తే సరి, ఎవరో ఒకరు బయటికి రాకపోతారా? ఆశ్రమ సమాచారం ఇవ్వకపోతారా? మునివర్యా, మునివర్యా!
1: ఏమిటిది, ఉలుకు పలుకు లేదు?
4: ఆశ్రమ వాసులంతా తపోదీక్షలో ఉండే సమయమో లేక మౌనవ్రతంలో ఉన్నారో లోపలికి ప్రవేశించి గమనిస్తే సర్వం విదితమవుతుంది కదా.
1: అయ్యయ్యో, ఏమిటి,
4: అతి వికృతాకారులైన ముగ్గురు వృద్ధ వనితలు ఆశ్రమాన్ని శుభ్రపరుస్తున్నారు. వారి ముఖాలను చూస్తే వారంతా భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్నట్లు తోచుచున్నది. వారికి కనపడకుండా ఇక్కడ చాటుగా కూర్చుని గమనిస్తాను. ఈ ఆశ్రమ వాసులు ఇంత వికృత రూపాలుగా ఉండటానికి కారణమేమిటో తెలుసుకుంటాను. ఆశ్రమాన్ని శుభ్రపరిచి ఆ ముగ్గురు స్త్రీలు ఆశ్రమం లోపలికి వెళ్తున్నారు. మరేం జరుగుతుందో చూద్దాం. ఆశ్రమం లోపల నుంచి ముగ్గురు సుందరాంగులు వస్తున్నారు. వారి సౌందర్యం అలంకరణ అత్యంత మనోహరంగా ఉన్నది.
8: ఎవరు నువ్వు, ఇక్కడకు ఎట్లు రాగలిగావు?
4: నేను సౌందర్యోపాసకుడను. పూర్వజన్మల సుకృతాన మీలాంటి సుందరాంగులను చూసే అవకాశం లభించింది.
8: అధిక ప్రసంగం మాని తక్షణం ఇక్కడి నుంచి నిష్క్రమించు.
4: సౌందర్య రాసులు కళ్ళ ముందు కదలాడుచుండగా వెళ్లటం అసాధ్యం. ఏది ఒకసారి,
1: ఏమిటిది, సౌందర్య రాశివి ఇలా వికృతంగా మారిపోయావు?
8: చెబుతాను. నా పేరు గంగ, ఈమె యమున, ఈమె సరస్వతి. దుష్టభావాలతో నిండిన నీలాంటి మనుషులు తమ పాపాలను పోగొట్టుకోవాలని నదుల్లో స్నానమాచరిస్తారు. వారి పాపాలు పోవటమేమో కాని వారి కల్మషం మాకంటుకొని మేము వికృత రూపులమవుతాం. మరణాంతక వ్యాధులతో బాధపడతాం. ఆ కల్మషాలను, ఆ వ్యాధులను పోగొట్టుకునడానికి మేము రోజు ఈ కుక్కుటముని ఆశ్రమానికి విచ్చేసి ఆశ్రమాన్ని శుభ్రపరిచి తదనంతరం కుక్కుటముని దర్శన భాగ్యాన్ని పొందుతాం. దానితో మానవుల వలన సంభవించిన కల్మషాలు, వ్యాధులు మటుమాయమయ్యి కోటి సూర్యుల కాంతితో వెలుగొందే దేహాలను పొందుతాం. ఇప్పుడే పోయి కుక్కుటమునిని దర్శించుకొని నీ స్పర్శ వల్ల నాకు కలిగిన వికృత రూపాన్ని పోగొట్టుకుంటాను.
4: అయితే నేను ఆ మునీశ్వరుని దర్శించుకుంటే నా పాపాలు పటాపంచలేపోతాయా?
8: మేము స్వతహాగా పవిత్రులం. వేరే వారి వల్ల మాకు ఈ కల్మషాలు సంక్రమించినయి. స్వతహాగా నీవు పవిత్రుడివైతే నీ పాపాలు పటాపంచులైపోతాయి. యమునా, సరస్వతి, రండి, కుకుటమునిని దర్శించుకొని అటు నుంచి అటే వెళ్దాం.
4: వెళ్ళండి వెళ్ళండి. పుట్టినప్పుడు నేను పవిత్రుడినే, మధ్యలో అలవాటైనాయి కల్మషాలన్నీ. నేను ఆ కుక్కుటమునిని దర్శించుకొని నా పాపాలను పటాపంచులు చేసుకుంటాను. మునులు సర్వసంగ పరిత్యాగులు, వారికి తరతమ భేదం ఉండదు. ఎవరినైనా ఆశీర్వదించి ఆనందపరుస్తారు. నేను నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను. ఇదేమి ఆశ్రమం? ఆశ్రమం అనగానే ఎంతో విలువైన అలంకరణలతో, ఋషులు ఋషిపద్నులతోనూ, జింకలు దుప్పులు వంటి జంతువులతోనూ, గోసంతతితోనూ విరాజిల్లుతూ ఉంటుందనుకున్నాను. తడికెడ గోడలు, రెల్లుగడ్డి కప్పు తప్ప ఇంకేమీ కనిపించటం లేదు. నిధి నిక్షేపాలను భూమిలో దాచి పైకి ఎటువంటి పటాటోపం లేకుండా ఉంటున్నారేమో. కాస్త నిశితంగా పరిశీలిస్తే అన్నీ బయటపడతాయి.
9: ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
4: నా భావం యథార్థమే. లోపలి నుంచి పంచాక్షరి వినిపిస్తున్నది. ఎటువంటి శబ్దం చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లిగా వెళ్లి విషయం ఏమిటో తెలుసుకుంటాను. ఈయనెవరు? నేత్రాలను మూసుకొని పంచాక్షరి స్మరిస్తూ ఎవరో వృద్ధుడి కాళ్ళు ఒత్తుతున్నాడు. ఈయనే నా కుకుటముని. వృద్ధుడెవరు? ఇంత ఆలోచన ఎందుకు? ఆయన్నే అడిగితే అన్ని తెలుస్తాయి కదా.
9: శివాయ
4: మునివర్యా,
9: ఓం నమః.
4: తామెవరు? ఉత్తమ నామధేయం
9: నమ శివాయ.
4: మాట్లాడరే మునివర్య.
9: ఓం నమ
4: ఇందాక గంగా యమున సరస్వతులు వికృత రూపాలతో వస్తే ఆశీర్వదించి సుందర రూపాలను ప్రసాదించి ఇప్పుడు నా వంక కన్నెత్తైన చూడకపోవటం న్యాయమా? తాపసులు ఇటువంటి విచక్షణను ప్రదర్శించవచ్చునా? మాట్లాడరేం
9: నమ శివ.
4: నా సహనాన్ని పరీక్షించకండి, వెంటనే మీరేదో తెలపండి.
9: ఓం నమ శివ.
4: ఎంత అహంకారం!
9: ఓం
4: ఆశ్రమానికి అతిథిగా వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వకపోగా కనీసం నోరుపైన సమాధానం కూడా చెప్పవా? నిన్ను ఒక్క తన్ను తన్నితే అండి బయటపడతాయి.
9: ఓం నమ శివాయ.
4: అయ్యో,
9: ఓం నమ శివాయ.
4: నా కాళ్ళు మాయమైపోయినా ఏమిటి?
9: నమ శివాయ.
4: ఎంతటి పాపాత్ముడిని, అనంత శక్తిమయుడైన ఇమ్ముని పుంగోని శక్తి తెలియక అజ్ఞానంతో అహంకారంతో చేయరాని నేరము చేశాను. ఈ మహానుభావుడిని కాళ్ళతో తన్ని నా కాళ్ళను పోగొట్టుకున్నాను. మునివర్య, క్షమించమని వేడుకోవటానికి కూడా అర్హత లేని తప్పు చేశాను. తప్పులు చేయటం పాపాత్ముల లక్షణం. పాపులను క్షమించి సేద తీర్చటం ఉత్తమ పురుషుల లక్షణం. నన్ను క్షమించండి మహానుభావా, క్షమించండి.
9: ఎవరు నాయనా నువ్వు? ఎందుకంత ఆవేదన చెందుతున్నావు?
4: స్వామి, ఉచ్చరించటానికి సైతం కూడని అపరాధము చేశాను.
9: చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాప పట్టం కన్నా ప్రాయశ్చిత్తమేమున్నది? ఇంతకీ ఏమిటి నాయన నీవు చేసిన ఉచ్చరించరానంత తప్పిదం?
4: ఒక్క అపరాధం కాదు మునివర్య, పుట్టిన నాటి నుండి లెక్కకు మించిన ఘోర అపరాధాలు చేశాను. తపోనిష్టాగరిష్ఠులై బాహ్యస్మృతి లేకుండా ఉన్న తాము నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదన్న కోపం కట్టెలు తెచ్చుకుని చివరికి తమను కాళ్లతో తన్నాను. తత్ఫలితంగా నా కాళ్ళు రెండు మాయమైనాయి.
9: అయ్యయ్యో, కాలు పోగొట్టుకున్నావా? నేల మీద పడుకొని ఆర్తితో ప్రార్థనలు చేస్తున్నావేమిట అనే ఆలోచనలో నీకు కాలు లేవన్న సంగతే గమనించలేదు. చాలా బాధగా ఉంది.
4: మీ శాపం వల్ల పోగొట్టుకున్న కాళ్లను తిరిగి పొందటానికి శాప విమోచనాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను.
9: నేను శాపం ఇవ్వటమా? నాకంత శక్తి లేదు.
4: స్వామి, నాకు శాపం నుండి విమోచనం కలిగించటం ఇష్టం లేక మీకంత శక్తి లేదంటున్నారు. మానవులు నదుల్లో స్నానం చేస్తున్నప్పుడు సంక్రమించే పంకిలాన్ని గంగా యమున సరస్వతులైన నదీమ తల్లులు ప్రతిరోజు తమ దర్శన భాగ్యంతో వదిలించుకొని దివ్య తేజస్సుతో విరాజిల్లటం నేను కల్లారా చూశాను.
9: ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, ఇది సత్యం. నేను భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ నా పితృపాదుల పాదసేవయందు నిమగ్నమై ఉంటాను. చుట్టూ ఏమి జరుగుతుందన్న ధ్యాసే ఉండదు నాకు.
4: మరి గంగా యమున సరస్వతులు పునీతమవ్వటం అది ప్రతిదినము
9: యాదృచ్ఛికమో భగవత్ సంకల్పమో?
4: తాము ఎంతటి మహిమాన్వితులో నాకు అవగతమైంది. తామే నాకు ఈ దుర్పరిస్థితి నుంచి విముక్తిని ప్రసాదించాలి.
9: నాయన, నీవు నయందు అమిత విశ్వాసంతో ఉన్నావు. బాధ అతప్త హృదయుడివై ఉన్నావు. అందువలన నీ ఉపశమనం కోసం తరుణ ఉపాయం సూచిస్తాను.
4: సెలవివ్వండి మునివర్య, మీ సూచనను తప్పక ఆచరిస్తాను.
9: భగవన్ నామాన్ని నింతరాయంగా స్మరిస్తూ.
4: ఏ నామాన్నైనా స్మరించవచ్చా?
9: మన ఏకాగ్రత కుదరటానికి ఏర్పరచుకున్న రూప నామాలు ఇవ్వండి. నామాలు వేరు కాని నామి ఒక్కడే అన్న దృఢ సంకల్పంతో సాధన సలుపు. మాతాపితరుల పాదసేవను ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకూడదు. ఈ రెండు అన్న పానీయాలు కావాలి ఈ దేహానికి.
4: అయితే ఈ జన్మకు విముక్తి లభించే భాగ్యం లేదన్నమాట.
9: అదేమిటి నాయన అంత నిరాశగా మాట్లాడుతున్నావు?
4: నా జీవితంలో ఊహించని పరిణామాలతో కలచి చెంది ఆ పరిసరాలకు దూరంగా ఉండాలన్న భావనతో కొండలు గుట్టలు నదులు మొదలైనవి దాటుకుంటూ ఈ దూర ప్రాంతానికి వచ్చాను. తామసంతో ప్రవర్తించి కాళ్ళు పోగొట్టుకున్నాను. మాతాపితరుల పాదసేవ చేసి పునీతమవ్వాలంటే కాళ్ళు లేకుండా అంత దూరం అవరోధాలను అధిగమిస్తూ పోవటం అసాధ్యం కదా స్వామి.
9: ఆర్తితో భగవంతుణ్ణి ప్రార్థించు. సంకల్ప బలం ముందు శిఖర ప్రమాణంగా ఎదురే అవరోధాలు మంచుకొండలా కరిగిపోయి మార్గం సుగమం అవుతుంది.
4: మునివరా, తమ అమృత వాక్కులు నాకు శిరోధార్యం. భగవంతునిపై భారం వేసి ముందుకు సాగుతాను.
9: భగవద్ అనుగ్రహ ప్రాప్తి రస్తు.
4: శ్రీకృష్ణ యదుభూషణ, ఆదుకో తండ్రి. ఈ క్షణం నుంచి నీ నామాన్ని నిరంతరాయంగా స్మరిస్తూ నీ దయతో నా తల్లిదండ్రులను చేరటానికి ప్రయత్నిస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
2: నాదా, ఏమిటి రాదా? ఉన్నట్లుండి ఒక్క ఉదుటున ప్రయాణమవుతున్నా. మీ తీరు చూస్తుంటే అలనాడు గజేంద్రుడు ఆటితో చేసిన పిలుపుకు సిరికిన్ జప్పడు శంఖచక్రగుమున్ జేదోయి సంధింపడు ఏ పరివారమును జీరడభ్రగపతిం అన్నట్లున్నది. అంత ఆటితో పిలుస్తున్న ఆ భక్తుడి ఎవరు స్వామి?
6: పుండరీకుడిని నీ వెరగవులే.
2: పుండరీకుడా? విలాసాలలో తేలియాడుచు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తూ కన్న తల్లిదండ్రులను కట్టుకున్న భార్యను ఆవేదనకు గురి చేసి వారి బ్రతుకులను దుర్భరం చేశాడని లోగడ తాము ప్రస్తావించారే, ఆ పుండరీకుడేనా?
6: అవును దేవి, ఆ పుండరీకుడే. చేసిన పాపాలకు తగిన ఫలం అనుభవించాడు. కుకుటముని దండించబోయి తన రెండు కాళ్లను పోగొట్టుకున్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతూ తన తల్లిదండ్రుల్ని చేరి వారిని సేవిస్తూ పాపాలను ప్రక్షాళన చేసుకోవాలని పరితపిస్తున్నాడు. అటు చూడు
4: పుండరీకాక్ష, నా మాతాపితలను చేరి వారి పాదసేవ చెయ్యాలన్న తపనతో బయలుదేరిన నాకు ఈ నదీమ తల్లి అడ్డుగా నిలచింది. నేనశక్తుడను. ఈ దీనిని నీ కరుణించి నన్ను అవతలి ఒడ్డుకు చేర్చు తండ్రి.
6: ఏంది సామే ఈడకూకున్నావు? అవతలొడ్డుకి చేర్చాలా?
4: అవును నాయన, ఆ సాయం చేసి పుణ్యం కట్టుకో. కాని నాయన, నా దగ్గర ధనము లేదు.
6: డబ్బుల్దేముంది సామే, ఇయాలొచ్చిద్ది రేపోతాది. రా సామి, నావెక్కు.
4: నాయన, నన్ను సరిగ్గా గమనించినట్లు లేదు. రెండు కాళ్ళు పోగొట్టుకున్న శాపగ్రస్తుడిని నేను.
6: అయ్యయ్యో, గమనించలేదు స్వామి. ఉండండి, నేనెత్తుకొని నావలో కూకబెడతాను. అమ్మయ్యా,
4: గొప్ప సాయం చేశావు నాయన. నీ పేరేమిటి?
6: దామోదర్ అయ్యా అంటారు.
4: మంచి పేరే, శ్రీకృష్ణుల వారి పేరు పెట్టుకున్నావు.
6: నేను పెట్టుకోవడమేంది స్వామి, తల్లిదండ్రులు బిడ్డల క్షేమం కోరి మంచి పేరు పెడతారు. ఆ దేవుడు ఆ బిడ్డకి రక్షగా నిలవాలని. స్వామి, మీ పేరు?
4: పుండరీకుడు.
6: మీది ఆ శ్రీకృష్ణుడు పేరే. మీ తల్లిదండ్రులు ఆలోచించంత మంచి పేరు పెట్టారు కదా, మరి ఎవరితనమేమిటి?
4: తల్లిదండ్రులు మంచి ఆలోచనే చేశారు. నా ఆలోచన సరిగ్గా లేక తెచ్చుకున్న అవిటితనం లేదు.
6: స్వామి, ఇవక్కడ ఒడ్డు వచ్చింది, దింపుతారండి. అమ్మయ్యా, జాగ్రత్తగా వెళ్ళిరండే.
2: లీలా మానుష వేషధారి, జగన్నాటక సూత్రధారి అద్భుత నటన ప్రదర్శించి పుండరీకుని నది దాటించారు. మరి కొండలు గుట్టలు?
6: మనుషులను వీపునెక్కించుకుని మోసే సేవకుడినవుతాను.
2: గోవర్ధనగిరిని చిటికెను వేలుతో పూబంతిని ఎత్తినట్టు ఎత్తిన మీకు ఆ పుండరీకుడేం బరువు కాదులేండి. కాని అతని పాపఫలాల బరువు మాట నాకు తెలియదు.
6: పాపఫలాల బరువు నా స్పర్శతో హరించుకుపోయిందిగా.
2: బావుంది మీ మజిలి, పతితుడిని పునీతుడిని చేస్తున్న వైనం. ప్రియసఖ
6: చెప్పు దేవి.
2: అటుపై ఇంకా సుదీర్ఘ ప్రయాణం ఉన్నది కదా, దాని నెల అదే ఏ వేషం ధరించి పూర్తి చేయిస్తారు?
6: జనపదుడనై జోడద్దుల బండితోలే రైతునై గమ్యం చేరుస్తాను.
2: కామ క్రోధ ధ్వంసనే నమః అన్న నామధేయంతో భక్తోద్ధరణ చేస్తున్న వైనం అనన్య సామాన్యం.
10: ఓం పుణ్యాయ నమః. ఓం అమిత తేజసే నమః. ఓం దుఃఖనాశాయ నమః. ఓం దారిద్ర్యనాశాయ నమః. ఓం దౌర్భాగ్యనాశాయ నమః. ఓం సుఖవర్ధనాయ నమః. ఓం సర్వసంపత్కరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం మహాపాతకనాశాయ నమః.
4: అమ్మా, నాన్నగారు.
6: లక్ష్మి, అది పుండరీకుడి వలె ఉన్నది.
11: అవును, వాడి మాటల్లే ఉన్నది.
12: మావయ్య గారు, ఆయన వచ్చారు.
6: లోపలికి రాకుండా బయట నుంచి పెద్దగా పిలుస్తున్నారు.
0: లోపలికి రావటానికి అభిమానం అడ్డొస్తున్నట్లుంది, రండి పిలుచుకొని వద్దాం.
5: రానాయనా, నీ ఇంట్లోకి నువ్వు రావడానికి అభిమానం పడుతున్నావేమిటి?
4: అభిమానం కాదమ్మా, అశక్తత. చూడమ్మా.
1: అయ్యో, ఇదేమిటి నాయనా, కాలు లేవేమిటి, ఏమైంది నాయనా?
4: అమ్మా, నాన్నగారు నోటితో ఉచ్చరించలేనంత దుష్కృత్యానికి పాల్పడ్డాను, శిక్ష అనుభవిస్తున్నాను.
6: ఎంతటి సౌభాగ్యం అండి.
4: బాధపడకు రుక్మిణి, కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్షే ఇది.
0: ఊరుకో నాయనా, తర్వాత నిదానంగా మాట్లాడుకుందాం. ముందు పుండరీకుణ్ణి ఇంట్లోకి తీసుకుని వెళ్దాం. సాయం చేయండి.
4: నాన్నగారు,
0: ముందు నువ్వు విశ్రాంతి తీసుకో నాయనా.
4: విశ్రాంతి కాదు నాన్నగారు, కుకుటముని అనే యోగేశ్వరుడు నా శేష జీవితానికి దిశానిర్దేశం చేస్తూ నిరంతరాయంగా భగవన్ నామాన్ని ఉచ్చరిస్తూ మాతాపితరులైన మీ పాదసేవ చేసి పునీతం కమ్మని సర్వ పాపాల నివృత్తవుతాయని బోధించారు. అవి నాకు శిరోధార్యాలు. రుక్మిణి, నీవు నాకు పుణ్యకార్యంలో అర్ధాంగిగా సహకరించగలవా?
6: అదేం మాటలండి, ఆ మునీశ్వరుని పుణ్యమా అని మీకు సన్మార్గం లభించింది. మీరు మీ తల్లిదండ్రులకు సేవ చేసి కృతార్థులైతే నేను మీకు సేవ చేస్తూ సతిగా నా ధర్మాన్ని నెరవేర్చి నా జన్మను ధన్యం చేసుకుంటాను.
4: చాలా ఆనందంగా ఉంది రుక్మిణి. ఇంత చక్కటి ప్రేమాభిమానాల్ని కాళ్ళ దన్నుకొని ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతోంది.
5: పోనీలే నాయనా, ఇప్పటికైనా సన్మార్గం లభించింది.
4: రుక్మిణి, పాత్రతో నీళ్లు తీసుకునిరా. వారి పాదాలు కడిగి శిరస్సుపై చల్లుకొని నా దీక్షను ప్రారంభిస్తాను. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
2: ప్రాణనాద, భక్తోద్ధారకులుగా తాము నెరపిన అనేక లీలలను ప్రత్యక్షంగా చవిచూచిన దానినైనా ఈ పుండరీకుని జీవితాన్ని అద్భుతంగా మలచిన తీరు నన్ను ముగ్ధురాల్ని చేస్తోంది. పతనం అంచున ఉన్న పుండరీకుని ఉత్తమ భక్తునిగా తీర్చిదిద్దటం అనన్య సామాన్యం.
11: ప్రియ సఖి, నా ప్రమేయం పుండరీకుని తల్లిదండ్రుల వద్దకు చేర్చడం వరకే. అటు తర్వాత పుండరీకుడి దీక్షతో మాతాపితరుల పాదసేవ చేయటం వల్ల భక్తులలో అగ్రగణ్యుడుగా నిలబడబోతున్నాడు.
2: నాదో సందేహం.
11: అడుగుదేవి.
2: పుండరీకుని దీక్షా దక్షతలు అంతున్నతంగా కొనసాగుతాయంటారా?
11: సందేహం ఎందుకు? పరీక్షించి చూద్దాం. యథార్థం వెల్లడవుతుంది. తిలకించు.
0: నాయనా పుండరీక, పాదసేవనం చాలు నాయనా, విశ్రమించు.
4: పితృదేవా, అమ్మా, మీరు నిద్రించిన తరువాతే నేను విశ్రమిస్తాను. పాదసేవనం కొనసాగించనీయండి. నా ఒడిలో మీ పాదాలు ఉంచండి.
12: ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః.
11: నాయనా పుండరీక, నేను విచ్చేశాను, వచ్చి నన్ను లోపలికి తోడుకొని వెళ్ళు.
4: శ్రీకృష్ణ, తమ రాక నాకు అమితానందాన్నిస్తోంది. దేవా, నేను నా మాతాపితరుల పాదసేవలో నిమగ్నమై ఉన్నాను. కొంచెం సేపు వేచి ఉండండి, అంతవరకు ఈ రాయిపై నిలబడండి.
3: యశోదానందనా, ఎంతటి కరుణాంతరంగడవు తండ్రి, తమ అపార కరుణను నాపై వర్షింపజేసి ఎంతో కాలం నుండి శాపగ్రస్తుడనై స్థానువులా పడి ఉన్న నాకు శాప విమోచన చేశావు. పునర్జీవనం ప్రసాదించిన తమకు కృతజ్ఞతాపూర్వక నమోవాకములు దేవా.
11: ఇంద్ర, శాప విమోచనమేమిటి, పునర్జీవనమేమిటి?
3: శ్రీకృష్ణ, సర్వాంతర్యామి అయిన తాము ఎరగని విశేషాలేముంటాయి? నా చేతనే చెప్పించి తమ లీలా వైభవాన్ని ప్రపంచానికి ప్రస్ఫుటం చేయాలని తలంచుచున్నట్లనిపిస్తోంది. ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. చక్రధారి లోగడ నేను శివుని ఆగ్రహానికి గురై ఆయన ఇచ్చిన శాపం వలన ఇక్కడ రాయిగా ఉన్నాను. నా అదృష్టం వలన తాము ఇచ్చటకు విచ్చేసి తమ పవిత్ర పాద పద్మాల స్పర్శచే రాయిగా పడి ఉన్న నాకు నిజరూపాన్ని ప్రసాదించి నన్ను శాప విముక్తుడిని చేశారు. కృతజ్ఞుడను స్వామి, కృతజ్ఞుడను.
11: శుభం, వెళ్ళిరా.
10: నాయనా పుండరీక, నాకు నిద్రలో నువ్వు ఎవరితోనో మాట్లాడుచున్నట్లు అనిపించింది. అది యథార్థమా లేక కలయా?
4: యథార్థమే నాన్నగారు. శ్రీకృష్ణుల వారు నన్ను ఆశీర్వదింప విచ్చేసి నన్ను వచ్చి లోనికి తోడుకొని వెళ్ళమన్నారు. తమ పాదసేవలో నిమగ్నమై ఉన్నందున కొంచెం తడవు వేచి ఉండమన్నాను.
10: ఎంత పని చేశావు నాయనా. సాక్షాత్ భగవంతుడు ఆశీర్వదించడానికి వస్తే వేచి ఉండమన్నావా? ఉండు, నేను వెళ్లి తోడుకొని వస్తాను. ఇదేమిటి నాయనా, శ్రీకృష్ణుల వారి కలరేరే?
4: నేను ప్రత్యక్షంగా చూశాను నాన్నగారు, వారిని వేచి ఉండమని కోరాను కూడా.
10: ఆ శ్రీకృష్ణ పరమాత్మను మరొక్కసారి పిలువు నాయనా.
4: శ్రీకృష్ణ, మా తండ్రి గారికి నమ్మకం కలగటానికైనా మరొక్కసారి దర్శనమే నాయనా. శ్రీకృష్ణ.
11: పుండరీక, నీ భక్తి ప్రపత్తులు మాతాపితరుల సేవ మమ్ము ఆనందింపచేశాయి. అందువల్ల నీ సేవానిరతికి మెచ్చి నీవు పోగొట్టుకున్న కాళ్లను నీకు ప్రసాదిస్తున్నాను. నీ తల్లిదండ్రులకు, నీకు నీ భార్యకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నీ అనన్య భక్తిని, ముఖ్యంగా మాతాపితరుల సేవా మహత్యాన్ని లోకానికి చాటే నిమిత్తమై ఇక్కడ కొలువయ్యుండి భక్తులను ఆశీర్వదిస్తాను. మీ గృహమున్న ప్రాంతం పవిత్ర పుణ్యక్షేత్రమై పండరీపురంగా ప్రసిద్ధమవుతుంది.
13: ధన్యోస్మి శ్రీకృష్ణ, ధన్యోస్మి, తమ అపార కరుణకు కృతజ్ఞులం.
14: భక్తగ్రసులారా, విన్నారుగా పుండరీకుని కథ. భగవంతుడి యెడ అనన్య భక్తి, మాతాపితరుల సేవ మన మోక్ష మార్గాన్ని సుగమం చేస్తుందన్న అద్భుత సందేశాన్ని అందించిన అపురూప గాథ ఇది. అటువంటి దీక్షాదక్షతలు కలవారు పిలిస్తే భగవంతుడే కదిలి వచ్చి ఆశీర్వదిస్తాడన్న సత్యాన్ని వెల్లడించిన శుభ సందేశం ఇది. మనం ఈ గాథలోని సేవా తత్పరతను అలవర్చుకొని మన జీవితాలను పునీతం చేసుకుందాం. ఇంతటి విశిష్టమైన వృత్తాంతము కనుకే కలియుగ ప్రత్యక్ష దైవం సాయికృష్ణులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తరచూ ఈ పుండరీకుని కథాంశముని తమ ఉపన్యాసాలలో ప్రస్తావిస్తూ పుండరీకుని ఆదర్శమును అందరూ అందుకొని ఆచరణలో పెట్టాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ అనేవి మన శృతుల వాక్యాలు, వాటిని పాటించాలి. కన్నీ పెంచి విద్యాబుద్ధులు నేర్పి కీర్తి మర్యాదలు అందుకోవాలని నిరంతరం ఆశీర్వదించే తల్లిదండ్రుల ఋణం తీర్చుకోవాలి అంటూ బోధిస్తూ ఉండేవారు. కనుక మనం మాతాపితరుల సేవకు అధిక ప్రాధాన్యమిద్దాం, మన జీవితాలకు ధన్యత చేకూర్చుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సాయిరాం.
15: కనీ పెంచిన తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని స్వామి చెప్పడమే కాక స్వయంగా చేసి చూపించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి చేసిన తప్పుకు పశ్చాత్తాప పడిన పుండరీకుని గురించి రంగారెడ్డి జిల్లా బాలలు సమర్పించిన నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న వారు లరహాస్, బి సాయి తేజ, జి సాయి వరుణ్, కె సిద్ధార్థ్ రెడ్డి, ఎన్ యుగేందర్, ఎం సాయి హర్షిత్, కె శ్రీకర్ రెడ్డి, ఇ ప్రణయ, లక్ష్మీ సహస్ర, జెడ్ హేమవర్షిణి, డి వాసవి, జి మేఘన.
16: సహానుభూతి ఎన్నో రకాలుగా వ్యక్తమవుతుంది. సర్దుకుపోవడం కూడా సహానుభూతే. అలాంటి సహానుభూతిని తెలిపే ఒక మంచి కథను ఇప్పుడు నిజామాబాద్కు చెందిన పిల్లలు వినిపిస్తారు.
17: ఓం శ్రీ సాయిరాం. సహానుభూతి మాణిక్య వాచకర్ అంటే తెలియని వారు తమిళనాడులో లేరనే చెప్పచ్చు. 9వ శతాబ్దానికి చెందిన ఆయన గొప్ప తాత్వికుడు, మహాభక్తుడు. వారు నిరంతరం నామసంకీర్తనలోనే కాలాన్ని గడిపేవారు.

0: ఆ ఇంటి వారందరూ లోపల గాఢ నిద్రలో ఉన్నారు. వారికి నిద్రాభంగం కలగకుండా మాణిక్యవాచకర్ ఆ అరుగు మీద కాళ్ళు చాపుకొని పడుకొని చాలా నెమ్మదిగా తనలో తాను నామస్మరణ చేసుకోసాగారు.
1: మహేశ్వర, మహాదేవ, పార్వతీపతి, పరమేశ్వర, గణేశ పూజిత, స్కందజనక, బిల్వప్రియ, త్రిశూలధారి, భక్త సులభ, బోలా శంకర.
0: ఇంతలో వారికి అడుగుల శబ్దం వినిపించింది. వేరొక వ్యక్తి కూడా వానలో చిక్కుకొని తలదాచుకోవటానికి కొద్దిగా స్థలం కోసం వెతుకుతున్నాడు. అతన్ని చూసిన వెంటనే మాణిక్యవాచకర్ లేచి నిల్చుని,
1: మిత్రమా, ఇలా రండి, ఇక్కడ మన ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోతుంది. ఈ వర్షం తగ్గే వరకు ఇక్కడ కూర్చొని భగవంతుని గుణగానం చేసుకుందాం, రండి
0: అని పిలిచాడు. ఆ వ్యక్తి సంతోషంగా వచ్చి ఆ అరుగు మీద వీరి ప్రక్కనే కూర్చున్నాడు. ఈ ఇద్దరు కలిసి నామ సంకీర్తన చేయ

0: ఇలా కొంత సమయం గడిచిన తరువాత వారికి మరొక వ్యక్తి పరుగెత్తుకుంటూ రావటం కనిపించింది. అతడిని చూసిన తక్షణమే మాణిక్యవాచకర్ చేతులు జోడించి,
1: రండి రండి, ఇప్పటి వరకు ఇక్కడ మా ఇద్దరికి కూర్చోటానికి స్థలం సరిపోయింది. ఇప్పుడు మన ముగ్గురికి నిలబడటానికి సరిపోతుంది. ఇంకా వర్షంలో తడవకుండా త్వరగా రండి
0: అని పిలిచారు. ఆ వ్యక్తి ఆ వసారాలోకి చేరుకుని తన ధన్యవాదాలు తెలిపి తాను కూడా నామ సంకీర్తనలో చేరటానికి అనుమతి కోరాడు. ఆ విధంగా వారు ముగ్గురు ఆ వర్షం తగ్గేదాకా ఆ అరుగు మీద నిల్చుని నామస్మరణ చేస్తూ గడిపారు.

0: మనకు మాణిక్యవాచకర్ తెలిపిన నీతి ఏమిటి? నిజమైన భక్తుడు తనకి ఉన్న దానిలో కొంత ఇతరులకు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. ఇతరులకి కలిగిన కష్టం తనకి కలిగినట్టు వంటివిగా తలిచి వారికి సహాయం చేయాలి. ఓం శ్రీ సాయిరాం.
1: సహానుభూతిని తెలిపే ఒక మంచి కథ విన్నారు. వినిపించిన వారు నిజామాబాద్ కు చెందిన ఆర్ రూపాలి, డి సాయి కిరణ్, ఎం రాఘవేంద్ర, కె నవీన్చారి. మన తదుపరి కార్యక్రమం నెల్లూర్ బాలలు సమర్పిస్తున్న నాటిక జటాయువు.
2: ప్రవరా, మన ఆశ్రమానికి చేరుకోవటానికి ఇంకా ఒక రోజు ప్రయాణం మిగిలి ఉంది. నేటికి ఇక్కడే విశ్రమిద్దాం. ఏర్పాట్లు చెయ్యి. ఈలోగా నేను ఆ వాగు వద్ద అనుష్ఠానం ముగించుకుంటాను.
3: అలాగే గురువర్యా, మీ అనుష్ఠానం పూర్తయ్యేలోగా మీ విశ్రాంతికి ఏర్పాట్లు చేస్తాను.

కోసం దుర్గమారణ్యం మధ్యలో నందనవనాన్ని తలపిస్తోంది. మా గురువు గారు మతంగముల దయ వల్ల ఇంత చక్కని ప్రదేశం చూసే అదృష్టం కలిగింది. ఈ వింతేమిటో గురువు గారిని అడిగి తెలుసుకోవాలి.

0: గురువర్యా, తమకు ఆసనం చేయ ఏర్పాట్లు చేశాను, ఆసనం స్వీకరించండి. ఇదిగో ఫలాలు కూడా సేకరించి ఉంచాను.
1: మంచిది నాయన, శ్రమ పడ్డావు, కాస్త విశ్రమించు.
0: తమ పాదసేవ అనంతరం విశ్రమిస్తాను. అలాగే తమరు అనుమతిస్తే ఒక సందేహం తీర్చుకోవాలని ఉంది.
1: అవశ్యం, అడుగు.
0: స్వామి, నిర్జనారణ్యం మధ్యలో ఈ ప్రదేశం నందనవనంలా ఉంది. ఇక్కడ అలౌకికమైన ప్రశాంతత, ఆధ్యాత్మ వాతావరణం వెల్లివిరుస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఎవరో మహాత్ములు తిరుగాడిన ప్రదేశమై ఉంటుంది. దయచేసి ఎరుకపరచండి.
1: అవును ప్రవరా, నిస్సందేహంగా ఇది మహాత్ములు తిరుగాడిన ప్రదేశమే. నరుడై వచ్చిన నారాయణుడు శ్రీరామచంద్రుడిగా కాలుమోపిన పుణ్య భూమి ఇది. దేవతలు కూడా అసూయపడేలా భగవతానుగ్రహం పొందిన జటాయువు నేల కూలిన ప్రదేశమిది.
0: జటాయువ, ఆయనెవరు? వారి వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉంది. వినే భాగ్యం కలిగించండి.
1: మంచిది, విను. దశరథ నందనుడైన శ్రీరాముడు సీతాదేవిని చేపట్టిన అనంతరం పినతల్లి కైక కోరిక మేరకు రాజ్యాన్ని ఛేదించి సీత లక్ష్మణ సమేతంగా అరణ్యవాసానికి వెళ్లాడు. వనవాస సమయంలో లంకాధీశుడు రావణుడు వంచనతో సీతను అపహరించి తీసుకుపోయాడు. చింతాక్రాంతుడైన రాముడు సీత కోసం విలపిస్తూ ఆమె కోసం అడవులలో గాలిస్తున్నాడు.
2: సీత, సీత, సీత, సీత.
3: అన్నా, బేలతనం నీలాంటి మహావీరునికి తగదు. వదిన గారిని తప్పక కనుగొంటాం, దుఃఖించకు.
2: దుఃఖించక ఏమి చెయ్యగలను లక్ష్మణ? నన్ను, నా బాహుబలాన్ని నమ్మి నా వెంట వచ్చిన భార్యకు రక్షణ కల్పించలేకపోయాను. ఇప్పుడు ఆమె తండ్రి వచ్చి వీర్యశుల్క అయిన నా బిడ్డ ఏదని అడిగితే ఏమని చెప్పను? నన్నెప్పుడూ నీడలా అనుసరిస్తూ సేవలు చేసే ప్రియతమురాలిని కోల్పోయాను. ఈ చేత కాని వాణ్ణి మన్నించు సీత, సీత, సీత.
3: ఎంత మాట అన్నారు అన్నగారు? ఆత్మనింద తగదనేది తమకు తెలియని విషయమా? తమరు చేతకాని వారా?
2: భార్యను రక్షించుకోలేని వాడిని లోకం చేతకాని వాడనే పరిహసిస్తుంది లక్ష్మణ. లోకోపవాదం కన్నా నా ప్రాణానికి ప్రాణమైన సుకుమారిని అడవుల పాలు చేశాననే ఆవేదన నన్ను తొలచివేస్తుంది. ఎక్కడని వెతకను సీత, నిన్ను తిరిగి ఎలా కలుసుకోగలను?
3: అన్నగారు సామాన్య మానవులు కారు. లోకమున రామాజ్ఞ లేనిదే ఏ కార్యము జరగదు. అటువంటప్పుడు మహాపతివ్రత సద్గుణ రాశి అయిన మా వదిన సీతమ్మకు ఇలాంటి విపత్తు కలగడం ఖచ్చితంగా ఆ శ్రీరాముని సంకల్పమే కాని మరొకటి కాదు. మానవ మాతృనిగా అవతరించి నీతి, నిజాయితీ, త్యాగం, శీలం, ధర్మం వంటి విలువలను తాను స్వయంగా ఆచరిస్తూ మానవులకు ఆదర్శంగా నిలవడానికే ఈ పుణ్యదంపతులిద్దరూ నాటి

0: నాటకం ఆడుతున్నారు. ఇది నిశ్చయం. సరే, ఈ నాటకంలో నేను నా పాత్రను శక్తి వంచన లేకుండా నటిస్తాను అన్నా. జరుగుతున్నదంతా జగన్నాటక సూత్రధారి అయిన నీ సంకల్పంగానే తోస్తుంది. లోక కళ్యాణార్థమే తమరి నాటకమును జరిపిస్తున్నారు. దయచేసి సత్యము తెలిపి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి.
1: లక్ష్మణ, నీ వద్ద దాపరికమేమీ లేదు. ధర్మ సంరక్షణార్థం అవతరించిన నేను స్వయంగా ఆచరిస్తూ ధర్మాన్ని లోకానికి అందించడం కోసం అనేక లీలలు చేయవలసి ఉంది. సామాన్యులు నాయకుని ఆదర్శమును మాత్రమే ఆధారం చేసుకుని అనుసరిస్తారు. కనుక నాయకుడైన వాడు తాను చెప్పేదంతా ఆచరణలో చూపవలసి ఉంటుంది. పిల్లలను మరపించి పాలు తాగించిన రీతిగా అధర్ములను అణచివేసి ధర్మ సంస్థాపన చేయడానికి అటువంటి నాటకములు ఆడవలసి ఉంటుంది. ఇదంతా సీతకు కూడా తెలుసు. నీవు కూడా నీ పాత్రకు న్యాయం చేసి నాటకమును రక్తి కట్టించవలసి ఉంది
0: అన్నా. దైవరహస్యాన్ని దైవమే వెల్లడిస్తే తప్ప దానిని అర్థం చేసుకోవడం ఎవరితరం? ఇక తేలికపడిన మనసుతో నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. చీకటి పడుతున్నది. రాత్రికి ఇక్కడ విశ్రమించి ఉదయాన్నే ముందుకు సాగుదాం.
1: మంచిది, అలాగే చేద్దాం.
0: అన్నా, అన్నా, కాస్త ఆగండి. ఇటు చూడండి, ఈ ప్రదేశమంతా చెట్ల కొమ్మలు విరిగిపడి ఉన్నాయి. అన్నా, ఇక్కడ విరిగిన విల్లు పడి ఉంది. ఇక్కడి చెట్టు కొమ్మలకు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి.
1: సందేహం లేదు లక్ష్మణ, ఇక్కడ ఎవరో వీరులు యుద్ధానికి తలపడ్డారు. ఎవరో తెలుసుకునే ఆధారాలు లభిస్తాయేమో, వెతుకుదాం.

ఏమిటిది ఈ మారుమూల అరణ్యంలో రామనామం వినిపిస్తుంది? అన్నా, కాస్త శ్రద్ధగా వినండి, ఇక్కడెవరో రామనామం జపిస్తున్నారు.

వినిపిస్తోంది. అక్కడ యుద్ధం జరిగిన ఆనవాళ్లు, ఇక్కడ బలహీనమైన స్వరం. బహుశా ఇతడెవరో ఆ యుద్ధంలో గాయపడి ఉంటాడు. పద చూద్దాం.

0: లక్ష్మణ, అదిగో ఆ చెట్టు నీడన ఎవరో పడిపోయి ఉన్నారు చూడు.
1: ఏమి ఆశ్చర్యం అన్నా, తమ నామస్మరణ చేస్తున్న ఇతడెవరో పక్షిరాజు వలే ఉన్నాడు.
0: రామనామం జపించేవారు ఎవరైనా నా శరణార్థులే, వారిని కాపాడటం నా విధి.
1: ఆహా, ఎంతటి కరుణామూర్తి శ్రీరాముడు! గాయపడిన పక్షిరాజుని తన ఒడిలో పడుకోబెట్టుకుని తల నిమురుతూ ఒక సామాన్యుని వలె పరిచర్యలు చేస్తున్నాడు.
0: పర్వాలేదు, గండం గడిచింది. ఈ పక్షిరాజు తెప్పరిల్లుతున్నాడు. పక్షిరాజా, పక్షిరాజా!
2: ఆహా, నా తలపై నిండిన చేయి ఎవరిది? ఏమి ఆ స్పర్శలోని హాయి? భీకరమైన పోరు వల్ల కలిగిన శ్రమంతా తీరిపోయింది. గాయాల వల్ల కలిగిన క్లేశమూ మటుమాయమైంది. కన్నీటి పొరలోంచి దివ్యమైన వర్చస్సుతో అస్పష్టంగా కనిపిస్తున్న ఆ సుందరం ఖారవిందం ఎవరిదై ఉంటుంది? నా ఆరాధ్య దైవమైన రాముడు కాదు కదా?
1: పక్షిరాజా, నీవు సేదతీరుతున్నది లోకాభిరాముడైన ఆ శ్రీరాముని ఒడిలోనే. లేచి నీవెవరివో పరిచయం చేసుకో.
2: శ్రీరామచంద్రుడా, వచ్చావా ప్రభు, వచ్చావా! నీ రాక కోసమే కొస ప్రాణం నిలుపుకున్నాను. ఈ దాసుని పేరు జటాయువు, గద్ద జాతికి చెందినవాడిని. స్వామి కార్యం నెరవేర్చలేకపోయినా ఈ దాసుని మన్నించు. సేవాధర్మం నిర్వర్తించడంలో విఫలమైనందుకు సిగ్గుపడుతున్నాను.
0: జటాయు, పరితాపానికి పశ్చాత్తాపానికి ఇది సమయం కాదు. అసలు నీకీ దుస్థితి ఎందుకు దాపరించింది? కర్తవ్య నిర్వహణలో విఫలమయ్యానని ఎందుకంటున్నావు?
2: చెప్తాను ప్రభు, చెప్తాను. దుష్టుడైన లంకాధిపతి రావణుని నేను నిలువరించడానికి ప్రయత్నించాను. వానితో ఘోరమైన పోరు జరిగినది. వృద్ధాప్యం వల్ల వానికి సమవుజ్జి కాకపోయినా శక్తినంతటినీ కూడగట్టుకుని యుద్ధం చేశాను.
0: అసలు నీవు రావణునితో యుద్ధం ఎందుకు చేయవలసి వచ్చింది?
2: ప్రభు, ఆ దుర్మార్గుడైన రావణుడు సీతమ్మ తల్లిని అపహరించి రథంలో తీసుకుని పోవటం నాకంట పడింది. ఆ తల్లిని కాపాడడానికి.
0: ఆగు, ఏమన్నావు? రావణుడు నా సీతను అపహరించుకుపోతున్నాడా?
2: అవును ప్రభూ, వాడే ఆ నీచుడే. సీతమ్మ, హా నాథ, రామచంద్ర, కాపాడు కాపాడు అంటూ ఆర్తనాదాలు చేస్తున్నది.
3: హతవిధి, మోహమెంత చేటు తెచ్చినది! దైవమైన రాముని పైనుండి మనసుని మాయలేడిపై తిప్పుట వలన కదా ఈ తుష్టిని చేతికి చిక్కి తిని రామా, ఆపద్బాంధవా, కాపాడు కాపాడు!
2: తల్లి భయపడకు, నేనున్నాను. నీ నోట రామశబ్దము విని నీవు సీతవుని గుర్తించాను. ఈ దుష్టుడి బారి నుంచి నిన్ను నేను రక్షిస్తాను. ఆగరా పాపి, ఆగు! నిన్నిక ఒక్క అడుగైనా కదలు నేను.
4: ఏ ముసలి పక్షి, అడ్డు తొలుగు! కైలాసాన్ని కదిలించిన ఈ లంకాధీశుడు రావణునే ఎదిరించే మునగాడివా? తప్పుకో, లేదా ప్రాణాలపై ఆశ వదులుకో.
2: అది చూద్దాం, ముందు ఈ దెబ్బ కాచుకో. అమ్మా సీతమ్మ, రావణుడు తెప్పరిల్లేలోగా నీవు ఆ చెట్టు కిందకు చేరి తలదాచుకో. వీడి సంగతి నేను చూస్తాను. జై శ్రీరామ్!
4: కాచుకో, ఒరి పక్షి, నన్నంత దెబ్బ కొడతావా? ఇక చూడు నిన్నేం చేస్తాను. ముసలివాడైన ఈ పక్షిరాజులో బలము శౌర్యము ఏ మాత్రం తగ్గలేదు. వీలైనప్పుడల్లా ముక్కుతో కాలి గోర్లతో నన్ను తీవ్రంగా గాయపరుస్తున్నాడు. వీడిని ఆపాలంటే ఒక్కటే ఉపాయం, పక్షికి బలం రెక్కల్లోనే, ఆ రెక్కలను చక్రాయుధంతో నరికి పారేస్తాను.
2: అబ్బా ఒరే రావణ, ఎంత పని చేశావురా దుష్టుడా, రెక్కలు తెగిన పక్షినయ్యాను. ఒరే ఆగో ఆగో, ఆమెను విడిచిపెట్టు, ఆగో. అమ్మా సీతమ్మ నన్ను క్షమించు తల్లి, క్షమించు రామా. అది జరిగింది, రావణుడు నా రెక్కలు ఖండించి నన్ను అశక్తుని చేశాడు, మరలా సీతను తీసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుండి నీ రాక కోసం ఎదురు చూస్తూ ఇక్కడ పడి ఉన్నాను. కంటితో చూసి కూడా తల్లిని రక్షించుకోలేకపోయిన దౌర్భాగ్యుడను.
0: విచారించకు జటాయు, నీ ప్రయత్నలోపమేమీ లేదు. విధి ప్రతికూలమైనప్పుడు నీవు మాత్రం ఏమి చేస్తావు? సీత జాడను తెలిపి నాకు మహోపకారం చేశావు. నీవు చేసిన మేలు ఎప్పటికీ మరువను. నీ సత్కర్మే నీకు సద్గతిని కలిగిస్తుంది. బాగా అలసిపోయి ఉన్నావు, ఈ నీరు తాగి దాహం తీర్చుకో. లక్ష్మణ, ఆ కమండలంలోని నీరు ఇలా ఇవ్వు.
2: రామా, భాగ్యమన్న నాది కదా, నీ ఒడిలో విశ్రమించి నీ సువర్ణ హస్తము నుండి నీరు త్రాగే భాగ్యం కలిగించావు. నీ కన్న తండ్రి దశరథునికి లభించని ప్రాప్తి నాకు లభించింది. ఈ జన్మకు ఇంతకన్నా మరేం కావాలి? ఇలా నీ చేతుల మీదుగా అమృతాన్ని తాగుతూ నీ ముఖారవిందాన్ని చూస్తూ ప్రాణాలు విడిచిపెట్టినా అవి నిన్నే చేరుతాయి. కాని రామా, సమయం లేదు. కొన ఊపిరి విడిచేలోగా ఏ మాట నీకు చెప్పాలని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని ఉన్నాను, అది చెప్తాను విను.
0: అలాగే జటాయు, ఏమి చెప్పదలుచుకున్నావో చెప్పు.
2: రామచంద్ర, దురాత్ముడైన రావణుడు దక్షిణ దిశగా వెళ్లాడు. బహుశా లంకను చేరి ఉంటాడు. ఆ రాక్షసుణ్ణి వధించి నా తల్లిని చెంత చేర్చుకో. సెలవు రామా, సెలవు. హే రామ్, హే రామ్, హే రామ్.
1: అన్నా, పక్షిరాజు జటాయువు మరణించే ముందు మనకు జానకీమాత గురించి విలువైన సమాచారమిచ్చి మహోపకారం చేశాడు. అతని ఆత్మజ్యోతి తమలో వచ్చి చేరటం నేను స్పష్టంగా చూడగలిగాను.
0: అవును లక్ష్మణ, అతనికిక మరో జన్మ లేదు. అంతిమ కాలంలో పెదవులపై దైవనామం నర్తించే వారికి లభించే పరమపదం చేరుకున్నాడు. కాని ఇది మర్త్యలోకం కాబట్టి లోక మర్యాదను అనుసరించి ఇతనికి అంతిమ సంస్కారం జరగవలసి ఉంది. పితృసమానుడైన జటాయువుకు నేనే అంత్యక్రియలు నిర్వహిస్తాను.
1: అన్నా, దగ్గరలోనే వాగు ప్రవహిస్తున్న చప్పుడు వినిపిస్తుంది, నేనా వాగుగట్టున చితి పేరుస్తాను. అంత్యక్రియలు పూర్తయిన పిదప మనమా వాగులో స్నానం చేసి బయలుదేరవచ్చును.
5: నాయనా, ప్రవరా, నేను ఇంతకు ముందే చెప్పినట్టు పరమ పావనమైన రాముని పాదం సోకిన ప్రదేశమిది. ఆ రాముని ఒడిలో సేద తీరి సీతమ్మ జాడ తెలిపిన జటాయువు పరమాత్మలో ఐక్యమైన ప్రదేశమిది. అందువల్లనే ఇక్కడి అలౌకికమైన సౌందర్యం, ప్రశాంతత వెళ్లి విరుస్తున్నాయి.
2: గురుదేవా, అరణ్యవాసంలో ఉన్న రాముడు తండ్రి మరణించినప్పుడు అతనికి దహన సంస్కారం చేయలేకపోయాడని విన్నాను. దశరథునికి దక్కని భాగ్యం జటాయుకు కలగడం విచిత్రంగా ఉంది.
5: విచిత్రమేమీ లేదు ప్రవరా. ఎంతటి వారైనా గత జన్మలలో చేసిన కర్మల ఫలితాలను అనుభవించక తప్పదు. దశరథుని విషయంలోనూ అదే జరిగింది. అందుకే సత్కర్మలనాచరించమని పెద్దలు చెప్తారు. ఎవరినీ నొప్పింపక చేతనైన సహాయం చేస్తూ అందరినీ ప్రేమించే మనసు కలవారు ధన్యులు. దీనికి నిరంతరం నామస్మరణ కూడా తోడైతే దైవం వారికి కొంగు బంగారమై నిలుస్తాడు. జై శ్రీరామ్.
2: జై శ్రీరామ్.

0: నెల్లూరు బాలలు సమర్పించిన నాటిక జటాయువు విన్నారు. ఇందులో జేవీఆర్ లోకేష్, జేవి శ్రీహి, ఆర్వీఆర్ అవినాష్, ఎస్ కుశాల్, బి సాయి కిరణ్, టి సుఖేష్, ఎం సాగరిక, బి స్వాతి, బి సోమశేఖర్ పాల్గొన్నారు. స్వామి కూడా జంతువుల పట్ల ఎంతో కరుణ, సహానుభూతి చూపించేవారు. చిత్తూరు జిల్లాలోని వేసవి విడిది హార్స్లీ హిల్స్ లో స్వామి కొన్ని రోజులు బస చేశారు. ఆ సమయంలో కొండ మీద అవసరమైన మంచినీటిని ఒక దున్నపోత చేత మోయించేవారు. తిరుగు ప్రయాణమవుతూ కారు ఎక్కే ముందు స్వామి బంగ్లా వెనక ఉన్న దున్నపోతు వద్దకు వెళ్లి వెన్ను నిమురుతూ, బంగారు, నువ్వు ఇన్నాళ్ళు ఎంతో శ్రమపడి మాకు సేవ చేశావు అని థ్యాంక్స్ చెప్పి వచ్చారు.
1: ఆ దున్నపోతు ఎంత అదృష్టం చేసుకుందో కదా. ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యసి వినిపిస్తే ఎలుగుబంటి కథ విందాం.
2: ఒకరోజు శేషయ్య అనే వ్యక్తి కొన్ని మూలికలను సేకరించటానికి అడవికి వెళ్లాడు. సాయంకాలమైపోయి చీకట్లు కమ్ముతుండగా ఇంటికి బయలుదేరిన శేషయ్యకి ఒక సింహం ఎదురుపడింది. సింహాన్ని చూసి వణుకు పుట్టిన శేషయ్య తాను సేకరించిన మూలికలు అక్కడే పారేసి పరుగు తీయటం ప్రారంభించాడు. ఎంత పరుగు పెట్టినా ఆ సింహం విడవకుండా శేషయ్యను తరమసాగింది. ఆయాసంతో శేషయ్య ఏమి చేతునా భగవంతుడా అని పరిగెడుతూ దిక్కులు చూడసాగాడు. శేషయ్యకు అక్కడ ఒక చెట్టు కనిపించింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ శేషయ్య ఆ చెట్టు ఎక్కి పై కొమ్మ మీద కూర్చున్నాడు. ఆయాసం తీర్చుకుంటున్న శేషయ్యకు ఆ చెట్టు పైన కొమ్మ మీద ఉన్న ఎలుగు బంటి కనిపించింది. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయ్యింది శేషయ్య పరిస్థితి. ఇంతలో ఎలుగుబంటిని చూసిన సింహం, మిత్రమా, ఇతడు నాకు ఆహారం, ఎంతో దూరం నుంచి తరుముకుంటూ వస్తున్నాను. మనం ఈ అడవిలో ఉండేవాళ్ళం, అతడిని క్రిందకు తోసి నా వేటను నాకు అందించు అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి, మిత్రమా, ఈ చెట్టు నా ఇల్లు, నా ఇంటికి వచ్చిన వారు ఎవరైనా నాకు అతిథి, అతిథి దేవునితో సమానం అంటారు. మరి నా ఇంట్లో ఉన్న అతిథిని నీకు ఆహారంగా పంపించటం ధర్మవిరుద్ధం కదా. నేను అటువంటి పనిని ఎన్నడూ చెయ్యను, నన్ను క్షమించు అని నెమ్మదిగా పలికింది. సింహం ఎంతో బ్రతిమిలాడింది. కాని నీతి నియమాలను పాటించి ఎలుగుబంటి మాత్రం అతని మాటలకు, బెదిరింపులకు లొంగలేదు. ఇలా కొంత సమయం గడిచింది. చీకటి పడసాగింది. సింహం మాత్రం అక్కడే చెట్టు కింద అసహనంగా పచార్లు చేస్తోంది. ఇంతలో ఎలుగుబంటికి చిన్న కునుకు పట్టింది. శేషయ్య మాత్రం ప్రాణభయంతో అలాగే కూర్చుని ఉన్నాడు. ఈ అదనును కనిపెట్టిన సింహం శేషయ్యతో, ఓ మనిషి, నా ఆకలి తీర్చుకోవటానికి నువ్వైనా ఒకటి, ఆ ఎలుగుబంటి అయినా ఒకటి. ఎలుగుబంటి నిద్రపోతోంది. ఇప్పుడు కనుక నువ్వు ధైర్యం చేసి దాన్ని కిందకు తోసేస్తే నేను దాన్ని తిని వెళ్లిపోతాను, నువ్వు కూడా ఇంటి దారి పట్టచ్చు అంది. కృతజ్ఞత అనేది ఏ కోశాన లేని శేషయ్య సింహం అలా అన్న వెంటనే నిద్రిస్తున్న ఎలుగుబంటిని చెట్టు మీద నుండి కిందకు తోసేశాడు. కింద పడిపోతున్న ఎలుగుబంటికి మెలుగువ వచ్చి బాధతో గట్టిగా కేక పెట్టింది. అదృష్టవశాత్తు కింద పడిపోయే లోపలే ఒక చెట్టు కొమ్మను గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా పైకి ఎక్కి మళ్లీ తన కొమ్మను చేరుకుని కూర్చుని ఊపిరి పీల్చుకుంది ఎలుగుబంటి. అది చూసిన సింహం వెంటనే ఎలుగుబంటితో, చూశావా మిత్రమా, నువ్వు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి ఈ మనిషి నీకి అపకారం చెయ్యబోయాడు. ఇటువంటి వాని మీద జాలి చూపటం కూడా తప్పే. నా మాట విని అతడిని క్రిందికి నెట్టు, నాకు ఆకలితో ప్రాణం పోయేట్టు ఉంది అని ప్రాధేయపడింది. అందుకు ఎలుగుబంటి అతి శాంతంగా ఇలా జవాబిచ్చింది, స్నేహితుడా, ఆ మనిషి తన స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించాడు. ఉపకారికి కూడా అపకారం చేయటం అతని స్వభావం కావచ్చు, కాని అపకారికి కూడా ఉపకారం చేయటం నా స్వభావం. అతని స్వభావాన్ని అతను మార్చుకోనప్పుడు నా స్వభావాన్ని నేనెలా మార్చుకోగలను? నేను కూడా అతనిలాగే ప్రవర్తిస్తే నాకు అతనికి తేడా ఏముంటుంది? నన్ను క్షమించు మిత్రమా, నువ్వడిగే పని నేను చెయ్యలేను. ఒక జంతువు అయి ఉండి కూడా ఎలుగుబంటి తాను ధర్మం అనుకున్న సూత్రం కోసం నిలబడింది. కాని మనుషులమైన మనం ఈనాడు చిన్న చిన్న ప్రయోజనాల కోసం మన స్వత సిద్ధ ధర్మాన్ని వదిలిపెట్టేస్తున్నాము, మన స్వభావాన్ని మార్చుకుంటున్నాము. ధర్మాన్ని ఆచరించటం కష్టమే అయినా అది చేయటం మాత్రం మానకూడదు.
1: ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చిన బి నవ్యశ్రీ వినిపించిన ఎలుగుబంటి కథ విన్నారు.
3: ఇంతవరకు మీరు రేడియో సాయి తెలుగు స్ట్రీమ్ 6వ వార్షికోత్సవ సందర్భంగా జరిగిన 2 రోజుల ప్రత్యక్ష ప్రసారాల్లో భాగంగా జూలై 22వ తేదీన జరిపిన సహానుభూతి సంస్కృతి ప్రత్యక్ష ప్రసారాల్లో 2వ భాగాన్ని మీరు విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. భగవంతుడు అనగానే మనకి తక్షణమే తటస్థించేది భక్తుని పేరే. అలాగే భక్తుడు అని అనగానే గుర్తుకు వచ్చేది భగవంతుడే. అది యుగ యుగాల నుండి భగవంతునికి భక్తునికి మధ్య ఏర్పడిన అన్యోన్య సంబంధాన్ని ఆవిష్కరించే సత్యం. ఇది మనం పురాణేతిహాసాలను పరికించి చూస్తే ఎందరో భక్తుల జీవితాల నుంచి తెలుసుకునవచ్చు. భక్తులు ఏ విధంగా అయితే దేవుడు దేవుడు అనుకుంటూ సర్వత్రా వెతుకులాడుతున్నారో, అలాగే భగవంతుడు కూడా అసలైన భక్తుని కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు అని స్వామి పలుమార్లు తమ ఉపన్యాసాలలో అన్నారు. ఎందుకంటే నేటి భక్తుల భక్తి ప్రపత్తులు ఆ విధంగానే ఉన్నాయి. ఏదైనా కష్టంగాని సమస్యగాని ఎదురైతేనే తప్ప భగవంతుడు జ్ఞాపకం రావటం లేదు. ఇది అసలైన భక్తి కాదు. భక్తి అంటే రాధాదేవిది భక్తి, హనుమంతునికి రామునిపై గల భక్తి. ఈనాడు మనం తెలుసుకోబోయే భక్తుని గాథ సామాన్యమైనది కాదు. అది మైమర్పించే ఒక మధుర పరిమళం. సాక్షాత్తు భగవంతునికి అత్యంత సమీపంగా ఉంటున్నప్పటికీ తనకు ఎదురైన పరిస్థితులను కష్టాలను తనలోనే ఉంచుకుని సమత్వం యోగముచ్యతే అన్నట్టు తన జీవితాన్ని భగవంతునికి అంకితం చేసిన మహానుభావుడు ఈయన. ఎప్పుడూ చిరుదరహాసంతో భగవంతునితో మాట్లాడుతూ చలోక్తులు ఆడుతూ ఉండే ఈయన మరెవరో కాదు, ప్రొఫెసర్ నారాయణ కస్తూరి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సామీప్యమును సాయుజ్యమును సారూప్యమును అనుభవించిన మహనీయులు వీరు. వారికి సాయికి మధ్య ఉన్న అనుబంధం మరుపురానిది. సాయి చింతనే తన జీవితమును గడిపి భగవాన్ బాబావారి ఉపన్యాసాలను అనువదించిన అదృష్టవంతులు. డిసెంబర్ 25న ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా స్వామివారి కస్తూరి అన్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు మీకు రేడియో సాయి అందిస్తుంది. ఈయన జీవితాన్ని చక్కగా గమనిస్తే భక్తులకు ఉండవలసిన లక్షణాలను అందరం నేర్చుకునవచ్చు. ఇంకా మరెన్నో అద్భుతమైన అనుభవాలను కూడా మీరు ఈ కార్యక్రమంలో వింటారు. ఈరోజు మీకు అందిస్తున్న స్వామివారి కస్తూరి అన్న ఈ శీర్షిక యొక్క 4 భాగాలలో 2వ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు.

రామకృష్ణ పరమహంస పట్ల భక్తి మరియు స్వామి పట్ల చిగురించిన అనన్య ప్రేమల మధ్య పొంతన కుదరక కస్తూరి బాధపడుతూ ఉండేవారు. సర్వమూ తెలిసిన స్వామి ఆయన మనసులో చెలరేగుతున్న సందేహాన్ని గమనించి కస్తూరి భార్యతో, ఆ రామకృష్ణుడే తనను నా దగ్గరకు చేర్చాడన్న విషయం ఇతను తెలుసుకోలేకుండా ఉన్నాడు. ఎంతో కాలంగా అతనికి రామకృష్ణుని పట్ల కల విశ్వాసానికి ప్రతిఫలంగా రామకృష్ణుడు కస్తూరిని నా వద్దకు చేర్చారు అని అన్నారు. బెంగళూరులో ఉన్నప్పుడు, ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నప్పుడు కస్తూరికి ఎలాంటి సందేహాలు సమస్యలు ఉన్నా అన్నిటికీ సమాధానాలు దొరికి సాయి చరణ సన్నిధిలో ప్రశాంత జీవితం సాగించారు. స్వామితో గడిపిన ప్రతి సన్నివేశము కస్తూరికి మనోవికాసాన్ని కలిగించి ఆధ్యాత్మిక మార్గంలో మరింత పురోగతి సాధింపచేసింది. స్వామి కస్తూరిని ఎన్నో విధాలుగా సరిదిద్ది సరైన పద్ధతిలో జీవనం సాగించేటట్టు తీర్చిదిద్దేవారు. ఒకసారి స్వామి కస్తూరిని ఒక కప్పులోంచి మరొక కప్పులోకి పలుమార్లు వడపోసి చల్లార్చిన వేడిపాలు రుచిగా ఉంటాయా, లేక ఒక బేసిన్లో చల్లటి నీళ్లలో వేడిపాల గిన్నెను ఉంచి చల్లార్చిన పాలు రుచిగా ఉంటాయా అని అడిగారు. కస్తూరికి కాస్త ఈ విషయం గందరగోళంగా అనిపించింది. స్వామి, ఈ విషయాన్ని వెళ్లి మీ అమ్మని అడుగు, ఆమె చేసేది సరైనది కాదు అని చెప్పు అని అన్నారు. కస్తూరి ఇంటికి వెళ్లి వారి తల్లిని అడుగగా ఆ విషయం బోధపడింది. కస్తూరి తల్లి రోజూ ఒక బేసిన్లో చల్లని నీళ్లను ఉంచి కాచిన వేడిపాలను ఆ బేసిన్లో ఉంచి చల్లార్చి ఆ పాల గ్లాసును స్వామి పటం ముందు ఉంచుతారట. అలా చేసిన పాలు రుచిగా ఉండవని స్వామి స్వయంగా కస్తూరికి చెప్పడం, తను పటంలోంచే ఆ పాలను స్వీకరిస్తున్నానని చెప్పడం కాక ఇంకేమిటి? ఇలాంటి సంఘటనలతో స్వామి తన సర్వవ్యాపకత్వాన్ని అనేక మార్లు కస్తూరిని అనుభవించేటట్టు చేశారు. స్వామి ఆశీర్వదించిన విధంగానే కస్తూరికి ఉన్నతోద్యోగము, తద్వారా ఎక్కువ జీతం లభించాయి. యూనివర్సిటీ నుంచి దావణగిరిలోని ఇంటర్మీడియట్ కళాశాలకు ప్రధాన అధ్యాపకునిగా నియమించినట్లు ఆదేశాలు అందాయి. కానీ దావణగిరి కాలేజీలో పనిచేయడం సామాన్యమైన విషయం కాదు. అక్కడ కాలేజీ ఆవరణ అంతా కూడా ముఠా తగాదాలు, కులమత విద్వేషాలు మొదలైన క్షుద్రమైన విషయాలతో ఉద్రిక్తతతో నిండి ఉండేది. అక్కడ పనిచేయడం ముళ్ల కిరీటాన్ని ధరించడం వంటిదని కస్తూరి స్వయంగా అభివర్ణించారు. కాని కస్తూరి ప్రశాంత చిత్తం మరియు ఆయన పాటించే మానవత్వపు విలువలు అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆయన చేపట్టిన హరిజనవాడలలోని సేవా కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు, చర్చలు, నాటకాలు, భజనల వల్ల కళాశాల విద్యార్థులలో కూడా ఆవేశం పాలు తగ్గి వారిని సరైన దారిలో పడేటట్టు చేశాయి. క్షుద్రమైన వాతావరణం అంతా కూడా ఆహ్లాదభరితంగా మారిపోయింది. 5 సంవత్సరాల పాటు అక్కడ పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేసిన రోజు ఎందరో విద్యార్థులు, హరిజనులు వచ్చి వీడ్కోలు చెప్పి పూలదండలతో ముంచెత్తి వారి ఆప్యాయతతో కస్తూరిని ఉక్కిరి బిక్కిరి చేశారు. తర్వాత కస్తూరి స్వామి వద్దకు చేరి, స్వామి, ఎంతో క్లిష్టమైన పరిస్థితులు నెలకొని ఉన్న ప్రాంతంలో కూడా 5 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా హాయిగా గడపగలగడానికి మీ ఆశీస్సులే కారణం అని కృతజ్ఞతలు చెప్పినప్పుడు స్వామి చాలా సంతోషం అంటూ తన హస్తచాలనంతో తులసిమాలను సృష్టించి కస్తూరి మెడలో వేసి ఆశీర్వదించారు. కస్తూరి తన నిర్మల భక్తితో స్వామిని, ఆయన ప్రేమను మరొకసారి వశం చేసుకున్నారు. మనం వేసే ప్రతి అడుగు స్వామి గమనిస్తూ తన సహాయాన్ని అందిస్తూ మనకు అప్పగించిన కార్యాన్ని చక్కగా నిర్వర్తించగానే కానుకలతో అనుగ్రహించి ప్రోత్సహిస్తారు. ఆయన కరుణా కటాక్షాల వలననే మనం ఆయా కార్యక్రమాలను నిర్వహించినప్పటికీ మన కృషి వలననే అదంతా జరిగినట్లుగా అభినందిస్తూ ఉంటారు. దావణగిరిలో పనిచేసిన ఆ 5 సంవత్సరాలు కళాశాల నందు మరియు ప్రత్యక్షంగా స్వామిని దర్శించుటకు ప్రశాంతి నిలయం వెళ్లినప్పుడు ఎన్నో మధుర జ్ఞాపకాలను స్వామి కస్తూరికి అందించారు. ప్రశాంతి నిలయంకు వెళ్లే అవకాశం ఎప్పుడు వచ్చినా వదిలేవారు కారు. 1951 డిసెంబర్లో ఒకరోజు ఉదయం పోస్టులో స్వామి కన్నడ భాషలో వ్రాసిన ఉత్తరం ఒకటి కస్తూరి వద్దకు చేరింది. ఆ ఉత్తరం ఆంగ్లో సాక్సన్ స్క్రిప్ట్లో ఉంది. ఆ ఉత్తరం సారాంశమేమిటంటే, బుక్కపట్నం సత్యసాయిబాబా జిల్లా బోర్డు హైస్కూల్ వార్షికోత్సవం సందర్భంగా ఆ సభలో బాబా చిత్రపటాన్ని ఆవిష్కరించాలి అని ఆదేశం. ఆ సభలో పాల్గొనే ముందు స్వామి వద్దకు వెళ్లి
కస్తూరి సభలో ప్రసంగించవలసిన తెలుగు ప్రసంగాన్ని అప్పటికి తెలుగులో పూర్తిగా మాట్లాడటం చదవటం రాకపోవడం వల్ల కన్నడ భాషలో రాసుకుని స్వామి ముందు ఉంచారు. స్వామి ఆ ఉపన్యాస ప్రతిని త్రోసిపుచ్చి, ఉపన్యాసమంటే ఆర్టిఫిషియల్ గా కాదు హార్టిఫిషియల్ గా ఉండాలి అని సలహా ఇచ్చారు. ఆ సభ కోసం అచ్చువేయించిన ఆహ్వాన పత్రికలో కస్తూరి పేరు కింద పిహెచ్డి అనే గౌరవప్రదమైన డిగ్రీని కూడా చేర్చారు. ఎన్ కస్తూరి ఎంఏబిఎల్ పిహెచ్డి డిఆర్ఎం కాలేజ్ దావణగిరి అను అచ్చువేయబడ్డ ఆహ్వాన పత్రికను చూసిన కస్తూరి కంటి వెంట నీరు ఆగలేదు. మద్రాసు నుండి మైసూర్ నుండి కాని పిహెచ్డి పొందడం కోసం ఆయన చేసిన పరిశోధనలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. బుక్కపట్నం వెళ్లగానే కస్తూరి స్వామి పాదాలపై పడి, స్వామి, నేను పిహెచ్డి చేయలేదు, నాకు ఆ అర్హత లేదు అని చెప్పారు. స్వామి నవ్వుతూ కస్తూరిని లేపి, కాదు, నువ్వు పిహెచ్డీవే అని అన్నారు. ఏ యూనివర్సిటీ నుంచి స్వామి అని అనగా, స్వామి, పుట్టపర్తి విశ్వవిద్యాలయం నుంచి అని అన్నారు. స్వామి పలికే ఏ మాట కూడా ఏదో ఊరికే అన్నది కాదు, ఏ మాట పొల్లుపోయేది కాదు, వృధాగా పోయేది అసలే కాదు, అది తప్పక ఫలించి తీరుతుంది అన్నదానికి నిలువెత్తు నిదర్శనంగా సరిగ్గా 30 ఏళ్ల తర్వాత విజయదశమి నాడు పూర్ణచంద్ర ఆడిటోరియంలో బాబా ఛాన్సలర్ గా సత్యసాయి విశ్వవిద్యాలయమును లాంఛనంగా ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న కస్తూరి స్వామి 30 ఏళ్ల క్రితం తనతో అన్న మాట గుర్తుకు వచ్చి ఎంతో ఆనందానికి లోనయ్యారు. స్వామి మార్గంలో ప్రవేశించిన తొలి రోజుల్లో కస్తూరి స్వామితత్వాన్ని తెలుసుకునే ఆతృతలో స్వామి మహిమలను ఆస్వాదిస్తూ ఆనందంతో గడిపేవారు. చిత్రావతి నదీతీరంలో రాత్రి వెన్నెల కాంతిలో స్వామి నిర్వహించే భక్తుల ఇష్టాగోష్ఠిలో పాల్గొనటానికి ఉత్సాహాన్ని చూపించేవారు. ఎందుకంటే స్వామి ఆ ఇసుకలోంచి ఎన్నో వస్తువులను సృష్టించేవారు. ఒకవేళ స్వామి ఎప్పుడైనా మౌనంగా ఉండి చిత్రావతి వద్దకు రావడానికి అయిష్టంగా ఉన్నట్టయితే కస్తూరి తనదైన శైలిలో స్వామి వద్దకు వెళ్లి, స్వామి, ఇవాళ పౌర్ణమి, వెన్నెలగా ఉంది, మనం తప్పకుండా చిత్రావతి తీరంకు వెళ్లాలి అంటూ అభ్యర్థించేవారు. ఎందుకంటే స్వామి చేసే మహిమలను, సృష్టించే వస్తువులను చూడాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. స్వామి అది విని కస్తూరితో, ఏమిటి, మీరంతా నేను కేవలం చిత్రావతి ఇసుకతోనే విచిత్రాలు చేయగలనని, లేకపోతే లేదని అనుకుంటున్నారా? ఈ మందిరం చుట్టూ మాత్రం కావలసినంత ఇసుక లేదు అన్నారు. అంటే చిత్రావతికి వెళ్లాలనే కోరికలోని ఆంతర్యం స్వామి పసిగట్టారు. ప్రశాంతి నిలయం మెల్లగా రూపుదిద్దుకుంటున్న ఆ స్థలంలో చాలా ఇసుక తిన్నెలున్నాయి. కస్తూరి మళ్లీ, స్వామి, అయితే మనం అక్కడ ఉన్న ఇసుక గుట్టలపై కూర్చుని భజన చేద్దామా అని అన్నారు. అది విని స్వామి తిరిగి ఇలా అన్నారు, నాకు తెలుసు మీకు నిజంగా ఆసక్తి భజనలో లేదు, నేను చేసే అద్భుతాలను చూడాలనే మీకు ఆసక్తి, ఇసుక లేకపోతే అవి జరగవేమో అని మీ అభిప్రాయం అని అన్నారు. తరువాత స్వామి చిత్రావతి వైపు నడిచారు. వీరందరూ కూడా స్వామిని అనుసరించారు. తర్వాత స్వామి మళ్లీ ఆగి వారందరి వైపు చూస్తూ, మిరకిల్స్ మిరకిల్స్, అంతా మీ భ్రమ, మీరు కేవలం ఇసుకలో నేను చేసే అద్భుతాలను మాత్రమే చూస్తున్నారు, కాని నేను చేసే మరో అద్భుతాన్ని గమనించలేకుండా ఉన్నారు, మీలోని ప్రతి ఒక్కరూ ఆ అద్భుత సృష్టికి ప్రతీకలే అని అన్నారు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఈ సంఘటనలో, స్వామి ప్రకటనలో ఆయన తన అసాధారణ దివ్యతత్వాన్ని చాటి చెప్పారని కస్తూరి గుర్తించారు. ఒకసారి కస్తూరి కొంతమంది భక్తుల దగ్గర నుంచి ఒక విషయం విన్నారు. అదేమంటే, ఒక భక్తుడు రాళ్లు పొదగబడిన ఉంగరాన్ని ధరించి ఉన్నాడు. స్వామి అతనిని చూసి, ఆ ఉంగరాన్ని ఇమ్మనమని, దానిపై గాలిని ఊదగానే స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మారిపోయిందని విన్నారు. అది విన్న కస్తూరి తను కూడా రాళ్ల ఉంగరాన్ని ధరిస్తే స్వామి తన ఉంగరాన్ని కూడా తీసుకుని స్వామి బొమ్మ ఉన్న ఉంగరంగా మార్చి ఇస్తారు కదా అనుకుని డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద ఉంగరాన్ని ఒకటి చేయించి ధరించారు. కాని స్వామి 2 ఏళ్లపాటు ఆ ఉంగరం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కస్తూరి ఎలాగైనా ఆ ఉంగరం స్వామి కళ్ళలో పడాలని అనేక విధాలుగా ప్రయత్నం చేసేవారు. కాని ఏమీ లాభం లేకపోయింది. బుక్కపట్నంలో జరిగిన సభా సమావేశం తర్వాత రోజు స్వామి కస్తూరిని ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లమని ఆదేశించారు. ఇంటర్వ్యూలో స్వామి కస్తూరిని ఉంగరం ఇమ్మనమని అడిగారు. కస్తూరి ఆనందపరవశుడై ఉంగరాన్ని స్వామికి ఇచ్చారు. స్వామి దానిని చూస్తూ, నా బొమ్మ ఉన్న ఉంగరాన్ని ధరించి నీవేదో పెద్ద భక్తునిలా అందరూ అనుకోవాలని నీ ఉద్దేశం,
నన్ను నీ మనసులో ఉంచుకో, అదే నా ఇల్లు. అంతేకాని ఇలా అందరికీ ఆర్భాటం చేయకు అని ఆ ఉంగరంపై గాలిని ఊదారు. అంతే, ఉంగరం మాయమైపోయింది. కస్తూరి నిర్ఘాంతపోయారు. ఆయన మొహం గాలిపోయిన బుడగలా చిన్నబోయింది. ఇంతలో స్వామి విభూతి ప్యాకెట్లను పంచి కస్తూరిని బయలుదేరమని తలుపు తీశారు. భారంగా అడుగులు వేస్తున్న కస్తూరిని చూసి స్వామి, ఏమి కస్తూరి, ఉంగరం కావాలా అని అడిగారు. ఎంతో కరుణతో జాలితో నవ్వుతూ మధురమైన చిరునవ్వుతో ముఖమంతా కాంతితో వెలిగిపోతుండగా తన అరచేతిని గుండ్రంగా తిప్పగానే నవరత్నాలు పొదగబడిన ఉంగరం వచ్చింది. నవగ్రహాలకు శాంతిని చేకూర్చి అనుగ్రహాన్ని కలిగించే 9 రకాల రత్నాలు 3 ఒక భాగంగా పొదగబడి ఉన్నాయి. ఆ ఉంగరం కస్తూరి వేలికి సరిగ్గా సరిపోయింది. స్వామి అప్పుడు కస్తూరితో, ఇంక నువ్వు నేను నిన్ను నా వాడిగా గుర్తించేదాకా నన్ను నీవాడుగా ప్రదర్శించుకుంటూ చెప్పుకుంటూ తిరగవు. నవగ్రహాలు శాంతిని చెంది దుష్ఫలితాలని కలగజేయకుండా ఉండటం కోసం అందరూ పెట్టుకునే నవరత్నపు ఉంగరం ఇది. ఇందులో నా చిత్రం లేదు. క్రమంగా నువ్వు నా అనుగ్రహం నవగ్రహాల ప్రభావాన్ని అధిగమించగలదని తెలుసుకుంటావు. అంతవరకు నువ్వు ఈ ఉంగరాన్నే పెట్టుకో అని అన్నారు. స్వామి కస్తూరిని నిత్యం అనేక సమస్యల నుంచి కాపాడుతూనే ఉన్నారు. ఒకసారి దావణగిరి ఆఫీస్ నుండి విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్పుల నిమిత్తం కస్తూరి సంతకం చేసిన చెక్కును దానిని తిరిగి పంపించడం కోసం దానితో పాటు స్టాంపులు అంటించిన ఆఫీస్ కవరును బెంగళూరులో ఉన్న కస్తూరికి పంపించారు. ఆ కవరును జేబులో పెట్టుకుని పట్టణంలోని షాపింగ్ సెంటర్కు వెళ్లారు. అప్పుడు బాగా వర్షం కురుస్తోంది. కవరును పోస్టు చేయడం కోసం తపాలా ఆఫీస్కు వెళ్లి జేబులో చేయి పెడితే జేబు ఖాళీ. అందులో చెక్కు లేదు, కవరు లేదు. నిస్సహాయ స్థితిలో రోడ్ల వెంట పరిగెడుతూ చెక్కు ఎక్కడైనా పడిపోయిందేమోనని వెతకడం ప్రారంభించారు. ఆయన ఎక్కిన బస్సులలో ఎక్కి మళ్లీ దిగారు. ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఆ రద్దీలో వానలో జేబులో ఉన్న కవరు ఎక్కడో పడిపోయింది. ఆ కవరు దొరికిన వ్యక్తి ఆ చెక్కును క్యాష్ చేసుకుంటాడేమో అని భయం వేసింది. కనీసం చెక్కు నెంబరు కూడా రాసుకోలేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. చాలా ఆతుర్దాతో కంగారుతో ఆ రాత్రి రైల్లో దావణగిరి బయలుదేరి వెళ్లారు. ఉదయమే అకౌంటెంట్ను పిలిచి తక్షణమే ఏమి చేయాలో ఆలోచించమని అడిగారు. ఈలోగా పోస్ట్మ్యాన్ వచ్చి ఉత్తరాలు అక్కడ పెట్టి వెళ్లాడు. ఆ ఉత్తరాల కట్టలో కస్తూరి బెంగళూరులో పారవేసుకున్న చెక్కు రిజిస్టర్ కవర్లో వచ్చింది. చెక్కు అందులో భద్రంగా ఉంది. ఈ సంఘటనను లవింగ్ గాడ్ పుస్తకంలో కస్తూరి ఇలా వివరించారు. ఎవరో తొక్కివేసిన దానికి నిదర్శనంగా చెక్కుపై వానలో తడిసిన బూటుకాలు ముద్రలు ఉన్నాయి. నిస్సందేహంగా ఆ చెక్కు నా జేబులోంచి కింద పడిపోయింది. ఎవరో ఆ కవరును భద్రంగా పోస్టు బాక్సులో వేయడం వలన పోస్టు మాస్టర్ దానిమీద తపాలా పెట్టెలో కనుగొనబడినది అని వ్రాసి స్టాంపులు అంటించి అడ్రస్ రాయబడి ఉండటం వలన రిజిస్టర్డ్ పోస్టు చేసే బాధ్యత తానే తీసుకుని జాగ్రత్తగా దానిని పంపించాడు. కస్తూరి పారేసుకున్న ఆ కవరు ఆయనతో పాటు ప్రయాణం చేసి ఆయన ఆఫీసుకే వచ్చేసింది. మరి ఒకసారి కస్తూరి కాలేజీ ముఖ్య అధికారిగా ఉండి పరీక్షలు నిర్వహించవలసి ఉంది. పరీక్ష హాలులో అంతా సిద్ధంగా వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. ఎదురుగుండా సీలు వేయబడ్డ ప్రశ్నాపత్రాలు ప్యాకెట్లు ఉన్నాయి. కస్తూరి సీలు విప్పి ప్రశ్నాపత్రాలను 25 పంచారు. ఇంతలో అక్కడ ఒకటే కలకలం. ఆ రోజు టైం టేబుల్ ప్రకారం వారికి గ్రేట్ బ్రిటన్ చరిత్ర గురించి పరీక్ష జరగవలసి ఉండగా కస్తూరి వాళ్లకు పంచిన పత్రాలు భారతదేశ చరిత్రకు సంబంధించినవి. గబగబా వాళ్ల చేతుల్లోంచి ఆ ప్రశ్నాపత్రాలు లాగేసుకుని సరైన ప్యాకెట్లు తీసి వణుకుతున్న వేళ్లతో సీలు విప్పి ఆ రోజు పరీక్షకు సంబంధించిన పత్రాలను పంచి తన ఆఫీస్ గదిలోకి వెళ్లి తలుపులు మూసి స్వామి పటం ముందు నిలబడి, చాలా పెద్ద తప్పు జరిగింది, నా వల్ల ఎందుకంత తప్పు జరగనిచ్చావు అని ఏడవసాగారు. భారతదేశ చరిత్ర గురించి పరీక్ష ఇంకా 6 ఉండగానే కస్తూరి ఆ పరీక్ష పేపర్లు ముందే ఇచ్చేశారు. ఇప్పుడు అసలు సమయానికి ఆ పరీక్ష యథాప్రకారం జరగాలంటే హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు అందరూ కలుసుకోవాలి. అందరూ కలిసి కొత్త ప్రశ్నాపత్రం తయారు చేయాలి. దాన్ని అచ్చువేయించి ఆ ప్రశ్నాపత్రాలను 15 కేంద్రాలకు పంపాలి. ఇదంతా 5 రోజుల్లాగా జరగాలి. ఏమాత్రం సాధ్యం కాని పని.
మళ్లా సుమారు 15 రోజుల తర్వాత పరీక్ష పెట్టాలంటే అభ్యర్థులను అధికారులను అందరినీ మళ్లీ పరీక్షా కేంద్రాలకు రమ్మనాలి. అంటే ఇదంతా పెద్ద దుమారం రేకెత్తిస్తుంది. పైగా చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. స్వామి, ఇప్పుడేమిటి దారి అని ఆయన ఆవేదనంతా వెళ్లబోసుకున్నారు. ఆ రాత్రి రైలులో బయలుదేరి 7 గంటలకు మైసూరు చేరుకుని తిన్నగా రిజిస్ట్రార్ ఇంటికి వెళ్లి తన గోడంతా విన్నవించుకున్నారు. రిజిస్ట్రార్ గారు కస్తూరికి చిరకాల మిత్రుడు. ఆయన చాలా వరకు కస్తూరి భయాన్ని పోగొట్టాడు. హిస్టరీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినర్లు ఇద్దరూ ఇక్కడే ఉన్నారని, వారిని మీరు కలుసుకోవచ్చని చెప్పాడు. ప్రభుత్వ ముద్రణా కార్యాలయానికి ఫోన్ చేస్తే వాళ్లు 2 గంటల్లోపు ప్రశ్నాపత్రం తయారు చేసి ఇస్తే రాత్రికల్లా అచ్చువేసి ఇస్తామని చెప్పారు. కాని ఇవన్నీ జరగడానికి ముందు కస్తూరి వైస్ ఛాన్సలర్ను కలవాల్సి ఉంది. నూతన విద్యా ప్రణాళిక, పాలకవర్గంలో జరపబోయే ఆశ్చర్యకరమైన మార్పుల గురించి చర్చించబోయే సమావేశంలో వైస్ ఛాన్సలర్ పాల్గొంటున్నారు. కాబట్టి మరునాటి ఉదయం 10:30 వైస్ ఛాన్సలర్ను ఆయన ఇంటి వద్ద కలవమని రిజిస్ట్రార్ సలహా ఇచ్చారు. సభలో జరిగిన దుస్సంఘటన వల్ల చెదిరిపోయిన మనసుతో ఇంటికి చేరుకున్న వైస్ ఛాన్సలర్ వరండాలోకి రాగానే కస్తూరిని చూసి, ఏమిటి విశేషాలు అని అడిగారు. కస్తూరి ఆయనతో, నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను అని అన్నారు. విద్యార్థుల మూలంగానా అని వైస్ ఛాన్సలర్ అడిగారు. కస్తూరి, లేదండి, ఇది నా స్వయంకృతాపరాధమే అని అన్నారు. దాంతో ఆయన తేలికబడి సంతోషంగా కస్తూరితో చేయి కలుపుతూ, చాలా సంతోషంగా ఉంది, ఇన్నేళ్లగా మీరు దావణగిరి విద్యార్థులను ఎంతో చక్కని క్రమశిక్షణతో ప్రశాంతంగా ఉంచారు, ఇక్కడ విద్యార్థులను చూశారుగా ఎంత అలరి పెట్టారో అని కస్తూరి చెప్పిన విషయమంతా విని, మీరేమీ విచారించకండి కస్తూరి, ఎంతో బాగా క్రమపద్ధతిలో ఉండే పెద్ద పెద్ద సంస్థలలోనే ఇటువంటి పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. మీ విద్యార్థులందరినీ మీ అధికారంలో క్రమశిక్షణలో ఉంచినన్నాళ్లు మీరు ఎటువంటి పొరపాటు చేసినా నేనేమీ పట్టించుకోను అని రిజిస్ట్రార్ను లోపలికి పిలిచారు. జరగవలసిందంతా చూసుకోమని ఆయనను ఆదేశించారు. ఇంకా ఆందోళనగా ఉన్న కస్తూరిని చూసి వైస్ ఛాన్సలర్ ప్రోత్సాహకరంగా కస్తూరి భుజాన్ని చరుస్తూ, కానివ్వండి కస్తూరి గారు, ఇంకా సంతోషంగా ఉండండి, ఊరికే దిగులు పడకండి, ఉల్లాసాన్ని మీ సహజ హాస్య ధోరణిని పోగొట్టుకోకండి, ఆకాశం ఏమీ కింద పడిపోలేదు అని ధైర్యం చెప్పారు. ఆ తర్వాతి రోజు కస్తూరి ప్రశాంతి నిలయానికి చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. స్వామి లోపలికి రమ్మని ఆదేశించారు. కస్తూరి స్వామితో, స్వామి, ఇంక నేను కాలేజీ ప్రిన్సిపాల్ గా కొనసాగలేను, అది నాకు పెద్ద భారంగా అని అంటూ ఉండగా స్వామి మధ్యలో ఆపి, నిజానికి ఇప్పుడసలు ఏమైందని నాకు అంతా తెలుసు. ఒక ప్యాకెట్కి బదులు మరొక ప్యాకెట్ను తెరిచి ప్రశ్నాపత్రాలను పంచేశావు. నా పటం ముందు నిలబడి బాగా ఏడ్చావు. నాకు అంతా తెలుసు. అది కూడా నీ ఆఫీసు గదిలో, సరేనా? పర్వాలేదు, నీ పై అధికారి నిన్ను ఆప్యాయంగా వెన్నుతట్టి పంపించాడు కదా. నాకు తెలియదా నువ్వు తప్పులు చేయడం ఇదే మొదటిసారి కాదు కదా. నేనెప్పుడూ నీ వెన్నంటే ఉన్నాను, ధైర్యంగా ముందుకు పో అని అన్నారు. తరువాత 1954 పదవీ విరమణ చేశాక సంవత్సర కాలానికి చెందిన మొత్తం పింఛను ఒకేసారి చేతికి అందిన విషయం కస్తూరి స్వామికి చెప్పగానే స్వామి వారిని హరిద్వార్ కాని ప్రయాగ, గయా మొదలైన ఉత్తర భారతదేశ పుణ్యక్షేత్రాలను దర్శించడమని ఆదేశించారు. అమ్మనూ భార్యనూ కూడా తీసుకుని వెళ్లమని చెప్పారు. మొత్తం 3 టిక్కెట్లను కొను, వాటితో 4 ప్రయాణం చేద్దాం అని అన్నారు. ఉత్తర భారతదేశ ప్రయాణం మొత్తం స్వామి కస్తూరి వెంట ఉండి తను కూడా వారితో ఎల్లప్పుడూ ఉన్నాననే అనుభూతులను ఎన్నటినో ప్రసాదించారు. ప్రయాణం ముగించుకుని బెంగళూరు వచ్చాక కస్తూరి కొడైకెనాల్లో ఉన్న స్వామికి ఉత్తరం రాశారు. దానికి స్వామి ప్రత్యుత్తరం రాస్తూ అందులో ఇలా పేర్కొన్నారు. స్వామి ఎల్లప్పుడూ నీవెంటే ఉండగా ఆలస్యం కాని, అసంతృప్తి గాని, అపాయం కాని నీ ప్రయాణాన్ని ఎందుకు బాధిస్తాయి? నామం నా రూపం కంటే వేరైనది కాదు. చిత్తశుద్ధితో నామాన్ని ఉచ్చరించినా, జ్ఞాపకం చేసుకున్నా, విన్నా కూడా అది ఆ నామానికి చెందిన రూపాన్ని మనోనేత్రం ముందు ప్రత్యక్షం చేస్తుంది అని ఆశీర్వదించారు. కస్తూరి స్వామిని తరిగిపోని దయకు ప్రతిరూపంగా వర్ణిస్తారు. 1954 కస్తూరికి స్వామి ప్రశాంతి నిలయంలో స్థిర నివాస యోగాన్ని ప్రసాదించారు. స్వామి నివాసము, ప్రార్థనా మందిరము అయిన ప్రశాంతి నిలయానికి 20 గజాల దూరంలో కుడివైపు వరుసగా ఏర్పాటు చేయబడిన 8 ఇళ్లలో ఒకటి కస్తూరికి ఇవ్వబడింది. కస్తూరి
అక్కడ నివసిస్తున్న కాలంలో స్వామి ఏ విధంగా వారందరితో గడిపారో, అందరి ఇళ్లలోకి ప్రవేశించి ఏ విధంగా కలియతిరిగేవారో, అందరి తప్పులను సరిదిద్దుతూ సరియైన మార్గంలో ఎలా నడిపేవారో చక్కగా తన స్వచరిత్రలో వివరించారు. వారి ఇండ్ల వరుసకు స్వామి బృందావనం అని పేరు పెట్టారు. కృష్ణావతారంలో స్వామి గోపాల బాలులతో గోపికలతో ఆడి పాడి అందరికీ అద్వితీయమైన అనుభూతిని ఏ విధంగా అందించారో సరిగ్గా ఇప్పుడు సత్యసాయి అవతారంలో ఆ విధంగా అందరినీ ఆనందపరవశులుగా చేసే ప్రదేశానికి అదే పేరు పెట్టడంలో వింతేమి ఉంటుంది? కస్తూరి కుటుంబం స్వామి కోసం వెనకవైపు చూస్తూ ఉంటే స్వామి ముందువైపు నుండి వచ్చేవారు. దక్షిణం వైపు చూస్తూ ఉంటే ఉత్తరం వైపు నుండి వచ్చేవారు. పక్కింట్లో పచార్లు చేస్తున్న స్వామి మనింటికి ఎప్పుడు వస్తారా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండగా వెనకగా వచ్చి కస్తూరి కళ్ళు మూసి ఎవరో చెప్పుకో అంటూ తీయని ఆశ్చర్యంతో తన్మయత్వానికి లోను చేసేవారు. స్వామి ప్రశ్నకు కస్తూరి తన ఆనంద భాష్పాలతో సమాధానమిచ్చేవారు. ఇవన్నీ 60 ఏళ్ల భక్తునితో 30 ఏళ్ల భగవంతుడు ఆడే వింత ఆటలు. కస్తూరికి ఆయన కుటుంబానికి ఆ సమయంలో స్వామి ఎన్నో మధురానుభూతులను అందించారు. స్వామి కర్ణాటక సంగీత కీర్తనలను పాడుతూ వడివడిగా అడుగులు వేస్తూ అందరి ఇళ్లలోకి తిరుగుతూ ఆ రోజు వారు ఏమి వంటలు చేశారో చూస్తూ మధ్య మధ్యలో హాస్యపు జలులలో వారిని తడిపేస్తూ అందరినీ అమితంగా అనుగ్రహిస్తూ ఉండేవారు. స్వామి సన్నిధిలో స్వామి చేసే అసాధారణమైన అద్భుతమైన సంఘటనలను ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించగలిగే అదృష్టం కస్తూరికి దక్కింది. దసరా నాడు స్వామి చేసే విభూతి కుంకుమ అభిషేకాలు అద్భుతంగా ఉండేవి. కృష్ణాష్టమి నాడు కృష్ణ విగ్రహానికి బంగారు నగలతో స్వామి స్వయంగా చేసే అందమైన అలంకరణ వంటివి ఎన్నిటినో కస్తూరి ప్రత్యక్షంగా చూసి ఉన్నారు. అంతేగాక వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రావతి నదీ ఒడ్డున కూర్చుని భక్తులచే భజన చేయించేవారు. అప్పుడు స్వామి చేతి వేళ్ల కొసల నుండి స్రవించే అమృతాన్ని అక్కడ ఉన్న అందరి భక్తులతో పాటు స్వీకరించే అవకాశం కస్తూరికి పలుమార్లు దక్కింది. శివరాత్రి సమయంలో స్వామి శరీరం నుండి వరసగా ఉద్భవించే శివలింగాలను చూడగలిగే మహద్భాగ్యం మరియు స్వామి పుట్టినరోజునాడు స్వామికి నలుగు పెట్టే అవకాశం కస్తూరికి ఆయన భార్యకు దక్కడం నిజంగా కస్తూరికి స్వామి ప్రసాదించిన ఒక వరం. ఇలా ఎన్నో అద్భుతమైన సంఘటనలకు సాక్షిభూతుడయ్యే మహా అవకాశం కస్తూరికి అనుగ్రహింపబడింది. 1956లో నూతనంగా స్థాపించబడిన బెంగళూర్ ఆకాశవాణి కేంద్రంలో ఆ ప్రాంతీయ భాష అయిన కన్నడ కార్యక్రమ నిర్వాహకునిగా పదవీ బాధ్యతలను స్వీకరించమని కస్తూరిని ఆహ్వానిస్తూ ఒక ఆహ్వానం వచ్చింది. స్వర్గధామంలాంటి ప్రశాంతి నిలయంలో లంగరు వేసుకుని హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్న కస్తూరికి ఆహ్వానాన్ని స్వీకరించడానికి మనస్కరించలేదు. కాని దానికి స్వామి అంగీకరించలేదు. నీ ప్రతిభా సామర్థ్యాలు వ్యర్థం కావడానికి వీలులేదు. అవి ప్రయోజనకరంగా వినియోగింపబడాలి. అక్కడ నీవు ఏ పనికైతే పిలువబడ్డావో అది కూడా నా పనే. నువ్వు ఎవరికో సేవ చేయాలనుకుంటున్నావా? లేదు లేదు, నేను కాక ఇతరులనేవారు ఎవ్వరూ లేరు. అన్ని ఉద్యోగాలు నాకోసమే, నాతోనే అని స్వామి కస్తూరిని వెతుక్కుంటూ వచ్చిన ఆ పదవీ బాధ్యతలను చేపట్టమని ఆదేశించారు. ఆలిండియా రేడియోకి ఆకాశవాణి అని మొదట్లో నామకరణం చేసిన కస్తూరి తిరిగి ఆకాశవాణిలో పనిచేయడం ప్రారంభించారు. ఎన్నో సృజనాత్మక కార్యక్రమాలకు నాంది పలికారు. తన ఆధ్వర్యంలో ఆకాశవాణి కార్యక్రమాలను మరింత ఆహ్లాదంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఏమాత్రం అవకాశం వచ్చినా స్వామి సన్నిధికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఆ సమయంలోనే స్వామి ఎంతో దయతో ఆయనతో పాటు ఢిల్లీ, ఋషికేశ్, బృందావనం మరియు కాశ్మీర్ పర్యటించే మహద్భాగ్యాన్ని కస్తూరికి అనుగ్రహించారు. ఈ పర్యటన ముగిశాక స్వామి కస్తూరికి షష్ఠీపూర్తి ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించారు. బుక్కపట్నం నుంచి పురోహితుణ్ణి, మైసూర్ నుంచి వాయిద్య కళాకారులను పిలిపించారు. ఆలిండియా రేడియో నుండి అభిమానులు, స్నేహితులు బెంగళూరు నుంచి వచ్చారు. ఆ రోజు స్వామి తన పదకమలాలు రజత కమలంలో ఉంచి పుష్పాలతో సహస్రనామాలతో పూజించడానికి అనుమతిని అనుగ్రహించారు. తర్వాత స్వామి తన హస్తచాలనంతో కస్తూరికి ఒక పతకాన్ని, ఆయన భార్యకు మంగళసూత్రాన్ని సృష్టించి బహూకరించారు. కస్తూరి ఆ మంగళసూత్రాన్ని ఆయన భార్య మెడలో కడుతూ ఉండగా సర్వజగద్రక్షకుడైన స్వామి వారి వద్ద నుంచుని
కస్తూరి భార్య తలపై తన కుడిచేతి నుంచగానే పసుపు కుంకుమ కలిగిన అక్షింతలు వర్షింపబడ్డాయి. తర్వాత మరికొంతకాలం ప్రతిభావంతునిగా ఆకాశవాణిలో పనిచేశాక కస్తూరికి ఎప్పుడెప్పుడు తిరిగి ప్రశాంతి నిలయానికి వెళ్లిపోయి పరమపావన పెన్నిధి అయిన స్వామి పాదాల వద్ద గడపాలా అని ఉవ్విళ్లూరేవారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది. స్వామి ఒకసారి బెంగళూరులోని విఠలరావు గారింటికి వేయించేసినప్పుడు అక్కడ వేచియున్న కస్తూరిని చూసి ఆయన భుజంపై చేయివేస్తూ, ఇంక నీకు పుట్టపర్తిలో కావలసినంత పనుంది, ఒక మాసపత్రిక త్వరలో ప్రారంభింపబడుతోంది, ఏం పేరో ఊహించు చూద్దాం అని అన్నారు. దానికి సంకల్పించిన పేరు సనాతన సారథి అని స్వామే వెల్లడించారు. స్వామి చేతిలోని దివ్యమైన పనిముట్టు సాయస. తర్వాత మరికొంతకాలం ప్రతిభావంతునిగా ఆకాశవాణిలో పనిచేశాక కస్తూరికి ఎప్పుడెప్పుడు తిరిగి ప్రశాంతి నిలయానికి వెళ్లిపోయి పరమ

స్వామి చేతిలోని దివ్యమైన పనిముట్టు, సాయ సందేశవాహిని జనబాహుళ్యానికి తెలియజేసే ఈ మాసపత్రిక మరో ప్రతిభావంతమైన పనిముట్టును స్వామి వద్దకు చేర్చింది. స్వామి పాదాల వద్ద నివసించే భాగ్యం కోసం తపిస్తున్న కస్తూరికి సనాతన సారథికి సంపాదకునిగా పనిచేయడం నిజంగా స్వామి ప్రసాదించిన మహోన్నతమైన వరం.

ఇంతవరకు మీరు స్వామివారి కస్తూరి అన్న శీర్షిక యొక్క రెండవ భాగాన్ని విన్నారు. మూడవ భాగాన్ని మధ్యాహ్న కార్యక్రమాలలో వింటారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.